శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 10వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 29వ తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5:59 దాటి 20 సెకండ్లు. శుభోదయం.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

మరింతవరకు భక్తి రంజనే కార్యక్రమంలో శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి భక్తి గీతాలు విన్నారు, ఇంకా నాతియా కలాం కూడా విన్నారు. భక్తి రంజనే కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో నిజమైన సాఫల్యం ఈ అంశం గురించి అబ్దుల్ వహాబ్ గారు అందించే వ్యాఖ్యానం వింటారు.

బిస్సబర్. మహాదయగలవాడు, అత్యంత కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. కాలం సాక్షిగా నిస్సందేహంగా మానవుడు పెద్ద నష్టానికి గురయ్యి ఉన్నాడు. విశ్వసించి సత్కారాలు చేస్తూ ఉండేవారు ఒకరినొకరు సత్య ఉపదేశం సహనబోధ చేసుకునేవారు తప్ప. దివ్య ఖురాన్ 103వ సూర. హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ ఉల్లేఖనం ప్రకారం బోధక శ్రేష్ఠులు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: మీలో ఎవరు చెడును చూస్తారో వారు దాన్ని తన చేత్తో ఆపాలి, అంత శక్తి లేకపోతే నోటితో ఆపాలి, అది సాధ్యం కాకపోతే హృదయంలో. ఇది విశ్వాసంలో అత్యంత హీనమైన స్థాయి. మిస్కాత్ ముస్లిం గ్రంథం. దుర్మార్గంతో దౌర్జన్యంతో నిండిన ప్రభుత్వ అధికారం సమక్షంలో సత్యవాకును పలకటం అత్యుత్తమైన ధర్మ పోరాటం, నిరంతర సత్యకృషి అని మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పలికినట్టు అబూ సయీద్ ఉల్లేఖించారు. మిష్కాత్, తిర్మిజీ, అబూ దావద్, ఇబ్ను మాజా హదీసు గ్రంథాలు. హజరత్ అమ్ర్ బిన్ అబ్సా రజిల్లాహు అన్హా ఇలా అన్నారు: నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఇమాన్, విశ్వాసం అంటే ఏమిటి అని అడిగాను. ఆయన, విశ్వాసం అంటే సహనం, దాతృత్వం అని సమాధానమిచ్చారు. ముస్లిం గ్రంథం. అల్లాహ్ మీ రూపురేఖల్ని, మీ సిరి సంపదల్ని చూడడు, మీ ఆంతర్యాలను, మీ ఆచరణను చూస్తాడు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించినట్లు హజ్రత్ అబూ హురైరా రజియల్లాహు అన్హా ఉల్లేఖించారు. ముస్లిం హదీసు గ్రంథం. దైవ సందేశహరులు సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా సెలవిచ్చారు: ఏ రోజు అల్లా నీడ తప్ప వేరే నీడ లభ్యం కాదో ఆ రోజు అల్లా 7 రకాల మనుషులకు తన నీడలో ఆశ్రమిస్తాడు. 1, న్యాయశీలుడైన పాలకునికి; 2, తన యవ్వనాన్ని దైవ విధేయత, దైవ ఆరాధనలో గడిపిన యువకునికి; 3, మస్జిద్లోనే తన మనసును లగ్నం చేసుకున్న వ్యక్తికి. ఇతను మస్జిద్ నుండి వెలుపలికి రాగానే మస్జిద్లోకి వెళ్ళటానికి నిరీక్షిస్తూ ఉంటాడు. 4, దైవం, దైవధర్మం కొరకు మాత్రమే మైత్రి ప్రేమాభిమానాలు కల ఇద్దరు వ్యక్తులకు, వారు దైవం కొరకే కలుసుకుంటారు, దైవం కొరకే వేరవుతారు. 5, ఏకాంతంలో దైవ ధ్యానం చేస్తూ ఉండగా అతని కళ్ళ నుండి కన్నీరు కారినటువంటి వ్యక్తికి. 6, ఉన్నత వంశీయురాలైన అందమైన జవ్వని దుష్టక్రియకు ఆహ్వానిస్తే కేవలం దైవభీతితో ఆ ఆహ్వానాన్ని త్రోసిపుచ్చిన వ్యక్తికి. 7, రహస్యంగా దానధర్మాలు చేసే వ్యక్తికి, తన కుడి చేయి దానం చేసినదేమిటో ఎడమ చేయికి తెలియని వ్యక్తికి. ముత్తఫున్ అలైహి అబూ హురైరా. మనిషి ధనం కావాలి, కానీ డబ్బు సంపాదనే జీవిత లక్ష్యంగా కాకూడదు. ఉదాహరణకు, నావకు నీరు అవసరమే, కానీ అదే నీరు నావలో వస్తే నావ మునిగిపోతుంది, అదే నీరు లేకపోయినా నావ నడవదు. మనిషి డబ్బు సంపాదనే వ్యామోహంలో పడిపోయి ధర్మ సంస్థాపన, లోక కళ్యాణం అనే లక్ష్యాలను మనిషి మర్చిపోకూడదు. మనిషికి తన విధిరాతుల్లో ఉన్న డబ్బు మాత్రమే తన చేతికి వస్తుంది. ఆ డబ్బు సంపాదన కోసం మనిషి అధర్మం, అన్యాయం, అక్రమం, దౌర్జన్యం, లంచం, అవినీతి చేయకూడదు. చేయవలసిన అవసరం, దౌర్భాగ్యం కూడా మనిషికి లేదు. డబ్బు సంపాదించడం తప్పు కాదు, కానీ ఆ సంపాదన న్యాయముగా, ధర్మముగా, చట్టబద్ధంగా ధనం సంపాదించుకోవాలి. ప్రతి మనిషికి దైవం తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే పిల్లవాని నుదుటి మీద తన విధివ్రతను రాసివేస్తాడు. ఇంకా అతని విధిరాతుల్లో ఉన్న చివరి ఆహారపు గింజ తిననంత వరకు అతనికి మరణమే రాదు. అందుకే మన పెద్దలు చెబుతారు, మనం తినే ఆహారంలో ప్రతి గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుందని.

0: మీరింతవరకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో నిజమైన సాఫల్యం ఈ అంశం గురించి అబ్దుల్ వహా గారు అందించే వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేను ముచ్చట్లు ఈనాటి చేను ముచ్చట్లు కార్యక్రమంలో వర్మి కంపోస్ట్ తయారీ మెలకువలు వింటారు.
1: వర్మీ కంపోస్ట్ తయారీలో మెలకువల గురించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుత విస్తృత వ్యవసాయ సాగు విధానంలో నేల నాణ్యతను భూ ఫలదతను కాపాడడానికి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పునరుద్ధరించటం ఎంతో అవసరం. పశువుల ఎరువు, సేంద్రియ ఎరువుల లభ్యత నానాటికి తగ్గిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కొని వేసుకోవటం లాభదాయకం కాదు. కనుక ప్రత్యామ్నాయంగా కంపోస్టు ఎరువులను సులభ పద్ధతుల్లో తయారు చేసుకుని వేసుకోవటం ఎంతో అవసరం. దీనివల్ల పరిసరాల పరిశుభ్రత మరియు పర్యావరణానికి మంచి వస్తుంది. సాంప్రదాయ వ్యవసాయంలో ఒకప్పుడు నేలలో విరివిగా కనిపించే వానపాములు నేటి ఆధునిక వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వాడకం పెరగడం, సేంద్రియ ఎరువు

వర్మీ కంపోస్టు తయారీకి అంతగా పనికిరాదు. ఉదాహరణకు ఫెరిటిమా ఎలాంగేటా, ఫెరిటిమా ఎసియాటికా మొదలగునవి. ఇక రెండవ రకం విషయానికి వచ్చినట్లయితే నాన్ బర్రోయింగ్ అనగా బొరియలు చేయని రకము. భూమి పై పొరలలో ఉంటూ బొరియలు చేయని రకము ఇది. ఇది వర్మీ కంపోస్టు తయారీకి బాగా అనుకూలంగా ఉండి మట్టిలో గల సేంద్రియ పదార్థాలను తునాతునకలు చేసి జీవన ఎరువును తయారు చేస్తాయి. ఇవి 90% వ్యర్థ పదార్థాలను, 10% మట్టిని ఆహారంగా తీసుకొని నాణ్యమైన కంపోస్టుగా మారుస్తాయి. వీటిలో పునరుత్పత్తి శక్తి ఎక్కువ కనుక రైతులు ఇటువంటి రకాలను ఎంచుకోవటం మంచిది. వీటి జీవితకాలము సుమారు 2.5 సంవత్సరాలు. ఉదాహరణకు ఐసీనియా, ఫోయిటెడ్, యుడ్రులస్ యూజిని మొదలగునవి. ఇక వానపాములను ఉపయోగించి సేంద్రియ వ్యర్థ పదార్థాల సద్వినియోగం గురించిన విషయానికి వచ్చినట్లయితే వానపాముల సంతతిని వృద్ధి చేయడాన్ని వర్మీ కల్చర్ అని, అవి విసర్జించే పదార్థాలను వర్మీ క్యాస్టింగ్ అని, వానపాములను ఉపయోగించి సేంద్రియ వ్యర్థ పదార్థాలతో విలువైన సేంద్రియ ఎరువులను తయారు చేయడాన్ని వర్మీ కంపోస్ట్ అని అంటారు. వీటి ద్వారా తయారయ్యే ఎరువును వర్మీ కంపోస్ట్ అని అంటారు. మానవునికి ఉపయోగం లేక వదిలివేసిన కుళ్ళిన కూరగాయలు, పండ్లు, ఆకులు, చెత్త చెదారం, కొబ్బరి పీచు, పశువుల పెంట మొదలైన వాటిని వానపాములు ఆహారంగా తీసుకుంటాయి. ఇవి పర్యావరణంలోని వ్యర్థ పదార్థాలను తిని కాలుష్య నివారణకు తోడ్పడమే కాక విలువైన ఎరువును రైతుకు అందిస్తాయి. వానపాములు తీసుకున్న ఆహారం జీర్ణ వ్యవస్థలో అనేక రూపాంతరాలు చెంది అనేక రసాయనాలతో మిళితమైన పదార్థాన్ని విసర్జించటం వల్ల ఆ పదార్థంలో పోషకాలతో పాటు అనేక రకాల విటమిన్లు, ఎంజైములు ఉండటం వల్ల వర్మీ కంపోస్టు విలువ ఎక్కువ. వానపాముల ఉనికి కదలిక వల్ల నేల గుల్లబారుతుంది. ఫలితంగా నేలలో గాలి, నీరు చొరబడి మరియు నిలుపుకునే శక్తి పెరుగుతుంది. ఇక వర్మీ కంపోస్టు తయారీ విధానం విషయానికి వచ్చినట్లయితే కుండీ సైజు సుమారు 15 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల ఎత్తు. కుండీ తయారీ విధానం సిమెంటు కుండీలను 3 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల ఎత్తులో వీలైనంత పొడవుగా తయారు చేసుకోవాలి. సిమెంటు వరలను కూడా ఇందుకు వాడుకోవచ్చు. ఈ సిమెంటు కుండీల అడుగు భాగం నున్నగా గట్టిగా ఉండేటట్లు ప్లాస్టింగ్ చేయాలి. నీరు కుండీలో నిలబడకుండా కుండీకి ఒకవైపు చిన్న రంధ్రం ఏర్పాటు చేయాలి. సిమెంటు కుండీకి ఎండ తగలకుండా చల్లటి పందిరి నీడను కల్పించాలి. ముందుగా వర్మీ కంపోస్టు తయారు చేయవలసిన వ్యర్థ పదార్థాలన్నింటినీ, అంటే చెత్త, ఆకులు, పంట కోత తరువాత మిగిలిన పంట అవశేషాలు, పిచ్చి మొక్కలు, పశువులు తినగా మిగిలిన గడ్డి మొదలగునవి సుమారు 1 నెల రోజుల పాటు ఒక గొయ్యిలో వేసి అవి ఒక మాదిరిగా కుళ్ళే వరకు కుళ్ళబెట్టాలి. ఆ తరువాత పాక్షికంగా కుళ్ళిన వ్యర్థ పదార్థాలను తెచ్చి వర్మీ కంపోస్టు కుండీలో వేసి కంపోస్టు చేసుకోవాలి. అయితే కుండీలో వీటిని వేయబోయే ముందు కుండీ అడుగున బెడ్డింగ్ మెటీరియల్ సుమారు 15 సెంటీమీటర్ల మందాన తయారు చేసుకోవాలి. చివికిన కొబ్బరి పీచు లేదా కొద్దిగా చివికిన చెరుకు పిప్పిని ముక్కలుగా కొట్టి లేదా కుళ్ళిన చెత్తను సమానంగా కుండీ అంతా పలచగా పరిచివేయాలి. బెడ్డింగ్ మెటీరియల్ వేశాక దానిమీద పాక్షికంగా కుళ్ళబెట్టి ఉంచుకున్న వ్యర్థ పదార్థాలను వేయాలి. తరువాత పేడ నీళ్లు చిలకరించాలి. కొద్దిగా చివికిన పేడను, అంటే 10 సెంటీమీటర్ల మందాన ఈ వ్యర్థ పదార్థాలను వేసిన పొరపైన వేయాలి. పచ్చి పేడను వేయకూడదు. పచ్చిపేడ లేదా చివకని వ్యర్థ పదార్థాలు వేయడం వలన వేడి ఉద్భవించి వానపాములు చనిపోయే అవకాశం ఉంది. వానపాములను వర్మీ కంపోస్టు కుండీలోకి వదలాలి. వర్మీ కంపోస్టుకు అనువైన వానపాములు బొరియలు చేయని రకాలు, అంటే ఐసీనియా, ఫొటేడా, యూడ్రిలస్ యూజిని ముఖ్యమైనవి. పాత గోనె సంచులను లేదా వరిగడ్డిని కుండీపైన కప్పాలి. ప్రతిరోజు పల్చగా నీరు చిలకరిస్తూ ఉండాలి. నీళ్లు ఎక్కువగా పోయకూడదు. 2-3 నెలల్లో మంచి

0: సస్యపోషణగల వర్మీ కంపోస్టు తయారవుతుంది. సిమెంటు కుండి నుండి తయారైన వర్మీ కంపోస్టును తీయడానికి 4-5 రోజుల ముందు కుండీలో నీరు చల్లకూడదు. ఇలా చేయడం వల్ల
1: మీరింతవరకు చేను ముచ్చట్లు కార్యక్రమంలో వర్మీ కంపోస్ట్ తయారీ మెలకువలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలీజ్.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: ఆకాశవాణి సమయం 6:45 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ అమలును సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని కాజీపేట రైల్వే తయారీ కేంద్రం పనులు త్వరలో పూర్తి కానున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం అమలు తీరును సమీక్షించేందుకు భారత ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఎన్నికల సంఘం కార్యదర్శులు సంతోష్ కుమార్ దుబే, నవీన్ కుమార్ కార్యదర్శి శీశ్రామ్ నిన్న విజయవాడ చేరుకున్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో వారికి కృష్ణాజిల్లా సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, రాష్ట అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు. ఎన్నికల జాబితా నిర్వహణలో పారదర్శకత, ఖచ్చితత్వం, సమర్థవంతమైన విధానాల అమలుపై సంబంధిత అధికారులతో ఈరోజు విజయవాడలో సమావేశమై చర్చించనున్నారు. తెలంగాణలోని కాజీపేట రైల్వే తయారీ కేంద్రం పనులు త్వరలో పూర్తి కానున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కాజీపేట రైల్వే యూనిట్ పురోగతిపై ఢిల్లీలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో కాజీపేట కేంద్రంలో ఇంటర్సిటీ రైళ్ల తయారీ ప్రారంభమవుతుందని చెప్పారు. రానున్న 5 ఏళ్లలో ఈ యూనిట్లో 200 ఇంటర్సిటీ రైళ్లను తయారు చేయనున్నట్లు వెల్లడించారు. కొత్త ఇంటర్సిటీ రైళ్లు ఆధునిక సౌకర్యాలతో రూపొందనున్నాయని, ఈ రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఏక్వారంగ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రొయ్యల మేత ధరల పెరుగుదల, ముడి పదార్థాల కొరత, ఎగుమతుల సవాళ్లపై మత్స్యశాఖ అధికారులతో దృశ్య మాధ్యమ విధానంలో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రొయ్యల మేత ధరల పెంపు రైతులపై ప్రభావం చూపడంతో ఏక్వా పరిశ్రమ ఒత్తిడిని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా పరిశ్రమ స్థిరంగా కొనసాగేందుకు మెరుగైన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మాతా శిశు విభాగంలో అత్యాధునిక శస్త్రచికిత్సలు ప్రారంభమయ్యాయని నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. 127 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ విభాగంలో 600 పడకలు, 10 ఆపరేషన్ థియేటర్లు సిద్దం చేసినట్లు వెల్లడించారు. మహిళలు, గర్భిణీలు, నవజాత శిశువులు, చిన్నారులకు ఉచితంగా ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. గర్భిణీలకు అవసరమైన క్లిష్టమైన శస్త్రచికిత్సలు కూడా

0: నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ బొగ్గు గ్యాసిఫికేషన్ ద్వారా బొగ్గు వనరుల విలువ పెరగడంతో పాటు ఇంధన భద్రత, పారిశ్రామిక వినియోగం, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టును త్వరగా అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావాలని పేర్కొంటూ
1: తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ సంబంధించినటువంటి ప్రాజెక్టు పెట్టాలా. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా 42% ఉంది, అందులో 51% తెలంగాణ ప్రభుత్వం సింగరేణిలో ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తెలంగాణలో కూడా కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు సింగరేణి పెట్టినట్లయితే సింగరేణికి చాలా లాభదాయకంగా ఉంటుంది. కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు పెట్టినట్లయితే సింగరేణి కార్మికులకు ప్రాజెక్టుకు లాభం చేకూరే అవకాశం.

0: ఆంధ్రప్రదేశ్కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, యువత వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో యువతతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కృత్రిమ మేధ, ఏఐ, క్వాంటం సాంకేతికత, ఆటోమేటివ్ పునరుత్పాదక శక్తి రంగాల్లో పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి 23 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయని, గూగుల్ వంటి సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని ఏలూరు జిల్లాకు చెందిన లబ్దిదారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా అందిన ఆర్థిక సహాయంతో సొంత ఇళ్లు కట్టుకోగలిగామని ఏలూరుకు చెందిన వసుంధరాదేవి తెలిపారు.
1: గత 12 ఏళ్లుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కొన్ని లక్షల ఇళ్లు దేశవ్యాప్తంగా కట్టడం చేత దాదాపు భాగంగా నేను కూడా ప్రధానమంత్రి ఇల్లు కట్టుకుని ఇవాళ మేము భార్యా బిడ్డలతో హాయిగా ఉంటున్నాం. మోడీ గారు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా పేదవాళ్ళకి న్యాయం జరిగే విధంగానే కార్యక్రమాలన్నీ చేపడుతున్నారు. వారికి నా తరఫున మా కుటుంబంతో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.
0: అలాగే పీఎం కిసాన్ యోజన ద్వారా అందించే నగదు సహాయం పంటల సాగుకు ఎంతో ఉపయోగపడుతుందని లబ్ధి పొందిన రైతు రమేష్ పేర్కొన్నారు.
2: ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద మాకు ప్రతి 3 నెలలకు ఒకసారి 22 విడతల వారీగా మాకు డబ్బులు పడినాయి. రైతుకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. దీనివల్ల మోడీ గారు ధన్యవాదాలు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్ లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈరోజు సాయంకాలం వరకు పంపవచ్చు. వాతావరణం. ఉత్తర జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు ఉత్తర దక్షిణ ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 1-2 చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని పేర్కొంది. నిన్న రాష్ట్రంలోని మార్కాపురం జిల్లా నందనమారేళ్లలో 45.2, ఏలూరు జిల్లా ధర్మాజిగూడెంలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. ఈరోజు 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 152 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని కూడా పేర్కొంది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపడుతున్నామని తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డి శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించిన మంత్రులు నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ కార్యాలయ భవనం, యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం పనులను నిన్న పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీలో చేపట్టే ప్రతి నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తోందని తెలిపారు. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే నగరంగా ఫ్యూచర్ సిటీ ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ అమలును పరీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని కాజీపేట రైల్వే తయారీ కేంద్రం పనులు త్వరలో పూర్తి కానున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రముఖ రచయిత ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ జయంతి సందర్భంగా వారి గురించిన కొన్ని వివరాలు వింటారు. ఇంకా మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక పఠనం వింటారు. పఠనం శ్రీమతి కె శైలజ గారు. 7:45 భావలహరి మృతుమధుర గీతమంజరి కార్యక్రమంలో ప్రముఖ నేపథ్య గాయని ఉషాగారి పుట్టినరోజు సందర్భంగా వారి గురించిన సినీ జీవిత విశేషాలు వింటూ వారు ఆలపించిన గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 వార్తా వ్యాఖ్య. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళాభారతి. ఈనాటి మహిళాభారతి స్త్రీల కార్యక్రమంలో కవి సార్వభౌమ శ్రీనాథుడు ఈ అంశం గురించి శ్రీమతి పి శ్రీలక్ష్మి గారి ప్రసంగం వింటారు. అనంతరం మానవులపై సూక్ష్మజీవుల ప్రభావం ఈ అంశం గురించి హేమలత గారు అందించే వివరాలు వింటారు. 10 గంటల

ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలీ 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలీ 1:20 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలీ. ఇక ఈ సాయంత్రం ప్రసారంలో భాగంగా సాయంత్రం 6:00 హిందీలోను 6:05 ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలీ. 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలీ. 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలీ. 6:30 ప్రసార విశేషాలు వింటారు. 6:35 ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో COPD క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ శ్వాసకోశ వ్యాధి కారణాలు నివారణ చికిత్సా విధానం గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ శివశంకర్ గారితో పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్ గారు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశుసంవర్ధక రంగం అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాయోజిత పథకాల గురించి సూరారెడ్డిపాలెం పశు వైద్యులు డాక్టర్ ఎం సోమశేఖర్ గారు అందించే వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం ఇంకా తెలుసుకుందాం రండి శీర్షికన అంశం సరస్సులు. 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రమంజరి సినీ గీతాలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వినే కార్యక్రమం. 10:00 శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భజన మండలి అద్దంకి వారిచే కోలాటం భజన కీర్తనలు వింటారు. 10:30 మధుర గీతాలు పాత సినిమా పాటలు వింటారు. 11:00 హిందీలోను 11:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం ఫలితాల అనంతర ప్రక్రియలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మ్యాన్మార్ అధ్యకులు యు మిన్ ఆంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈరోజు కర్ణాటకలోని బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ సంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించే ప్రపంచస్థాయి వేడుకల్లో ఉపరాష్టపతి పాల్గొంటారు. ఆ తర్వాత కర్ణాటకలోని దావణగెరెలో ఉన్న యూనివర్సిటీ బీడీటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరవుతారు. రేపు పణజీలో జరిగే గోవా రాష్ట అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అలాగే గోవాలోని సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ కూడా సందర్శిస్తారు. ఆదివారం రోజు ఉపరాష్టపతి కర్ణాటకలోని బెల్తంగళిలో సిరి ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభిస్తారు.

0: అలాగే శ్రీక్షేత్ర ధర్మస్థల మంజునాథస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం కేరళను సందర్శించి కొట్టాయంలో దీపికా మలయాళ దినపత్రిక 140వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభిస్తారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న న్యూఢిల్లీలో సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం, ఫలితాల అనంతర ప్రక్రియలకు సంబంధించిన అంశాలపై ఉన్నతస్థాయి సమీక్షా సమాపేశం నిర్వహించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను సకాలంలో పారదర్శకంగా విద్యార్థులకు అనుకూలమైన రీతిలో పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని పునరుద్ఘాటించారు. ఏవైనా లోపాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న సైప్రస్ లో జరిగిన ఈయు విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొన్నారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన విధానపరమైన అంశాలపై, ముఖ్యంగా పశ్చిమాసియా, ఆ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు, భౌగోళిక రాజకీయ ప్రభావంపై ఈ చర్చలు ప్రధానంగా జరిగాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశం సందర్భంగా డాక్టర్ జయశంకర్ సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ బిన్ అబ్దుల్లా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రే సిబిహా, స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయల్తో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలు ఇతర యూరోపియన్ యూనియన్ మంత్రులతో ఆయన జరిపిన సంభాషణలు, ద్వైపాక్షిక సంబంధాలు, విస్తృత ప్రాంతీయ పరిణామాలపై పరస్పర దృక్పథాలను పంచుకోవడానికి మంచి అవకాశం కల్పించాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. ఈ నిధులను అసోం, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించారు. దేశంలో ఏ పేదవారు పూరి గుడిసెల్లో నివసించకూడదనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 4.95 కోట్ల గృహాల లక్ష్యానికి గాను 3.91 కోట్ల ఇళ్లకు ఆమోదం లభించిందని, అందులో 3 కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు.
1: और उसके लिए 2016 से ही प्रधानमंत्री आवास योजना ग्रामीण के माध्यम से हर आवासहीन को पक्का मकान उपलब्ध कराने का अभियान चल रहा है. ग्रामीण क्षेत्र में हमने 3,91,00,000 घरों को मंजूरी दी और उनमें से 3,05,00,000 से ज्यादा पूरे हो गए.
0: प्रधानमंत्री नरेंद्र मोदी निन्न न्यूडेल्ही लो गिरिजन सुरक्षा मंच प्रतिनिधुलतो समावेशमय्यारु. గిరిజన సమాజం పట్ల వారికున్న అంకితభావం నిజంగా అభినందనీయమని మోదీ కొనియాడారు. గిరిజన తెగల అభివృద్ది, వారి సాధికారతకు సంబంధించిన వివిధ అంశాలపై ఈ సమావేశంలో అర్థవంతమైన చర్చలు జరిగాయని మోదీ చెప్పారు. మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ హ్లైంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్ను సందర్శిస్తున్నారు. యు మిన్ ఆంగ్తో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా రానుంది. మిన్ ఆంగ్ అధ్యక్షుడి హోదాలో భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా మ్యాన్మార్ అధ్యక్షులు 1 జూన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుతారు. యు మిన్ ఆంగ్ బోధగయ, ముంబై నగరాలను కూడా సందర్శిస్తారు. ఈరోజు నుండి వాయువ్య భారత్లోని పలు ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ అఖిల్ శ్రీవాత్సవ ఆకాశవాణితో మాట్లాడుతూ, రాబోయే 3 రోజుల్లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న వడగాల్పుల తీవ్రత నుండి ప్రజలకు ఉపశమనం లభిస్తుందని తెలిపారు.
2: जो हीट वेव कंडीशन उत्तर पश्चिम भारत, मध्य भारत के लगा हुआ पूर्वी भारत और दक्षिण पूर्वी भारत कुछ क्षेत्र में कंटिन्यू चल रही थी, उसमें आज के बाद से कमी होने की संभावना है.

0: थंडरस्टॉर्म एक्टिविटी का एक्सपेक्टेशन है जो कि मॉडरेट टू सीवियर कैटेगरी का हो सकता है, और नॉर्थ वेस्ट इंडिया, सेंट्रल इंडिया और जो पूरी भारत है उसमें 28 से 31 तारीख के बीच में चेतावनी जारी की गई है। अधिकतम तापमान में भी 6 से 8 डिग्री सेंटीग्रेड तक की गिरावट हो सकती है और हीट वेव कंडीशन से राहत मिलने की पूर्वानुमान जारी किया गया है।
1: అహ్మదాబాద్లో నిర్వహించే కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ క్రీడల సన్నాహాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష సింఘ్వీతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ అమిత్ షా, దేశంలో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాలను, అత్యాధునిక శిక్షణా సౌకర్యాలను ప్రభుత్వం విస్తరిస్తోందని పేర్కొన్నారు. అహ్మదాబాద్లో ప్రతిపాదించిన అంతర్జాతీయ క్రీడా పోటీలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా క్రీడా సౌకర్యాలను అభివృద్ది చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగానే క్రీడా మౌలిక సదుపాయాలు, దానికి సంబంధించిన ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షా సమావేశాలు నిర్వహించినట్టు వివరించారు. అహ్మదాబాద్ నగరం 2030 కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వనుండగా 2036 ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ కోసం అధికారికంగా బిడ్ను దాఖలు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం నాడు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో గుజరాత్ టైటాన్స్ ఓటమి చవిచూడగా, రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎలిమినేటర్ 1లో సన్ రైజర్స్ హైదరాబాద్ను ఓడించి క్వాలిఫయర్ 2కు చేరుకుంది. వియత్నాంలోని దానాంగ్లో జరిగిన 2026 U23 ఆసియా ఛాంపియన్షిప్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారతీయ రెజ్లర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ ఛాంపియన్షిప్లో పురుషుల ఫ్రీస్టైల్, మహిళల రెజ్లింగ్ జట్లు టీమ్ టైటిల్స్ గెలుచుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం, ఫలితాల అనంతర ప్రక్రియలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మ్యాన్మార్ అధ్యక్షులు యుమిన్ ఆంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

ఉదయ కిరణాలు. ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రముఖ రచయిత ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారి జయంతి సందర్భంగా వారి గురించిన కొన్ని వివరాలు వింటారు. ఇంకా మహాత్ముని మార్గం, మహాత్మా గాంధీ జీవిత కథ, ధారావాహిక పఠనం వింటారు. పఠనం శ్రీమతి కె శైలజ గారు. ముందుగా వినండి నేటి మాట శీర్షికన ప్రముఖ రచయిత ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారి గురించిన కొన్ని వివరాలు. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ భారతీయ తెలుగు గేయ రచయిత. కవిత్వం, రేడియో నాటకాలు, గేయాలు రచించారు. ఆయన తెలుగు సాహిత్యంలో దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో చురుకుగా పాల్గొన్నారు.

0: మే 29 1944 ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో జన్మించారు. 1976 ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసిస్టెంట్ ఎడిటర్గా చేరి 20 ఏళ్ల పాటు సేవలందించారు. అనేక లలిత గేయాలు, కవితలు, సాహిత్య వ్యాసాలతో పాటు రేడియో నాటకాలు, నాటకాలు, డాక్యుమెంటరీలు, సంగీత రూపకాలను రచించారు. అలాగే ఆంధ్రజ్యోతి పత్రికలో ఉప సంపాదకుడిగా, ఆంధ్రప్రభ పత్రికకు సంపాదకుడిగా చాలా కాలం పాటు పనిచేశారు. వీరు ఎన్నో తెలుగు సినిమాల్లో పాటలు రాశారు. కృష్ణావతారం, నెలవంక, 2 జళ్ళ సీత, పుత్తడి బొమ్మ, చైతన్యరథం వంటి చిత్రాల్లో శ్రీకాంత్ శర్మ గారు పాటలు రాశారు. దేవరకొండ బాలగంగాధర్ తిలక్, తెలుగు కావుల అపరాధాలు, ఏకాంత కోకిల, ఇంటి పేరు ఇంద్రగంటి, ఇది వీరి ఆత్మకథ, మాలవిక, ఇలా ఎన్నో పుస్తక రచనలు కూడా చేశారు. 2019 జూలై 25 హైదరాబాద్లో మరణించారు. వీరి కుమారుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, కూతురు కిరణ్మయ్యి వీరి అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. తెలుగు సాహితీ ప్రపంచంలో ఆయన ఒక మేధావిగా పేరు పొందారు. మీరింతవరకు ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారి గురించిన కొన్ని వివరాలు విన్నారు. ఇప్పుడు వినండి మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక. కార్యక్రమంలో ముందుగా ప్రకటనలు వింటారు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
2: సైబాల్,
1: నడుగుల తామరా
2: సైబాల్,
1: బురద పుల్లా
2: సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: అక్క, జాబ్ దొరికింది.
5: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడు ఇక బోలిడంత షాపింగ్.
4: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
5: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?
4: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
5: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
4: కానీ అక్క,
5: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
4: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
5: నిన్ను
6: ఆర్బీఐ చెబుతుంది,
7: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్.

0: ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
0: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
0: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఉదయ కిరణాలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి మహాత్ముని మార్గం, మహాత్మా గాంధీ జీవిత కథ ధారావాహిక.

కార్మికుల ప్రకరణానికి ముందు ఆశ్రమాన్ని గురించి కొద్దిగా చెప్పటం అవసరం. చంపారణ్లో ఉన్నా నేను ఆశ్రమాన్ని మర్చిపోలేదు. అప్పుడప్పుడు నేను అక్కడికి వెళ్ళొస్తూ ఉండేవాణ్ణి. కోచరప్ అనేది అహ్మదాబాద్ సమీపంలో గల చిన్న గ్రామం. ఆశ్రమం ఈ గ్రామంలోనే ఉంది. కోచరప్లో ప్లేగు ఆరంభమైంది. పిల్లల్ని ఆశ్రమంలో సురక్షితంగా ఉంచలేని పరిస్థితి ఏర్పడింది. ఆశ్రమంలో పారిశుద్ధ్య నియమాన్ని ఎంతగా పాటించినా చుట్టుపక్కల గల మురికిని పోగొట్టడం సాధ్యం కాలేదు. కోచరబ్లో గల ప్రజలకు నచ్చ చెప్పటానికి, వారికి సేవ చేయటానికి మా శక్తి చాలలేదు. పట్టణానికి ఆశ్రమాన్ని దూరంగా ఉంచాలనేది మా ఆదర్శం. కానీ రాకపోకలకు ఇబ్బంది కలిగేలా ఉండటం కూడా మాకు ఇష్టం లేదు. ఆశ్రమం సొంత చోటులో, తెరప గాలిలో, ఆశ్రమ రూపంలో ఏదో ఒక రోజున నిర్మాణం కావాలి. ప్లేగు వ్యాపించినప్పుడు కోచరబ్ను వదిలివేయమని ఆదేశం అందినట్లు భావించాను. శ్రీ పుంజాభాయి హీరాచంద్ గారికి మా ఆశ్రమంతో దగ్గర సంబంధం ఉంది. ఆశ్రమానికి సంబంధించిన సేవా కార్యాలు శ్రద్ధగా ఆయన చేస్తూ ఉండేవారు. అహ్మదాబాద్ ప్రజాజీవితం ఆయనకు బాగా తెలుసు. ఆశ్రమం కోసం భూమి బాధ్యత ఆయన వహించాడు. కోచరబ్బుకు ఉత్తర దిశయందు భూమి కోసం ఆయనతో పాటు నేను తిరిగాను. అక్కడికి 3-4 మైళ్ల దూరాన భూమి దొరికితే వెతకమని ఆయనకు చెప్పాను. ఇప్పుడు ఆశ్రమం ఉన్న చోటును కూడా వెతికింది ఆయనే. ఆశ్రమం చోటు జైలుకు సమీపంలో ఉండటం వల్ల నాకు కొంచెం మోహం కలిగింది. సత్యాగ్రహి నొసట జైలు రాసి ఉంటుంది కనుక జైలు సమీపంలో ఆశ్రమం ఉంటే మంచిదని అభిప్రాయపడ్డాను. సామాన్యంగా చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉన్న చోటే జైలు ఉంటుందని నాకు తెలుసు. 8 రోజుల్లోపలే భూమి కొనుగోలు వ్యవహారం పూర్తి అయింది. అక్కడ ఒక్క చెట్టు కూడా లేదు. నదీ తీరము, ఏకాంత ప్రదేశం. ఇది ఆ చోటు యొక్క ప్రత్యేకత. డేరాలు వేసుకుని ఉందామని నిర్ణయానికి వచ్చాం. వంట నిమిత్తం తాత్కాలికంగా రేకుల షెడ్డు వేద్దామని, తర్వాత నెమ్మదిగా ఇల్లు కట్టిద్దామని నిర్ణయించాం. ఆశ్రమవాసుల సంఖ్య పెరిగింది. చిన్న పెద్ద అంతా కలిపి మొత్తం 40 మంది అయ్యారు. అంతా ఒకే చోట భోజనాలు చేస్తారు. అది మంచి సౌకర్యం. ప్లాన్ అంతా నాది. దాన్ని అమలుపరచడం కీర్తిశేషులు, మగన్లాల్ గాంధీ బాధ్యత. పక్కా ఇళ్లు తయారయ్యే లోపల చాలా ఇబ్బందులు పడ్డాం. వర్షాకాలం సమీపిస్తున్నది. 4 మైళ్ల దూరాన ఉన్న పట్టణాన్నించి వస్తువులు తెచ్చుకోవాలి. అది బంజరు భూమి, పాములకు నివాసం. వాటినుంచి పిల్లలను రక్షించటం పెద్ద పనైంది. పాములు మొదలుగాగల వాటిని చంపకూడదని నా నియమం. కానీ వాటి భయం మాలో ఒక్కరినీ వదలలేదు. ఇప్పటికీ అదే స్థితి. సాధ్యమైనంత వరకు హింసా ప్రవృత్తి గల ప్రాణులను చంపకూడదని ఫినిక్స్లోనూ, టాల్స్టాయ్ ఫారంలోనూ, సబర్మతిలోనూ 3 చోట్ల నిర్ణయం తీసుకున్నాం. 3 చోట్ల బంజరు భూమి, 3 చోట్ల పాములు మొదలుగాగలవి జాస్తి.

ఆస్తిగా ఉండేవి. అయినా ఒక్క ప్రాణిని కూడా మేము చంపలేదనే చెప్పొచ్చు. నా వంటి వాడు ప్రతి ప్రాణియందు దేవుణ్ణి చూస్తాడు. దేవుడు పక్షపాతం చూపించడు. మనిషి ప్రతిరోజు చేసే పనుల్లో దేవుడు ఎందుకు కల్పించుకుంటాడు? ఆయనకు అంత సమయం ఎక్కడ దొరుకుతుంది? సందేహాల్లో మనిషి పడకూడదు. ఈ నా అనుభవాన్ని మరో భాషలో చెప్పలేను. లౌకిక భాషలో దేవుని లీలల్ని చూస్తూ ఉంటే ఆయన కార్యాలు అమోఘం, వర్ణనాతీతం అని చెప్పొచ్చు. ఇది నా అనుభవం. పామరుడు వర్ణించాలంటే చిలక పలుకులే పలుకుతాడు కదా. సర్పాల వంటి పురుగు పుట్టను చంపకుండా సమాజంలో 25 సంవత్సరాలు బతికి ఉన్నామంటే అదృష్టమని భావించకుండా దేవుని దయ అని అంటే అది తప్పు. అయితే అట్టి తప్పు అంగీకార యోగ్యమేనని నా భావం. కార్మికులు సమ్మె కట్టినప్పుడు ఆశ్రమ నిర్మాణం జరుగుతూ ఉంది. ఆశ్రమంలో నేత పని ముఖ్యం. నేత వడికే పనిని గురించి ఇంకా మేము ఆలోచించలేదు. అందువల్ల నేత కోసం గృహం నిర్మించాలని నిర్ణయించాం. దానికి పునాది వేశాం. కార్మికులు మొదటి 2 వారాలు ధైర్యంగానూ శాంతంగానూ ఉన్నారు. రోజూ జరిగే సభకు వస్తూ ఉన్నారు. నేను రోజూ వారికి వారు చేసిన ప్రతిజ్ఞను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మేము ప్రాణమైనా వదులుతాం, ప్రతిజ్ఞను మాత్రం నెరవేరుస్తామని బిగ్గరగా అరుస్తూ ఉన్నారు. కానీ చివరికి వారు జారిపోతున్నారని అనిపించింది. మిల్లులోకి వెళుతూ ఉన్న కార్మికులను చూచి వాళ్లు హింసకు దిగారు. ఎవరి మీదనైనా చేయి చేసుకుంటారేమోనని భయం కలిగింది. రోజూ సభకు వచ్చేవారి సంఖ్య తగ్గిపోయింది. కొద్ది మంది వచ్చినా నిరుత్సాహంతో ఉండేవారు. కార్మికుల్లో స్థిరత్వం తగ్గిందని తెలిసి విచారించాను. దక్షిణాఫ్రికాలో కార్మికుల సమ్మెకు సంబంధించిన అనుభవం నాకుంది. కానీ ఇక్కడ కొత్త అనుభవం కలిగింది. రోజూ ప్రతిజ్ఞ చేయిస్తూ సాక్షిగా ఉన్న నా ఎదుటే ఇలా జరిగితే నేనేం చేయాలా అని ఆలోచించాను. ఇది నాకు కలిగిన అభిమానం అనుకున్నా సరే, కార్మికుల ఎడ సత్యం ఎడ నాకు గల ప్రేమ అనుకున్నా సరే తీవ్రంగా యోచించాను. ఉదయం సభ ప్రారంభమైంది. ఏం చేయాలో తోచలేదు. స్థిరంగా ధైర్యంగా ఉండకపోతే, సమస్య పరిష్కారం కాకపోతే అంతవరకు నేను ఉపవాసం చేస్తాను అని ప్రకటించేశాను. కార్మికులు నివ్వెరపోయారు. అనసూయాబెన్ కళ్ళ నుంచి కన్నీరు కారింది. మీరు ఉపవాసం చేయొద్దు, మేము చేస్తాం, ప్రతిజ్ఞ మీద నిలబడి ఉంటాం, క్షమించండి అని కార్మికులు అన్నారు. మీరు ఉపవాసం చేయనవసరం లేదు, మీరు మీ ప్రతిజ్ఞ నెరవేర్చండి చాలు. మా దగ్గర డబ్బు లేదు, అయినా కార్మికులకు బిచ్చం తినిపించి సమ్మె చేయించటం నాకు ఇష్టం లేదు. మీరు కాయకష్టం చేసి పొట్ట పోసుకోండి. ఎన్నాళ్లు సాగినా సరే నిశ్చింతగా సమ్మె చేయండి. నిర్ణయం జరగనంత వరకు నా ఉపవాసం సాగుతుంది అని చెప్పేశాను. వల్లభభాయి కార్మికులకు మున్సిపాలిటీలో పని ఇప్పించాలని ప్రయత్నించారు. కానీ ప్రయోజనం కలగలేదు. ఆశ్రమంలో నేత గృహం దగ్గర గల గొయ్యిని పూడ్చాలి. కార్మికులను అందుకు వినియోగించవచ్చునని మగన్లాల్ సలహా ఇచ్చారు. అందుకు కార్మికులు అంగీకరించారు. అనసూయాబెన్ ఇసుకతో నిండిన మొదటి తట్టను నెత్తికెత్తుకుంది. నది నుండి ఇసుక తట్టలను ఎత్తుకువచ్చి గొయ్యి పూడ్చడానికి కార్మికులు పూనుకున్నారు. చూచేందుకు ఆ దృశ్యం ముచ్చటగా ఉంది. కార్మికులకు నూతనోత్సాహం కలిగింది. వారికి మజూరీ చెల్లించిన ఆశ్రమం వారికి నిజంగా అలసట కలిగిందనే చెప్పొచ్చు. పని ముమ్మరంగా సాగింది. అయితే నా ఈ ఉపవాసంలో ఒక దోషం ఉంది. యజమానులతో నాకు మధుర సంబంధం ఉందని మొదటనే చెప్పాను. అందువల్ల నా ఉపవాసం వారిని కదిలించి తీరుతుంది. ఒక సత్యాగ్రాహిగా యజమానులకు వ్యతిరేకంగా నేను ఉపవాసం చేయకూడదు. నిజానికి కార్మికుల సమ్మె ప్రభావం మాత్రమే వాళ్ల మీద పడాలి. నేను పూనుకున్న ప్రాయశ్చిత్తం యజమానులు చేసిన దోషానికి సంబంధించినది కాదు. కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నందున వాళ్ల దోషాలకు నేను బాధ్యుణ్ణే. యజమానులను ప్రార్థించగలను. వారికి వ్యతిరేకంగా ఉపవాసం చేయటం వారిని ఘోరావు చేయటమే. అయినా నా ఉపవాస ప్రభావము యజమానుల మీద పడుతుందని నాకు తెలుసు. పడింది కూడా. కానీ నా ఉపవాసాన్ని వారెవరూ ఆపలేని పరిస్థితి ఏర్పడింది. దోషభూయిష్టమైన ఉపవాసం చేస్తున్నానని నేను గ్రహించాను. నా ఉపవాసం వల్ల మీరు మీ మార్గాన్ని వదలవద్దని నేను యజమానులకు చెప్పాను. వాళ్ళు కటువుగా ఉన్నారు. వాళ్ళు కటువుగాను తీయగాను నన్ను ఎన్నో మాటలు అన్నారు. అట్టి హక్కు వారికి ఉంది. సేట్ అంబాలాలు ఈ సమ్మెకు వ్యతిరేకంగా యాజమాన్యానికి నాయకత్వం వహించాడు. ఆయన గుండెతిటో చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. ఆయన నిష్కపటి కూడా. ఆయనతో వివాదం పడటం నాకిష్టం. అయినా ఉపవాస ప్రభావం ఆయన మీద పడకుండా

ఉండటం సాధ్యమా? మరో రూపంలో ఆయన మీద ఒత్తిడి తీసుకురావటమే కదా. ఆయన భార్య సరళాదేవి నన్ను సొంత సోదరునిగా చూసుకుంటుంది. ఆమెకు నాయడ అమిత అనురాగం. నేను ఉపవాసం చేస్తూ ఉంటే ఆ దంపతులకు కలిగే బాధ నాకు తెలుసు. ఉపవాస సమయంలో అనసూయాబెన్ను ఇతర మిత్రులు కార్మికులు నాతో పాటు ఉపవాసం చేశారు. వారిని నేను వారించాను. కానీ వింటారా, ఈ విధంగా వాతావరణం ప్రేమతో నిండిపోయింది. యజమానులు దయాభావంతో రాజీ పడేందుకు సిద్ధపడ్డారు. అనసూయాబెన్తో వారి చర్చలు ప్రారంభమయ్యాయి. శ్రీ ఆనంద శంకర్ ధ్రువ గారు కూడా రంగంలోకి దిగారు. చివరికి వారినే పెద్దగా నిర్ణయించారు. సమ్మె విరమణ జరిగింది. 3 రోజులు మాత్రం నేను ఉపవాసం చేయవలసి వచ్చింది. యజమానులు కార్మికులకు మిఠాయిలు పంచారు. 21వ రోజున వడంబడిక కుదిరింది. ఒక ఉత్సవం జరిపారు. అందు యజమానులు కమిషనర్ కూడా పాల్గొన్నారు. మీరు గాంధీ చెప్పిన ప్రకారం నడుచుకోండి అని కమిషనర్ వారికి చెప్పాడు. ఈ కమిషనర్తోనే జగడం పెట్టుకోవలసి వచ్చింది. కాలం మారింది, అతడు మారాడు. ఖేడాలో పార్టీ వాళ్లను నా మాట వినవద్దని అతడే చెప్పాడు. ఒక కరుణాజనకమైన విషయం ఇక్కడ చెప్పడం అవసరమని భావిస్తూ ఉన్నాను. యజమానులు తయారు చేయించిన మిఠాయిలు ఎక్కువగా ఉన్నందున వేలాది మంది కార్మికులకు వాటిని ఎలా పంచాలా అని మీమాంస బయలుదేరింది. ఏ చెట్టు కింద కార్మికులు ప్రతిజ్ఞ చేశారో ఆ చెట్టు కింద మిఠాయిలు పంచడం మంచిదని అంతా నిర్ణయించారు. 21 రోజులు నియమాన్ని పాటించిన కార్మికులంతా వరుసగా క్యూలో నిలబడి మిఠాయి తీసుకోవాలన్న నిర్ణయాన్ని అమాయకంగా నేను ఒప్పుకున్నాను. కార్మికులు ఒక్కుమ్మడిగా మిఠాయిల మీద విరుచుకపడకుండా పంపిణీ జరుగుతూ ఉందని భావించాను. కానీ 2-3 రకాలుగా పంపిణీకి పూనుకున్నారు. కానీ పంపిణీ సరిగా జరగలేదు. 2-3 నిమిషాలకే వరుస క్రమం పోయింది. కార్మిక నాయకులు ప్రయత్నించినా ప్రయోజనం కలగలేదు. కార్మికులు తండాలు తండాలుగా విరుచుకుపడినందువల్ల కొంత మిఠాయి పాడైపోయింది. మిగిలిన మిఠాయి జాగ్రత్తగా సేట్ మీర్జాపూర్లో గల అంబాలాల్ గిరి బంగ్లాకు చేర్చారు. మరునాడు ఆ బంగ్లా మైదానంలో మిఠాయి పంచవలసి వచ్చింది. చెట్టు దగ్గర మిఠాయి పంచుతున్నారని విని అహ్మదాబాదులో గల బిచ్చగాళ్లంతా వచ్చి మిఠాయి కోసం విరుచుకుపడినందువల్ల ఏర్పాట్లన్నీ చెల్లా చెదురయ్యాయని తర్వాత తెలిసింది. ఇందు కరుణరసం ఇమిడి ఉంది. ఆకలి అనే రోగంతో బాధపడుతున్న దేశం మనది. తత్ఫలితంగా దేశంలో బిచ్చగాళ్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ ఉంది. భోజనం దొరుకుతుంది అంటే అన్నార్తులు నియమాల్ని నిబంధనల్ని పాటించవలసిన విధుల్ని మర్చిపోతారు. ధనవంతులు ఇట్టి బిచ్చగాళ్లకు పని అప్పగించకుండా వాళ్లకు బిచ్చం ఇచ్చి వాళ్ల సంఖ్యను బాగా పెంచుతూ ఉన్నారు. కార్మికుల సమ్మె ముగిసింది. ఇక నాకు 1 నిమిషమైనా తీరిక లేదు. వెంటనే ఖేడా జిల్లాలో సత్యాగ్రహం ప్రారంభించవలసి వచ్చింది. ఖేడా జిల్లాలో కరువు పరిస్థితులు ఏర్పడినందువల్ల పన్నుల వసూళ్లు రద్దు చేయమని అక్కడ రైతులు కోరుతూ ఉన్నారు. మా విషయం శ్రీ అమృతలాల్ ఠక్కర్ పరిశీలించి రిపోర్ట్ ఇచ్చారు. నేను వెళ్ళి కమిషనర్ను కలిశాను. శ్రీ మోహన్లాల్ పాండ్య, శ్రీ శంకర్లాల్ పారిక్, శ్రీ విఠల్భాయ్ పటేళ్ల ద్వారా వాళ్ళు కౌన్సిల్లో ఉద్యమం సాగిస్తూ ఉన్నారు. ప్రభుత్వం దగ్గరికి రాయబారాలు చాలాసార్లు సాగించారు. అప్పుడు నేను గుజరాత్ కాంగ్రెస్కు అధ్యక్షుణ్ణి. కాంగ్రెస్ పక్షాన కమిషనర్కు గవర్నర్కు ప్రార్థనా పత్రాలు పంపాను. టెలిగ్రాములు ఇచ్చాను. అవమానాలు సహించాను. వాళ్ల బెదిరింపులు దిగమింగాను. ఆనాడు అధికారులు వ్యవహరించిన తీరును ఈనాడు తలుచుకుంటే హాస్యాస్పదంగా ఉంటుంది. ఆనాడు తుచ్ఛంగా వాళ్లు వ్యవహరించిన తీరును ఈనాడు తలుచుకుంటే అసహ్యం వేస్తోంది. ప్రజల కోరిక న్యాయం, సమంజసము. దాన్ని అంగీకరింపచేయడం కోసము నిజానికి ఉద్యమం అనవసరం. ప్రభుత్వ నియమం ప్రకారము రూపాయికి 4 అణాలకు పంట తక్కువగా పండితే పన్నుల వసూళ్లు వెంటనే ఆపివేయాలి. కానీ అక్కడి ఆఫీసర్లు అంచనా ప్రకారం రాబడి 4 అణాలకు పైగా ఉంది. కానీ అక్కడి ఆఫీసర్ల అంచనా ప్రకారము రాబడి 4 అణాలకు పైగా ఉంది. ప్రజలు అది తప్పని రుజువు చేయసాగారు. కానీ ప్రభుత్వం అంగీకరిస్తుందా? పంచాయతీలు పంచాయతీ పెద్దల్ని నియమించి నిర్ణయించమని ప్రజలు కోరారు. ప్రభుత్వం అంగీకరించలేదు. ఎన్నో పర్యాయాలు ప్రార్థనా పత్రాలు పంపి విసిగి వేసారి అనుచరులతో చర్చలు జరిపి చివరికి సత్యాగ్రహం ప్రారంభించారు. వారిలో ఖేడా జిల్లా సేవకులే కాకుండా ప్రత్యేక

నుంచి శ్రీ వల్లభభాయ్ పటేలు, శ్రీ శంకర్లాల్ బాంకర్, శ్రీ అనసూయాబెన్, శ్రీ ఇందులాల్ యాజ్ఞిక్, శ్రీ మహాదేవ దేశాయ్ మొదలుగాగలవారు కూడా ఉన్నారు. వల్లభభాయ్ ముమ్మరంగా సాగుతూ ఉన్న వకీలు వృత్తి మానుకొని వచ్చారు. ఆ తర్వాత వారు వకీలు వృత్తి సాగించలేకపోయారు. మేము నడియాద్ అనాథాశ్రమంలో మకాం పెట్టాం. అనాథాశ్రమంలో మకాం పెట్టడానికి ప్రత్యేకించిన కారణం ఏమీ లేదు. నడియాద్లో ఇంతమంది ఉండటానికి మరో ఖాళీ గృహం దొరకలేదు. అక్కడి జనం చేత ఇప్పుడు చెప్పబోయే మతలబు రాసిన పత్రం మీద సంతకాలు చేయించి తీసుకున్నాం. మా గ్రామంలో పంట రాబడి రూపాయికి 4 అణాల కంటే తక్కువని మాకు తెలుసు. అందువల్ల పన్నుల వసూళ్లు 1 సంవత్సరం వరకు ఆపమని ప్రార్థించాం. పన్నుల వసూళ్లు ఆపలేదు. అందువల్ల ఈ పత్రం మీద సంతకం చేసిన మేము ఈ 7 పన్నులు చెల్లింపలేమని మనవి చేసుకుంటూ ఉన్నాం. అందువల్ల ఈ పత్రం మీద సంతకం చేసిన మేము ఈ సంవత్సరము పన్నులు చెల్లించలేమని మనవి చేస్తూ ఉన్నాం. పన్నుల వసూళ్లకు పూనుకొని ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మేము వ్యతిరేకించాం. ఎన్ని కష్టాలైనా సహిస్తాం. మా పొలాలు జప్తు చేసినా ఊరుకుంటాం. మా చేతులతో పన్నులు చెల్లించి అబద్ధాల కోరలమై ఆత్మాభిమానం చంపుకోము. ప్రభుత్వము పన్నుల వసూళ్లు అన్ని చోట్ల ఆపేస్తే, మాలో శక్తిగల వారము పన్నులు చెల్లించి వేస్తే, శక్తి లేని వారు భయపడి తమ కొంపాగోడు తెగనమ్మి పన్నులు చెల్లించి నానాయాతన పడతారు. అందువల్ల శక్తిగల వారం కూడా పన్నులు చెల్లించం. ఇలా చెల్లించకపోవటం శక్తివంతుల కర్తవ్యమని భావిస్తూ ఉన్నాం. ఈ పోరాట వివరాలు తెలుపుటకు ఈ ప్రకరణాన్ని పొడిగించదలుచుకోలేదు. అందువల్ల ఇందుకు సంబంధించిన మధుర స్మృతులు అనేకం ఇక్కడ వివరించలేదు. మహత్తరమైన ఖేడా సత్యాగ్రహ పోరాట చరిత్రను సవివరంగా తెలుసుకోవాలని భావించిన వారు శ్రీ శంకర్లాల్ పారిఖ్ రాసిన ఖేడా పోరాట విస్తృత ప్రామాణిక చరిత్ర అను పుస్తకం చదవమని సలహా ఇస్తూ ఉన్నాను.

మరింతవరకు ఉదయకిరణాలు కార్యక్రమంలో మహాత్ముని మార్గం మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక విన్నారు. కార్యక్రమంలో సినీ భక్తి గీతాలు వింటారు.

0: కనసు నిద్రయునొకటి.
1: మీరు ఇంతవరకు ఉదయకిరణాలు కార్యక్రమంలో సినీ భక్తి గీతం విన్నారు. ఉదయకిరణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావల హరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో తెలుగు సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు. మధురమైన స్వరంతో, ఉత్సాహభరితమైన పాటలతో, భిన్నమైన శైలితో కోట్లాది మంది సంగీతాభిమానులను ఆకట్టుకున్న గాయని ఉషా. వీరి పుట్టినరోజు సందర్భంగా వారి గురించిన సినీ జీవిత విశేషాలు వింటూ వారు ఆలపించిన చిత్రంలోంచి గీతాలు విందాం. ఉషా మునికుంట్ల May 29, 1980 తెలంగాణలోని నాగార్జున సాగర్లో జన్మించారు. గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం హోస్ట్ చేసిన పాడుతా తీయగా అనే సంగీత కార్యక్రమంతో ఉషాగారు తన గాన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఆ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచి ఆ తరువాత జమిని టీవీలో నగవరాగం అనే మరో సంగీత పోటీల్లోనూ విజయం సాధించారు. వీరి గురించి మరికొన్ని విశేషాలు వినే ముందు చిత్రం సినిమా నుంచి నీహాల్ ఉషా గానం, ఆర్పి పట్నాయక్ సంగీతం అందించిన గీతాన్ని వింటారు. సాహిత్యం కులశేఖర్.

వింటున్నారు భావలహరి మృదుమధుర గీతమంజరి. కార్యక్రమంలో ప్రముఖ నేపథ్య గాయని ఉషాగారి గురించి విశేషాలు వింటున్నాం కదా. ఉషాగారు 1996 నుండి 2000 సంవత్సరం వరకు టీవీలో వచ్చే వివిధ సంగీత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఓ ప్రముఖ టీవీలో ప్రసారమైన ఎందరో మహానుభావులు కార్యక్రమంలో ఆమె ప్రదర్శనకి ప్రేక్షకుల నుండి ఎన్నో ప్రశంసలు లభించాయి. స్టార్ టీవీలో ప్రసారమైన మేరీ ఆవాజ్ సునోలో పాల్గొని అఖిల భారత ఫైనల్లో ఫైనలిస్ట్గా నిలిచారు. వారి గురించి మరికొన్ని విశేషాలు వినే ముందు వర్షం చిత్రం నుంచి టిప్పు ఉషా గానం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సాహిత్యం సిరివెన్నెల. ఈ గీతాన్ని విన్న తర్వాత మరికొన్ని విశేషాలు విందాం.

0: భావలహరి కార్యక్రమంలో చిన్న విరామం. ప్రకటనల అనంతరం మరికొన్ని విశేషాలు విందాం.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
5: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
4: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
5: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
4: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: కార్యక్రమంలో ప్రకటనలు విన్నారు కదా. ఉషా గారికి ప్రముఖ సంగీత దర్శకుడు వందే మాత్రం శ్రీనివాస్ మొదటగా సినిమాల్లో పాడే అవకాశం ఇచ్చారు. ఇల్లాలు సినిమాలో మొదటి గీతం తర్వాత 2000 తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమెకు మంచి బ్రేక్ వచ్చిందనే చెప్పాలి. వారి గురించి మరిన్ని విశేషాలు వినే ముందు నువ్వు లేక నేను, నేను లేను చిత్రం నుంచి ఉషా గానం, ఆర్పి పట్నాయక్ సంగీతం అందించిన గీతాన్ని వింటారు.

2000 సంవత్సరంలో ఉషా గారికి తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి బ్రేక్ వచ్చిందని చెప్పుకున్నాం కదా. ఇంద్ర, చిరుత, అతిథి, పౌరుడు, వర్షం, భద్ర, నువ్వు నేను, మనసంతా నువ్వే, నువ్వు లేక నేను లేను, జయం, సంతోషం, ఇలా ఎన్నో తెలుగు చిత్రాల్లో మంచి పాటలు పాడారు. ముఖ్యంగా తేజ గారు దర్శకత్వం వహించిన ఎన్నో చిత్రాల్లో ఈమె పాటలు పాడారు. ఉషా గారు ప్రపంచవ్యాప్తంగా సుమారు 150 కచేరీలలో ప్రదర్శన ఇచ్చారు. ఎస్పి బాలు, శంకర్ మహాదేవన్, హరిహరన్, మణిశర్మ, పి సుశీల, మనో వంటి ఎందరో దిగ్గజ గాయకులు, సంగీతకారులతో కలిసి ప్రదర్శనలు ఇచ్చారు. వీరి గురించి మరిన్ని విశేషాలు వినే ముందు సంతోషం చిత్రం నుంచి ఆర్పి పట్నాయక్ సంగీతం, గానమూష, సాహిత్యం సిరివెన్నెల.

ఉషాగారు ఆలపించిన ఉషాగారు ఆలపించిన గీతాల్లో నీ స్నేహం చిత్రంలోని చినుకు తడికి పాటకు 2002 సంవత్సరంలో ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా పద్మ చిత్రంలోని పాటకు అవార్డును అందుకున్నారు. ఆమె గాత్రానికి మరెన్నో అవార్డులు అందుకున్నారు. తెలుగు సినిమా సంగీత రంగంపై ఎస్ జానకి, ఎస్పి శైలజ తర్వాత ఆ స్థాయి గుర్తింపును తెచ్చుకున్న గాయనిగా ఉషా పేరు పొందారు. తెలుగులో పాటు కన్నడ, తమిళంలో కూడా గీతాలు ఆలపించారు. ముఖ్యంగా యువతను అలరించిన ఎన్నో హిట్ పాటల ద్వారా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. వీరి గురించి మరిన్ని విశేషాలు వినే ముందు నీ స్నేహం చిత్రం నుంచి ఆర్పి పట్నాయక్ సంగీతం, గానం ఉషా, సాహిత్యం సిరివెన్నెల.

0: ఉషా గారు ఎన్నో స్టేజ్ ప్రదర్శనలు తన చురుకుతనం ఉత్సాహంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంటారు. సంగీతానికి అంకిత భావంతో నిరంతరం శ్రమిస్తూ భారతీయ సినీ సంగీత రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రతిభావంతురాలు ఉషా. మరిన్ని గీతాలతో సంగీత ప్రియులను అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ సునీల్ వర్మ. ద హెడ్లైన్స్. Home Minister Amit Shah says Center's high-level committee on artificial demographic changes to also assess requirement of law to tackle the issue. National Security Advisor Ajit Doval calls for decisive action against terrorism, says there cannot be double standards in fight against the menace. BJP appoints party presidents for Punjab, Haryana, Delhi and Tripura. Air India extends suspension of its flights to Israel till July end amid continued geopolitical uncertainties in West Asia. And in IPL cricket, Rajasthan Royals to take on Gujarat Titans in all-important qualifier 2 in New Chandigarh this evening. Union Home Minister Amit Shah has said that the Centre's high-level committee on artificial demographic changes due to illegal immigration and other unnatural causes will also assess whether a law is required to tackle the issue. Mr. Shah said the committee will examine the causes behind the artificial demographic shifts that have occurred across the nation. It will deliberate on the remedial measures required and should the enactment of any specific legislation be necessary. The Home Minister was addressing a function in Gandhinagar yesterday after inaugurating and laying foundation stone of development projects worth 340 crore rupees. He said the committee, headed by retired Supreme Court Judge Justice Prakash Prabhakar Naulekar, would submit its report within a year.
2: Removing infiltrators from the country is a commitment of our government. And for this, Prime Minister Narendra Modi has decided to form a demographic change committee. This high-powered committee will examine the reason behind the demographic changes that have taken place across the country and look into the possible solutions.

0: experts. After losing the toss, India made 188 runs for 7 wickets in their stipulated 20 overs. And now, for a look at today's newspapers, it's over to Renu Kataria.
1: Thank you, Sunil. The resignation of Siddaramaiah as Karnataka Chief Minister is the top news in many dailies. Siddaramaiah makes way for D.K. Shivakumar in Karnataka leadership shift, headlines Hindustan Times. Amid suspense on whether Chinese President Xi Jinping will attend the BRICS summit in India in September, the two nations held constructive talks on the LSE and border row, writes the Asian Age. To ensure foolproof conduct of the NEET UG again, the government is mulling to seek logistical support from the Indian Air Force to transport examination material, reports the Tribune. In its editorial piece titled Death Blow to Online Gaming, the Asian Age welcomes the Supreme Court's decision upholding GST on the full amount deposited by online gaming participants, seeing it as a strong step to curb betting and its damaging social consequences. The paper argues that the distinction between skill-based and chance-based betting is too blurred to be meaningful in practice and says the ruling could severely hit the industry. At the same time, it notes that retrospective taxation, though legally upheld, creates uncertainty for business. Dailies have paid tributes to poet Bashir Badr, who died yesterday. Bashir Badr, master Urdu poet of love and melancholy, passes away, headlines the Times of India. In the next 5 years, the Earth is likely to surge again and again past the international climate threshold set as safe, according to new United Nations climate projections, reports the Statesman. And finally, in a landmark development for wildlife conservation in Himachal Pradesh, forest officials in Chamba have captured the first ever video evidence of brown bear in Siabehi World Life Sanctuary, reports the Tribune. And with that, it's back to you, Sunil.
0: Thank you, Renu. And now, before we end the bulletin, the headlines once again. Home Minister Amit Shah says Centre's high-level committee on artificial demographic changes to also assess requirements of law to tackle the issue. National Security Advisor Ajit Doval calls for decisive action against terrorism, says there cannot be double standards in fight against the menace. BJP appoints party presidents for Punjab, Haryana, Delhi and Tripura. Air India extends suspension of its flights to Israel till July end. Amid continued geopolitical uncertainties in West Asia, and in IPL cricket, Rajasthan Royals to take on Gujarat Titans in all important qualifier 2 in New Chandigarh this evening. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: 12 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలనపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకు సాగుతున్న నూతన భారత నిర్మాణానికి బలమైన పునాదులు వేసి సంక్షేమం, అభివృద్ధిని సమతూకం చేస్తూ తన సమర్థవంతమైన నాయకత్వంతో ముందుకు నడిపిస్తున్న నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ విజయం తర్వాత నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రిగా మే 26న ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత 2019 లోక్సభ ఎన్నికల్లో విజయంతో రెండవసారి, 2024 లోక్సభ ఎన్నికల్లో విజయంతో మూడవసారి ప్రధానమంత్రిగా మోదీ కొనసాగుతున్నారు. ఈ 12 సంవత్సరాల కాలంలో దేశం చాలా రంగాల్లో పరివర్తన సాధించింది. 2014 నరేంద్ర మోదీ తొలిసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు భారత్ అవినీతి, ఆర్థిక మందగమనం వంటి సమస్యలతో సతమతమవుతోంది. అయితే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు చోటు చేసుకుంది. ప్రధానమంత్రి తొలిసారి ప్రజా సంక్షేమ మార్గంలోకి అడుగుపెట్టినప్పుడు భారతదేశం ప్రపంచంలో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. 12 ఏళ్ల తర్వాత భారతదేశం జపాన్ అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దేశ స్థూల దేశీయోత్పత్తి GDP 2.1 ట్రిలియన్ డాలర్ల నుంచి 4.18 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ సుదీర్ఘ పాలనలో దేశ సమగ్ర అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దశాబ్దానికి పైగా సాగిన పాలనలో సుపరిపాలన, అభివృద్ధి దిశగా అనేక పథకాలు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం వాటిని ప్రజల వద్దకు చేర్చడంలో కృతకృత్యమైందని చెప్పాలి. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ DBT విధానం ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా జన్ధన్ ఖాతాలు, ఆధార్, మొబైల్ ఫోన్ల అనుసంధానం ద్వారా ప్రభుత్వ పథకాలలో రాయి

0: వ్యక్తులను నేరుగా పేదల ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. ముద్రా రుణాలు పారిశ్రామికవేత్తలకు, ముఖ్యంగా మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించాయి. ఉజ్వల యోజన గ్రామీణ మహిళలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లను అందించింది. వస్తుసేవల పన్ను జీఎస్టీ ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో భారత్ను ఏకీకృతం చేసింది. ఇటీవల ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 ద్వారా పన్ను రేట్లను మరింత హేతుబద్ధీకరించి వినియోగదారులపై భారాన్ని తగ్గించారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద కుటుంబాలకు ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య బీమా అందిస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి విప్లవాత్మక పథకాలతో దేశీయ ఉత్పత్తిని, ఉపాధిని భారీగా పెంచారు. ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేయడానికి, దిగుమతులను తగ్గించుకోవడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పిఎల్ఐ పథకాన్ని తెచ్చారు. కోవిడ్-19 సమయంలో ప్రారంభమైన పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా దేశంలోని 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత రేషన్ అందుతోంది. రక్షణ రంగంలో స్వావలంబన ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం ఫలితంగా 2025-26లో రక్షణ రంగ ఎగుమతులు 38,424 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఇక ఈ 12 ఏళ్లలో భారతదేశం అంతరిక్ష రంగంలో ఊహించని మైలురాళ్లను అధిగమించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దశాబ్దాలుగా పరిష్కారం కాని ఎన్నో వివాదాస్పద అంశాలను అత్యంత వ్యూహాత్మకంగా, శాంతియుతంగా పరిష్కరించింది. జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా ఆ ప్రాంతాన్ని దేశ ప్రధాన స్రవంతిలో కలిపింది. జమ్మూకాశ్మీర్, లడాక్లను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయటం, 3 తలాక్ రద్దు, వక్ఫ్ చట్ట సవరణలు, పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ, మహిళా రిజర్వేషన్ల చట్టం, బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాల స్థానంలో కొత్త భారతీయ న్యాయ సంహితలను ప్రవేశపెట్టడం వంటి చారిత్రాత్మక దీర్ఘకాలిక ప్రభావం చూపే రాజకీయ నిర్ణయాలను తీసుకుంది. ఆర్థికాభివృద్ధి నుంచి సామాజిక సంక్షేమం వరకు, స్వావలంబన లక్ష్యం నుంచి డిజిటల్ మార్పుల వరకు, మౌలిక వసతుల విస్తరణ నుంచి జాతీయ భద్రతా బలోపేతం వరకు ప్రతి రంగంలో దేశం వేగంగా పురోగమిస్తుందనేది యథార్థం. దేశమే ప్రథమం అనే లక్ష్యంతో నరేంద్రమోదీ నాయకత్వం భారతదేశాన్ని వికసిత్ భారత్ వైపు అడుగులు వేయిస్తోంది. 12 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలనపై వార్తా వ్యాఖ్య మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం. శ్రోతలు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0859622333. ఫోన్ నెంబర్ మరోసారి 0859622393. హలో హలో
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: నమస్తే అండి, హలో ఎఫ్ఎంకి స్వాగతం. మీ పేరు
2: మేడం? కర్నూలు జిల్లా ఆస్పత్రి మండలం తంగరడ హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
1: బాగున్నామండి. మీరు బాగున్నారా హరినాథ్ రెడ్డి?
2: బాగున్నాం మేడం. మీకు, డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరికి నమస్కారాలు మేడం. దేవుళ్ళలో దేవి పాట ఉంది మేడం, అమ్మవారి పాట.
1: దేవుళ్ళు?
2: అవును మేడం, దేవుళ్ళు మేడం.
1: మహాకనకదుర్గ?
2: అవును మేడం.
1: ఓకే అండి, హరినాథ్ రెడ్డి గారు మీరు కోరిన పాట వేస్తున్నాం, వినేయండి. ధన్యవాదాలు అండి, ఇలాగే కాల్ చేస్తాం.
2: ఓకే మేడం, అందరి కోసం, మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం మేడం. ధన్యవాదాలు మేడం.
1: ధన్యవాదాలు అండి.

0: హలో హలో, నమస్తే అండి. హలో ఎఫ్ఎంకి స్వాగతం. నమస్తే అండి, మీ పేరు? మీ పేరండి? చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు? కొంచెం గట్టిగా మాట్లాడరా. స్నేహం అంటే ఇదేరా? చూస్తున్నానండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: ఇక్కడ మహబూబ్నగర్ నుంచి మేడం.
0: స్నేహం అంటే ఇదేరా చిత్రం నుంచి ఏ పాట అండి?
1: స్నేహం అంటే ఇదేరా నమ్మర పెద్దన్న.
0: తప్పకుండా అండి, మీకోసం ఆ పాట వేస్తున్నాం. వినండి. ధన్యవాదాలండి.
1: అందరికోసం మేడం.
0: అందరికోసం అండి, తప్పకుండా.

0: హలో,
1: నమస్తే మేడం. శుభోదయం.
0: శుభోదయం అండి. హలో ఎఫ్ఎంకి స్వాగతం. మీ పేరు?
1: మేడం, మాది అనంతపురం జిల్లా కూడేరు మండలం బ్రాహ్మణపల్లి నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: మీ పేరండి?
1: నా పేరు అశ్వర్థరెడ్డి మేడం.
0: అశ్వర్థరెడ్డి గారు, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: మేడం, సినిమా పేరు వచ్చేసి రామరాజ్.

0: మేడం?
1: రామరాజ్యం.
0: రామరాజ్యం.
1: అందులో ఏ పాట అండి?
0: ఏమండి లేత బుగ్గల లాయర్ గారిని పాట మేడం.
1: తప్పకుండా అండి, మీకోసం ఆ పాట వేస్తున్నాం, వినేయండి. ధన్యవాదాలండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.
0: ధన్యవాదాలు మేడం.

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి. హలో ఎఫ్ఎంకి స్వాగతం. మీ పేరు?
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు బచ్చిని రఘుకుమార్ మేడం.
0: రఘుకుమార్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: శ్రీకాకుళం జిల్లా వజ్రపుత్తూరు మేడం.
0: వజ్రపుకొత్తూరు. చెప్పండి,
1: వజ్రపుకొత్తూరు.
0: ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: జీవనజ్యోతి చిత్రం నుంచి పాట కావాలి మేడం.
0: జీవనజ్యోతి.
1: జీవనజ్యోతి.
0: అందులో ఏ పాట అండి? తప్పకుండా అండి, మీకోసం ఆ పాట వేస్తున్నాం. వినండి. ధన్యవాదాలండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.
1: సరే మేడం.

0: హలో ఎఫ్ఎం కార్యక్రమంలో ప్రకటనలు వింటారు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ముఖాన్ మొటిమల
5: సై బాల్,
4: గజ్జా బొబ్బలా
5: సై బాల్,
4: నడుగుల తామరా
5: సై బాల్,
4: బురద పుల్లా
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: హలో, హలో, నమస్తే అండి. హలో ఎఫ్ఎం కి స్వాగతం.
7: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు
7: మాట్లాడుతున్నారు?
0: ఏ పేరమ్మా?
7: మేడం.
0: హలో,
7: నమస్తే మేడం.
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
7: మా పేరు వెంకటేశ్వర్లు మేడం.
0: వెంకటేశ్వర్లు గారు, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
7: రుక్మిణి మూవీలో ఎక్కడికి నీ పడుగు అనే సాంగ్స్ ఏ మేడం?
0: రుక్మిణి, రుక్మిణి మూవీలో పాట పేరు ఏం చెప్పారు?
7: ఎక్కడికి నీ పడుగు మేడం.
0: సరే అండి, రుక్మిణిలో మీరు కోరిన పాట వేస్తున్నాం, వినండి. ధన్యవాదాలండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా

0: బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: అక్క, జాబ్ దొరికింది.
3: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలిడంత షాపింగ్?
2: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
3: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?
2: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
3: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
2: కానీ అక్క,
3: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
2: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
3: నిన్ను
0: ఆర్బీఐ చెబుతుంది,
4: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
5: హలో హలో
6: హలో హలో, నమస్తే. శుభోదయం మేడం.
5: శుభోదయం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
6: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ భట్ట మేడం.
5: మస్తాన్ గారు చెప్పండి, ఏ చిత్ర నుంచి పాట వినాలనుకుంటున్నారు?
6: ప్రేమ పావురాలు సినిమాలో నుంచి.
5: ప్రేమ పావురాలు.
6: ఏదైనా ఒక మంచి గీతం ప్రసారం చేయండి మేడం.
5: ఏం చేస్తుంటారండి మస్తాన్ గారు?
6: నేను కార్పెంటర్ వర్క్ చేస్తాను మేడం, తబలాలు తయారు చేస్తాను మేడం.
5: ఓకే, ఎలా ఉంది వ్యాపారం?
6: వ్యాపారం అనేది పెద్దగా ఏం లేదు మేడం. అదేంటంటే తబలాలది రెడీమేడ్ వర్క్ వచ్చేసింది, దాని తర్వాత ఈ ఎలక్ట్రికల్ వచ్చేసింది మేడం, మెయిన్గా కరెంటు, హ్యాండ్ టూని కానీ, రిధమ్ ప్యాడ్లు అని.
5: ఓకే అండి, మీరు కోరిన చిత్రం నుంచి పాట వేస్తున్నాం, వినండి. ధన్యవాదాలండి
6: మేడం.
5: ధన్యవాదాలండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.
6: సంతోషం.

0: హలో,
1: హలో. నమస్తే మేడం, కాదర్ భాష మేడం.
0: నమస్తే అండి. కాదర్ భాష గారు, బాగున్నారా?
1: బాగున్నాను మేడం.
0: బాగున్నారా? చెప్పండి
1: బాగున్నాను బాగున్నాను.
0: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: సుమంగళి మేడం.
0: సుమంగళి. సుమంగళి చిత్రం నుంచి?
1: కన్నులు నీవే కావాలి, కలలే నేనై రావాలి.
0: తప్పకుండా కాదర్ భాష గారు, మీకోసం ఆ పాట వేస్తున్నాను. ధన్యవాదాలండి విని.
1: ధన్యవాదాలు మేడం.

0: హలో హలో,
1: మేడం.
0: నమస్తే అండి.
1: హలో,
0: హలో
1: నమస్తే మేడం.
0: ఎఫ్ఎంకి స్వాగతం. నమస్తే నమస్తే.
1: బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. మీరు బాగున్నారా?
1: బాగున్నాం మేడం. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను.
0: చెప్పండి మీ పేరు. హలో,
1: సార్ విషయం
0: ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: జేమ్స్ జేమ్స్ సినిమాలో ఒక మంచి పాట ఏంటి మేడం?
0: జయం.
1: అవును మేడం,
0: తప్పకుండా అండి, జయం చిత్రం నుంచి మంచి పాట వేస్తున్నాం. వినే ధన్యవాదాలు అండి.
1: శ్రోతలు అందరి కోసం మేడం, థ్యాంక్ యూ మేడం.
0: తప్పకుండా.

0: हेलो हेलो
1: हेलो हेलो
0: हेलो, नमस्ते अंडी. हेलो एफएम की స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: బాగున్నావా?
0: బాగున్నాను. నువ్వు బాగున్నావా? ఏం పేరు నీ పేరు? హలో, నీ పేరేంటి? ఏ పాట కావాలి?
1: గబ్బర్ సింగ్ లో మంచి పాడేయండి.
0: గబ్బర్ సింగా? ఓకే ఓకే, మంచి పాట వేస్తాను వినండి.

0: మేడం.
1: హలో.
0: హలో మేడం,
1: నమస్తే అండి. హలో ఎఫ్ఎంకి స్వాగతం. మీ పేరు?
0: నా పేరు శివకాశి మేడం.
1: శివకాశి, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
0: ఉస్తాద్ భగత్ సింగ్ లో నుంచి.
1: ఉస్తాద్ భగత్ సింగ్.
0: అవును మేడం.
1: అది అందుబాటులో లేదన్నా, ఇంకేదన్నా చెప్పగలవా?
0: ఓకే మేడం. జానీలో నుంచి.
1: జానీ. జానీ నుంచి
0: మహారాజు గాకురమర అన్నయ్య.
1: మహారాజు. నీ పేరేంటి?
0: నా పేరు శివకాశి మేడం.
1: శివకాశి. ఓకే, తప్పకుండా ఆ పాట వేస్తున్నాను, వినేయండి. ధన్యవాదాలు, ఇలాగే కాల్ చేస్తాను.
0: థ్యాంక్ యూ మేడం.
2: మనిషి పుట్టినాక పుట్టింది మతము, పుట్టి ఆ మనిషినే వెనక్కి నెట్టింది మతం. తల్లి కడుపులో నుండి వెళ్ళినట్టి మనిషి తలచకురా, ఏ చెట్టగతం, ఏ చెట్టగతం.

మీరు ఇంతవరకు హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం

0: మహిళా భారతి. ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో కవి సార్వభౌమ శ్రీనాథుడు ఈ అంశం గురించి శ్రీమతి పి శ్రీలక్ష్మి గారి ప్రసంగం వింటారు. అనంతరం మానవులపై సూక్ష్మజీవుల ప్రభావం ఈ అంశం గురించి హేమలత గారు అందించే వివరాలు వింటారు. ముందుగా వినండి కవి సార్వభౌమ శ్రీనాథుడు.
1: శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారు తర్క అర్థశాస్త్రముల్లో నిష్ణాతుడిగా, రాజకీయవేత్తగా, నూతన రచయితలకు ప్రోత్సాహకుడిగా, కవితత్వ విచారకునిగా, విద్యార్థులకు దార్శనికుడిగా వెలుగొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారు. ఎందరో రచయితలు, సంఘ సంస్కర్తలు, పరిశోధకులు, సాహిత్య విమర్శకులు, భాషావేత్తలు వెలుగొందిన 19-20 శతాబ్దాల సంధి కాలానికి చెందిన వ్యక్తి శ్రీ రెడ్డి గారు. కట్టమంచి వారు
2: 1800 శ్రోతలకు శుభోదయం. ఈరోజు నేను చెప్పబోయే అంశం కవి సార్వభౌమ శ్రీనాథుడు. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చాటక ముందే కన్నడ రాజ్యాన తెలుగు భాషకు సువర్ణాభిషేకం చేయించిన మహాకవి కవి సార్వభౌముడు శ్రీనాథుడు. సుమారు 600 సంవత్సరాలకు మించి

ఆంధ్ర సాహితీ వినీలాకాశంలో శోభాయమానంగా ప్రజ్వలించి తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న మహాకవి శ్రీనాథుడు. క్రీస్తు శకం 1380 1460 మధ్యకాలం వాడని, ఇతని జన్మస్థలం ఇప్పటి ప్రకాశం జిల్లా ప్రాంతమని తెలియవస్తుంది. ఇతని తల్లి భీమాంబ, తండ్రి మారయ్య. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు చిన్నారి పొన్నారి చిరుత, కూకటినాడు రచయించి తిని మురుక్త రాట్ చరిత్ర అని చెప్పుకున్నాడు. బాల్యములోనే బృహత్కావ్యాన్ని రచించిన ప్రౌఢ కవి శ్రీనాథుడు. వీరి రచనలలో వీరి వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. సాహిత్య చరిత్రలో 15వ శతాబ్దాన్ని శ్రీనాథ యుగం లేదా ప్రబంధ యుగం అని అంటారు. అందుకే 15వ శతాబ్దానికి యుగకర్తగా శ్రీనాథుడిని పేర్కొంటారు. అనేక రచనలు చేసి కావ్య ప్రక్రియలను పరిపుష్టం చేసి పద్యానికి ప్రాచుర్యం కల్పించి అనంతర కవులపై ప్రభావం చూపిన కవిగా శ్రీనాథుడు ప్రసిద్ధికెక్కాడు. శ్రీనాథుడు బహుభాషా పురాణ శాస్త్రాలలో విద్వాంస శిఖరం. కలిమిలేములు కావడికుండరు అన్న సామెత శ్రీరాముని జీవితానికి అన్వయిస్తుంది. రాజ్యాస్థానాలలో కనకాభిషేకాలు చేయించుకొని జీవిత చరమాంకంలో కడు పేదరికాన్ని అనుభవించారు. జీవితంలోని ఎత్తుపల్లాలను, గౌరవాభిమానాలను, అవమానాలను సమానంగా అనుభవించారు. శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉన్నారు. రాజమహేంద్రవరం ప్రభువు వీరభద్రారెడ్డి ఆస్థాన కవిగా గౌరవం పొందారు. వినుకొండ వల్లభామాత్యుడు, సర్వజ్ఞ సింగభూపాలుడు, ప్రౌఢదేవరాయలు, సాంపరాయని మైలారు రెడ్డి, తెలుగు రాయలు మొదలైన వారి ఆస్థానాలను సందర్శించి తన పాండిత్య ప్రదర్శనతో గౌరవం పొందారు. ఆంధ్ర సాహితీ చరిత్రలో ఒక అపూర్వమైన సన్నివేశం శ్రీనాథుని కనకాభిషేక సత్కారం. ఇటువంటి గొప్ప సత్కారాన్ని పొందిన తెలుగు కవి మన శ్రీనాథుడే. ప్రౌఢదేవరాయల ఆస్థానంలో డిండిమ భట్టు అనే మహావిద్వాంసుడిని ఓడించి కవి సార్వభౌమ అనే బిరుదు పొందడంతో పాటు గౌడ డిండిమ భట్టు కంచు డక్కను పగులగొట్టించి కనకాభిషేకం చేయించుకున్నాడు. ఈ వాద వివాదాలకు చంద్రభూష క్రియాశక్తి రాయలు మధ్యవర్తిగా ఉన్నారు. మామిడి సింగన శ్రీనాథుని ఇలా ప్రశంసించాడు. బ్రాహ్మీదత్త వరప్రసాదుడవు, ఈశ్వరార్చన కళాశీలుడవు, బ్రహ్మజ్ఞాన కళా నిధానమవు, నీ భాగ్యంబు సామాన్యమే. శ్రీనాథుడి భావమరిదిగా పోతనను పేర్కొనే రచనలు కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే చరిత్రకారులు పోతన కాదని దగ్గుపల్లి దుగ్గన తన నాసికేతోపాఖ్యానం కావ్యంలో శ్రీనాథుడిని బహువిధాలుగా కీర్తించాడు. శ్రీనాథుడు తన రచనలపై చిన్నారి పొన్నారి చిరుత కుకటినాడు అనే సీసపద్యం రాశాడు. దీని ఆధారంగా తెలిసే అంశాలు చిన్నారి పొన్నారి వయసులో మురుక్త రాట్ చరిత్ర రాశాడు. ఇది అలభ్యం. శ్రీనాథుడి తొలి కావ్యం మామిడి వేమనకు అంకితమిచ్చాడు. నూనుగు మీసాల వయసులో శాలివాహన సప్తసతి రాశాడు. ఇది కూడా అలభ్యం. దీన్ని గాథా సప్తసతికి అనువాదంగా చెప్పవచ్చు. పండితారాధ్య చరిత్ర రాసి మామిడి ప్రగడయ్యకు అంకితమిచ్చాడు. ఇది లభ్యం కాలేదు. నిండు జవ్వనంలో శృంగార నైషధం రాశాడు. శ్రీహర్షుడి నైషధాన్ని శ్రీనాథుడు ఒక అనువాద ప్రణాళికలో తెనిగించాడు. దీనిని మామిడి సింగనకు అంకితమిచ్చాడు. ఇందులో ప్రధాన వస్తువు నల దమయంతుల వివాహ వృత్తాంతం. హరవిలాసము శివుని మహిమలు లీలల గురించి రాసింది. దీనిని తన బాల్యమిత్రుడైన అవచి తిప్పయ్య శెట్టికి అంకితమిచ్చాడు. చిరులొండి నంబి కథ, గౌరీ కళ్యాణం, కిరాతార్జునీయం లాంటి కథలున్నాయి. ప్రౌఢ వయసులో శ్రీరాముడు భీమఖండం రాశారు. ఇది స్కాందపురాణంలోని గోదావరి ఖండానికి అనువాదం. దీన్ని వీరభద్రారెడ్డి మంత్రి తన బంధువు అయిన బెండపూడి అన్నయామాత్యునికి అంకితం ఇచ్చాడు. ఇందులో ద్రాక్షారామక్షేత్ర మహత్యం ప్రధాన వస్తువు. వృద్ధాప్యం సమీపిస్తుండగా

రాసింది కాశీఖండం. ఇది స్కాంద పురాణంలోని కాశీఖండానికి అనువాదం. ఇది వీరభద్రారెడ్డికి అంకితం. వింధ్య పర్వత విజృంభణం, వ్యాసుని కోపం, గుణనిధి కథ లాంటి ఇతివృత్తాంతాలున్నాయి. కాశీఖండాన్ని చరిత్రకారులు ఆయుహ పిండం లాంటిది అంటారు. శ్రీనాథుని పాండిత్య పటిమకు ఇది నిదర్శనం. శివరాత్రి మహత్యం అనే కావ్యాన్ని శ్రీనాథుడు వృద్ధాప్యంలో రాశాడని పేర్కొంటారు. ఇది స్కాంద పురాణంలోని ఈశాన్య సంహితకు అనువాదం. ఇందులో ముఖ్యమైనది సుకుమారుని కథ. ఈ కావ్యాన్ని శ్రీశైల మఠాధిపతి ముమ్మడి శాంతయ్యకు అంకితమిచ్చాడు. శ్రీనాథుడి రచనగా వివాదాస్పదమైనది క్రీడాభిరామం. దీనిని వినుకొండ వల్లభామాత్యుడు రాశాడనేది కొందరి అభిప్రాయం. ఇది తెలుగులో తొలి వీధి రూపకం. శృంగారం పాలు ఎక్కువ. క్రీడాభిరామం కాకతీయుల కాలం నాటి సాంఘిక పరిస్థితులను వెల్లడిస్తుంది. శ్రీనాథుడు పలనాటి వీరచరిత్రను ద్విపద కావ్యంగా రాసి మాచర్ల చెన్నకేశవ స్వామికి అంకితమిచ్చాడు. ఇది తెలుగులో తొలి వీరగాథా కావ్యం. ఇందులో అలరాజు, నలగామరాజు, బ్రహ్మన్న, నాగమ్మ, బాలచంద్రుడి లాంటి పాత్రలున్నాయి. చాటు పద్యాలు రాసి ప్రజల దగ్గరికి పద్యాన్ని తీసుకువెళ్లిన వాడు శ్రీనాథుడు. చాటువు అనే పదానికి ప్రియమైన అని అర్థం. అప్పటికప్పుడు ఏ వస్తువుపైనైనా చెప్పే పద్యాన్ని చాటువు అంటారు. శ్రీనాథుడి వ్యక్తిత్వాన్ని, ఆనాటి సమాజాన్ని అతని చాటువులు తెలియజేస్తాయి. శ్రీనాథుని చాటువులు రాసిలోనూ వాసిలోనూ గొప్పవి. అవి ఆంధ్రజాతి జీవన వార్తా చిత్రంలా గోచరిస్తాయి. శ్రీనాథుడు రేనాడు, నేటి రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు, మెతుకు సీమ, నేటి మెదక్ జిల్లా పల్నాడు, గురజాల సీమ, ముసర రాజ్యం, నేటి కర్నూలు, కోలారు ప్రాంతాలు, కుందుగడ్డ అంటే ఇప్పటి కడప మండలం, రాచవీడు అంటే ఇప్పటి రాయచోటి, అద్దంకి, కడిరిపురం, అడిగొప్పల, నెమలపురి, పలివెల, భీమమండలం, సింహాద్రి, శ్రీకాకుళం, రంగపురి మొదలైన ప్రదేశాలను సందర్శించినట్లు ఆయన చాటువులు వెల్లడిస్తున్నాయి. విద్యానగరం, రాచకొండ, దేవరకొండ మొదలైన రాజస్థానాలు కూడా ఆయన సందర్శించాడనడానికి ఆయా రాజుల మీద, మంత్రుల మీద శ్రీనాథుడు చెప్పిన చాటువులు సాక్ష్యాలు. శ్రీనాథుని చాటువుల్లో అతని జీవితంలో తారసపడిన రమ్యమైన దృశ్యాలు ప్రతిఫలించాయి. అందువల్ల ఆ చాటువుల్లో ఆయా ప్రాంతాల ఆహార విహారాదులు, అతని భక్తిభావాలు, పాండితీ వైభవం, నానాజాతి వనిత సౌందర్య సమాన్విత వేషభాష భూషణాధికాలు ప్రస్ఫుటాలయ్యాయి. శ్రీనాథుని చాటువులు చారిత్రక దృష్టితో చూసినా, కవితా దృష్టితో చూసినా చాటు కవితకే మకుటాయమానం. ఆ మహాకవి లోభజ్ఞతకు ఆయన చాటువులన్నీ నిలువుటార్థాలు. సిరిగలవానికి జిల్లును తరుణులు పదయారు వేల దగ బెండ్లాడన్ దిరిపమున కిద్దరాండ్ర పరమేశ గంగవిడుము పార్వతి చాలును. శ్రీనాథుడు అవసరం వచ్చినప్పుడు సాక్షాత్తు పరమేశ్వరునితో కూడా పరాచకాలాడడానికి వెనుదీయడు. తిరిపెమెత్తుకునే నీకు ఇద్దరు భార్యలెందుకు అని ఈశ్వరుణ్ణి కామాతురీతయైన శూర్పణఖను ఏలుకోకుండా ముక్కు చెవులు కోయమని అనుజిని పురిగొల్పడం ఏం న్యాయమని శ్రీరామచంద్రుణ్ణి పరిహసించడానికి కూడా వెనుకాడలేదు. జనని సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స జగతి తల్లి కంటే సౌభాగ్య సంపద మెచ్చుటాడు బిడ్డ మేలు కాదే. అన్ని భాషలకు మూలం సంస్కృతమే, కానీ దేశ భాషల్లో అన్నింటికంటే తెలుగు భాషే గొప్పది అంటాడు శ్రీనాథుడు. తనను ఆదరించిన రాజులందరూ చనిపోగా ఆదరించేవారు లేక చివరి రోజుల్లో శ్రీనాథుడు చాలా కష్టపడ్డాడు. తిండికి లేక కటకటపడ్డాడు. అప్పుడు పోతనగారి సలహాతో బొట్టు పల్లె అనే గ్రామంలో పొలమును కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశాడు. దురదృష్టవశాత్తు వరద వచ్చి పంట అంతా కొట్టుకొని పోయింది. మిగిలిన గింజలు పక్షులు తినిపోతాయి. రాజు 700 టంకమును ఆనాటి నాణెములు పన్ను కట్టమని ఆదేశిస్తాడు. శ్రీనాథుడు కట్టలేకపోతాడు. ఆనాటి శాసనం ప్రకారం అతనికి శిక్ష విధిస్తాడు రాజు. ఒక పెద్ద బండరాయిని భుజం మీద పెట్టి కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేసి

0: విస్తారు. అప్పుడు శ్రీనాథుడు చెప్పిన పద్యం, కవిరాజు కంఠంబు కౌగలించెను గదా, పురవీధినెదురెండ పొగడదండ, ఆంధ్రనైషధకర్త ఎంగ్రి యుగ్మంబున దగిలియుండెను గదా నిగళయుగము, వీరభద్రారెడ్డి విద్వాంసు ముంజేతవీయమందెను గదా, వెదురుగాడియా సార్వభౌముని భుజస్తంభమెక్కెను గదా, నగరి వాకిట నుండు నల్లగుండు కృష్ణవేణమ్మగాని పోయే వింత ఫలము, బిలబిలాక్షులు దినిపోయే తిలలు పెసలు, బొడ్డు పల్లెను గొడ్డేరి మోసపేతి నెట్లు చెల్లంతు సుంకంబులేడు నూర్లు అని విలపిస్తాడు. ఈ విషయం తెలిసి పోతనామాత్యుడు వచ్చి పన్ను చెల్లించి తన ఇంటికి తీసుకొని పోయాడని కథనం. అక్కడ శ్రీనాథుడు పోతనతో, బావా, నీలాగా నేను భూమిని రాముణ్ణి నమ్ముకోకపోయినా, భూమిని మాత్రమే నమ్ముకొని రాముణ్ణి నమ్ముకోకపోయినా ఇలా అయిపోయాను అని బాధపడుతూ, ఇంకా నేను బ్రతికి ప్రయోజనం లేదు అని క్రింది పద్యం చెప్పి చనిపోయాడని చరిత్రకారుల కథనం. కాశికా విశ్వేశు కలిసే వీరారెడ్డి, రత్నాంబరంబులేరాయుడిచ్చు, కైలాసగిరి పంట మైలారు విభుడుండే, దినవెచ్చమేరాజు తీర్చగలడు, రంభగూడె దేనుండ రాయరహత్తుండు, కస్తూరికే రాజు ప్రస్తుతించు, స్వర్గస్థుడయ్యే విస్తన్న మంత్రి, మరిహేమ పత్రన్నమెవ్వని పంక్తి గలదు, భాస్కరుడు మున్నె దేవుని పాలికరిగే, కలియుగంబున నికనుండ కష్టమనుచు, దివిజ కవి వరుగుండ ఎల్దిగ్గురనగా అరుగుచున్నాడు శ్రీనాథుడమరపురికి. శ్రీనాథుడు సర్వకళాపూర్ణుడు. ఆయన జీవితంలో శుక్లపక్షం కృష్ణపక్షం రెండూ వెలుగునీడల్లా వ్యాపించిపోయాయి. విద్యాధికారి అయిన కవి సార్వభౌముడైన చివరకు బొడ్డుపల్లిలో నాగలి పట్టి నేల దున్నే ధైన్యాన్ని పొందవలసి వచ్చింది. ఏడు నూర్ల సుంకాన్ని చెల్లింపలేక వడ్డెరాజుల కిరాతక చర్యలకు బలి కావలసి వచ్చింది. శ్రీనాథ కవి మహోజ్వల చరిత్ర విషాదాంత కావ్యమైపోయింది. భక్తిని రక్తిని రంగరించిన ఆయన కవితా జీవితం మాత్రం ఆంధ్రుల హృదయరంగాల్లో ఆ చంద్ర తారార్కంగా నిలిచిపోయింది. తెలుగు సాహిత్యంలో శ్రీనాథ మహాకవి స్థానం సుస్థిరమైనది. ఎర్రన నాచన సోమనల రచనారీతిలో మొగ్గ తొడిగిన ప్రబంధలతలను పెంచి పోషించి కావ్య ప్రబంధ యుగాలకు వారధిగా నిలిచిన కవి సార్వభౌముడు శ్రీనాథుడు. ఆ మహాకవిని స్మరించుకుంటూ నా మనస్సు మాంజలులు సర్వే.
1: మీరు ఇంతవరకు మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో కవి సార్వభౌమ శ్రీనాథుడు ఈ అంశం గురించి శ్రీలక్ష్మి గారు అందించిన ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ప్రకటనలు వింటారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఇప్పుడు వినండి మానవులపై సూక్ష్మజీవుల ప్రభావం ఈ అంశం గురించి హేమలత గారు అందించే వివరాలు వింటారు.
0: జన సుఖినో భవంతు, స్వస్తి.

మార్కాపురం ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనం మానవులపై సూక్ష్మజీవుల ప్రభావం అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. కంటికి కనిపించనంతటి చిన్న చిన్న జీవులు మన మానవ జీవితంలో అవిభాజ్యమైన అనుబంధాన్ని కలిగి ఉన్నాయి. చిన్నవే కదా అని విస్మరించడానికి వీలు లేనంతటి గొప్ప ప్రభావాన్ని అవి కలిగి ఉన్నాయి. సూక్ష్మజీవులు కళ్ళకు కనిపించనంత చిన్నవే అయినా మనిషితోనూ మనిషి ఆరోగ్యంతోనూ వీటికి చాలా ముఖ్యమైన సంబంధం ఉంది. మన కంటికి కనిపించనంత చిన్నవిగా ఉండేవి ఏదైనా భూతద్ధం లేదా సూక్ష్మదర్శిని సహాయంతో మాత్రమే చూడగలిగే వాటిని సూక్ష్మజీవులు లేదా మైక్రోబ్స్ అంటాము. సూక్ష్మదర్శిని ఆవిష్కరించాక మరో కొత్త ప్రపంచం, సూక్ష్మజీవ ప్రపంచం వెలుగులోకి వచ్చింది. మనం సగమే మనుషులం. మన శరీరంలో సగానికి పైగా సూక్ష్మజీవులు ఉంటాయి. మానవ శరీరంలోని మొత్తం కణాలలో మానవ కణాల సంఖ్య కేవలం 43% మాత్రమే. మిగతాదంతా మన శరీరాన్ని ఆక్రమించుకొని జీవిస్తున్న సూక్ష్మజీవులే. ఆంటనీ వాన్ ల్యూవెన్హుక్ అనే శాస్త్రవేత్త ఈ సూక్ష్మజీవులను మైక్రోస్కోప్ ద్వారా పరిశీలించి మొదటిసారిగా ప్రపంచానికి తెలియపరిచారు. సూక్ష్మజీవులు అన్నీ చోట్ల వ్యాపించి ఉంటాయి. మానవ శరీరంలోని జీర్ణక్రియలోనూ, వ్యాధి నిరోధక వ్యవస్థను నియంత్రించుటలోనూ, వ్యాధుల నుండి రక్షణ కల్పించుటలోనూ, ముఖ్యమైన వైటమిన్ల తయారీలోనూ ఈ సూక్ష్మజీవుల పాత్ర చాలా ముఖ్యమైనది. ఈ సూక్ష్మజీవులను స్థూలంగా 5 రకాలుగా విభజించారు. వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవా, శిలీంధ్రాలు మరియు శైవలాలు. మానవుని జీర్ణ వ్యవస్థలో వీటి పాత్ర చాలా ముఖ్యమైనది. మనము తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చి కణాలకు అందించుటలో ఈ సూక్ష్మజీవులు ఉపయోగపడతాయి. ఈ సూక్ష్మజీవులు మనపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి, వాటిని మనం ఎలా ఎదుర్కొంటున్నామో తెలుసుకుందాం. వైరస్లు సూక్ష్మాతి సూక్ష్మమైనవి. ఇవి ఇతర జీవులపై దాడి చేసి వ్యాధులను కలుగచేస్తాయి. వైరస్ల వలన మానవులలో చికెన్ పాక్స్, చికెన్ గున్యా, డెంగ్యూ మరియు ప్రాణాంతకమైన ఎబోలా, ఎయిడ్స్, హెపటైటిస్ వంటి వ్యాధులు కలుగుతాయి. మసూచి, క్షయ వంటి ప్రాణాంతక సూక్ష్మజీవులపై మనం యాంటీబయాటిక్స్ వ్యాక్సిన్లను ఆయుధాలుగా ప్రయోగిస్తున్నాము. ఇవి పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలను కాపాడాయి. కానీ చెడు సూక్ష్మజీవులపై మనం చేసిన దాడి మంచి బ్యాక్టీరియాకు చాలా నష్టం కలుగజేసింది. రోగకారక సూక్ష్మజీవులపై విజయవంతమైన మన పోరాట ఫలితంగా సూక్ష్మజీవుల్లో జరిగిన మార్పులు ఇప్పుడు సరికొత్త వ్యాధులకు దారితీశాయి. ప్రస్తుతం ఆటో ఇమ్యూన్ వ్యాధి, ఎలర్జీలు విపరీతంగా భయంకరంగా పెరిగాయి. బ్యాక్టీరియాలు ఏకకణ సూక్ష్మజీవులు. మానవ శరీరంలో మానవ కణాల సంఖ్య కన్నా బ్యాక్టీరియాల సంఖ్య ఎక్కువ. వ్యాధికారక క్రిముల నుండి శరీరాన్ని రక్షించుటలో ఈ బ్యాక్టీరియా ఉపయోగపడతాయి. ఇందులో 80% బ్యాక్టీరియా మానవునికి ఎలాంటి హాని కలుగచేయవు. కొన్ని రకాల బ్యాక్టీరియా మనకు హాని కలిగిస్తాయి కూడా. బ్యాక్టీరియా వలన మానవులలో కలిగే వ్యాధులు. మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా మనకు నెమ్ము వ్యాధిని కలుగచేస్తుంది. బోర్డటెల్లా పెర్టుసిస్ అనే బ్యాక్టీరియా కోరింత దగ్గును కలుగచేస్తుంది. హెర్సీనియా పెస్టిస్ అనే బ్యాక్టీరియా ప్లేగు వ్యాధిని కలుగచేస్తుంది. విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా ద్వారా కలరా వ్యాధి సంక్రమిస్తుంది. మైకోబ్యాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా కుష్టు వ్యాధిని కలుగచేస్తుంది. ప్రోటోజోవాలు పరాన్నజీవులుగా జీవిస్తాయి. ప్రోటోజోవాల ద్వారా మానవునిలో మలేరియా, అమీబియాసిస్ వంటి వ్యాధులు కలుగుతాయి. శిలీంధ్ర నాశకాలు మన శరీరంలో ఎక్కువగా చర్మానికి, కళ్ళకు హాని కలిగిస్తాయి. శిలీంధ్ర నాశకాలు మానవులకు ప్రమాదకరం కానప్పటికీ సాపేక్షంగా అలర్జీ సమస్యలు, నాడీ సంబంధ సమస్యలను కలుగచేస్తాయి. కలుషితమైన ఆహార పదార్థాల ద్వారా ఇవి ఎక్కువగా వ్యాపిస్తాయి. మాంసము మరియు పాల పదార్థాలపై ఎక్కువగా కనిపించే శిలీంధ్రాల్లో ఆస్పర్జిల్లస్ క్లాడోస్పోరియం, మ్యూకార్, పెన్సీలియం రైజోపస్ జాతులు ముఖ్యమైనవి. శిలీంధ్రాలు మైకోటాక్సిన్స్ని విడుదల చేసి ఆహారాన్ని విషపూరితం చేస్తాయి. ఇటువంటి విషపూరిత ఆహారాన్ని మానవులు స్వీకరించినప్పుడు ఆకలి తగ్గటం, సాధారణ అనారోగ్య సమస్య నుండి తీవ్రమైన అనారోగ్య సమస్యకు దారితీయవచ్చు. ఈ విష

పూరితమైన మైకోటాక్సిన్స్ క్యాన్సర్ని కూడా కలుగ చేస్తాయి. ప్రపంచపు ఆహారంలో దాదాపు 25% ఈ మైకోటాక్సిన్స్ ద్వారా కలుషితమైపోతుంది. జన్యుపరంగా చూస్తే మనం మన శరీరంలోని సూక్ష్మజీవుల కన్నా అత్యల్పమే. మానవుడి పూర్తి స్థాయి జన్యుక్రమం 20,000 జన్యువులతో తయారైంది. కానీ మన శరీరంలోని సూక్ష్మజీవుల జన్యువులన్నింటినీ కలిపితే 20 లక్షల నుండి 2 కోట్ల సూక్ష్మజీవ జన్యువులు లెక్కతేలుతాయి. ఇవే కాకుండా

0: తో తయారైంది. కానీ మన శరీరంలోని సూక్ష్మజీవుల జన్యువులన్నింటినీ కలిపితే 20 లక్షల నుండి 2 కోట్ల సూక్ష్మజీవ జన్యువులు లెక్క తేలుతాయి. ఇవే కాకుండా మనం ప్రతిరోజు ఆహారంలో ఇష్టంగా తీసుకునే పెరుగు తయారీలోనూ, మనకు వ్యాధి నిరోధక శక్తిని కలుగచేసే ప్రోబయోటిక్ ఆహార తయారీలోనూ ఈ సూక్ష్మజీవుల పాత్ర చాలా ముఖ్యమైనది. రకరకాల మందుల తయారీలోనూ ఈ సూక్ష్మజీవులు మానవులకు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి. స్ట్రెప్టోకోకస్ అనే బ్యాక్టీరియా నుండి స్ట్రెప్టోకోకస్ అనే మందును తయారు చేశారు. వైల్డ్ ఈస్ట్ అనే బ్యాక్టీరియా బి వైటమిన్ను పుష్కలంగా అందిస్తుంది. మానవునికి రోగనిరోధక శక్తిని అందించుటలో ఈ బి వైటమిన్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. మొక్కల తెగుళ్లను నివారించుటలోనూ, రైజోబియం బ్యాక్టీరియా నత్రజని స్థాపనలోనూ, రసాయనిక ఎరువుల వాడకంలోనూ అనేక రకాలుగా మానవునికి ఈ సూక్ష్మజీవులు ఉపయోగపడుతున్నాయి. బయోరెమిడియేషన్ ప్రక్రియ ద్వారా వాతావరణంలోని విష పదార్థాలను విషరహిత పదార్థాలుగా మార్చి మానవునికి మేలు చేస్తున్నాయి. చర్మ సంరక్షణ, ఆరోగ్యం పట్ల చాలామంది శ్రద్ధ తీసుకుంటారు. డెడ్ స్కిన్ను తొలగించటం, చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్ రాసుకోవటం, సూర్యకాంతి నుండి కాపాడుకునేందుకు సన్స్క్రీన్ లోషన్లను వాడుతుంటారు. ఇంత శ్రద్ధ తీసుకున్నా మన చర్మం మీద ఒక రకమైనటువంటి సూక్ష్మజీవులు నివసిస్తూ ఉంటాయి. మనం ఎంత శుభ్రం చేసుకున్నా సూక్ష్మజీవులు చర్మాన్ని వదిలిపోవు, చర్మ లోతుల్లో నివసిస్తాయి. ఇవి మన చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. ఇవి అంతరించిపోతే మానవులకు చర్మ సమస్యలు పెరుగుతాయి. ఈ విధంగా సూక్ష్మజీవులు మానవునిపై అనేక విధాలుగా ప్రభావాన్ని చూపుతున్నాయి.
1: మీరింతవరకు మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మానవులపై సూక్ష్మజీవుల ప్రభావం ఈ అంశం గురించి హేమలత గారు అందించిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు.

మీరింతవరకు మహిళాభారతి శ్రీల కార్యక్రమంలో లలిత గీతం విన్నారు. మహిళాభారతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 10 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలీజ్.

0: ఆకాశవాణి ఆన్లైన్ మోసాలు, మెయిల్ అకౌంట్స్, డిజిటల్ అరెస్టులు అన్న అంశంపై ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయం చేస్తున్నవారు రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. డిజిటల్ యుగంలో మన జీవితం చాలా సౌకర్యవంతంగా మారింది. బ్యాంకింగ్ సేవల నుంచి కొనుగోళ్ల వరకు, ప్రభుత్వ సేవల నుంచి వ్యక్తిగత లావాదేవీల వరకు చాలా విషయాలు ఇప్పుడు ఆన్లైన్లోనే జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ సౌకర్యాలతో పాటు సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు కూడా వేగంగా పెరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఇటీవలి కాలంలో ఆన్లైన్ ఫ్రాడ్స్, మెయిల్ అకౌంట్స్, డిజిటల్ అరెస్టులు అనే పేర్లతో ప్రజలను మోసం చేసే ఘటనలు దేశవ్యాప్తంగా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది అమాయక ప్రజలు ఈ మోసాల మాటలకు భయపడి లేదా నమ్మి తమ కష్టార్జిత డబ్బును కోల్పోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో ప్రజల్లో అవగాహన పెంచడం అత్యంత అవసరం. ఈ నేపథ్యంలో ఆన్లైన్ మోసాలు ఎలా జరుగుతూ ఉన్నాయి, మెయిల్ అకౌంట్స్ అంటే ఏమిటి, డిజిటల్ అరెస్టులు అనే పేరుతో జరుగుతూ ఉన్న మోసాలను ఎలా గుర్తించాలి, ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలపై అవగాహన కల్పించుకునేందుకు ఈరోజు మనతో పాటు ఉండడం జరుగుతుంది శ్రీ కె ప్రతాప శివకిషోర్ ఐపీఎస్ గారు, ఎస్పీ ఏలూరు నుంచి. సో సార్తో మనం మాట్లాడి ఈ యొక్క ఆన్లైన్ మోసాలు, మెయిల్ అకౌంట్స్, డిజిటల్ అరెస్టులు అనే అంశంపై పూర్తి సమాచారాన్ని మనం విందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్తే అండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్.
0: సార్ కార్యక్రమంలో ముందుగా డిజిటల్ యుగంలో మన లైఫ్ అంతా కూడా చాలా సౌకర్యవంతంగా మారిపోయింది సార్, అండ్ ఇదే సమయంలో సైబర్ మోసాలు కూడా మనకి రోజు రోజుకి పెరుగుతున్నాయి. సార్ మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆన్లైన్ ఫ్రాడ్స్ పరిస్థితి ఎలా ఉందంటారు?
1: టెక్నాలజీ అనేది ఎప్పుడు కూడా రెండు వైపులా పదున్న కత్తి లాంటిది, మంచితో పాటు చెడు కూడా చాలా విస్తృతంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా మన దేశంలో చూసుకుంటే టెక్నాలజీని చాలా విరివిగా అడాప్ట్ చేసుకుంటాం. చదువున్నా రాకపోయినా ప్రతి దగ్గర ఇప్పుడు యూపీఐ నడుస్తుంది. అవి చూడడానికి చాలా అందంగా కూడా ఉంటాయి, అంటే చాలా మంచి ట్రాన్స్ఫార్మేషన్ కూడా నడిచింది. ఒక కూరగాయల బండి దగ్గర నుంచి పెద్ద పెద్ద కంప్యూటర్ షాప్స్ వరకు కూడా మనకి యూపీఐ వ్యాపించి ఉంది ఇప్పుడు. అట్ ద సేమ్ టైం అదే టెక్నాలజీని యూజ్ చేసుకుని జీవితాలు ఎలా బాగుపడుతున్నాయో అట్లాంటి జీవితాలు కూడా అన్యాయం అవుతున్నాయి. ఎందుకంటే ఈ సైబర్ నేరగాళ్ళు ఈ తెలిసి తెలియక ఈ టెక్నాలజీని వాడుతున్న వాళ్ళ అపోహల్ని, వాళ్ళ భయాల్ని, వాళ్ళ ఆశల్ని యూజ్ చేసుకుని ఆ యూపీఐ లోంటి ఫేక్ యూపీఐ కార్డులు క్రియేట్ చేయడం. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక చిన్న కిరాణా షాప్ యూపీఐ ద్వారా చెల్లింపులు తీసుకుంటాడు. వీడు ఒక ఫేక్ యూపీఐ యాప్ తయారు చేస్తాడు. పేమెంట్ జరిగినట్లు అది ఒక టిక్ మార్క్ చూపిస్తుంది, యాక్చువల్ పేమెంట్ క్రెడిట్ కాదు. అది చూపించేసి నేను పేమెంట్ చేసేసానని అక్కడి నుంచి వాక్అవుట్ చేస్తాడు. అట్లాంటి చాలా సింపుల్ మోసాల దగ్గర నుంచి చాలా పెద్ద మోసాలు, అంటే ఒక అప్లికేషన్ ఫైల్ మన దగ్గర వస్తుంది, అది ఎస్బీఐ యోనో యాప్ అని, మీ అకౌంట్ బ్లాక్ కాకుండా ఇది అప్డేట్ చేసుకోవాలని. అది చాలా మంది ఇల్లిటరేట్స్ కవి తెలియక అకౌంట్ బ్లాక్ అయిపోతుందన్న భయంతో గానీ, లేకపోతే ఫ్రెండ్స్ ఎవరో ఫార్వర్డ్ చేస్తే దాంట్లో ఏదో త్వరగా రివార్డ్ వస్తుందన్న ఆశతో కావచ్చు, భయంతో కావచ్చు, అవి ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల వాళ్ళ డబ్బులు నిమిషాల్లో మాయమైపోవడము, ఆ డబ్బుని మళ్ళీ వెనక్కి తీసుకోవాలంటే ఆ డబ్బు విదేశాలు దాటిపోవడము. కాబట్టి ఇట్లాంటి చాలా నేరాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేరాలను

0: చేసి ఇట్లాంటి అమాయకుల్ని కాపాడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇప్పుడు ఆకాశవాణి దగ్గర నుంచి మీరు వీళ్ళందరిలో కూడా మంచి అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరమైన విషయం. ఈ ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు ఎక్కువ జరగాలి, ప్రజల్లో ఈ టెక్నాలజీ పట్ల ఇంకా ఎక్కువ అవగాహన పెరగాలి. ఎప్పుడు మనం ఓటీపీ షేర్ చేయాలి, ఎప్పుడు షేర్ చేయకూడదు, అసలు ఓటీపీ అనేది ఎవరు బ్యాంక్స్ అడగరు అన్న విషయాలు వాళ్ళకి తెలియాలి. వాళ్ళు ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నా ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలన్న విషయం వాళ్ళకి తెలియాలి. ఇట్లాంటి ప్రోగ్రామ్ మీరు ప్లాన్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పోలీస్ తరఫున, మా ఏలూరు జిల్లా తరఫున నేను అభినందిస్తున్నాను.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్, మీరు మీ సైడ్ నుంచి ఈ యొక్క సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పిస్తున్నారు. అండ్ ప్రజాసేవ ప్రసార మాధ్యమంగా ఆకాశవాణి కూడా ఇలాంటి కార్యక్రమాలను మీతో పాటు చేయడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది సార్. సార్, సాధారణంగా మనం చూస్తే కనుక ఇన్ జనరల్ గా ఎక్కువగా సిటిజన్స్ ఎటువంటి రకాలైన సైబర్ మోసాలు బంధ పడుతూ ఉన్నారంటారు?
0: ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏదైనా నేను టెక్నాలజీ పరంగా కాకుండా మూడు కేటగిరీలుగా విభజిస్తాం. ఒకటి, ప్రజల్లో ఉన్న ఆశని ఎక్కువగా వీళ్ళు వాడుకుంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ అంటాం వాటిని. ముఖ్యంగా నిరుద్యోగ యువత, డబ్బు అవసరం ఉన్న యువత, డబ్బు అవసరం ఉన్న మిడిల్ క్లాస్ పీపుల్ మన దగ్గర ఎక్కువగా ఉంటారు, ఈవెన్ గృహిణులు కూడా. ఇలాంటి వాళ్ళ ఆశల్ని ఆసరా చేసుకుని మీరు 1,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి, ఇది మేము బిట్ కాయిన్స్ లో పెడతాము, క్రిప్టో కరెన్సీస్ లో పెడతాము, లేకపోతే దీన్ని వేరే, వాళ్ళు అందమైన కథలు అల్లుతారనమాట. అల్లేసి ఒక ఫేక్ అప్లికేషన్స్, ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేస్తారు. మీరు నిజంగా 1,000 రూపాయలు చిన్న అమౌంట్స్ తో మిమ్మల్ని స్టార్ట్ చేపిస్తారు. చిన్న అమౌంట్స్ పెట్టినప్పుడు 1,000 రూపీస్ కి 2,000 రూపీస్ యాక్చువల్ గా పంపిస్తారు కూడా. ఆ పంపించేది కూడా మీ దగ్గర వాళ్ళు వేరే వాళ్ళని మోసం చేసిన అమౌంట్స్ ఉంటాయి. పాంజీ స్కీమ్స్ అంటాం, మల్టీ లెవర్ మార్కెటింగ్ స్కీమ్స్ అంటాం. మీరు 10 మందిని ఈ కంపెనీలో చేర్పించి 10,000 కట్టిస్తే మీరు చేర్పించే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మీకు 10% కమిషన్ అని చెప్తారు. అట్లా ఈ ఆశని వాడుకొని చాలా స్కామ్స్ లోకి దింపుతారు వీళ్ళు. అలాంటి స్కామ్స్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, మల్టీ లెవెల్ ఫ్రాడ్స్ ఒక కేటగిరీ. బేసిక్ గా ఏం చేస్తారు, మనిషిలో ఉన్న ఆశని అవసరాన్ని వాడుకుంటారు. సెకండ్ టైప్ ఆఫ్ స్కామ్ ఏంటంటే భయం, మనలో ఉన్న భయాన్ని వాడుకుంటారు. ఇందాక మీరు చెప్పినట్లు డిజిటల్ అరెస్ట్, మీ ఇంటికి ఒక పార్సిల్ వచ్చింది, మీ పిల్లలకి ఒక పార్సిల్ వచ్చింది, మీ పిల్లలు ఫలానా దగ్గర అరెస్ట్ అయిపోయారు, మిమ్మల్ని సుప్రీంకోర్టు వారెంట్ ఇష్యూ చేసింది, మీరు అన్ని ఫేక్ క్రియేట్ చేస్తారు. ఒక పోలీస్ స్టేషన్ సెట్టింగ్ కూడా తయారు చేస్తారు, మీకు వీడియో కాల్ చేస్తారు, వీడియో కాల్ లో ఒక పోలీస్ ఆఫీసర్ లాగా కనపడుతుంటాడు, నేను ఈడీ నుంచి కాల్ చేస్తున్నాము, ఈబీఐ నుంచి కాల్ చేస్తున్నాము, లేక సైబర్ సెక్యూరిటీ నుంచి కాల్ చేస్తున్నాము, మీ ఫోన్ మా ఆధీనంలో ఉంది, మీ ఇంట్లో ఉన్న మన గురించి ఒక సోషల్ ఇంజనీరింగ్ చేస్తారనమాట. మన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ గానీ, ఇంటర్నెట్ లో అవైలబిలిటీ ఉన్న ఇన్ఫర్మేషన్ గానీ వాళ్ళు గ్యాదర్ చేసుకుని మన మీద ఒక మంచి కథ అల్లుతారు. మనం భయపడే, ఏ దేనికి భయపడే అవకాశం ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది రిటైర్డ్ ఆఫీసర్స్ ని మీకు ఆస్తులు అన్ని ఏసీబీలో దాడి చేస్తామని చెప్పి వాళ్ళలో ఉన్న భయాల్ని వాడుకొని 1,00,000 రూపాయలు కొల్లగొడతారనమాట. ఆ డిజిటల్ అరెస్ట్ చేయడం అంటాం దాన్ని. అలాంటి భయాన్ని వాడుకునే స్కామ్స్. థర్డ్, హనీ ట్రాపింగ్, అమ్మాయిల ఆశ చూపించడం. ఇట్లాంటివి ఒక వీడియో కాల్ వస్తుంది, వీడియో కాల్ ఓపెన్ చేయగానే తెలియక ఓపెన్ చేసినప్పుడు దాంట్లో ఎవరైనా అమ్మాయి బట్టలు లేకుండా ఉండడము, లేకపోతే మీతోటి కావాలని అసభ్యకరంగా లేకపోతే ప్రేమగా మాట్లాడము, అలాంటి 2-3 మాటలు మాట్లాడాక మీలో భయాన్ని సృష్టిస్తారు. ఈ వీడియోస్ నేను మీ పేరెంట్స్ కి షేర్ చేస్తాము, ఈ వీడియోస్ మేము బయట సోషల్ మీడియాలో పెట్టి అలర్ట్ చేస్తామని బ్లాక్ మెయిలింగ్ చేస్తాం. ఈ 3 రకాలు, ఒకటి భయం, ఒకటి ఆశ, ఇంకొకటి హనీ ట్రాపింగ్. సో ఈ 3 రకాలు ఎక్కువ నేరాలు జరుగుతున్నాయి. ఇంకొకటి అజాగ్రత్తగా ఉండడం వల్ల, తెలియని లింక్స్ నొక్కడం, తెలియని అవేర్నెస్ లేకపోవడం, అవగాహన లేకపోవడం. అంటే ఈ మధ్య ఒక స్కామ్ బాగా నడుస్తుంది, ఆర్టీఓ చలాన్ అప్లికేషన్ అని. ఈ చలాన్ అప్లికేషన్ అనేది మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు చలాన్స్ కట్టకపోతే మీకు వెహికల్ సీజ్ అవుతుంది అని రకరకాల భయాలు పెట్టి అనాథరైజ్డ్ అప్లికేషన్స్ మీ వాట్సాప్ కు వస్తాయి. అది ఎప్పుడైతే మీరు ఇన్స్టాల్ చేసుకుంటారో మీ వాట్సాప్ నుంచి అందరు వాట్సాప్ లకి వెళ్ళిపోతుంది. తర్వాత మీరు హోటల్స్ బుక్ చేసుకోవాలనుకుంటారు, గూగుల్ సెర్చ్ చేస్తారు, దాంట్లో ఫస్ట్ ఏ లింక్ వస్తే ఆ లింక్ నొక్కుతారు, కానీ అది అనఫిషియల్ లింక్ అయి ఉంటుంది. ఆ లింక్ లో మీ చేత డబ్బులన్నీ కట్టించుకుంటారు, మీరు తీరా హోటల్ దగ్గర వెళ్ళినప్పుడు హోటల్ దగ్గర రిజర్వేషన్ ఉండదు. ఎందుకంటే ఇంటర్నెట్ లో మనకు కనపడే ప్రతి సమాచారము ఖచ్చితమైన సమాచారం కాదు. కాబట్టి మనము ఏ వెబ్సైట్ కి వెళ్తున్నాము, ఏ అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నాము, ఏ లింక్ నొక్కుతున్నాము, ఏ ఇమెయిల్ ఓపెన్ చేస్తున్నాము అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 రకం అవగాహన లేమి. ఈ 4 రకాల అవసరాలని వాడుకుని సైబర్ క్రిమినల్స్ అనే వాళ్ళు సైబర్ క్రైమ్ చేస్తున్నారు.
1: సార్, ఏదైతే మనకి ఆన్లైన్ మోసాలు ఎక్కువగా మనకి ఓటీపీ ఫ్రాడ్స్ కానివ్వండి, లేదా ఫేక్ లింక్స్ కానివ్వండి, లేదా ఫేక్ కస్టమర్ కేర్ కాల్స్ కానివ్వండి, సో ఇటువంటివి సోషల్ మీడియా అకౌంట్ హ్యాకింగ్ వంటి మోసాలు సాధారణంగా అంటే ఎలా జరుగుతాయంటారు?
0: ఇవన్నీ కూడా నీ ఇందాక చెప్పిన బేసిక్ హ్యూమన్ ఇన్స్టింక్ట్స్. ఈ భయం, ఆశ, ఆడవారి నెపంతో వల వేయడం, అవగాహన లేని వాళ్ళకి సగం సగం ఫ్యాక్ట్స్ తోటి వల వేయడం, ఈ బేసిక్ హ్యూమన్ వల్నరబిలిటీస్ ని యూజ్ చేసుకుని వాళ్ళు రకరకాల మూఢ

0: సాఫ్ట్వేర్ అప్రెంటిస్ తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ కేర్, మనిషిలో ఉన్న భయాన్ని వాడుకుంటాడు, అవగాహన లేమిని వాడుకుంటారు. మీకు బ్యాంక్ నుంచి ఫోన్ వస్తుంది, మీ బ్యాంకు వెంటనే ఓటీపీ చెప్పి మీరు అకౌంట్ ఆధార్ కి లింక్ చేయకపోతే మీ బ్యాంక్ స్తంభింపబడుతుంది, మీకు పెనాల్టీ పడుతుంది అనే భయం ని క్రియేట్ చేస్తారు. ఇతనికి బ్యాంక్ ఓటీపీ డబ్బులు పంపించడం మాత్రమే అవగాహన ఉంటది, బ్యాంకులు ఇలా ఎప్పుడు కాల్ చేయవు, ఇట్లాంటి సైబర్ క్రైమ్ జరుగుతుందని ఆ వ్యక్తికి అవగాహన ఉండకపోవచ్చు. ఆ భయాన్ని అవగాహన లేమిని వాడుకొని ఒక క్రైమ్ క్రియేట్ చేస్తాడు. అండ్ దీంట్లో ఉన్న ఆన్లైన్ మోసాల్లో ఇంకొక పద్ధతి ఏంటంటే, ఇవి మారుతూ ఉంటాయి. ఒక దాని మీద మనం అవగాహన కల్పించినప్పుడు ఇవే ప్రిన్సిపల్ ని వాడుకుని వాడు కొత్త స్కామ్ ని సృష్టిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్తగా ఏం నడుస్తుందంటే, మీ బంధువు లేకపోతే మీ పిల్లలో వాళ్ళ వాయిస్ తోటి డీప్ ఫేక్స్ క్రియేట్ చేయాలి. ఇప్పటి వరకు అపరిచితులు కాల్ చేస్తున్నారు, ఇంకా ముందు నుంచి మీకు మీకు తెలిసిన వాళ్ళు కూడా కాల్ చేయొచ్చు. మీరు ఫోన్ ఎత్తినప్పుడు ఇంచుమించు వాళ్ళ వాయిస్ లాగే ఉంటుంది, మీతో వీడియో కాల్ చేసినప్పుడు వాళ్ళ మొహం లాగే ఉంటుంది. అది కానీ నమ్మేసి మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడము, వాళ్ళు చెప్పిన పని చేయడానికి స్టార్ట్ చేస్తే మీరు చాలా డబ్బులు నష్టపోతారు. సో టెక్నాలజీ మారే కొద్ది కొత్త కొత్త సాధనాలు వాళ్ళ చేతుల్లోకి వస్తున్నాయి. ఇప్పుడు మీరు చూసే వెబ్సైట్స్ కానీ ఫేక్ అప్లికేషన్స్ కానీ మీకు ఎక్కడా కూడా ఇవి కరెక్ట్ అప్లికేషన్ కాదేమో అన్నంత అనుమానం కూడా రాకుండా చాలా చక్కగా తయారు చేస్తున్నారు. అదే క్వాలిటీతో. ఒకప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ తప్పు ఉండేది దాంట్లో, వెబ్సైట్ కూడా కరెక్ట్ గా డిజైన్ ఉండేది కాదు, కొంచెం నీట్ గా చూస్తే కామన్ మ్యాన్ కి అర్థమయ్యేది. ఇప్పుడు వాళ్ళ సైబర్ క్రిమినల్ స్టాండర్డ్ కూడా చాలా పెరుగుతూ ఉంది, కాబట్టి మనం అవగాహన కూడా అదే లెవెల్లో జనాల్లో పెంచుతుంది. అంతేకాకుండా సిస్టమేటిక్ గా కూడా ఇట్లాంటి థ్రెట్స్ అనేటి ఏమున్నాయో, ఇట్లాంటి ఫేక్ వెబ్సైట్స్ ని గవర్నమెంట్ కూడా ప్రొయాక్టివ్ గా చూసి గవర్నమెంట్ ఇండస్ట్రీ డిలీట్ చేపించడము, డౌన్ చేపించడం లాంటి చర్యలు చేపట్టాలి.
1: సార్, అంటే ఇన్ జనరల్ గా మోసగాళ్ళు ప్రజలను నమ్మించాలి ఉపయోగించేటివి కొన్ని ట్రిక్స్ ఉంటాయి సార్, సో ఆ సైకలాజికల్ ట్రిక్స్ ఏంటంటే సార్?
0: ఈ సైకలాజికల్ ట్రిక్స్ ఎనీ సైబర్ క్రైమ్ మీరు తీసుకున్నా, ఆ సైబర్ క్రైమ్ లో సైకలాజికల్ గా ఈ నాలుగు రకాలని వాళ్ళు వాడతారు. మీ భయాన్ని ఆసరా చేసుకుంటారు, మీలో ఉన్న ఆశని ఆసరా చేసుకుంటారు, మీలో ఉన్న అవసరాన్ని ఆసరా చేసుకుంటారు, మీలో ఉన్న అవగాహన లేమిని కూడా ఆసరా చేసుకుంటారు. దీని చుట్టూనే వాళ్ళు వాళ్ళ పన్నాగం పొందుతారు. ఏదైనా మీకు డ్రగ్స్ పార్సిల్ వచ్చింది అంటే, ఇప్పుడు మిమ్మల్ని ఒక అనలైజ్ చేస్తారనమాట, రిటైర్డ్ పర్సన్స్, పిల్లలు అబ్రాడ్ లో ఉన్నారు, ఇతను దేనికి భయపడతారు, మీ అబ్బాయి కెనడా నుంచి వస్తున్నారని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ఒక మెసేజ్ ఫోటో కానీ పోస్ట్ చేస్తారు. వెంటనే ఆ ఫోటో తీసుకొని మీ అబ్బాయి వస్తున్నప్పుడు ఫలానా ఎయిర్పోర్ట్ లో అతని బ్యాగ్ లో డ్రగ్స్ బయటపడ్డాయని చెప్పి ఒక ఫోటో పంపిస్తారు మీకు. అది అలా ఫోటో పంపించేయడం చాలా సులభం, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో మీ అబ్బాయి పోస్ట్ చేసిన ఫోటో చూసుంటారు. వాళ్ళకి ఎలా సైకలాజికల్ గా ఎలా ప్లే చేస్తారు, మీరు ఈ విషయం మీ అబ్బాయికి చెప్పినా, మీ ఈ విషయం మీరు మీ ఫోన్ అంతా మా ఆధీనంలో ఉంది, ఈ ఫోన్ నుంచి మీరు పోలీసులకు ఫోన్ చేసినా, ఈ ఫోన్ నుంచి మీరు ఎవరికి ఫోన్ చేసినా వెంటనే మీ అబ్బాయి అరెస్ట్ అయిపోతాడు అంటారు. కాబట్టి వాళ్ళలో ఏ చిన్న స్టెప్ తీసుకున్నా కూడా మాకు పెద్ద నష్టం జరుగుతుంది, మా అపురూపంగా పెంచుకున్న అబ్బాయి అమెరికాలో ఉన్న అబ్బాయి కూడా ఇబ్బంది పడతాడు అన్న పెద్ద భయంలోకి వాళ్ళని నెట్టేస్తారనమాట. నెట్టేసి మీరు బయట ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి షేర్ చేయకూడదు అని చెప్పేసి మీ చుట్టూ ఒక వాల్ కట్టేస్తారు. ఆ వాల్ కట్టేసినప్పుడు ఏమవుతుందంటే, పెద్ద ఇలాంటి స్కామ్స్ లో ఇరుక్కున్న వాళ్ళల్లో రిటైర్డ్ జడ్జెస్ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఆర్మీ జనరల్స్, అన్ఎడ్యుకేటెడ్ కాదు బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఇట్లాంటి సైకలాజికల్ ట్రిక్స్ కి పడిపోయారు వాళ్ళు. ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ స్కామ్స్ లో కూడా ఏం చేస్తున్నారంటే, బాగా డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర ఇంటి ముందు వాడే ఒక 10 మందిని హైర్ చేసి నిలబెడతాడు, సఫారీ సూట్లు వేసుకుని. అది బయట నుంచి ఫోన్ చేస్తాడు ఇతనికి, మీ బయట ఇంటి బయట ఆల్రెడీ సిబిఐ వాళ్ళు ఉన్నారు, మీరు ఇంటి నుంచి బయటకు వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారంటారు. ఇతను విండో నుంచి కానీ బయటకు చూస్తే ఆ 10 మంది అక్కడ కనపడతారు. ఆ 10 మందికి సైబర్ క్రైమ్ చేస్తున్నామనే అవగాహన ఉండకపోవచ్చు. ఇవాళ రేపు మీరు ఒక 10 మంది సెక్యూరిటీ గార్డ్ ని ఈజీగా హైర్ చేసుకోవచ్చు. ఏదైనా ఈవెంట్ ఉంటే వాళ్ళకి టాస్క్ ఎలా ఇస్తారు, మీరు ఫలానా అడ్రస్ దగ్గర ఫలానా ఇంటి దగ్గరికి పోయి మీరు ఈ 10 మంది సెక్యూరిటీ గార్డులు అక్కడ నిల్చుకోండి అని, అంత మాత్రమే తెలిసి ఉంటుంది వాళ్ళకి, వాళ్ళకి డబ్బులు పడిపోతాయి. అట్లా రకరకాల నిజమైన టాక్టిక్స్ యూజ్ చేసి సైకలాజికల్ ట్రిక్స్ ప్లే చేస్తారు. ఆ సైకాలజీలో ఈ భయాన్ని బాగా వాడతారు, మీకు అతి దగ్గరగా ఉన్న వస్తువులు విషయాల మీద, మీ పిల్లల మీద, లేకపోతే మీరు ఏదైనా కంపెనీలో లేకపోతే గవర్నమెంట్ లో పనిచేసి ఉంటే మీలో ఉన్న ఏదైనా చిన్న లోపం పట్టుకుంటారు, లేదా మీ గురించి స్టడీ చేసినప్పుడు, మీ మీద ఒక స్కామ్ చేయాలనుకున్నప్పుడు మీ మీద కంప్లీట్ గా స్టడీ చేసి వాళ్ళు మీ మీద టార్గెట్ చేస్తారు. కాబట్టి మనకి ఆ టైంలో వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు నిజమైన పోలీస్ కాకపోతే, వీళ్ళు నిజంగా ఈ నిజమైన పోలీస్ కాకపోతే వీళ్ళకి ఇన్ని విషయాలు తెలియవు కదా మన గురించి అని ఒక అపోహలు పడిపోతారు. కాకపోతే మనం యాక్చువల్ గా వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతి వ్యక్తి గురించి కూడా చాలా సమాచారం మనకి ఇంటర్నెట్ లో దొరుకుతుంది. అతని డేట్ ఆఫ్ బర్త్ దగ్గర నుంచి వాళ్ళ పిల్లలు ఎవరు, ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఏ ఏరియాలో ఉన్నారు, ఏం ఉద్యోగం చేస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో మన గురించి ప్రతి విషయం కూడా బయట ప్రపంచంతో పంచుకోవడం చాలా సాధారణం అయిపోయింది ఇవాళ. సో ఎవరినైనా సోషల్ ఇంజనీర్ చేయగలుగుతారు. సో వాళ్ళ యొక్క విక్టిమ్స్ ని

0: ఎవరైతే వీళ్ళు ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయో అనేది డేటా కలెక్ట్ చేసుకుని ప్రతి ఒక్కరి మీద ఒక సోషల్ ఇంజనీరింగ్ ప్రొఫైల్ తయారు చేస్తారు. ఆ ప్రొఫైల్ ని ఈ కాంబోడియా, ఇక్కడ థాయిలాండ్, ఇట్లాంటి ఏరియాస్ లో మన యూత్ని ట్రాఫిక్ చేసి ఏ భాష ఉన్న వాళ్ళకి మళ్ళీ ఆ భాష వాళ్ళని పెడతారు. సో దట్ వీళ్ళకి అనుమానం రాకుండా. తెలుగులో నేలలు సైబర్ క్రైమ్ చేయాలంటే తెలుగు వారిని ఉపయోగిస్తారు, హిందీ వాళ్ళకి చేయాలంటే హిందీ వాళ్ళని ఉపయోగిస్తారు. ఈవెన్ మన దగ్గర నుంచి అబ్రాడ్ లో ఉన్న వాళ్ళని మోసం చేసే గ్యాంగ్స్ కూడా ఇప్పుడు తయారై ఉన్నాయి. సో ఈ సోషల్ ఇంజనీరింగ్ వాడి వాళ్ళకి స్పెసిఫిక్ డీటెయిల్స్ చెప్తారు. చాలా కరెక్ట్ డీటెయిల్స్ చెప్పడం తోటి వీళ్ళు కూడా భయాన్ని నిజంగా నమ్ముతారు. అలా నమ్మడం వల్లే ఎంతో అవగాహన ఉన్న రిటైర్డ్ లాయర్స్, జడ్జెస్, వాళ్ళు ఎంతో మందిని డీల్ చేసుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి ట్రాప్స్ లో పడుతున్నారు.
1: సరే, ఇంతవరకు మనమైతే కనుక ఆన్లైన్ మోసాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని విన్నాం కదా సార్. ఇప్పుడు మనం ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతూ ఉన్న ఒక పదం ఏంటి అంటే కనుక మ్యూల్ అకౌంట్. సార్, అసలు మ్యూల్ అకౌంట్ అంటే ఏంటి? దీని గురించిన వివరాలు ఒకసారి మన ఆకాశవాణి శ్రోతల కోసం.
0: ఈ మ్యూల్ అకౌంట్ అంటే ఏంటంటే, మ్యూల్ అనేది పదము బరువులు మోయడానికి కొండ ప్రాంతాల్లో మనిషి బరువు మనిషి మోయలేడు కాబట్టి వేరే వాళ్ళని డాంకీస్ మీద, హార్స్ బ్రీడ్స్ మీద, మ్యూ అనే దాని మీద ఈ మ్యూల్ అని వచ్చింది. సో ఈ డబ్బులు ఏదైతే ఉందో సైబర్ క్రిమినల్ కొట్టేస్తారో ఆ డబ్బును నేరుగా వాడికి అకౌంట్ లోకి తీసుకుంటే వాడి నిందితుడు అవుతాడు కాబట్టి వేరే వాళ్ళ అకౌంట్స్ పర్చేస్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక సైబర్ క్రైమ్ చేసి ఆ డబ్బుని విక్టిమ్ నుంచి మనం ఎలా రాబట్టుకోవాలి చట్టానికి దొరకకుండా అన్న పద్ధతిలో ఈ మ్యూల్ అకౌంట్స్ అనేవి సృష్టించబడతాయి. ఈ మ్యూల్ అకౌంట్స్ ఎలా సృష్టించబడతాయంటే, ఒక తాపీ పని చేసే వాళ్ళ దగ్గర, ఒక చిన్న కిరాణా కొట్టు వాళ్ళ దగ్గరికి ఈ ఏజెంట్స్ వెళ్ళి అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయ్యి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, మీ ఆధార్ కార్డు ఇవ్వండి, మీ పాన్ కార్డు ఇవ్వండి, దీని మీద మేము ఒక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేస్తే మీకు ఏటీఎం కార్డు వస్తుంది, డెబిట్ కార్డు వస్తుంది. ఆ వచ్చిన ఏటీఎం కార్డు డెబిట్ కార్డు మాకు అప్ప చెప్పండి, మీకు 10,000 ఇస్తాం, మీకు 5,000 ఇస్తాం అని చెప్పేసి ఈ గ్యాంగ్స్ ఫామ్ అయింది. ఈ అమాయక ప్రజలు నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో కావచ్చు, ఈవెన్ మన దగ్గర కావచ్చు, ఈ 5,000 10,000 ఊరికనే వస్తున్నాయి కదా, మనం ఏం పెట్టాల్సిన అవసరం లేదు కదా అన్న అవగాహన లేమితోటి వాళ్ళ అకౌంట్లు వాళ్ళకి అందజేస్తారు. అలా ఒక క్రైమ్ జరుగుతుంది మ్యూల్ అకౌంట్స్. ఇంకొకటి ఏంటంటే, వాలంటీరీగా వాళ్ళు మ్యూల్ అకౌంట్స్ తయారు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక డిజిటల్ అరెస్ట్ విక్టిమ్ దగ్గర ఒక 10 లక్షలు 20 లక్షలు పెద్ద మొత్తంలో అమౌంట్స్ కొట్టేస్తారు వాళ్ళు. ఆ అమౌంట్స్ కొట్టేసిన అమౌంట్స్ విక్టిమ్ ని కన్విన్స్ చేసి వాళ్ళు వేరే అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ ట్రాన్స్ఫర్ చేసేయడానికి ఈ మ్యూల్ అకౌంట్స్ వాడుకుంటారు. ఆ ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ కూడా మళ్ళీ గవర్నమెంట్ బ్లాక్ చేస్తుంది, పోలీస్ బ్లాక్ చేస్తారు కాబట్టి ఆ అమౌంట్ ని మళ్ళీ చిన్న చిన్న అమౌంట్స్ గా విడగొట్టి ఒక 100,000 అకౌంట్స్ కి పంపిస్తారు. ఆ 100,000 అకౌంట్స్ నుంచి మళ్ళీ ఇంకొక 100,000 అకౌంట్స్ కి పంపిస్తారు. అదంతా ఎందుకు చేస్తారంటే, ఈ మనీ ట్రైల్ ని పోలీస్ కూడా పట్టుకోలేరు. ఒకవేళ పోలీస్ పట్టుకోవాలనుకున్నా పోలీస్ ఆ అకౌంట్ వెనకాల వెళ్లి ఆ అకౌంట్ డీటెయిల్స్ సంపాదించి మళ్ళీ ఏదైనా దూర ప్రాంతం, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్ ఇట్లా అకౌంట్స్ ఉంటాయన్నమాట. ఈ సైబర్ క్రిమినల్ గ్యాంగ్స్ ఏం చేస్తాయంటే ఈ మ్యూల్ అకౌంట్ గ్యాంగ్స్ దగ్గర కొనుక్కుంటాయి. నాకు SBI అకౌంట్స్ 100 కావాలి, ఆ 100కి ఇన్ని లక్షలో ఎంతో పే చేస్తారు. ఆ 100 అకౌంట్లు వీళ్ళ దగ్గర, వీళ్ళ అందుబాటులోకి వచ్చేస్తాయి. వీళ్ళ దగ్గరే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, వీళ్ళ దగ్గరే ఏటీఎం కార్డు ఉంటుంది. సో ఆ బ్యాంక్స్ వేరే వ్యక్తికి అడ్రస్ తో, వేరే వ్యక్తి ఐడి తోటి ఫామ్ అయి ఉంటాయి, కానీ సైబర్ క్రిమినల్స్ చేతిలో ఉంటాయి. సో పోలీస్ ఎప్పుడైతే విక్టిమ్ డబ్బులు ఆ అకౌంట్కి వెళ్ళాయి కదా అని చెప్పి రాజస్థాన్కి వెళ్ళినాక అక్కడ ఒక అమాయకపు తాపీ మేస్త్రి కనపడుతుంది. అతను అరెస్టు చేయలేరు, అతని దగ్గర ఎవరు కొన్నారో కూడా ఇప్పటికి మల్టిపుల్ చేతులు అకౌంట్ మారిపోయి ఉంటుంది. సో ఈ మ్యూల్ అకౌంట్స్ ఎక్కువ ఎందుకు వాడతారంటే, ఈ సైబర్ క్రిమినల్ గ్యాంగ్స్ పట్టుబడకుండా ఈ డబ్బుని లాండర్ చేయడానికి ఈ మ్యూల్ అకౌంట్స్ అనేవి వాడతారు. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సామాన్య ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బ్యాంక్ అకౌంట్స్ వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు డీటెయిల్స్ మీ దగ్గర ఉండాలి. మీకు డబ్బులు ఇస్తామంటే, మీ బ్యాంక్ అకౌంట్స్ అమ్మారంటే మీరు ఖచ్చితంగా అరెస్ట్ కాబడతారు. వేరే వాళ్ళు నేరాల్లో మిమ్మల్ని పావులుగా వాడుకుంటారు. దీంట్లో ఇంకొక చిన్న ఆస్పెక్ట్ అంటే, చాలా బ్యాంకర్స్ ఈ కరెంట్ అకౌంట్స్ అనేవి చాలా కేర్ఫుల్ గా ఇవ్వాలి. ఒక బిజినెస్ ఉండాలి, ఆ బిజినెస్ కు ఒక వయబిలిటీ ఉండాలి, ఆ బిజినెస్ కి ఇంత ట్రాన్సాక్షన్ అవసరం అవ్వాలి. అలాంటి అకౌంట్స్ చాలా బాధ్యతాయుతంగా ఓపెన్ చేయాల్సిన కరెంట్ అకౌంట్స్ ని కూడా వాళ్ళు కొన్నిసార్లు డబ్బు కాసిపడో, కొన్నిసార్లు పని ఒత్తిడితోనో, కొన్నిసార్లు టార్గెట్ ఒత్తిడితోనో చాలా ఫ్రీగా లిబరల్ గా ఇచ్చేస్తారు. అదేమవుతుందంటే, నార్మల్ అకౌంట్స్ సేవింగ్ అకౌంట్స్ లో RBI కొన్ని లిమిట్స్ విధిస్తుంది. ఇంతకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ వస్తే అది ఫైనాన్షియల్ గా ఒక ఫ్లాగ్ రేస్ చేస్తుంది, బ్యాంక్స్ లో కొన్ని అలార్మ్స్ వస్తాయి. కానీ ఈ కరెంట్ అకౌంట్స్ ఖాతాల్లో ఏమవుతుందంటే, మీరు ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేసినా అవి బిజినెస్ అకౌంట్స్ కాబట్టి జనరల్ గానే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉండాలి కాబట్టి పెద్దగా అలారం రేజ్ చేయవు. కాబట్టి చాలా మంది సైబర్ క్రిమినల్స్ ఈ కరెంట్ మ్యూల్ ఖాతాలని వాడుతున్నారు. ఇది బ్యాంకర్స్ లోపం కూడా ఉంది దీంట్లో. సో బ్యాంకర్స్ కూడా స్ట్రిక్ట్ గా మానిటర్ చేస్తే ఇలాంటి మ్యూల్ ఖాతాలు అనేవి చాలా తగ్గిపోతాయి. ఇంకొకటి మనం చేయొచ్చు ఏంటంటే, మన పాన్ కార్డ్ మీద, మన ఆధార్ కార్డ్

0: మీద ఏదైనా మనకి తెలియకుండా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారా లేదా మనం చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుని మనవి కాని అకౌంట్స్ ఏమైనా ఉంటే క్లోజ్ చేయించుకోవడం ఉత్తమం.
1: సార్, ఏదైతే మీరు చెప్పడం జరిగింది, అంటే కొంతమంది అమాయక ప్రజలకు ఆ చిన్న మొత్తంలో డబ్బు ఇచ్చి వారి బ్యాంకు ఖాతాలను ఉపయోగిస్తున్నట్లు మనం ఇందాకే మాట్లాడుకున్నా మీరు కూడా ప్రస్తావించడం జరిగింది. సార్, ఇది ఎంతవరకు ప్రమాదకరం అంటారు? అండ్ ఇక్కడ ఏంటి అంటే, తెలియకపోయినా తన బ్యాంకు ఖాతాలను ఇతరులకు ఆ ఇవ్వడం వల్ల వారు చట్టపరంగా ఎలాంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశాలున్నాయంటారు సార్?
0: ఖచ్చితంగా, ఇప్పుడు తెలిసినా తెలియకపోయినా ఇగ్నోరెన్స్ అనేది మన చట్టం పట్టించుకోదు. ఒక వ్యక్తి దగ్గర సైబర్ క్రైమ్ జరిగిన అమౌంట్ ఆయన అకౌంట్ నుంచి మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ వ్యక్తి జవాబుదారీ అవుతాడు. ఎందుకంటే 5,000, 10,000 తీసుకుని ఆశ కొద్దీ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అకౌంట్ ని వేరే వాళ్ళకి అప్పగించడం. ఇంకొక వ్యక్తులు ఎలా చేస్తున్నారంటే, ఆ అమౌంట్ ఎంత వస్తుందో దాంట్లో ఒక పర్సెంటేజ్ కమిషన్ గా తీసుకుని వాళ్ళ బ్యాంక్స్ ఖాతాలు అప్పగిస్తున్నారు. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా మ్యూల్ అకౌంట్ హోల్డర్ గా ఆ సైబర్ క్రిమినల్ గ్యాంగ్ సహకరించిన వ్యక్తిగా అతను చట్టపరంగా ఖచ్చితంగా శిక్షించబడతాడు. అతనికి 3 ఏళ్ల నుంచి పైబడి శిక్ష పడే అవకాశం ఉంటుంది.
1: సార్, డిజిటల్ అరెస్ట్ ఈ మధ్యకాలంలో మనకి తరచుగా ఎక్కువగా వినిపిస్తున్న పదం కూడా ఈ డిజిటల్ అరెస్ట్ అని చెప్పి మనం వింటూ ఉన్నాం. సార్, అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? అసలు ఇది ఎలా జరుగుతుంది? నిజానికి డిజిటల్ అరెస్ట్ ఉందంటారా?
0: డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా లేదు. డిజిటల్ అరెస్ట్ అనేది ఈ సైబర్ క్రిమినల్స్ చేసే ఒక స్కామ్. డిజిటల్ అరెస్ట్ ఎలా జరుగుతుంది అంటే, ఈ రిటైర్డ్ అయిపోతున్న ఉద్యోగుల దగ్గర, పెన్షన్ ఉన్న డబ్బులు ఉన్న దగ్గర, బాగా డబ్బున్న వ్యాపారస్తులకి, లేకపోతే ఎన్ఆర్ఐస్ కి, వీళ్ళందరికీ బాగా డబ్బులున్న వాళ్ళ డేటా పోగు చేసుకుని ఒక వీడియో కాల్ చేస్తారు. ఆ వీడియో కాల్ లో ఒక పోలీస్ వస్త్రధారణ ధరించి ఉంటారన్నమాట. ఆ పోలీస్ యూనిఫామ్ తోటి మిమ్మల్ని మీద ఈ డ్రగ్స్ కేసు రిజిస్టర్ అయింది, మీ మీద కరప్షన్ కేసు రిజిస్టర్ అయింది, మీ మీద ఫలానా టెర్రరిస్ట్ అకౌంట్ డబ్బులు మీ అకౌంట్ లో పడ్డాయి, ఇట్లా రకరకాల స్టోరీలు అల్లుతారనమాట. అల్లేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి చాలా ఫేక్ నోటీసెస్ పంపిస్తారు. ఫలానా పోలీస్ స్టేషన్, ఫలానా ఆఫీసర్ అని చెప్పి, ఐపీఎస్ ఆఫీసర్ అని రకరకాల. చూడడానికి ఆ వీడియో కాల్ లో పోలీస్ సెట్టింగ్ కూడా ఉంటుంది, వాళ్ళ చుట్టూ పోలీసులు అన్నట్లు కనపడతారు, పోలీస్ యూనిఫామ్ కనపడుతుంది, జనానికి చాలా నమ్మదగినట్లుగా ఉంటుంది. కానీ జనాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా ఏ పోలీస్ వ్యక్తి మీకు వీడియో కాల్ చెయ్యరు. చేస్తున్నారంటే ఖచ్చితంగా అది సైబర్ క్రిమినల్ యొక్క పని. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వ్యక్తుల కాల్స్ మీరు తీయద్దు, తీసినా నమ్మద్దు. వాళ్ళు వీళ్ళని ఎలా భయపెడతారంటే, మీరు కాల్ కట్ చేస్తే మీరు అరెస్ట్ అయిపోతారు, మీ కాల్ కూడా, మీ ఫోన్ కూడా మా పర్యవేక్షణలో ఉంది, మీరు ఎవరికైనా ఫోన్ చేస్తే మాకు వెంటనే తెలిసిపోతుంది, ఇట్లా రకరకాల సైకలాజికల్ ట్రాప్స్ వాడతారనమాట. ఇప్పుడు వాళ్ళని వశపరచుకోవడానికి ఇవన్నీ కట్ ఆఫ్ చేయడం బయట వ్యవస్థలు. ఎందుకంటే ఏదైనా భయం వచ్చినప్పుడు, ఏదైనా క్రైమ్ మీద అనుమానం వచ్చినప్పుడు సిటిజన్ ఫస్ట్ రియాక్షన్ ఏంటి, పోలీస్ కి ఫోన్ చేస్తారు. కాబట్టి ఆ పోలీస్ కి ఫోన్ చేయకుండా మేమే పోలీసు, మా మీద కానీ కంప్లైంట్ చేస్తే మీకు ఇంకా ఇబ్బంది జరుగుతుంది అన్నట్టు సీన్ క్రియేట్ చేస్తారు. బంధువులతో మాట్లాడనివ్వరు, ఇంటి నుంచి బయటకు రానివ్వరు, ఇంటి నుంచి బయటకు వెళ్తే మేము పోలీసు ఉన్నామని చెప్తారు, ఇంటి నుంచి బయటకు వస్తే మీరు అరెస్ట్ అవుతారని భయపెడతారు, మీరు ఎవరితోనైనా మాట్లాడితే మీ పిల్లల్ని అరెస్ట్ చేస్తామని చెప్తారు, ఇట్లా రకరకాల భయాందోళనను క్రియేట్ చేస్తారు. కానీ ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ పోలీస్ ఆఫీసర్ కూడా మీకు వీడియో కాల్ చెయ్యరు. వీడియో కాల్ చేసే ప్రొవిజన్ గానీ, వీడియో కాల్ లో ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేసే ప్రొసీజర్ గానీ మన చట్టంలో లేదు. ఏ పోలీస్ ఆఫీసర్ అయినా ఎందుకైనా ఎవరినైనా అరెస్ట్ చేయాలనుకుంటే చెప్పి చెయ్యరు. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ ఎప్పుడు చేస్తారు, మీరు ఎవిడెన్స్ ని ఎరేస్ చేస్తారని, మీరు పారిపోయే అవకాశం ఉంటది కాబట్టి, లేకపోతే మీరు ఎవరినైనా భయపెడతారన్నప్పుడు మాత్రమే నిందితులను అరెస్ట్ చేస్తారు. మీరు ఫస్ట్ అసలు మాక్సిమం ఎవరు నేరం చేయరు కాబట్టి మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు నేరం చేశారని మీకు అనుమానం ఉన్నా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవ్వరు కూడా వీడియో కాల్ మీకు చేయరు. వీడియో కాల్ చేస్తే ఆ నేరస్తుడు పారిపోతాడు. ఎందుకు, ఎనీ జెన్యున్ పోలీస్ ఆఫీసర్ ఎందుకు వీడియో కాల్ చేస్తారు, చేయరు. కాబట్టి ప్రజలు ఈ అపోహను తొలగించుకోవాలి, పోలీస్ యూనిఫామ్ చూడగానే భయపడే మనస్తత్వం ఆపేయాలి. అలాంటి ఎవరైనా వ్యక్తులు ఉన్నారు అంటే ఇమీడియట్ గా మీరు మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయడము, మా ఎస్ఐ గారిని అడిగి చెప్తామని ఒక్క మాట అంటే వాళ్ళు వెంటనే ఫోన్ కట్ చేసేస్తారు, మీకు రెండోసారి ఫోన్ చేయరు. డిజిటల్ అరెస్ట్ కాల్ మీ దగ్గర వచ్చింది అంటే ఎస్ఐ గారు మా ఇంటి పక్కనే ఉంటారు, మేము ఇప్పుడే ఫోన్ చేస్తాము, మా ఎస్పీ గారికి ఫోన్ చేస్తామని ఒక్క మాట గానీ మీరు చెప్తే, మీరు చూడండి క్షణాల్లో వాళ్ళు ఫోన్ కట్ చేసేస్తారు. కాబట్టి ఈ జాగ్రత్త అనేది అందరూ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ఎవరైనా బెదిరిస్తే బెదిరిపోవద్దు. అలాంటి నెంబర్లు ఏదైనా వచ్చినప్పుడు చాలా మంది విద్యావంతులు ఉంటారు, అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు వాళ్ళ బారిన పడకుండా కాల్ కట్ చేసేసి ఆపేస్తారు. అక్కడితో మన పని అయిపోదు. మనము మంచి సిటిజన్స్ ఎప్పుడైనా ఇలాంటి కాల్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు, సార్ నాకు ఈ నెంబర్ నుంచి ఇలాంటి డిజిటల్ అరెస్ట్ కాల్ వచ్చింది అని చెప్పి, మీరు 112 కాల్కో, 1930 టోల్ ఫ్రీ నెంబర్ కో మీరు ఫోన్ చేసి రిపోర్ట్ చేసిన యెడల,

0: అలాంటి వ్యక్తి ఇంకో 10 మందిని మోసం చేయకుండా మనం ఆపగలుగుతాం. ఈ బ్యాంకర్స్ కూడా వాళ్ళ దగ్గర ఇంకొక రోల్ ఉంది. మీ దగ్గరికి ఈ డిజిటల్ అరెస్ట్ గురి కాబడి భయంతో ఎవరైనా వచ్చి సడన్ గా ఎక్కడికో పెద్ద మొత్తంలో అమౌంట్స్ ఆర్టీజీఎస్ ఇప్పటి వరకు తెలియని అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటే ఒక్క క్షణం ఆగి, ఎందుకమ్మా ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, మీరేమైనా డిజిటల్ అరెస్ట్ కాబడ్డారా, మిమ్మల్ని ఎవరైనా భయపెట్టారా, డ్రగ్స్ గాని ఇంకో పేరు గాని పెట్టి మిమ్మల్ని భయపెట్టారా అని 2-3 క్వశ్చన్లు అడిగితే ఆ వృద్ధులు కానీ అవగాహన లేకుండా భయంలో ఉన్న వాళ్ళు గాని వెంటనే ఆ బారిన పడకుండా మనం కాపాడచ్చు. ఒకటి రిపోర్ట్ చేయడం, ఇంకొకటి అవగాహన కల్పించడం, ఇంకొకటి బ్యాంకర్స్ కూడా ఈ అమౌంట్స్ పెద్ద పెద్ద అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఒక క్షణం ఆగి వెరిఫై చేసుకోవడం. దీని ద్వారా మనం కాపాడుకోవచ్చు మన సిటిజన్స్.
1: సార్, కార్యక్రమంలో చివరిగా డిజిటల్ లావాదేవీలు మనకి రోజు రోజుకి పెరుగుతున్న ఈ సమయంలో సిటిజన్స్ కి మీరు ఇవ్వాలనుకునే మెసేజ్ ఏంటి సార్?
0: సిటిజన్స్ కి ఒక సింపుల్ మెసేజ్ చెప్తామండి, అనవసరంగా భయపడవద్దు. మీకు ఏదైనా భయం కలిగించేటట్లు డిజిటల్ అరెస్ట్ కానీ ఇంకొకటి ఇంకొకటి ఫోన్ వస్తే చాలా ఫ్రెండ్లీ పోలీసు ఉంటారు. మీరు 112 కాల్ కానీ ఫోన్ చేయొచ్చు, మీకు జరిగిన దాన్ని చెప్పొచ్చు, లేదా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఒక్కసారి కాంటాక్ట్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. భయం అనేది పెట్టుకోవద్దు. 2, ఆశ పడద్దు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. డబ్బులు ఎవరైనా మీకు ఊరికే ఇస్తున్నారు, 1000 రూపాయలకి ఫాస్ట్ గా రిటర్న్ ఇస్తారు, ఏదైనా స్కీమ్ ఉంది, ఈ స్కీమ్ లో చేర్పిస్తే మీకు డబ్బు ఇస్తున్నారన్న ప్రతిదాన్ని అనుమానించండి. మీకు బాధ్యతాయుతమైన బ్యాంకుల్లో వచ్చే వడ్డీ రేట్ గానీ, లేకపోతే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం గానీ, ఇట్లాంటి జెన్యున్ వాటిల్లో మనం డబ్బులు పెట్టాలి తప్ప, మీకు అధిక లాభాలు ఎవరైనా ఆశ చూపిస్తున్నారంటే ఖచ్చితంగా దాంట్లో మోసం ఉంటుంది. మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులు ఉండు ఉన్నట్లు, మీకు బాగా నిఘనిగా కనపడుతున్న ఆఫర్ ఏదైనా వస్తుందంటే ఖచ్చితంగా దాంట్లో 99% మోసం ఉంటుంది. కాబట్టి ఆ ట్రాప్ లో పడద్దు. నెక్స్ట్, మీరు అవసరాలు, కొంతమంది ఈ ఆడవాళ్ళ ట్రాప్ లో పడడము, లేకపోతే బ్లాక్ మెయిలింగ్ కి గురవుతారు. కొంతమంది మీ పర్సనల్ ఫోటోస్ ని మార్ఫ్ చేసి మీకు 2 ఫోటోస్ పంపిస్తే బ్లాక్ మెయిలింగ్ గురైపోయి మన సమాజంలో మన పేరు ప్రఖ్యాతలు ఏమన్నా పోతాయని చెప్పి మీరు బ్లాక్ మెయిల్ కి దాన్ని రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేస్తే మీ దగ్గర ఆ బ్లాక్ మెయిలింగ్ అనేది ఎప్పుడూ ఆగదు, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాబట్టి అట్లాంటి బ్లాక్ మెయిల్ కి గురయ్యే వాటిల్లో మీరు ఇరుక్కోవద్దు. 4, మీ చుట్టుపక్కల ఉన్న వాటిల మీద అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా మీ పేరెంట్స్ కి, మీ రిలేటివ్స్ కి, మీ నైబర్స్ కి మీరు ఇవన్నీటి మీద అవగాహన కల్పించాలి. బ్యాంక్స్ లో మన ట్రాన్సాక్షన్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ బాగా పెరుగుతున్నాయి కాబట్టి మన బ్యాంకు కి ఇంటర్నేషనల్ డెబిట్, క్రెడిట్ అలాంటి సదుపాయాలని బంద్ చేయించుకోవడం, అలాంటివి జరగకుండా మనం ఆఫ్ చేసుకోవచ్చు, మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు. 2, మన ఏటీఎం కార్డు పోయినా ఏదైనా హ్యాక్ అయినా కూడా వెనువెంటనే పెద్ద అమౌంట్ లో డబ్బులు ట్రాన్స్ఫర్ కాకుండా మనం ట్రాన్సాక్షన్ లిమిట్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. 3, ఇలాంటి ఓటీపీలు ఇట్లాంటివి షేర్ చేసేటట్లు మనం ఎప్పుడు కూడా మన పాస్వర్డ్ గాని మన ఓటీపీ గాని భగవంతుడు వచ్చి అడిగినా కూడా మన ఓటీపీ మనం షేర్ చేయకూడదు. 4, ప్రతిదానికి ఒకే పిన్ పెట్టుకోవడము, ప్రతిదానికి ఫోన్ అన్లాక్ కి ఒకే పిన్ పెట్టుకుంటారు, ఏటీఎం కి ఒకే పిన్ పెట్టుకుంటారు, ల్యాప్టాప్ కి ఒకే పిన్ పెట్టుకుంటారు, ఇట్లాంటివి డిజిటల్ హైజీన్ అంటాం. మనము ఇంటిని ఎలా శుభ్రంగా పెట్టుకుంటామో మన డిజిటల్ స్పేస్ ని కూడా అంతే శుభ్రంగా పెట్టుకోవాలి. వీలైనంత వరకు బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ వాడండి. అనవసరంగా సేమ్ పాస్వర్డ్ ని మళ్ళీ మళ్ళీ పెట్టుకోవద్దు. రకరకాల పాస్వర్డ్ని పెట్టుకోండి. మీకు బాగా తెలిసిన పాస్వర్డ్ని పెట్టుకోవద్దు. చాలా మంది ఏం చేస్తారు, వాళ్ళ పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ పెట్టేస్తారు, లేకపోతే పాస్వర్డ్ 123 అని పెట్టుకుంటారు, లేకపోతే వాళ్ళ పిల్లల పేర్లు పెట్టుకుంటారు. ఇట్లాంటివన్నీ గెస్ చేయడం చాలా ఈజీ. సో అట్లాంటి పాస్వర్డ్లు పెట్టుకోవద్దు. తర్వాత 2-ఫాక్టర్ అథెంటికేషన్ అంటాం. ఏదైనా ట్రాన్సాక్షన్ జరగాలన్నా ఏదైనా చేయాలన్నా మీకు ఓటీపీ వచ్చినట్లు మీ ఓటీపీ నుంచి ఫర్దర్ గా మీరు దాన్ని ట్రాన్సాక్షన్ ని వాలిడేట్ చేసుకునే విధానం పెట్టుకోండి. తర్వాత అనవసరమైన అప్లికేషన్స్ ఏవి, వాట్సాప్ ద్వారా వచ్చే అప్లికేషన్స్ కానీ, ఎవరైనా లింకులు పంపిస్తే లింకుల ద్వారా వచ్చే అప్లికేషన్స్ కానీ మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేయొద్దు. మీకు తెలియని వెబ్సైట్ లింక్స్ మీరు నొక్కొద్దు. మీ బ్రౌజింగ్ కూడా చాలా సేఫ్ గా ఉండాలి. అనవసరమైన వెబ్సైట్స్ గానీ, అనవసరమైన లింక్స్ గానీ మీరు నొక్కిన ఎడల మీరు ఇబ్బందులు పాలవుతారు. మీకు తెలియని వెబ్సైట్స్ లోకి మీరు వెళ్ళొద్దు. తర్వాత మీ ఆశని చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎస్పెషలీ నిరుద్యోగ యువత. నిరుద్యోగ యువత ఏం చేస్తున్నారంటే, తెలుసో తెలియకో ఈ సైబర్ క్రైమ్ కి ఒక సాధనాల్లాగా మారుతున్నారు. ఈ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి ఒక 10,000 త్వరగా సంపాదించుకోవచ్చు అని చెప్పి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వేరే వాళ్ళకి అమ్మడం కావచ్చు, లేకపోతే ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే డబ్బులు వస్తాయని చెప్పి వేరే వాళ్ళ దగ్గర అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయించడం కావచ్చు, లేకపోతే MLM ఫ్రాడ్స్, ఈ వస్తువు మీరు కొనండి, ఈ ప్రోడక్ట్స్ లో మీరు జాయిన్ అవ్వండి అని చెప్పి 10 మందిని జాయిన్ చేసి వాళ్ళు నష్టపోయి వేరే వాళ్ళని నష్టపడే స్కామ్స్ లో జాయిన్ అవ్వడం కావచ్చు. ఇట్లాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి సిటిజన్స్. ఇలా తీసుకుంటే ఈ ఆశని వదిలేయడము, భయానికి లోన్ కాకుండా ఉండడము, అవగాహన పెంచుకోవడం, ఈ 3 సూత్రాలు గాని పాటిస్తే సైబర్ క్రైమ్ అనేది జరగదు.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఆన్లైన్ మోసాలు, మెయిల్ అకౌంట్స్, అదే

0: విధంగా డిజిటల్ అరెస్టులు అన్న అంశంపై పూర్తి సమాచారం, పూర్తి అవగాహన మన ఆకాశవాణి శ్రోతలకు మీరు కల్పించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
1: థ్యాంక్ యూ. ఒక్క చిన్న మాట, అందరూ కూడా ఇలాంటి సైబర్ క్రైమ్ కి మీరు గురి అయితే వెంటనే 1930190 నెంబర్ కి కాల్ చేసి ఫలానా అకౌంట్ ఫలానా ట్రాన్సాక్షన్ ఇంత డబ్బు పోయింది అని మీరు గానీ నమోదు చేసినట్లయితే 24 గంటల లోపల మీరు ఆ కాల్ గానీ చేయగలిగితే 99% మీ డబ్బు మీకు వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు సైబర్ క్రైమ్ కి గురైతే ఈ నెంబర్ కి కాల్ చేసి నమోదు చేయండి మీ ఫిర్యాదు.
2: థ్యాంక్ యూ సార్.
1: థ్యాంక్ యూ.
0: ఇంతవరకు ఆన్లైన్ మోసాలు, మెయిల్ అకౌంట్స్, డిజిటల్ అరెస్టులు అన్న అంశంపై ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావులు సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అనుబంధం ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎం రమేష్ పాడిన పాట, గీత రచన ఆత్రేయ. ఈ పాటను కోరుతున్న శ్రోతలు మార్కాపురం పూలసుబ్బయ్య కాలనీ నుండి మురళీకృష్ణ, కోటేశ్వరరావు.

0: లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. అరే ఫోర్ గుర్తుందిరా, గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని.
1: పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారా,
0: నేర్చుకుంటారా?

0: వద్దురా. కాలేజీలో క్లాస్ రూమ్ లో పాప మీద నువ్వు పేపర్ బాలు కొడితే ఆ పాప ఎడవకాలు
1: ఊరుకోరా, పిల్లలు వింటారు.
0: వింటే వింటారు, పిల్లల పిల్లలకు పిట్ట కథగా చెప్పుకుంటారు అంతే.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన,
0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: కార్యక్రమంలో తర్వాత అమ్మ రాజీనామా ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, సంగీతం చక్రవర్తి. ఈ పాటని కోరుతున్న శ్రోత వేలూరి రాధాకృష్ణమ్మ.

కార్యక్రమంలో ఇప్పుడు గోదావరి, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు గొబ్బూరు గ్రామం నుండి సుమశ్రీ, శుభమీనాక్షి, శరవణ భట్టు, స్నిగ్ధాంజలి, ప్రజ్ఞాంజలి, శ్రీవిద్య.

0: గాలికెదురు లేదు, కడలి కంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని పచ్చదనంతో నిండిన ప్రకృతిలా సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట మీ వెంట మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయౌవన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.
1: శుభ సంకల్పం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ బృందం పాడిన పాట, గీత రచన వేటూరి. ఈ పాటను కోరుతున్న శ్రోత బి కృష్ణకుమారి.

దెరం మైల్తో. ఈ చిత్రానికి డేవిడ్ సైమన్, అనిత పాడిన పాట, గీత రచన విశ్వ. ఈ పాటను కోరుతున్న శ్రోత అంజనీదేవి మార్కాపురం నుండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1

0: 00420-22233।
1: కార్యక్రమంలో తర్వాత ఆనంద్ ఈ చిత్రానికి శ్రేయా ఘోషల్ పాడిన పాట, సంగీతం కెఎం రాధాకృష్ణన్, గీత రచన వేటూరి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భారతీ కిషోర్ అనంతపురం నుండి.

కార్యక్రమంలో చివరిగా ఖైదీ నెంబర్ 786 ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, గీత రచన భువనచంద్ర. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, అబేదా ఆయిషా.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం. ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా 1964 విశ్వనాథ సత్యనారాయణ, జాషువా తదితర ప్రఖ్యాత కవులు పాల్గొన్న కవి సమ్మేళనం ఇప్పుడు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
1: ఆరంభం అంటూ లేని సృష్టి ఆరంభానికి ఉగాది ఒక చిహ్నం, బ్రహ్మ దాని రూపం, ఆ మహాకవి గానమే ఈ బ్రహ్మాండం. ప్రతి దేశంలోనూ జాతిభేదం లేకుండా అందరూ ఇది గుర్తు తెచ్చుకోవడానికే ఈ ఉగాది పండుగ చేసుకుంటున్నారు. మన తెలుగుదేశంలో ఎందరో మహాకవులు ఉన్నారు, వారందరినీ స్మరిస్తూ వారికి ప్రతినిధులుగా శ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు, శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు, శ్రీ తుమ్మల సీతారామమూర్తి గారు, శ్రీ గుర్రం జాషువా గారు, శ్రీ సంపద్ రాఘవాచారి గారు, శ్రీ సివి సుబ్బన్న గారు అను కవులు మనకి ఈ పండుగను చివర పండుగగా చేస్తున్నారు. నేలయు నీరు గాలియును నింగిండ ఎల్ల జీవాళుల కర్మ నింద నిఖిలాండము క్రమ్మరపోత పోయెనో కాలము తోడ లోకముల గ్రాసము సేయుచు తాండవ క్రియా కేళి కళా కళాపమున గేరు మహానటుడించు భద్రము. కాలము తాకునుందగులుగానక ఎల్లయు తానయౌ మహాకారుడు రూపుగొన్న ఎరగందని ఎందురు నిన్ను ఉగాది నీ లీలల వెల్లవారల అడిందములందు

నిద్రాంతమందెన్నియో నిన్ను జ్ఞాతిగా నెందు చెప్పుకొనగా నేర్పు.

గుండెలు అలరతి మన్మధుల గపడ్డ ఎంత క్రమ్మన దృంచిడ్డ నామాల చెరకు గరుడి విన్వలలిలో కాపాడు శేషాహినటు నూకి తెచ్చిన యమృతరసము పంచి నింటిని గదంబంబొనర్చి ఇచ్చుచున్నారు వాణియులచ్చి గౌరి ఆరగింపుళ్ళు పంచాంగమాలకింపుడు

గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు గ్రాంధికాంధ్ర భాషలో మహాపండితులు. గిడుగా పిడుగా అనే వ్యాసంలో చెల్లపిండ వెంకట శాస్త్రి గారు వ్రాస్తూ, అది ఎక్కడి పరిశీలనాజ్ఞానమో, ఒక్కొక్క శబ్దాన్ని ఎత్తుకుని వర్గత్రయాలు వ్రాయడం మొదలు పెడితే, వంశవృక్షాలు వ్రాయడం మొదలు పెడితే, అదే వ్రాయడం అదే వ్రాయడం, ఆ వ్రాయడంలో ఒక అక్షరం కూడా సూటి తప్పినదంటూ ఉండదు. అదెక్కడి పాండిత్యమో. నిజంగా గ్రాంధిక కవులు అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ ఆత్మవంచన లేని వాళ్ళైతే ఒక మహాసభ చేసి వారి వారి బిరుదాలన్నీ పంతుల వారికి సమర్పించి ఆయన అనుగ్రహించి మళ్ళా ఇచ్చేటట్టయితే అలంకారార్థం ధరించుకోవలసిందే కానీ లేకపోతే వదులుకోవలసిందే అని వ్రాశారు. అయినా గిడుగు రామమూర్తి పంతులు గారు వ్యావహారిక భాషావాదులు, వ్యావహారిక భాషావాద ప్రవర్తకులును. రామమూర్తి పంతులు గారు గ్రాంధిక భాష అనేది కృతక భాష గాని వాస్తవమైనది కాదని స్పష్టపరిచినాను, గ్రాంధికాంత్రం అనే దానిలో కొంత పూర్వులు వాడిన భాష, కొంత మనం వాడుకునే భాష కలిసి ఉంటుంది అని. కృతక భాష అంటే వాస్తవమైనది కాదన్నమాట, ప్రాచీనాంధ్ర గ్రంథములలో కానీ నేడు మన వ్యవహారములో కానీ ఉన్న భాష వాస్తవమైనది, అందులో కానీ ఇందులో కానీ లేనిది కృతక భాష అని తేల్చి చెప్పినవారు. గిడుగు రామమూర్తి పంతులు గారి వాడుక భాష ఉద్యమం ప్రవర్తిల్లకపోతే రాయప్రోలు సుబ్బారావు గారు నేను వచ్చానమ్మ నేను వచ్చానే ఆలసింపకరారి ఆడుకుందాము అని గాని, మూడు నాళ్ళాయర్రా మువ్వ గోపాలా అని గాని, శ్రీరంగం శ్రీనివాసరావు ఆకాశ పుట్టడారి అంతటా అకటా ఈరేగింది ఇసక తుపాను అని గాని వ్రాయడానికి జంకేవారు అనుకుంటాను. దారిపక్క ముసిల్దొకటి ఆరిన కొంపటి విధాన కూర్చున్నది అని, బాటసారి కళీభరముతో సీతవాయువు ఆడుకుంటోంది, పల్లెటూళ్ళో పాడుకలలో తల్లికేదో పేగు కదిలింది అని వ్రాయడానికి సంకోచించేవాడేమో అతను. ఎందుచేత అని, శ్రీ రాయప్రోలు సుబ్బారావు నేను వచ్చి తినమ్మ నేను వచ్చి తిని అని, శ్రీశ్రీ ఈ రేయి రేగినది అని, బాటసారి కళీభరముతో సీతవాయువు ఆడుకొనుతుండెను, పల్లెటూరున బాడుకలందల్లికిందులకు బేగు కదిలేను అని గాని వ్రాసి ఉంటే అంత సజీవంగా ఉండేది కాదు, మన మనస్సులకు అంతగా హత్తుకోదు. అట్టాగే ఎగిరి ఎగిరి ఎగిరి పడుతున్నవి 80 లక్షల వేరువులు, తిరిగి తిరిగి తిరిగి సముద్రాల జలప్రళయ నాట్యం చేస్తున్నవి సలసల కాగే చమురా, కాదిది ఉష్ణరక్త కాసారం, శివసముద్రము నయాగరావలి ఉరకండి దుమకండి ముందుకు మరో ప్రపంచం మహాప్రపంచం ధరిత్రి అంతా నిండింది అన్న పంక్తులు గ్రాంధికాంధ్రంలోకి అంటే సజీవంగాని కృతక భాషలోకి మార్చిన, కృతక భాషలో రచించిన ఈ ఎఫెక్ట్ వస్తుందని తోచదు. కారణం ఏమిటి? వచ్చింది పోయింది రేగింది లాంటి క్రియాపదాల దగ్గర కాదు ఆలోచన. అసలు ఈ కవితా మార్గానికి మూలమైన ఇతివృత్తం దగ్గర నుంచి ఆకారం దాకా ఉంటుంది ఆలోచనా పరిధి. ఏనాడైతే సజీవ భాష కావాలనుకున్నాము, అది సహజంగా స్పందించాలి అనుకున్నాము, ఆనాడు పిచ్చుక సాధువా పిచ్చిక సాధువా అనే తీరును ఆనాటి శాబ్దిక చర్చల ధూళిక్రీడకు స్వస్తి చెప్పాం. రాజుల్ని పాళీయగాండ్రను పురాణ పురుషులను వదిలివేశాం, లేదా వారి పాత్రల చాటున చెప్పదలిచినా వారిని మన అంతస్తులకు తెచ్చుకున్నాం, మన కష్టసుఖాలనే మన కవిత్వంలో చిత్రించుకున్నాం. పూజారి ఇంటి పూర్ణమ్మ క్షోభ, వైశ్యకన్య వాసవాంబ దుర్మరణం, పారిజాతపు పువ్వులు చీమపడే వేదన, విరహిణీ స్త్రీని గురించి చెప్తున్న సానలందింకే స్నానక షాయగంధం అవల, ఎవరికోసమిట్లు సగమయి కృషింతు అనే సానునయం మొదలైనవే మనం రాసుకున్నాం. సజీవ భాష మీది మమకారం వల్ల సజీవమైన కల్పనలు చేసుకున్నాం. రచనామార్గంలో కూడా స్త్రీ సౌందర్యం చెప్పాలన్నప్పుడు చెక్కిట చిన్ని మచ్చ, చెపితే చాలదు లచ్చ, కన్నెత్తి తీసాలు కరకాభిషేకాలు అనుకున్నామే గాని సర్వోపమాద్రవ్య సముచ్చయం కురిపించి ఒక వికారసుందరిని సృష్టించుకోలేదు. దీనికి సజీవ భాష మూలకారణం. భాష మనోగత అభిప్రాయాలను తెలిపేది గనుక భాష కృతకం కాకపోవటంతో కృతకమైన కవితా వాతావరణం తొలగింది. కృతక వాతావరణానికి కృతక భాష నప్పినట్లు సజీవ భాష నప్పదు. సజీవ భాష ప్రయోగించేటప్పుడు సజీవ వాతావరణం

0: వస్తుంది. సజీవమైన వాతావరణంలో సజీవమైన పాత్రలు ఉంటాయి, సజీవమైన ఇతివృత్తం వస్తుంది. అప్పుడు ఆ కవనం, ఆ పద్యాలు చప్పు చప్పున భావశుద్ధికి, రసశుద్ధికి ఉపకరిస్తాయి. కావ్యం చరితార్థమవుతుంది. ఈ ఉపకారం గిడుగు రామమూర్తి పంతులు గారి వల్ల జరిగింది. గిడుగు రామమూర్తి పంతులు గారు అప్పుడు రాజమండ్రిలో తమ కుమారుడి దగ్గర ఉండేవారు. ఇది 1936 సంవత్సరంలో జరిగిన ముచ్చట. ఆ మహనీయుడితో ఛందస్సులను గురించి చర్చిస్తున్నాను, కాదు కాదు అడిగి తెలుసుకుంటున్నాను. తెలుగుల ఛందస్సులను గురించి నాకు బాధ ఉంది. నన్నయ్య తిక్కనాథుడు భారతం సంస్కృతం నుంచి తెలిగించే ముందు సంస్కృత భాషలోనే బహుళ ప్రచారంలో లేని ఉత్పల చంపక మాలలను, మత్తేహ శార్దూలలను, సీసన్ లాంటి లారీల వంటి వృత్తాలను ఎందుకు ఎన్నిక చేశారు అని. సంస్కృతంలోనే బహుళ ప్రచారంలో ఉన్న అనుష్టుప్, ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, వసంత తిలక, పుష్పితాగ్ర, వంశస్థల వంటి వాటిని ఎందుకు ఉపేక్షించారు అని. బహుశా కథాభారాన్ని లాగడానికి ఈ వాహనాలను వారు లాగారో ఏమో అని ఉండేది. సంస్కృత కవులకు చేతగాని సొగుసుల్ని వీరు ఈ వృత్తాల్లో చూపించారు నిజమే. కాని తెలుగు ఛందస్సులను లేదా ఆ సంస్కృతంలో ప్రచారంలో ఉన్న చిన్న చిన్న ఛందస్సులను వీరు స్వీకరించి ఉంటే ఎంత బాగుండేదు, గ్రంథాలు మరెంతగా శోభించేవు అని. ఈ సంగతినే రామ్మూర్తి పంతులు గారికి వ్రాసి చూపించాను. మరొక మాట, ఈ శార్దూలాదులలో వాడుక భాష కుదరదాని ఉండేది దుగ్ధ. రామ్మూర్తి పంతులు గారు రాసింది చూచి, మీరు పద్యాలు వ్రాసి చూడండి అన్నారు. పద్యం వ్రాశాను, అంతా గుర్తులేదు గాని ఈ మెరాబాలోనే అవుతుంది శాస్తి భడవా, పంతాలు పోతే సరే అన్నాను. ఇది గుర్తుంది. రామ్మూర్తి పంతులు గారు విరివిగా వ్రాసి చూడండి, కుదరవని మీకే తోస్తుంది అన్నారు. విరివిగా వ్రాసి వారు చెప్పిన హితోపదేశాన్ని అర్థం చేసుకున్నాను, ఆచరించాను. ఆ ఛందస్సులకు సజీవ భాష కుదరదు. అందుకనే నవ్యులు వృత్తాలను తగ్గించి గేయాలు, చిన్న చిన్న ఛందస్సులు ఎక్కువగా స్వీకరించారు. విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా, లోకాలు తప్పుత్రోవల పోవున ఏని సర్ది చెప్పగలట్టి సామంతుడీ రాదు తానుగా దిగునా తప్పుదారులకు అనిన్ని, తగరువన్నెల చుక్కకన్నెలు తొంగి చూస్తారోయ్ అనిన్ని, ఇలాంటి చిన్న చిన్న మధురమైన ఛందస్సులను స్వీకరించారు. ఈ ఉపకారం గిడుగు రామమూర్తి పంతులు గారి వల్ల జరిగింది. రామమూర్తి పంతులు గారు చెప్పిన హితోపదేశం త్రికరణ శుద్ధిగా నాకు తోచినట్లు నిజం చెబుతున్నాను, నమ్మండి. సిగ్గు లజ్జా ఉన్నవాళ్లైతే మనవంటి వాళ్లు గ్రాంథిక భాషలో గ్రంథాలు రచించకూడదండి. అపరిచితమైన భాష వాడినప్పుడు ప్రమాదం సంభవించక మానదు. తప్పులు ఎప్పుడైనా బయటపడకపోవు. అపకీర్తి తప్పదు. నిత్యము వాడుకునే భాషలోనైనా చక్కగా అభ్యాసము చేసుకుంటేనే గాని వాక్య విన్యాసము కుదురుగా ఉండదు. ఔచిత్యము అనౌచిత్యము లోకమును బట్టి తెలుసుకోవలను అన్నారు.
1: విలసత్తదీయకటి భారస్ఫార సౌవర్ణ సారసనారావమో తచ్చలత్కరయుగీరాజన్మణికంకణోల్లసిత క్వాణమునాగ శంకరు కళాలాపంబులే పారిడిం అని శంకరుని యొక్క వాంగ్మాధుర్యం వర్ణించబడింది దీనిలో. ఈ కింది పద్యంలో మునిత్రేయ చరిత్ర మనందు వరుషుని యొక్క భార్యను గురించి ఉపవరుషుని భార్య అనుకునే మాటలు తోడుకోడండు. వియపురాలటు తినుడు వేళకు వచ్చుటె గాని ఇంత సహాయము చేయదు అడుదిగదా పసిపాప విలాపముందగా ఉయ్యలనూపరాదు. వియపురాలటు తినుడు వేళకు వచ్చుటె గాని ఇంత సహాయము చేయదు ఆడుదిగదా పసిపాప విలాపముందగా ఉయ్యలనూపరాదు. జలమొక్క పనంటెడు తేరరాదు లేదెయ్యడనిట్టిదం సుగణియించు గరాసయి తోడికోడలిన్.
2: తూటాలు పువ్వులు
3: మొదలు తుదలేని ఆకాశమునకు మొదలు తుదయు కలిగిన ఎట్లుగా తోచుచుండు దిక్కుల నిలేని గగన వీధికను తూర్పు పడమరయునున్న ఎట్లుగా పరిఢవిల్లు ప్రసీదిశా మరుత్పతి మహానగర సానాధ్యరేఖా నిరంతరముగా.
2: మరుత్పతి అంటే ఇంద్రుడు.
3: ప్రసీదిశా మరుత్పతి మహానగర సానాధ్యరేఖా నిరంతరముగా.
2: సూర్యతనయుడు అంటే యముడు.
3: దక్షిణాశా సూర్యతనయ నిర్మిత జీవ పాపశిక్షా వినిర్భరముగా. సత్వరజస్తమచ్చ విభాక్ త్రిశూల సందీప్త

ఉగ్రము ఉత్తర దిక్కుగాగా. ఈ మూడు దిక్కులు ముగ్గురు దేవతల చేత ఆవరింపబడి ఉండగా నాలుగవ దిక్కు ఊరికే ఉందన్నమాట. అయిన ఆకాశమునందున పశ్చిమ సంధ్యా అరుణ అసృక్ ఆస్పదముగా. అసృక్ అంటే నెత్తురు. ఆ నాలుగవ దిక్కున పూలమాలలు తూటాలు ప్రోగు చేసికొని జనాళి రక్షించుటకునుగా నేను కూరుచుంటి నటన్సు ఒండు కూరుచుండే మేదినిన్ కన్నులును మిరుమిట్లు కొనగా అతనిన్ లక్ష్యముగా పెట్టికొని లోకాయాత రక్షా సమాగత ధీశీలన నీతిమాత్రజనుల్ కంఠార్పిత ఉద్యద్వచస్తుతి సంధానిత పుష్పసంతతులుగా. తూటాలచే మృత్యు సంగతి వాంఛింతురు లోకరక్షణ కళాగ్రైవేయ రక్తాంశుల్. ఇందులో మార్టిరిడం చెప్పబడ్డది. ఈ మార్టిరిడం లక్ష్యంగా కల జీవితం చెప్పబడ్డది. మార్టిరిడం అంటే ఏదో ఒక లోకరక్షణ కోసం పెట్టుకున్న లక్ష్యం కోసం చచ్చిపోవటం, అది వాంఛించటం. ఈ లక్ష్యానికి ఇద్దరు ఉదాహరణలు చెబుతున్నా. తన ఎదయల్ల మెత్తనగుదానికి నై పెనవెట్టి కోయుచుండిన రిపురాజి ఎందున కడిందిగా చీరలన్ ప్రేమ చూర ఇచ్చిన మతి పూలదండలుగా. ఆ మనస్సే పూలదండలు. చీలిన నెత్తురు గుండెగాగనాయను. ఈ తోడాయబ తగిలి గుండె నెత్తురయింది. లేదా చీలిన నెత్తురే పూలదండలని కూడా చెప్పుకోవచ్చు. ఎవరికి? గాంధీగారికి. తన ఎద ఎల్ల మెత్తనగుదానికి నై పెనవెట్టి కోయుచుండి నరిపురాజి ఎందున కడిందిగా చీరలన్ ప్రేమచూర ఇచ్చిన మతి పూలదండలుగా. చీలిన నెత్తురు గుండెగాగనాయను మరి గాంధీ ఒక్కడయి ఈ దృశ్య లక్ష్యపధానుగామి. మరి ఇంకొకడు జాతి విభేదముల్ తొలస సంగత పెట్టిన ఎట్టికెన్నడి అతడు ఫ్రాంక్లిన్ వలె మహాపురుషుండని మెంట అప్సరోవ్రాతము గుర్చుచుండగా లతాంత చెయ్యమ్మును. ఈయన వస్తాడు వేద్దామని అప్సర స్త్రీలు పూలదండలు నేస్తుంటే ఇక్కడ క్రక్సు క్లాను తూటా తగిలిన్ హృదబ్జము కడన్. తగిలితే ఏమైంది? పెగిలెన్ హృదయము ధాత్రికి. ఇంతకు కారణం ఏంటంటే పులులుగా తోడేళ్లుగా మనుజులను రక సంతరించి మనుష్యుల ఎందు కామక్రోధాదులు ఊరికే వృద్ధి పొందేట్లు చేసి సొంపుగా ప్రేమోక్తుల నాడిన. మీరందరూ శాంతంగా ఉండాలి, మనందరం ఒకటి అంటూ అంటే ఫైదా ఏమిటి? గాండ్రింపులు వెలలించక ఎప్పుడో గొంతు విద్ధపరచడు. ఇప్పుడు ఆ పులులకి పెద్ద పులులకి గాండ్రించి మీద పడాల్సిన అవసరం లేదు, మాట్లాడకుండా తినేసి అది అర్థం. పులులుగా తోడేళ్లుగా మనుజుల నూరక సంతరించి సొంపుగా ప్రేమోక్తుల నాడిన గాండ్రింపులు వెలలించక ఎప్పుడో గొంతు విద్ధపరచడిన్. ఈ మనుష్యులలో వాళ్ళ ఎందు పులుల లక్షణం తోడేళ్ల లక్షణం పెంచకూడదు. వాళ్ళని సాధువులుగానే ఉంచాలి. ఉంచితే లోకం సుఖంగా సాగుతుంది. లక్ష్యముల చేత లోకం సుఖంగా సాగదు, లక్ష్యముల యొక్క ఆచరణ చేత సాగుతుంది. ఉన్నయ్య అనుకున్నటువంటి ఒకనొక లక్ష్యం ఉంటే మానవుల యొక్క ప్రవర్తన శాంతంగా ఉంటుంది. అది ప్రధానం. మానవుల ప్రవర్తన శాంతంగా ఉండాలంటే ఏం చేయాలంటే మన ఇష్టం వచ్చిన చదువులు చెప్పకూడదు, వాళ్ళు శాంతంగా ప్రవర్తించే చదువు చెప్పాలి. సరి అయిన చదువు చెప్పుచు పరమున్నదటన్సు తెలిపి. పరం లేకపోయినా సరే ఉన్నదని చెప్పాలి. దాన్ని బట్టి మనుషుడు న్యాయంగా ప్రవర్తిస్తాడు గనక. బహుజన్మల దుర్భరతను

0: చెప్పిన అనేక జన్మలు ఉన్నాయిరా అంటే బాబు ఉన్నాయేమో అనుకున్నారు. లేదురా ఈ ఒక్క జన్మ అంటే నష్టమే. అప్పుడు ఉండేటువంటి స్వేచ్ఛగా ప్రవర్తించే ప్రవర్తన యొక్క లక్షణం వేరుగా ఉంటుంది. సరి అయిన చదువు చెప్పుచు పరమున్నదటంసు తెలిపి బహుజన్మల దుర్భరతను చెప్పిన, చెబితే నీతి స్ఫురణయు ఆధ్యాత్మికము జోడుగా నడుచుంది. శాంతి కాదని అది పౌరుషము కాను. ఒక శాంతంగా ఉండకూడదు, దానికి ఎందుకు పౌరుషం లేదు. పౌరుషం చచ్చిన జాతి అని మన నిందిస్తూ ఉంటారు. అది పౌరుషం కాదు గనక ఈ శాంతమైనటువంటి లక్షణం జాతికి పనికి రాదు అని చెబుతున్నారు. ఆయన జరిగితే ఏం చెబుతోంది? పౌరుషము రెచ్చగొట్టుచు. జనుడు పౌరుషం ప్రధానంగా ప్రవర్తిస్తాడు, ప్రవర్తిస్తే లోకమునందు అశాంతి వస్తోంది. స్వార్థపరతన్ రాజ్యములు సాగుచుండె ధరాతలాన, ఇలా జరుగుతున్నది. ఎట్లా ఉందంటే జరగడం, కడగి తూటాలు పువ్వులు కలిపినట్లు విరుద్ధ లక్షణములు కలిగిన వాటి సమ్మేళనము, ఫలితం ఇట్లా ఉంటుంది.
1: ఈనాడు విజ్ఞానము అనగా సైన్సు నానాముఖముల విస్తరించుతున్నది, కానీ ఇది హింస దిశకు పయనించుట శోచనీయం. విజ్ఞానము అహింస కరుణ ప్రేమ మున్నగు సుగుణములను ఆపాదించు ఆత్మజ్ఞానమును ఆశ్రయించిన నాడే అది నిర్మాణాత్మకమై జగత్ కళ్యాణకారి యగును. ఈ దృష్టితోనే ఈ పద్యములు సాగినవి. ఈ పద్యములకు ఆత్మజ్ఞానము అనునది శీర్షిక. ఎవడతడు ఎవడతడు అధునాతన మానవుడా, ఏమంత విసరునన్బోయెదవో ఆగవయా, కొంచెము మాటాడవలెన్నీతోడ తమ్ముడా ఆగవయా. మునగాడవు కావచ్చును మునుకొని తిరుగంగవచ్చు ముల్లోకములన్, వినుమొక్కటి నీవెంతటి ఘనుడవైన వెనుక చూపు కావలె నీకున్. నీవెంతటి ఘనుడవైన వెనుక చూపు కావలె నీకున్. వ్రీలాడుచు మింటన్గల గోళములే పరమసౌఖ్యకోశములను చున్నీలో నెంచకు చిత్తవ్యాలోలతనన చికడగుమానిదమరయన్. నీ దురగ్రహము నీ దూకుడును చూడ విస్మయము భయము విస్తరిల్లు అక్కడకడా.

సదివితి శాస్త్రముల్ ప్రకృతి సర్వమసాదని నీదు చేతిలోను దిగెను. కాని ఎంత హృదయోన్నతి నందితివయ్య నీవు.

వినుము. ఆత్మజ్ఞానమపోమనుజున కుంతెలుపగలదు మంచిని చెడుగున్ అణగునిది లేకలోకము పెను చీకటి జిక్కివగల పెళ్ళునబడుచున్ అణగునిది లేకలోకము. నరుడీ రెండెరుకలతో బిరబిర ముందటికి సాగు విహగము తన రెండెరకలతోడన భస్సంచరణము సాగించునట్టి చందము వెలయన్. తిరముగా ప్రకృతి శాస్త్రము జగమున దీపించుకొరకు పరిహరింపనవలె హింసను ఈ రెంటి పాయక నిలుపు తెరువున చనిన ఈయ విసమూలము త్రెళ్ళుటే కాక హరిమురి మానవజాతి సర్వము అణగారిపోవు.

చుకొనుము భక్తి సంయుక్తిమయీ నెడద వికలాత్ముడా ప్రేమమూర్తి బాపుజీ వినిచిన పలుకులొకసారి స్మరించుకొనుము భక్తి సంయుక్తిమయీ నెడదన్. భూదాన యజ్ఞదీక్షితుడు పరమతపోనిధి వేదవేదాంగ విదుడు మనస్విమౌళి భావే

సాధువాదము అమృత సోదరము, ఇతని సాధువాదమును అమృత సోదరమున్. నిన్నీవు ప్రేమించుకొనెడి కైవడి నీ

పోతి అన్నా నీ దరివాని ఎందును కలదయని తెలుపుటయే. భౌతికంబైన ఈనాటి మేటి వైభవముల నేనే నూతనమ్ముగ సృష్టి చేసినాడ గణ్యుడనను కొనకు నీ తెల్వి ఎంత నీవెంత వినయంబునే.

మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్దభాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా 1964లో విశ్వనాథ, జాషువా తదితర ప్రఖ్యాత కవులు పాల్గొన్న కవి సమ్మేళనం మీరింతవరకు విన్నారు.

శ్రోతలకి గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం 18 అధ్యాయాలు 700 శ్లోకాలు 700 రోజులు. ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.
1: శ్రీమద్ భగవద్గీత సర్వధర్మ

0: సమస్త ధర్మముల అనగా సమస్త కర్తవ్య కర్మములను నాయందు త్యజించి నీవు కేవలము సర్వశక్తిమంతుడను సర్వాధారుడను పరమేశ్వరుడనైన నన్ను శరణు పొందుము. నేను నిన్ను సర్వపాపముల నుండి ముక్తునిగావింతును. నీవు శోకింపకుము.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరాంప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి, వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు వినవచ్చు. భగవద్గీతా పారాయణం ఆకాశవాణి. వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: is likely to be 90% of the long period on average, with a model error of plus minus 4%. He informed that during the season, rainfall is most likely to be normal over northeast India and below normal over central, southern peninsula and northwest India. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లాహిరి లాహిరిలో ఈ కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా విచిత్ర సోదరులు ఈ చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట వింటారు. రచన రాజశ్రీ.

కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట సీతారామయ్య గారి మనవరాలు. ఈ చిత్రానికి చిత్ర జిక్కీ బృందం పాడారు. రచన వేటూరి.

మీరు ఇంతవరకు విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు కచ్లోని హరామీనాలా క్రీక్ ప్రాంతాలను సందర్శిస్తారు. కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి అత్యంత సంక్లిష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈరోజు కర్ణాటకలోని బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించే ప్రపంచస్థాయి వేడుకల్లో ఉపరాష్టపతి పాల్గొంటారు. ఆ తర్వాత కర్ణాటకలోని దావణగెరెలో ఉన్న యూనివర్సిటీ బీడీటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరవుతారు. రేపు పణజీలో జరిగే గోవా రాష్ట అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అలాగే గోవాలోని సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీని కూడా సందర్శిస్తారు. ఆదివారం రోజు ఉపరాష్టపతి కర్ణాటకలోని బెల్తంగడిలో సిరి ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభిస్తారు. అలాగే శ్రీక్షేత్ర ధర్మస్థల మంజునాథస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉపరాష్ట్రపతి కేరళను సందర్శించి కొట్టాయంలో దీపిక మలయాళ దినపత్రిక 140వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభిస్తారు. హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు కచ్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న హరామీనాలా క్రీక్ ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ పర్యటనలో ఆయన బీఎస్ఎఫ్ చేసిన భద్రతా ఏర్పాట్లను సమీక్షించి బోర్డర్ అవుట్పోస్ట్ G7ను ప్రారంభించి బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటిస్తారు. ఆ తర్వాత భుజ్లో సరిహద్దు సంబంధిత అంశాలపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. 6 నెలల వ్యవధిలో అమిత్ షా కచ్ ప్రాంతంలో పర్యటించడం ఇది 2వసారి. గత ఏడాది నవంబర్లో బీఎస్ఎఫ్ జాతీయ స్థాయి ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొనేందుకు భుజ్ను సందర్శించారు. దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న కృత్రిమ జనాభా మార్పుల వెనుక ఉన్న కారణాలను కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ పరిశీలిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. నిన్న గాంధీనగర్లో 340 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన అనంతరం మాట్లాడుతూ అమిత్ షా కృత్రిమ జనాభా మార్పుల నివారణకు అవసరమైన చర్యలపై కమిటీ చర్చిస్తుందని, ఏదైనా నిర్దిష్ట చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని పరిశీలిస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నావ్లేకర్ నేతృత్వంలోని ఈ కమిటీ 7 ఏళ్లలోపు తన నివేదిక సమర్పిస్తుందని తెలిపారు. దేశంలోని ప్రతి చొరబాటుదారుణ్ణి గుర్తించి దేశం నుండి బహిష్కరించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
1: भाजपा बंगाल सरकार ने डिटेंशन सेंटर बनाए हैं, मगर हम सब लोग चाहते हैं कि जो घुसपैठ कर अवैध तरीके से आए हैं वो अपने आप जहां से आए हैं वहां वापिस चले जाए. अगर वो अपने आप चले जाते हैं तो बंगाल सरकार भी उन पर कोई केस नहीं करेगी, जाने के लिए उनकी सहायता भी करेगी.
0: సరిహద్దు కంచె నిర్మాణం పనుల కోసం 600 హెక్టార్ల భూమిని సరిహద్దు భద్రతా దళానికి అందజేసినందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని హోంమంత్రి అభినందించారు. మ్యాన్మార్ అధ్యక్షులు యుమిన్ ఆంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్ను సందర్శిస్తున్నారు. యుమిన్ ఆంగ్తో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా వస్తోంది. మింగాన్ అధ్యక్షుడి హోదాలో భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా మ్యాన్మార్ అధ్యక్షులు జూన్ 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను

మరింత బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుతారు. యుమిన్ ఆంగ్ బోధ్గయ, ముంబై నగరాలను కూడా సందర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి అత్యంత సంక్లిష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఘర్షణలు, అభద్రతా భావం, ప్రజల వలసలు, ఆహార కొరత వంటి కారణాలు ఈ వ్యాధిని అదుపు చేసే ప్రయత్నాలను మరింత క్లిష్టతరం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కాంగో రాజధాని కిన్షాసా విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం టెడ్రోస్ విలేకరులతో మాట్లాడుతూ, బాధితులు ఒంటరిగా లేరని, ఈ పరిస్థితిని ఎదుర్కోవడంలో వారికి మద్దతుగా WHO సిద్దంగా ఉందని, ఆయా ప్రాంతాల ప్రజలకు భరోసా ఇవ్వడానికే తాను ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. తూర్పు ఇటూరీ ప్రావిన్స్ రాజధాని బునియాలో WHO బృందాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని, తాము అక్కడి పరిస్థితిని అంచనా వేస్తామని తెలిపారు. కాంగో తూర్పు ప్రావిన్స్లో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తుండటంతో ఇప్పటివరకు 1000 కంటే ఎక్కువ అనుమానిత కేసులు, 238 అనుమానిత మరణాలు నమోదైనట్టు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఎబోలా వ్యాప్తిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నెల 17వ తేదీన అంతర్జాతీయ ఆందోళనకర ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించగా, ఆ తర్వాత ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ దీనిని ఖండాంతర ప్రజారోగ్య భద్రత అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. చౌదరి చరణ్ సింగ్ దార్శనికత కలిగిన నాయకుడని, రైతుల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని ఉపరాష్టపతి కొనియాడారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, చరణ్ సింగ్ పూర్తి జీవితం దేశంలోని రైతులు, కార్మికులు, గ్రామాల అభ్యున్నతికే అంకితమైందని చెప్పారు. హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, చరణ్ సింగ్ స్వాతంత్ర సమరం నుండి అత్యవసర పరిస్థితి కాలం వరకు ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఐక్యరాజ్యసమితి శాంతి భద్రతల పరిరక్షకుల దినోత్సవం సందర్భంగా యుఎన్ శాంతి భద్రతల పరిరక్షకులకు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నివాళులర్పించారు. ప్రపంచ శాంతి భద్రతలు కాపాడడంలో ఐక్యరాజ్యసమితి శాంతి భద్రతల పరిరక్షణ మిషన్ల కింద పనిచేస్తున్న ధైర్యవంతులైన మహిళలు, పురుషుల అచంచలమైన నిబద్దతను ప్రశంసించారు. ప్రపంచంలోనే అత్యంత సవాల్తో కూడిన వాతావరణాల్లో కూడా వారి అంకితభావం ఒక అర్థవంతమైన మార్పును తీసుకొస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా శాంతి కోసం పెట్టుబడి పెట్టండి అనే సందేశాన్ని మంత్రి మరోసారి పునరుద్ఘాటించారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యదువీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతుంది. జూన్ నుండి సెప్టెంబర్ మధ్యకాలంలో కురిసే నైరుతి ఋతుపవనాల సీజన్లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈరోజు న్యూఢిల్లీలో 2026 ఋతుపవనాల సీజన్కు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం రవిచంద్రన్, ఈ సీజన్లో ఈశాన్య భారతదేశంలో వర్షపాతం సాధారణంగా ఉండే అవకాశం ఉందని, అలాగే మధ్య దక్షిణ ద్వీపకల్పం, వాయువ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువ ఉండవచ్చని పేర్కొన్నారు. ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర మాట్లాడుతూ, జూన్ నెలలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్లోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ తీవ్రతతో వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు కచ్లోని హరామీనాలా, క్రీక్ ప్రాంతాలను సందర్శిస్తారు. కాంగోలో ఎబోలా వ్యాధి

0: వ్యాప్తి అత్యంత సంక్లిష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లలిత సంగీత కార్యక్రమం వింటారు. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గానం చేసిన అన్నమయ్య కీర్తనలు వింటారు.

మీరింతవరకు భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గానం చేసిన అన్నమాచార్య కీర్తనలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా ఆరాధన చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు. రచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతిల్ని కలిపి జీవన ధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.
2: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్.

0: 1923 మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23 స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23 జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
1: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు, శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు, కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ, బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వ జగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి. 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం. 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి. స్వరాల విరిబోణి.
2: ఇప్పుడు సుందరాకాండ చిత్రానికి చిత్ర బృందం పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలీజ్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధిని వేగం

0: చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. విద్యుత్ శాఖ సహా పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలోని నగరాలను చెత్త డంపింగ్ యార్డు రహితంగా మార్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పేర్కొన్న మంత్రి పి నారాయణ. వర్షాల కారణంగా తలెత్తిన విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. వార్తల వివరాలు. రాష్ట్రంలో 2 రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కృష్ణా జిల్లాలోని మల్లవల్లి పారిశ్రామిక వేడను ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని చేతి వృత్తి కళాకారుల నైపుణ్యాలకు ప్రపంచ మార్కెట్లలో మరింత ప్రాధాన్యం లభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ అభివృద్దిని వేగవంతం చేసేందుకు రాష్ట ప్రభుత్వంతో కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం పిఎల్ఐ ద్వారా ఆంధ్రప్రదేశ్కు మరిన్ని నిధులు అందేలా కృషి చేస్తామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: కాటన్ క్యోంకి ఆంధ్ర ఏక ఐసా ప్రదేశ్ హై జో కుచ్ భీ కర్ సక్తా హై, హమ్నే ఏక ధర్మావరణ్ మే అప్రూవ్ కియా హై క్లస్టర్, ఏక ఔర్ క్లస్టర్ హమ్ హ్యాండ్లూమ్ భీ ఆంధ్రప్రదేశ్ కా ఏక బహుత్ బడా సెక్టర్ ఔర్ సెక్టర్ కో డెవలప్ కర్నా ఉద్దేశ్య హై కి టెక్స్టైల్ కా హబ్ అభి తక్ తో హ్యాండ్లూమ్ కే నామ్ సే ఆంధ్రప్రదేశ్ లేకిన్ టెక్స్టైల్ కే నామ్ సే.
0: అనంతరం ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అంశంపై ఆయన మాట్లాడుతూ, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే సూత్రాల ఆధారంగా ప్రజల అభ్యున్నతి కోసం ప్రధానమంత్రి అనేక ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో తొలుత విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు. విద్యుత్ సరఫరా పరిస్థితులు, వర్షాల నేపథ్యంలో తలెత్తిన సమస్యలు, విద్యుత్ పునరుద్దరణ చర్యలపై అధికారులతో చర్చిస్తున్నారు. అనంతరం సైబర్ నేరాల కార్యాచరణ ప్రణాళికపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. అలాగే పోర్టుల అభివృద్ది, మౌలిక సదుపాయాల విస్తరణ, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. అదేవిధంగా రాష్ట రవాణా వ్యవస్థ బలోపేతానికి సంబంధించి ఆర్టీసీ బస్సుల కొనుగోలు ప్రక్రియపై అధికారులతో సమావేశమై పురోగతిని తెలుసుకోనున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని నగరాలను చెత్త డంపింగ్ యార్డు రహితంగా మార్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లిలో ఈరోజు పర్యటించిన మంత్రి అక్కడ నిర్మాణంలో ఉన్న వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు పనిచేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని 107 మున్సిపాలిటీల్లో ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని, వీటి ద్వారా ప్రతిరోజు 5385 టన్నుల చెత్తను బయోగ్యాస్గా మారుస్తామని మంత్రి తెలియజేస్తూ,
2: 103 మున్సిపాలిటీస్లో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ చేసి వేస్ట్ బయటికి పంపించాలని ప్రాసెసింగ్ ప్లాంట్స్ని 107 శాంక్షన్ చేశాం. ఈ 107 ప్లాంట్లు పూర్తయితే 5350 టన్నులు ప్రాసెస్ అయ్యి ఏ రోజు కారో చెత్త బయటకు వెళ్ళిపోతుంది. అదేవిధంగా డ్రై అంతా సపరేట్ చేస్తారు, వెట్ అంతా సపరేట్ చేస్తారు. ఈ విధంగా చేసే కార్యక్రమే ఈ ప్రాసెసింగ్ది. ఇవన్నీ కూడా జూన్ ఎండ్ లేదా జూలై మిడిల్కి పూర్తయ్యేటట్టుగా ఏజెన్సీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అవన్నీ చేస్తారు.
0: రాష్ట్రంలో కురిసిన వర్షాలు, ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల తలెత్తిన విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ సమస్యలపై మంత్రి అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి కృష్ణ, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని చెప్పారు. భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల విద్యుత్ పునరుద్దరణ పనులు ఆలస్యమవుతున్నాయని వెల్లడించారు. అలాగే ప్రజలు విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా అప్రమత్తత సందేశాలు పంపాలని అధికారులకు తెలిపారు. ప్రజలకు ఎలాంటి విద్యుత్ సమస్యలు ఉన్నా 1912 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిస్థితి

0: శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు పలు అంశాలపై మాట్లాడారు. జూన్ 1వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. అలాగే జులై నెలలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోందన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు ని వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట ప్రభుత్వం యోగాంధ్ర 2026 పేరుతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు, ప్రచారాలు నిర్వహించి జూన్ 21వ తేదీన అమరావతిలో 25,000 మందితో రాష్టస్థాయి యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఒక్కో జిల్లాలో ప్రత్యేకంగా యోగాంధ్ర నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. ఎన్టీఆర్ జిల్లాలో పోలీసులతో, తూర్పుగోదావరి జిల్లాలో ఖైదీలతో ఇలా 28 జిల్లాలకు 28 ప్రత్యేక ఇతివృత్తాలను ఖరారు చేసింది. ప్రతి జిల్లా కేంద్రంలో 1,000 మంది చొప్పున పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తోంది. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని శ్రీకాకుళం జిల్లాకు చెందిన లబ్ధిదారులు తెలిపారు. పీఎం కిసాన్ యోజన ద్వారా అందించే నగదు సహాయం పంటల సాగుకు ఎంతో ఉపయోగపడుతుందని శ్రీకాకుళానికి చెందిన వై భుజంగరావు తెలిపారు.
1: ఎన్డీఏ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను చేపట్టింది. అందులో ముఖ్యంగా అంటే రైతులకు ఉపయోగపడినటువంటి పీఎం కిసాన్ అనేది చాలా చేయూతం ఇచ్చే పథకం. ఈ పథకం 6,000 ప్రతి 4 నెలలకి 2,000 చొప్పున సంవత్సరానికి 6,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. అలాగే పీఎం క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. దీనిలో భాగంగా తక్కువ వడ్డీకి రుణాలను తీసుకొని రైతులు విత్తనాలు, ఎరువులు కొనుక్కోవడానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది. అలాగే ఫసల బీమా యోజన, దీనికి పంట నష్టం జరిగినప్పుడు ఆ బీమా రైతులకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇలా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టి భారతదేశాన్ని చాలా ముందడుగుకి తీసుకెళ్లడం జరిగింది.
0: మేక్ ఇన్ ఇండియా, ఆపరేషన్ సింధూర్ వంటి కార్యక్రమాల ద్వారా దేశం అభివృద్ది దిశగా ముందుకు సాగుతోందని పీజీ గుప్తా తెలిపారు.
2: ఎన్డీఏ కూటమి అనేక భారతదేశ ప్రతిష్టని ఎంతో ముందుకు తీసుకెళ్లారు. అందులో ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా అనే మన భారతదేశంలోనే మనం వస్తువులు తయారు చేసి మనమే వాడుకునేటట్టు, తర్వాత విదేశ వ్యవహారాలు కూడా చక్కగా పెట్టారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర అనేది సక్సెస్ఫుల్గా చేసి ప్రపంచ పటంకే మన భారత సత్తా చూపించారు. అదేవిధంగా నేషనల్ హైవేస్ అయితే విరివిగా చేశారు.
0: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు కాలానుగుణ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అనంతపురం జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ ఓబులు సూచించారు. అనంతపురంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ నివాస ప్రాంతాల్లో నిల్వ నీరు లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రత పాటించాలని తెలిపారు. దోమల నివారణ కోసం ప్రభుత్వం ఫ్రైడే డ్రైడే వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. నీటి నిల్వ లేకుండా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ పలు దేశాల్లో రక్షణ సౌభ్రాతృత్వాన్ని కాపాడేందుకు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళం కృషి చేస్తున్న నేపథ్యంలో వారి సేవలను గుర్తించేందుకు ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా మే 29వ తేదీన అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవంగా పాటిస్తోంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ అభివృద్దిని వేగవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. విద్యుత్ శాఖ సహా పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలోని నగరాలను చెత్త డంపింగ్ యార్డు రహితంగా మార్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్న మంత్రి పి నారాయణ. వర్షాల కారణంగా తలెత్తిన విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా.
6: దీనికి ఇంత తొందర వచ్చింది?
5: అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
7: కానీ నాయనమ్మా, మీ కోసం
8: అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
5: శుభం పలకండి. ఏంటిది
9: ఆర్బీఐ అంటుంది?
10: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా పిల్లల్లో అలవడవలసిన విషయాలు, పెద్దలు, ఉపాధ్యాయుల పాత్ర గురించి శ్రీమతి జ్యోతి కిరణ్మయ్య గారి ప్రసంగం వింటారు.
11: అబ్బబ్బా, ఏమిటో ఈ వార్తలు! ఏ వార్తాపత్రిక చూసినా, ఎక్కడ వార్తల్లో విన్నా ఒకటే బాధాకరమైన విషయాలు కనిపిస్తాయి, వినిపిస్తాయి. ఆస్తి కోసం తల్లిని చంపిన కొడుకు, ఆడవారిపై అమానుష ప్రవర్తన, మోసం చేసి జనం డబ్బుతో పరారైన వ్యక్తి, ఇలా అన్ని బాధ కలిగించే విషయాలే ఉంటున్నాయి. ఎటుపోతుందో ఈ దేశం అంటూ చిరాగ్గా, విసుగ్గా వార్తాపత్రికను అవతల పడేసి లేచి వెళ్లిపోయాడు గురునాథం. వేడివేడిగా కాఫీ కప్పుతో పతిసేవకై వచ్చిన లీలమ్మగారు ఆయన వాలకం చూసి, ఆ ఇదంతా రోజూ ఉండే భాగవతమేగా అంటూ సరిపెట్టుకుని వంటింటి దారి పట్టింది. నిజానికి గురునాథం గారి విసుగులో, చిరాకులో మన బాధ్యతలను గుర్తుచేసే ఎన్నో విషయాలు దాగున్నాయి. బాగా ఆలోచిస్తే పెద్దవారికన్నా నేటి పిల్లలు, వారి భవిష్యత్తు యొక్క ఊహ చాలా బాధాకరంగా ఉన్నాయి. వారి వ్యవహార శైలి చెప్పకనే భయాన్ని పురుకొల్పేదిగా ఉంటోంది. ఇందుకు కారణం చిన్నప్పటి నుండి పిల్లలు పెరిగిన వాతావరణం, పెద్దలు వారికి నేర్పే నడవడి, అలవాట్లు, ఇలాంటివన్నీ పరిగణనలోకి వస్తాయి. వీటికి తోడు నేటి విద్యా విధానం, కలుషితమైన పాశ్చాత్య సాంప్రదాయ ప్రభావం, భారతీయ విలువల పట్ల అవగాహన లోపం, ఇలాంటివి ఎన్నో ఈ దుస్థితికి కారణమవుతున్నాయి. చిన్నతనంలో పిల్లలకు అలవడే మంచి అలవాట్లు, లక్షణాల వల్ల పెద్దయ్యాక వారి ప్రవర్తన నీతివంతంగా, నిజాయితీగా, ధర్మబద్ధంగా ఉంటుందనడంలో సందేహం లేదు. పిల్లలకు ముఖ్యంగా పసివయసు నుండే పెద్దలు, విద్యార్థి దశలో ఉపాధ్యాయులు కొన్ని అలవాట్లను క్రమంగా చొప్పించడం వలన స్వామీ వివేకానందుడు కోరుకున్నటువంటి ఉత్తమమైన జాతీయ జీవన విధానాన్ని రూపొందించే అంకిత భావం కలిగిన యువత నిర్మితమవుతుంది. దీనికోసం చిన్నతనం నుండి పిల్లలకు స్వావలంబన, సత్ప్రవర్తన, శ్రమపడుట, ప్రకృతి పట్ల ప్రేమ, సామాజిక బాధ్యత, అనుశాసనం వంటి విషయాలను అలవర్చవలసిన అవసరం పెద్దలకు, ఉపాధ్యాయులకు ఎంతైనా ఉంది. ప్రప్రథమంగా పిల్లలకు స్వావలంబన అలవడాలి. స్వావలంబన అంటే ఇతరులపై ఆధారపడకుండా తమ పనులు తామే చేసుకోవడం. పుట్టినప్పుడు పసిపాప తనకు తానుగా ఏడ్చి తన ఆకలిని తెలియచేస్తుంది. పెద్దయ్యే పిల్లలు తమ తల్లిదండ్రులను, చుట్టుపక్కల వారిని అనుకరిస్తూ అన్ని విషయాలు నేర్చుకుంటారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమకున్నది ఒక్కరో ఇద్దరో సంతానం కావున వారికి కష్టం తెలియకుండా ఉండాలంటూ వాళ్లను ఏ పని చెయ్యనివ్వకపోవడం విచారకరం. అందువల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంది. వారిని వారు రక్షించుకోవలసిన సందర్భాల్లో కూడా ఇతరుల సహాయానికై పరుగులు

చేస్తున్నారు. అందుకని పిల్లలకు వారు చేయగలిగిన పనులు ఎప్పటికప్పుడు తెలియచేస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలి. ఇక తర్వాత చెప్పుకోదగిన విషయం పిల్లల్లో సత్ప్రవర్తన. సత్ప్రవర్తన కూడా ఇంటి నుండే మొదలవుతుంది. పెద్దలు వారి తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల, ఇంటికి వచ్చిన అతిథుల పట్ల మంచిగా మర్యాదగా నడుచుకుంటే దానిని పిల్లలు ఇట్టే అలవరుచుకుంటారు. పాఠశాలలో తోటి విద్యార్థులతో మెలగడం, వారి వల్ల పొరపాట్లు జరిగితే క్షమించడం, నిజం చెప్పడం, ఇటువంటి లక్షణాలన్నీ అలవాటు చేసుకుంటారు. అందరితో మంచిగా వ్యవహరించడం, చిన్నవాళ్లపై ఆదరాభిమానాలు, ప్రేమ చూపడం, పెద్దలతో వినయంగా మర్యాదపూర్వకంగా ఉండడం అలవడాలి. వచనేకా దరిద్రత అన్న సూక్తి చందంగా నోరుందిగదా అని దుర్భాషలాడడం కూడదు. ఇతరుల మనసు బాధపడేలా మాట్లాడడం వలన శత్రువులను పెంచుకుని మిత్రులను కోల్పోయే ప్రమాదం ఎక్కువని పిల్లలకు తెలియజేయడం ఎంతైనా అవసరం. కావున ఇతరులతో తీయగా మనసుకు ప్రియము గొలిపే మాట్లాడడం అనే లక్షణం చిన్నతనం నుండే అలవర్చాలి. మూడవ విషయంగా పిల్లలకు పసివయసు నుండే ప్రకృతి పట్ల ప్రేమను, ఆరాధ్య భావనను పెంపొందింపచేయాలి. మనిషి పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు ప్రకృతి మీదే ఆధారపడి జీవనం సాగిస్తాడనే విషయాన్ని పిల్లలకు అవగాహన కలిగించాలి. మనమందరము ప్రకృతి ఒడిలో బతుకుతున్నవాళ్లమే. ప్రకృతి అంటే చెట్లు, పర్వతాలు, నదులు, సముద్రాలు, పక్షులు, జంతువులు మొదలగునవని పిల్లలు స్పష్టంగా గ్రహించగలగాలి. ఒకసారి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తాము ప్రధాని అయిన తర్వాత దేశంలోని ప్రజలను కలవడానికి వారి వద్దకు వెళ్లి మాట్లాడుతూ, భారతదేశమంటే నీ దృష్టిలో ఏమిటి అని అడిగేవారట. దానికి సమాధానంగా గ్రామాల్లో రైతులు తాము దున్నే భూమి అని చెప్పారట. పట్టణాల్లో ప్రజలు తాము ఉండే జిల్లా, రాష్ట్రం అని బదులు పలికారట. కాని నెహ్రూ గారు తమ దృష్టిననుసరించి భారతదేశమనగా ఇక్కడ నివసించే ప్రజలు, ప్రకృతి అని సమాధానం ఇచ్చారట. దీన్ని బట్టి నెహ్రూ గారికి ప్రకృతి పట్ల ఆయనకు ఉన్న అపారమైన ప్రేమ, గౌరవం వెల్లడి అవుతున్నాయి. భగవంతునిచే నిర్మితమైన ఈ అనంత సృష్టి సమస్తము ప్రకృతి అని పిల్లలకు ఉగ్గుపాలతో నరనరాల్లో జీర్ణింపచేయాలి. ప్రకృతిని ప్రేమించడం ద్వారా దేవుడు సర్వవ్యాపిగా ఉన్న విషయం పిల్లలకు అర్థమవుతుంది. ప్రముఖంగా చెట్లను పిల్లలకు పరిచయం చేసి వాటిని సంరక్షిస్తే మానవ మనుగడ సాధ్యమనే విషయాన్ని బోధించాలి. వృక్షో రక్షతి రక్షితః అన్న ఉవాచను నిజం చేస్తూ పిల్లలకు వన్యరక్షణను అలవాటు చేయాలి. జంతువులలో గోవును పూజించడం మన ముఖ్య సంస్కృతిగా అలవరచాలి. మానవుడు ఎప్పుడూ ఏకాకి లేక ఒంటరివాడు కాదు. ఎవరూ ఒంటరిగా జీవనం సాగించలేరు. మనిషి సంఘజీవి అనే విషయాన్ని పిల్లలకు మనసుకు హత్తుకునేలా అవగాహన కలిగించాలి. మన చుట్టుపక్కల వాళ్లు సుఖంగా, ఆరోగ్యంగా ఉంటే మనం కూడా ఆరోగ్యంగా, సుఖంగా ఉండగలుగుతాం. మనం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తోటి మానవుల నుండి సహాయాన్ని పొందుతామనే నిజాన్ని పిల్లల కళ్ల ముందుంచవలసిన నిజం. అందుకే ప్రజలకు తోటివారిని ప్రేమించడం ఎంత అవసరమో అదే విషయాన్ని పిల్లలకు తోటివారిని ప్రేమించడం అవసరమని, గౌరవించడం వంటి లక్షణాలను అలవర్చుకోవాలని తెలపాలి. ప్రకృతి వైపరీత్యాల వల్ల సమాజంలో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే తమకెందుకులే అని ఆలోచించే విపరీత ధోరణి కాకుండా జాలి, దయా చూపి సమాజానికి చేయూత, ఆర్థిక సహాయం అందించే ఆలోచనలకు పునాది పసివయసులోనే పడాలి. ఇందుకుగాను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గొప్పవారైనటువంటి సోదరి నివేదిత, డొక్కా సీతమ్మ గారు, మదర్ తెరెస్సా, అంతెందుకండి నిన్నగాక మొన్న నోబెల్ పురస్కారం అందుకున్న సత్యార్థి, మలాలా వంటి వారి జీవిత కథలను ఉదహరిస్తూ వారికి మానవత్వం, సమాజం పట్ల అవగాహన కలిగించాలి. దీని వలన వారిలో సమాజం పట్ల సేవానిరతి అలవడుతుంది. మానవ సేవే మాధవ సేవ అనే ఉక్తిని నిజం చేయగల ప్రోత్సాహం, స్ఫూర్తి వారికి లభిస్తాయి. ఇక పిల్లల్లో అలవడవలసిన అతి ముఖ్యమైన అలవాటు శ్రమించడం. శ్రమించడం అనగా అది శారీరక శ్రమైనా, మానసిక శ్రమైనా అయి ఉంటుంది. పిల్లలు ఆటలు ఆడి అలసట పొందుతారు.

అదే వారికి శారీరక శ్రమ. పిల్లలు పసితనంలో శారీరక శ్రమ చేయడం చాలా అవసరం. ఆటలు ఆడడం వల్ల వారికి మానసిక ఉత్తేజం కలిగి మెదడు వికసిస్తుంది. బద్ధకం సోమరితనం దరిచేరవు. తోటి వారితో ఎలా సఖ్యంగా మెలగాలో, క్రీడలు ఆటల పోటీల్లో స్ఫూర్తి లభించి గెలుపు ఓటములను గూర్చిన సరియైన అవగాహన కలుగుతాయి. కలిసిగట్టుతనం, నలుగురితో కలిసి పనిచేయడం, చొరవ వంటి ఎన్నో విషయాలు ఆటల ద్వారా పిల్లలు వారంతటి వారే గ్రహిస్తారు. ఇక మానసిక శ్రమ మనం చెప్పుకోదగిన విషయం. ఏకాగ్రత, చిత్తశుద్ధి, తమకు అప్పగించిన పనిని అది ఎంతటి పనినైనా శ్రద్ధగా చేయడం శ్రమనిష్ట అని పిలువబడుతుంది. పిల్లల్లో ఈ శ్రమనిష్టను అలవర్చడం ఎంతో ముఖ్యం. ఏదో చెయ్యాలి కదా అని మొక్కుబడిగా కాక ఇచ్చిన పనిని శ్రద్ధగా సకాలంలో పూర్తి చేయడం పిల్లల్లో అలవడాల్సిన ముఖ్యమైన విషయం. ఇది వారి జీవితంలో ఉపకరించే అంకిత భావాన్ని పెంపొందింపచేస్తుంది. మన పెద్దలు చెప్పినట్లుగా పనిచేసేవారు మూడు రకాలుగా ఉంటారు. పనిచేస్తే అలిసిపోతామో, కష్టపడవలసి వస్తుందని అసలు పనిని మొదలుపెట్టరు. వారు అల్పులుగా పిలువబడతారు, అధములని అనిపించుకుంటారు. పనిని ప్రారంభించి మధ్యలో కష్టాలు ఎదురైతే భయపడి పనిని మధ్యలోనే విడిచిపెట్టి పారిపోతారు. వారు మధ్యములుగా పిలువబడతారు. ఇక ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తలపెట్టిన పనిని భయపడకుండా ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కొంటూ సకాలంలో పూర్తి చేస్తారు. వీరే ఉత్తములుగా గుర్తింపబడతారు. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను ఉత్తములుగా చూడాలని కోరుకుంటారు కనుక వారిలో అంకిత భావాన్ని పెంపొందింపచేసి శ్రమనిష్టను అలవర్చాలి. పిల్లలకు శ్రమకు తోడుగా ఇంకొక లక్షణం కూడా అలవడవలసిన అవసరం ఉంది. అదే అనుశాసనం లేక క్రమశిక్షణ. మన పూర్వీకులు ఏర్పరిచిన స్థిరమైన నియమావళిని, పద్ధతులను సక్రమంగా పాటించడం పిల్లలకు చిన్నతనం నుండే పెద్దలు, ఉపాధ్యాయులు అలవరచవలసిన అవసరం. పెద్దల మాట పాటించడం అని సూచించే ఈ విషయానికి ఉదాహరణగా శ్రీరాముని, మహాత్మా గాంధీని, దుర్గాబాయి దేశ్ముఖ్ గారి చరిత్రలను పిల్లలకు తెలియచేయాలి. ఎక్కువ శాతం ఈ పనికి సంబంధించిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉంది. పాఠశాలలో అడుగిడిన పిల్లలకు క్రమశిక్షణ గురించిన అవగాహన కల్పించడం, వారికి గొప్పవారి చరిత్రలు కథలుగా వారి మనసుకు హత్తుకునేలా చెప్పి వారి జీవితం ఆదర్శవంతంగా పూలబాటలా మార్చాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులదే కదా మరి. ఎవరికి వారుగా అంతఃప్రేరణతో, స్వయం స్ఫూర్తితో పాటించేదే అనుశాసనం. ఇది పూర్తిగా ప్రేరేపింపబడడం వలననే సాధ్యమవుతుంది. అందుకే ఉమ్మడి కుటుంబాల్లో పిల్లలకు మన తాతయ్యలు, బామ్మలు, అమ్మమ్మలు పురాణ కథలు వివరిస్తూ అనునయంగా అభిమానంతో పురాణ ఘట్టాలను తెలియచేస్తూ పిల్లల్లో తెలియకుండానే అనుశాసనం పట్ల అవగాహన పెంపొందింపచేసేవారు, క్రమశిక్షణను అలవర్చేవారు. ఇప్పటి వరకు అనుకున్న లక్షణాలన్నీ అలవడుట వలన పిల్లలు పెద్దవారైన తర్వాత వారు సమాజం, జాతి, దేశం గర్వించతగ్గ యువకులుగా రూపొందుతారు. వారి వలన మాత్రమే సమాజం మరియు దేశం యొక్క పురోభివృద్ధి ఆధారపడి ఉంటుంది. మన దేశం ప్రపంచ దేశాలలో తలమానికంగా ఉండడానికి కారణం మన భారతదేశంలోని సంస్కృతి సాంప్రదాయాల పట్ల మనకున్న గౌరవం, విలువ. స్వామి వివేకానంద ఒక సందర్భంలో మంచి నైతిక విలువలు, లక్షణాలు గల నవయువకులను 20 మందిని నాకు అప్పచెప్పండి, నేను నవభారతాన్ని నిర్మిస్తాను అని అన్నారు. స్వామి వివేకానందుని కల సాకారం కావాలంటే ఈనాడు మన జాతికి అతి ఉత్తమ పౌరులు ఎంతో అవసరం. అటువంటి యువకులను తయారు చేయడంలో, మన జాతికి అంకితం చేయడంలో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల పాత్ర ఎంతైనా ఉంది. వారిరువురు ఒకరికొకరు అవగాహన కలిగి కలిసి కృషి చేయడం వలన ఆణిముత్యాల వంటి విలువైన యువకులను జాతికి అర్పించగలరు. తల్లిదండ్రులు ఈనాడు తమ పిల్లలకు కావలసిన వస్తువులు, అవసరాలు, కోరికలు తీర్చగలుగుతున్నామా లేదా అని ఆలోచిస్తూ దీనితో తమ బాధ్యత తీరిపోయిందని అనుకుంటున్నారు. వారి ఆలోచన ధోరణి మారాల్సి ఉంది. మార్కులు ఎక్కువ వచ్చినంత మాత్రాన పిల్లవాడి భవిష్యత్తు తీర్చిదిద్దబడదు. కేవలం డబ్బు సంపాదించడం వలన సుఖ సంతోషాలు, తృప్తి సమకూరవు. ఈ విషయాన్ని ఒక ఉపాధ్యాయునిగా విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తున్న నేను గ్రహించాను. పిల్లలకు పసివయసు నుండి అలవడవలసిన విషయాలపై

0: అవగాహన శ్రద్ధ తల్లిదండ్రులకు కలిగించడం నా బాధ్యతగా భావిస్తున్నాను. అందుకు నా వంతు శ్రమ నేను చేస్తున్నాను. తల్లిదండ్రులు పిల్లలు విషయంగా ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులను కలిసి వారి ప్రవర్తనను గూర్చి విచారిస్తూ సంప్రదింపులు జరుపుతూ బాధ్యతగా వారి అలవాట్లను గమనిస్తూ చక్కదిద్దే ప్రయత్నం చేయాలి. అందువలన వారికి బంగారు భవిష్యత్తు ఏర్పడగలదని నా ఆకాంక్ష. ఒక మంచి కుటుంబం వల్ల ఒక మంచి సమాజం, తద్వారా ఒక మంచి దేశం ఏర్పడుతుంది. ఇదే లోకోక్తి కూడా. మన దేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్న అరాచకాలలో మార్పు కోసం, ఒక నవ సమాజ నిర్మాణం కోసం నేను సైతం అంటూ, రండి పిల్లల్లో మంచి అలవాట్లు అనే బీజం వేద్దాం. వారి ఉజ్వల భవితను, మన దేశ పురోభివృద్ధిని కాంక్షిద్దాం. అదే ఒక భారతీయునిగా మన ప్రథమ కర్తవ్యం. మీరు నాతో ఏకీభవిస్తారు కదూ. సర్వే జన సుఖినో భవంతు.
1: మీరింతవరకు పిల్లల్లో అలవడవలసిన విషయాలు, పెద్దలు ఉపాధ్యాయుల పాత్ర గురించి శ్రీమతి జ్యోతి కిరణ్మయ్య గారి ప్రసంగం విన్నారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా.
6: దీనికి ఇంత అందరు వచ్చింది?
5: అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
7: కానీ నాయనమ్మా, మీకోసం
8: అంట తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
5: శుభం పలకండి. ఏంటిది
8: ఆర్బీఐ అంటుంది?
9: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం విందాం.

0: వింత గొలుపు ఈవనం ఎంత ఎంత.
1: కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
2: కార్యక్రమంలో ఇప్పుడు ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం. ప్రోటీన్లు మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఇవి మన కణాలకు కణజాలాలకు సమస్యలు వచ్చినప్పుడు వాటిని తిరిగి ఆరోగ్యవంతంగా చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే అన్ని ఆహార పదార్థాల్లోనూ ప్రోటీన్లు ఒకే విధంగా ఉండవు. కొన్ని ఆహార పదార్థాలలో ప్రోటీన్లతో పాటు కొవ్వు కూడా ఉంటుంది. వీటిని తినడం వలన ప్రోటీన్లతో పాటు కొవ్వు కూడా చేరుతుంది. అందువలన ప్రోటీన్లు అధికంగా కావలసిన వారు కొన్ని ముఖ్యమైన ఆహారాలను తీసుకోవాలి. ముందుగా గుడ్లు. ప్రోటీన్లు అదనంగా కావలసిన వారు గుడ్లను తప్పనిసరిగా తినాలి. వీటి ద్వారా లభించే ప్రోటీన్లను మన శరీరం 100% వినియోగించుకుంటుంది. అంతేకాకుండా వీటిలో కొవ్వు శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఇంకొక ఫుడ్ టోఫు. సోయాబీన్లను బాగా నానబెట్టి వాటి నుంచి టోఫును తయారు చేస్తారు. టోఫులో మన శరీరానికి తప్పనిసరిగా కావలసిన 9 రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. అంతేకాకుండా దీనిలో ఐరన్ కాల్షియం కూడా ఎక్కువే. గుండె జబ్బులు ఆస్టియోపోరసిస్ వంటి వ్యాధులు ఉన్నవారు తప్పనిసరిగా తినాల్సిన ఆహారం ఇది. ఇంకొక ఆహారం పిస్తా. పిస్తాలో ప్రోటీన్తో పాటు ఫైబర్ కూడా ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం క్రమం తప్పకుండా కొన్ని పిస్తా పప్పులను తినడం వల్ల మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు లభిస్తాయని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు. ఇంకొకటి పప్పు ధాన్యాలు. పెసర్లు బొబ్బర్లు రాజ్మా వంటి పప్పు ధాన్యాలలో ప్రోటీన్ చాలా ఉంటుంది. ఒక కప్పు పప్పు ధాన్యాల్లో 18 గ్రాముల ప్రోటీన్, 15 గ్రాముల ఫైబర్ ఉంటుందని పౌష్టికాహార నిపుణులు పేర్కొంటూ ఉంటారు. రోజు క్రమం తప్పకుండా పప్పు ధాన్యాలు తినేవారికి ఎటువంటి హృద్రోగ సమస్యలు రావు. ఇలాంటి ప్రోటీన్ ఫుడ్ మన దైనందిన జీవితంలో రోజూ భాగం చేసుకుంటే మంచి ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవచ్చు.
1: కార్యక్రమంలో చివరిగా ఒక లలిత గీతం విందాం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 2 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం. ఢిల్లీ నుండి రిలే వింటారు.
1: Good afternoon. This is Akashvani and I am Valsa Williams with the midday news. The headlines. Supreme Court directs all high courts to pronounce judgment within 3 months of reserving order. Education Minister Dharmendra Pradhan assures strict action against examination mafias and protection for deserving students. PM Surya Ghar scheme achieves major milestone as 40 lakh households embrace rooftop solar. IMD predicts below normal monsoon rainfall in the country and above normal heatwave conditions in several

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఎగ్జామ్

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
2: స్వరాలతో మయమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
3: భగవద్గీత పారాయణం,
4: శ్రీమద్ భగవద్గీత.

బహుజన హితాయ బహుజన సుఖాయ మన ఆకాశవాణి ఒక స్వరం 90 ఏళ్ల ప్రయాణం కోట్ల హృదయాల అనుబంధం మన ఆకాశవాణి. వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత మన ఆకాశవాణి. మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం మన ఆకాశవాణి. సగర్వంగా ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

శ్రోతలకు ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు రేడియో సెట్లలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో మరియు డిటిహెచ్ ఛానల్లో మాత్రమే వినవచ్చు. గమనిక విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు టీన్ టైం. ఈనాటి టీన్ టైంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా చల్తే చల్తే, ఈ చిత్రానికి అభిజిత్ భట్టాచార్య పాడిన పాట వింటారు. రచన జావేద్ అఖ్తర్. సంగీతం జతిన్ లలిత్.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట గజనీ చిత్రానికి జావేద్ అలీ, సోను నిగం పాడారు. రచన ప్రసూన్ జోషి, సంగీతం ఏఆర్ రెహమాన్.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట దిల్తో పాగల్ హై. ఈ చిత్రానికి ఆశా భోన్స్లే, ఉదిత్ నారాయణ్ పాడారు. రచన ఆనంద్ బక్షి, సంగీతం ఉత్తమ్ సింగ్.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట గురు చిత్రానికి మరియం టోలర్, చిన్మయ్యి, కీర్తి సగాతియా పాడారు. రచన గుల్జార్, సంగీతం ఏఆర్ రెహమాన్.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట తాళ్ చిత్రానికి సుఖ్వీందర్ సింగ్ అల్కా యాగ్నిక్ పాడారు. రచన ఆనంద్ బక్షి, సంగీతం ఏఆర్ రెహమాన్.

తర్వాత నిర్వీణభాయ్ పాట అశోక చిత్రానికి అల్కా యాగ్నిక్ పాడారు. రచన ఆనంద్ బక్షి, సంగీతం అను మాలిక్.

టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. తర్వాత వినబోయే పాట రబ్నే బనాది జోడీ. ఈ చిత్రానికి సునిధి చౌహాన్, లాబ్ జాంజువా పాడారు. రచన జయదీప్ సహాని, సంగీతం సలీం సులేమాన్.

తర్వాత వినబోయే పాట రబ్దా చిత్రానికి అర్జిత్ సింగ్, నేహా కక్కర్, మీత్ బ్రదర్స్ పాడారు. రచన కుమార్, సంగీతం సౌరవ్ రే.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట దిల్సే చిత్రానికి లతా మంగేష్కర్, ఎంజి శ్రీకుమార్ పాడారు. రచన గుల్జార్, సంగీతం ఏఆర్ రెహమాన్.

మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయలో కొన్ని క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్కి మీరు మీ సమాధానాల్ని వాట్సాప్ ద్వారా మాకు పంపించాలి. నంబరు 0866 248 8812. సో నంబర్ మీ అందరికీ తెలుసు కదా. ఫస్ట్ క్వశ్చన్ మీ అందరికోసం వచ్చేస్తుంది. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం పేరేంటి? ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం పేరు ఏంటి?

సో మరి ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్స్ టకటక పంపించేశారు. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఏది అని అడిగాను. సో శేషాద్రి నెల్లూరు నుంచి ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారండి. ఇంకా వారితో పాటు ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు, మరి వీరిద్దరూ ఫస్ట్ పంపించారు. ఫాలోడ్ బై ఇంకా తర్వాత ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ అమ్మనగుర్తి నుంచి, ఇంకా దొంతి రమేష్ అనంతపురం నుంచి, విజయ్ కైలాస్ సాయి శ్రీనివాస్ పవన్ కృతిక మారుతినగర్ అనంతపురం నుంచి, నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి ఇంకా వారి కుటుంబ సభ్యులు శ్రీ విష్ణు కైలాస్ మనోజ్ తనోజ్, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోల్లంక అవనిగడ్డ నుంచి, రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి, ఆర్ఎన్విఎన్ మూర్తి శ్రీదేవి సత్యనారాయణ లక్ష్మి సౌమ్య లీల మహాలక్ష్మి గీతిక సిరి ఇంకా వారి కుటుంబ సభ్యులు లక్కవరం ఏలూరు జిల్లా నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, అశోక్ రమ్య దినకర్ దేవాన్ష్ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, నాగేంద్రప్ప ఉడేవు మొలకల్మూరు తాలూకా కర్ణాటక నుంచి, అనంతపురం జిల్లా యాడికి నుంచి రంగం వెంకటస్వామి, ఇంకా తుర్కపల్లి గ్రామం నుంచి వీరమ్మ వినయ్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు, బి శివకుమార్ ముదిరాజ్ వీసీ కాలనీ నంద్యాల నుంచి, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనిక్పురి నుంచి, యూపీ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీకామేశ్వరి శ్రీనివాస్, గుండుగొల్లం నుంచి కొనకళ్ళ రమేష్ రామోజీ శ్రీనివాస్ శ్రీనివాస్ బాబు సతీష్, ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఆశా శ్రీనివాస్ బ్యాంక్.

బెంగళూరు నుంచి, సంగా శివకుమార్ నంద్యాల నుంచి, వరగంటి బదిరి విశాల నెల్లూరు నుంచి, కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్, వీర కనకారావు, పార్వతి వీరభద్రపురం నుంచి, పుట్టుపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి, సుబ్రమణి, పెత్తనహళ్ళి, కర్ణాటక నుంచి, చెన్నకేశవరావు, అత్తిల్ నుంచి, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, అనంతపురం నుంచి అనురాధ, పోతరాజు, ఝాన్సీ, వంశీ, కార్తీక్, నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. రిపీట్ ద క్వశ్చన్ అంటున్నారు. ఎస్, ఆల్రెడీ రిపీటెడ్ అండి, క్వశ్చన్ రిపీట్ చేసి ఆన్సర్స్ చదువుతూ ఉన్నాను. ఇంకా మొహమ్మద్ ఇనాయతుల్లా, ఇషతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి, శ్రీరామారావు, అపరాజిత, పెనమలూరు నుంచి, చక్రధర్, మహీధర్, శ్రీధర్, శశిధర్, పెనమలూరు నుంచి, జయకుమార్, తిరువన్నామలై నుంచి, నల్గొండ డిస్ట్రిక్ట్ హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి దయదాస్, త్రివేణి, చిన్మయి, ప్రీతం, నంద్యాల జిల్లా నుంచి సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, రాధ, ఖమ్మం నుంచి, పాలెంపోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు, లక్ష్మి, రామకృష్ణయ్య, ఇంకా గురుగుంట్ల నుంచి ముంతా పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ, పెంచలయ్య వారి మిత్రబృందం, రాజన్న, సిరిసిల్ల జిల్లా చీలవంశ గ్రామం నుంచి వేముల పరశురాములు, పద్మ, లతా, సుహాస్, హోసకట్ట నుంచి, రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా, ఏలూరు నుంచి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, దస్తగిరి, సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుంచి, ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, కందికాయపల్లి గ్రామం నుంచి, చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి, పోలపల్లి శ్రీనివాస్, రాజన్నపేట, సిరిసిల్ల నుంచి, దైద భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు, బట్టా రామకృష్ణ దేవాంగ్, సౌత్ మోపూర్, నెల్లూరు జిల్లా నుంచి, పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం, బాపట్ల జిల్లా నుంచి, దంపూర్, బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, తుమ్మ, పద్మావతి, విజయశేఖర్, టీచర్స్ కాలనీ, ఎస్బీఐ కాలనీ, నంద్యాల నుంచి, భాస్కర్ని, సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాతనగర్, ఒంగోలు నుంచి, ఎస్పీఆర్, విఠల్, కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మి, అనూష, ఆద్యశ్రీ, శ్రీగాయత్రి, రామ్ మనోహర్, తెనాల నుంచి, బత్తిని రవికుమార్, వజ్రపు కొత్తూరు, శ్రీకాకుళం నుంచి, పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నాని గంగా, ఎస్ నాని గంగా, ఇంకా పూజారి ధనంజయ, అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి, ఎస్ఆర్కే ప్రభాకర్రావు స్వరూప, రెబ్బెన నుంచి, భానుప్రకాష్, వావిళ్ళ నుంచి, వైష్ణవి, వావిళ్ళ, కుంచి రామ్మూర్తి, కుంచివానిపేట నుంచి, కొత్తపేట, గుంటూరు నుంచి, మహబూబ్ సుబాని, గణపవరపు నాగేశ్వరరావు, కనక సులోచన, సురేష్, హరికృష్ణ వారి కుటుంబ సభ్యులు, ఉప్పలూరు గ్రామం, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా నుంచి, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్, ఇస్మాయిల్ భాయ్, జాకీర్ భాయ్, ఇంకా సుధాకర్, మంగళంపూరి ప్రకాష్, నెల్లూరు జిల్లా నుంచి, మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వారి కుటుంబ సభ్యులు, కాంకిపాడు మండలం, కృష్ణా జిల్లా నుంచి. ఎస్, మరి వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఈ శిఖరాలకి సంబంధించిందే, అయితే ప్రపంచంలో కాదు,

భారతదేశంలో ఎత్తైన శిఖరం పేరేంటి? భారతదేశంలో ఎత్తైన శిఖరం పేరేంటి? ఇంకా ఒక ఎస్ఎంఎస్ మిగిలిపోయింది. వనం వెంకటేశ్వర్లు చెన్నూరు దగదర్తి మండలం నుంచి మౌంట్ ఎవరెస్ట్ రైట్ ఆన్సర్ పంపించారండి. సో సెకండ్ క్వశ్చన్, భారతదేశంలో ఎత్తైన శిఖరం పేరు.

సో మరి సెకండ్ క్వశ్చన్, భారతదేశంలోనే ఎత్తైన శిఖరం మరి దీని కూడా ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సర్ పంపించారు. సో అయితే ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే దొంతి రమేష్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వారితో పాటు ప్రసాద్ ఎల్ఎస్సి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కే రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సో వీరి ముగ్గురి మెసేజెస్ ఒకసారి వచ్చాయన్నమాట. సో తర్వాత ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, ఆర్ఎన్విఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ సౌమ్య, లీలా, మహాలక్ష్మి, ఇంకా వారి కుటుంబ సభ్యులు లక్కవరం ఏలూరు జిల్లా నుంచి.

నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి. శేషాద్రి నెల్లూరు నుంచి. విజయ్, కైలాస్, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మార్తినగర్ అనంతపురం నుంచి. బి శివకుమార్, ముదిరాజ్, విసి కాలనీ నంద్యాల నుంచి. ఇంకా భాస్కరుని, సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీన, మోక్షశ్రీ, మోనీష, సుజాతనగర్, ఒంగోలు నుంచి. బట్ట రామకృష్ణ దేవంగా, సౌత్ మోపూర్, నెల్లూరు జిల్లా నుంచి. మిడతల రామ్మూర్తి, ఉరవకొండ నుంచి. శ్రీవిద్య, అనంతపూర్ నుంచి. వినీల, అశోక్, మణికొండ, హైదరాబాద్ నుంచి. నేదునూరి కళ్యాణచారి, రుత్విక్, శ్రీవైష్ణు, కల్వకుర్తి, నాగర్కర్నూలు డిస్టిక్ నుంచి. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు. ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు. వరగంటి బదరి, విశాల, నెల్లూరు నుంచి. అనంతపురం నుంచి అనురాధ. శ్రీరామదాసు అంజాచారి, బ్రహ్మచారి, చిలకమరి ఉపేంద్రచారి, తిప్పత్తి, నల్గొండ డిస్టిక్ నుంచి. ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి. పోతరాజ్, ఝాన్సీ, వంశీ, కార్తీక్, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువల్లంక, అవనిగడ్డ నుంచి. ఇంకా మధుసూదన్ రెడ్డి, పాపినేపాలెం నుంచి. కొత్తపేట, గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని. ఎం రావు, ఒంగోలు నుంచి. పుట్టపాక శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి, పుట్టపాక నుంచి. మల్లికార్జున, అభిరామ్, కేశవనగర్, ధర్మవరం నుంచి. ఐ రామకృష్ణ, శ్రీకాకుళం నుంచి. రాధ, ఖమ్మం నుంచి. అశోక్, రమ్య, దినకర్, దేవాన్, శ్రీకృష్ణ, ఒంగోలు నుంచి. హిమాలయాలు అనేస్తే ఎలా అండి? హిమాలయాల్లో చాలా చాలా శిఖరాలు ఉన్నాయి. అందులో ఏది అనేది దానికి ఒక పేరు ఉంటుంది. ఆ పేరేంటి అనేది నా క్వశ్చన్ అనమాట. సో నంద్యాల ఉమాపతినావు నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, సూరజ్ సింగ్, రుక్మిణిబాయి, నెల్లూరు చిన్నబజార్ నుంచి. సుబ్రహ్మణి, పెత్తనహళ్ళి, కర్ణాటక నుంచి. ఫణిరాజ్, నెల్లూరు నుంచి. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, దస్తగిరి, సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుంచి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బత్తిని రవికుమార్, వజ్రపుకొత్తూరు, శ్రీకాకుళం నుంచి. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీకామేశ్వరి, శ్రీనివాస్, ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, కందికాయపల్లి గ్రామం నుంచి. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి నుంచి. ఇంకా విజయశేఖర్, టీచర్స్ కాలనీ నుంచి నంద్యాల. మౌంట్ ఎవరెస్ట్ క్వశ్చన్ అయిపోయిందండి. మరి మళ్ళీ ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ అని పంపించారు. మౌంట్ ఎవరెస్ట్ రాంగ్ ఆన్సర్. మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం. నేను అడిగింది భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏంటి అనేది. నాగేంద్రప్ప ఊడేవు, మొలకలమూరు తాలూకా, కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. దొడ్డిపట్ల కోటేశ్వరరావు, అత్తిల్ నుంచి రైట్ ఆన్సర్. తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్ రైట్ ఆన్సర్. శ్రీరామారావు, అపరాజిత, పెనమలూరు నుంచి రైట్ ఆన్సర్. వీర కనకారావు, పార్వతి, వీరభద్రాపురం నుంచి రైట్ ఆన్సర్. ఆర్ఎస్వి నరసింహరాజు, చించినాడ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. హ్యాపీ హోమ్స్ నుంచి నల్గొండ డిస్టిక్ట్ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం. రాజన్న, సిరిసిల్ల జిల్లా, శీలవంశ గ్రామం నుంచి వేముల పరశురాములు, పద్మ. పండ లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. చక్రధర్, మహీధర్, శ్రీధర్, శశిధర్ పెనమలూరు నుంచి. జైబాలన్, తిరువన్నమలై నుంచి. తెనాలి నుంచి సో ఆన్సర్ లేదు. చక్కగా వివరం అంతా, క్వశ్చన్ అంతా రిపీటెడ్గా రాశారు. సో ఆన్సర్ కూడా పంపిస్తే బాగుండేదండి. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప, రెబ్బెన నుంచి రైట్ ఆన్సర్. దైద భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ నుంచి రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న రైట్ ఆన్సర్. పాలెంపొల్లయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి. అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు, లక్ష్మి, ఇంకా నరేందర్ రెడ్డి, ముంత పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ, పెంచలయ్య, ఇంకా వారి మిత్రబృందం. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. వెలివర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, నాగప్రసాద్, వాసవి నగర్, కార్ఖానా, సికింద్రాబాద్ నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని.

చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్, అన్విత. గడప ఊరుపు నాగేశ్వరరావు, కనకసులోచన, సురేష్, హరికృష్ణ వారి కుటుంబ సభ్యులు ఉప్పలూరు గ్రామం కంకిపాడు మండలం నుంచి. రఘుబీర్ సింగ్, సుగుణబాయి ఏలూరు నుంచి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ. దంపూర్ బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర. ఇనమడుగు నుంచి తుమ్మ, పద్మావతి. కుంచి రామూర్తి, కుంచివానిపేట నుంచి. వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివశరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్. పోలేపల్లి శ్రీనివాస్, రాజన్న, రాజన్నపేట, సిరిసిల్ల డిస్ట్రిక్ట్ నుంచి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత. ఆల్రెడీ పంపించారు కదండి, మళ్ళీ పంపించారు. కందేరి గోపీనాథ్, సుధారాణి, తిరుపతి నుంచి. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలి శివదాసరెడ్డి, తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు. పూజారి ధనంజయ, సిండికేట్ నగర్, పెద్దమ్మగుడి నుంచి. మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వారి కుటుంబ సభ్యులు ఉప్పులూరు గ్రామం కంకిపాడు మండలం నుంచి. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్, నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి. బృందావనం పద్మశ్రీ, శ్యామ్, హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి. చిలుక నారాయణ, అనసూయ, యమున, జనకంపేట, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి. ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి. భానుమక్కల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్. ముండ్రాయి గ్రామం నుంచి అనుమల మోహన్, సుభద్ర, రాజ్కుమార్, రచన, మహిరా. ఎస్, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. మరి భారతదేశంలోనే ఎత్తైన శిఖరం కాంచన గంగ. సో మరి ప్రపంచం అయిపోయింది, భారతదేశం అయిపోయింది, ఇంకా మిగిలింది ఏంటి? దక్షిణ భారతదేశం. సో దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం పేరేంటి, అది ఎక్కడుంది? సో ఆన్సర్ పంపించేసేయండి, మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది.

0: శ్రోతలకి ఒక గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. గమనిక విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: మరి ఈరోజు యువలయలో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అనమాట, భారతదేశంలోనే ఎత్తైన శిఖరం ఏది అని అడిగాను. సో ఆన్సర్స్ ఎవరు పంపించారో చూద్దాం. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే ప్రసాద్, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు, హర్నాథపురం నుంచి ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు. మరి వారితో పాటుగా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే శేషాద్రి నెల్లూరు నుంచి, ఇంకా నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, నాగేంద్రప్ప ఉడేవు మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి, ఇంకా బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మనగుర్తి నుంచి,

తాళ్ళూరి శ్రీనివాస్ చక్రవర్తి. ఓల్డ్ ఆన్సర్ అండి, సో సారీ, కాదు. సూరజ్ సింగ్ రుక్మిణిబాయ్ చైనా బజార్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వారి కుటుంబ సభ్యులు ఉప్పులూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుంచి రైట్ ఆన్సర్. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, బట్టా రామకృష్ణ దేవంగ సౌత్ మోపూర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి. ఎస్, వీరందరూ ఒక టైంకి పంపించారనమాట రైట్ ఆన్సర్. సో ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే, అనంతపురం నుంచి అనురాధ, రాధా ఖమ్మం నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, వినీల అశోక్ మణికొండ హైదరాబాద్ నుంచి, గడపవరపు నాగేశ్వరరావు, కనకసులోచన, సురేష్, హరేకృష్ణ, హరికృష్ణ వారి కుటుంబ సభ్యులు ఉప్పులూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుంచి, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ, మధుసూదన్ రెడ్డి పాపిన్యపాలెం నుంచి, కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాతనగర్ ఒంగోలు నుంచి, సుబ్రహ్మణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, బి శివకుమార్ ముదిరాజ్ వీసీ కాలనీ నంద్యాల నుంచి, శ్రీరామారావు అపరాజిత పెనమలూరు నుంచి, పుట్టుపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి, పోతరాజ్ ఝాన్సీ, వంశీ, కార్తీక్, నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోల్లంక అవనిగడ్డ నుంచి, విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి, అశోక్, రమ్య, దినకర్, దేవాన్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, బృందావనం పద్మశ్రీ, శ్యామ్ హైదరాబాద్ సైనిక్పురి నుంచి, వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, దొంతి రమేష్ అనంతపురం నుంచి, సంగ జయంతి నంద్యాల నుంచి, వీర కనకారావు పార్వతి వీరభద్రాపురం నుంచి, చక్రధర్ మహీధర్ శ్రీధర్ శశిధర్ పెరమలూరు నుంచి, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న, ఎస్పీఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మీ, అనూష, ఆద్యశ్రీ, శ్రీ గాయత్రి, రామ్ మనోహర్ తెనాల నుంచి, కందేరి గోపీనాథ్, సుధారాణి తిరుపతి నుంచి, ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, బ్రహ్మయ్య శారద కర్నూలు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి, చిలుక నారాయణ అనసూయ యమున జన్కంపేట నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి, తెనాలి నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురామ్ మౌనిక త్రిలోక్, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు లక్ష్మి, నరేందర్ రెడ్డి బుచ్చిరెడ్డిపాలెం నుంచి, గురుగుంట్ మస్తాన్ భాష గురుగుంట్ల నుంచి, ముంతా పెద్దన్న ఇంకా వారి మిత్రబృందం, జైబాలన్ తిరువన్నామలై నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి, కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, వెలవర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, నాగప్రసాద్, వాస్వీనగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి, బత్తిని రవికుమార్ వజ్రపుకొత్తూరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి, దైదభిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి, ముండ్రాయ్ గ్రామం నుంచి అనుమల మోహన్, సుభద్ర, రాజ్కుమార్, రచన, మిహిర, చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్, అన్విత, హ్యాపీ హోమ్స్ నుంచి నల్గొండ నుంచి దైద త్రివేణి, చిన్మయి, ప్రీతం, ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు, ఆర్ వెంకట్

సుబ్బయ్య లక్ష్మీదేవి శృతి కందికాయపల్లి గ్రామం నుంచి, కుంచి రామూర్తి కుంచివానిపేట నుంచి, శ్యామలా ప్రకాష్ చిన్న తిరుపతి నుంచి, నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి, దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప డిస్టిక్ నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాద్తుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి డిస్టిక్ నుంచి, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, ఇంకా వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ సతీష్ రాజు సరిత శివ శరణ్య సురేష్ రుక్మిణి రమ్య అఖిల్, నంద్యాల జిల్లా భానుముక్కల్ నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్, పూజారి ధనంజయ సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి నుంచి, దంపూర్ బలరామరెడ్డి సుగుణమ్మ సౌదామణి వసుంధర తుమ్మ పద్మావతి, ఎస్బి చరిష్మా రెబ్బెన నుంచి, ఇంకా కాంచనగంగ దగ్గరే ఉండిపోయారు కొంతమంది. కాంచనగంగ క్వశ్చన్ అయిపోయిందండి. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి, శిఖరం అని అడిగితే రామేశ్వరం అని పంపించారు. సో అసలు రామేశ్వరం ఎలా అనుకున్నారనేది నాకు అర్థం కాలేదు. సో శిఖరం అంటే ఒక ఎత్తైన పర్వతం అని క్వశ్చన్ అన్నమాట. సో దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం గురించి అడిగాను. పోతరాజు ఝాన్సీ వంశీ కార్తీక్ నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఫక్రుద్దీన్ ఫైజా అనంతపూర్ నుంచి, గుంటూరు జిల్లా దాసరిపాల నుంచి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు, ఎస్ రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి, వనం వెంకటేశ్వర్లు చెన్నూరు దగదర్తి మండలం నుంచి, ఇంకా తాళ్ళూరు శ్రీనివాస చక్రవర్తి మాధవి ఎలమంచలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్స్ పండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మ, నెల్లూరు జిల్లా నుంచి సుధాకర్. ఎస్, మరి వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. సో దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన శిఖరం అనే ముడి కేరళలో ఉంది. ఇది ఇడుక్కి ఎర్నాకులం డిస్ట్రిక్ట్ల బార్డర్లో ఉందన్నమాట. సో ఈ రెండు జిల్లాల సరిహద్దుల్లో ఈ శిఖరం అనేది ఉన్నది. సో నెక్స్ట్ క్వశ్చన్ మీ అందరి కోసం వచ్చేస్తూ ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మరి కాంచనగంగ గురించి అయితే చెప్పారు. సో కాంచనగంగ ఫస్ట్ ఎవరు అధిరోహించారు, కాంచనగంగ శిఖరాన్ని ఫస్ట్ ఎవరు అధిరోహించారు అన్నది లాస్ట్ క్వశ్చన్.

సో మరి లాస్ట్ క్వశ్చన్, మరి ఈరోజు యువలయలో కాంచనగంగని ఫస్ట్ ఎవరు ఎక్కారు అని అడిగాను. సో ఆన్సర్స్ అయితే పంపించేశారు. సో కొన్ని రైట్ కొన్ని రాంగ్, ఇంకా కాంచనగంగ దగ్గరే అయిపోయిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఇంకా అనైముడి దగ్గరే ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఎనీవే మళ్ళీ ఒకసారి కాంచనగంగ దగ్గరికి వెళ్ళిపోదాం. సో కాంచనగంగ ఫస్ట్ ఎవరు ఎక్కారు అన్నదానికి హాఫ్ ఆన్సర్ పంపించారు, అంటే ఒక పేరే పంపించారు. సో రెండు పేర్లు పంపిస్తే బాగుండేదండి. సో ఎవరు అని అంటే విజయ్ కైలాస్, సాయి శ్రీనివాస్, పవన్ కృతిక, మారుతినగర్, అనంతపురం నుంచి. సో ఒక పేరు పంపించారు, బట్ ఎనీవే రైట్ ఆన్సరే కాబట్టి యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. సో మరి ఇంకా నెక్స్ట్, ఇంకా వీరితో పాటు రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే రెండు పేర్లు పంపించారు, శేషాద్రి నెల్లూరు నుంచి. సో ఇంకా మధుసూదన్ రెడ్డి పాపిన్యపాలెం నుంచి వీరు కూడా ఒకటే పేరు పంపించారు. సో రెండు పేర్లు పంపిస్తే బాగుండేది. ఎస్, రెండు పేర్లు పంపించిన వాళ్ళు ఎవరంటే ఎస్పీఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మి, అనుస, ఆద్యశ్రీ, శ్రీ గాయత్రి, రామ్ మనోహర్, తెనాల నుంచి. సో వీరు రెండు పేర్లు పంపించారు అనమాట. సో ఇంకా డీటెయిల్గా ఆన్సర్ పంపించారు ఎవరు అంటే మల్లేశ్వరరావు, సాంభవి, జగదీశ్వర్, తమన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు ఉప్పులూరు గ్రామం, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా నుంచి. సో వీళ్ళు అందరూ ఒక టైంకి పంపించారండి ఆన్సర్. సో రైట్ ఆన్సర్ కంగ్రాచులేషన్స్. ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే వినీల, అశోక్, మణికొండ హైదరాబాద్ నుంచి, రాధా ఖమ్మం నుంచి, ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమరగుర్తి నుంచి, పుట్టుపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి, శ్యామ్ నెల్లూరు నుంచి, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ వారణాసి నుంచి, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, దొడిపట్ల కోటేశ్వరరావు అత్తిలి నుంచి, పండా లలితాదేవి శ్రీధరబాబు సునీతానగరం మండలం బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి. సో అయితే వీరు పంపించింది ఏంటి అని అంటే ఇండియన్స్ ఎవరు ఎక్కారు అనేది పంపించారు. నేను అడిగింది ఇండియన్స్ కాదండి, నేను ఫస్ట్ ఎవరు ఎక్కారు అని అడిగాను అనమాట. సో ఫస్ట్ ఎక్కిన వాళ్ళు వేరు, ఫస్ట్ ఎక్కిన ఇండియన్స్ వేరు, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. ఇంకా

కౌరవ నాగేశ్వరరావు కనకశిలేచిన సురేష్ హరికృష్ణ వారి కుటుంబ సభ్యులు ఉప్పలూరు గ్రామం కంకిపాడు మండలం నుంచి. రైట్ ఆన్సర్. శ్రీరామారావు అపరాజిత పెరమలూరు నుంచి. రైట్ ఆన్సర్. నాగేంద్రప్ప ఉడేవు మొలకల్మూరు తాలూకా కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి. పోతరాజు ఝాన్సీ వంశీ కార్తీక్ నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. బృందావనం పద్మశ్రీ శ్యామ్ శ్రీవత్స హైదరాబాద్ సైనిక్పురి నుంచి. వీరు డేట్ ఇయర్ కూడా ఇచ్చారు. నైస్ అండి. ఇంకా కందేరి గోపీనాథ్ సుధారాణి తిరుపతి నుంచి. కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంతా పెద్దన్న. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోల్లంక అవనిగడ్డ నుంచి. ఫణిరాజ్ నెల్లూరు నుంచి. ఇంకా చిలుకా నారాయణ అనసూయ యమున జనకంపేట నిజామాబాద్ డిస్టిక్ నుంచి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద. ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి శృతి కందికాయపల్లి గ్రామం నుంచి. హ్యాపీ హోమ్స్ నల్గొండ నుంచి దైద త్రివేణి చిన్మయ్యి ప్రీతం. ఇంకా బతిని రవికుమార్ వజ్రపుకొత్తూరు శ్రీకాకుళం డిస్టిక్ నుంచి. వీర కనకారావు పార్వతి వీరభద్రపురం నుంచి. జయబాలన్ తిరువన్నమలై నుంచి. మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాద్తుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి డిస్టిక్ నుంచి. ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్ సియోన్ నాగర్పండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మ. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి. దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ డిస్టిక్ నుంచి. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల డిస్టిక్ నుంచి. ఇంకా అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు లక్ష్మీ నరేందర్ రెడ్డి. పెంచలయ్య సూర్యపల్లి నుంచి శశిరెడ్డి డోకుపతి శివప్రసాద్ తుమ్మలచెర్ల గోపీనాథ్ బండారు శంకరయ్య ఇంకా వారి మిత్రబృందం. సుబ్రహ్మణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి. కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ పూజారి ధనంజయ సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుంచి. ఇంకా వెలివర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి వాస్వీనగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ. చక్రధర్ మహీధర్ శ్రీధర్ శశిధర్ పెనమలూరు నుంచి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. శ్యామల ప్రకాష్ అశ్విని ఆనంద్ మన్విత్ చిన్న తిరుపతి కర్ణాటక నుంచి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపాలెం గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ రాజు సరిత శివ శరణ్య సురేష్ రుక్మిణి అఖిల్ రమ్య. తెనాల నుంచి ఎంవి ప్రసాద్ ఇందిర రఘురామ్ మౌనిక త్రిలోక్. ఒంగోలు నుంచి దింటికుర్తి సుబ్బారావు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య సుభాషిణి ఇంకా వారి కుటుంబ సభ్యులు. పి విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి. మధుసూదన్ రెడ్డి పాపినియపాలెం నుంచి. పండా లలితాదేవి శ్రీధర్బాబు సునీత నగరం మండలం బాపట్ల డిస్టిక్ నుంచి. దొంతి రమేష్ అనంతపూర్ నుంచి. ఇంకా ఎస్ఆర్కే ప్రభాకర్ స్వరూప రెబ్బెన విలేజ్ నుంచి. ఎస్, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. సో కాంచనగంగా ఫస్ట్ ఎక్కిన వాళ్ళు ఎవరంటే జో బ్రౌన్ జార్జ్ బ్యాండ్. వీరు ఇద్దరు ఏంటంటే బ్రిటిషర్స్ అనమాట, యూకే నుంచి. 25 మే 1955న ఈ శిఖరం వారు అధిరోహించడం జరిగింది. అయితే మన ఇండియన్స్లో ఎవరు ఫస్ట్ ఎక్కారు అంటే 1977లో మన ఇండియన్ ఆర్మీ టీం ఎక్కారు. వీరు కల్నల్ నరేంద్ర కుమార్ అనే వ్యక్తి లీడర్షిప్లో వీళ్ళు ఈ కాంచనగంగ శిఖరాన్ని అధిరోహించడం జరిగింది. మరి అదండి ఈరోజు యువలయ. మరి మీకోసం బ్యూటిఫుల్ సాంగ్స్ వస్తున్నాయి, వింటూ ఎంజాయ్ చేయండి.

యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు చిత్రగీతాలు వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్ళీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండిటైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్ళి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: నవపదుల నిండి నూతన సబుగులతో, నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
5: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
4: మన ఆకాశవాణి.
5: భరతావనికే
4: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
5: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట ఆరెంజ్ చిత్రానికి సాహిల్ చిన్మయి పాడారు. రచన వనమాలి, సంగీతం హారిస్ జయరాజ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట గోలీమార్ చిత్రానికి చక్రి కౌసల్య పాడారు. రచన భాస్కర్ భట్ల.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి
1: రారా. అమ్ముడు, ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయ్యింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదన్నీ చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతి అసలు ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
6: కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట డార్లింగ్ చిత్రానికి సూరజ్ ప్రశాంతిని పాడారు, రచన అనంత శ్రీరామ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట బృందావనం చిత్రానికి శంకర్ మహాదేవన్, శ్రేయ ఘోషల్ పాడారు. రచన అనంత శ్రీరామ్, సంగీతం తమన్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రియమైన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో మనం ఎన్నో ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా, నేడు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యుఎన్ పీస్ కీపర్స్ సందర్భంగా ప్రపంచ శాంతి కోసం సేవ చేస్తున్న పీస్ కీపర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి ఇంటర్నేషనల్ డే ఆఫ్ యుఎన్ పీస్ కీపర్స్ అనేది ప్రపంచ శాంతి కోసం తమ సేవలను అందిస్తున్న యునైటెడ్ నేషన్స్ పీస్ కీపర్స్ను గుర్తు చేసుకునే ప్రత్యేక రోజు. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధాలు, అశాంతి పరిస్థితులు ఏర్పడినప్పుడు అక్కడ శాంతిని స్థాపించడానికి యునైటెడ్ నేషన్స్ ప్రత్యేక బృందాలను పంపిస్తుంది. ఈ బృందాలనే యుఎన్ పీస్ కీపర్స్ అంటారు. వీరు వివిధ దేశాల నుంచి వచ్చిన సైనికులు, పోలీసులు మరియు వైద్య సిబ్బంది. వీరి ప్రధాన బాధ్యత ఘర్షణ ప్రాంతంలో శాంతిని కాపాడటం మరియు ప్రజలకు భద్రతను కల్పించడం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యుఎన్ పీస్ కీపర్స్ను ప్రతి సంవత్సరం May 29 నిర్వహిస్తారు. 1948 మొదటి యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్ ప్రారంభమైన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజును నిర్వహిస్తున్నారు. ప్రపంచ శాంతి కోసం పనిచేసే ఈ పీస్ కీపర్స్ను బ్లూ హెల్మెట్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే

వీరు ధరించే నీలిరంగు హెల్మెట్ వారికి ప్రత్యేక గుర్తింపు. భారతదేశం కూడా యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్లో ఎంతో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచంలో అత్యధిక పీస్ కీపర్స్ ను పంపిన దేశాల్లో ఇండియా కూడా ఒకటి. వేలాది మంది భారత సైనికులు ఆఫ్రికా, ఏషియా మరియు ఇతర ప్రాంతాల్లో శాంతి కోసం సేవలందిస్తున్నారు. భారత మహిళా పీస్ కీపర్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందారు. ఈ సేవలలో ఎంతో ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు పీస్ కీపర్స్ తమ ప్రాణాలను కూడా కోల్పోతారు. అయినప్పటికీ ప్రపంచ శాంతి కోసం వారు ధైర్యంగా సేవలు కొనసాగిస్తారు. అందుకే ఈ రోజున విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పీస్ కీపర్స్ కు ప్రపంచవ్యాప్తంగా నివాళులర్పిస్తారు. ఈ రోజు మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని గుర్తు చేస్తుంది, ప్రపంచంలో శాంతి, సహనం, మానవత్వం ఎంతో అవసరమని. పీస్ కీపర్స్ అందిస్తున్న సేవలను గౌరవిస్తూ శాంతియుత ప్రపంచ నిర్మాణంలో మనము భాగస్వాములవుదాం. పీస్ కీపర్స్ గురించి, ప్రపంచ శాంతి గురించి మాట్లాడుకున్నప్పుడు నాకు ఈ జెండా అనే పాట గుర్తొచ్చింది. ముఖ్యంగా దేశభక్తి, ఐక్యతను ప్రతిబింబించే ఈ పాట మీకు వినాలనిపిస్తుందని అనుకుంటున్నాను. సరే మరి, ఇప్పుడు బాబీ చిత్రం నుంచి మణిశర్మ సంగీతంలో శంకర్ మహదేవన్ ఆలపించిన పాటను విందాం.

ఈరోజు వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే సందర్భంగా ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైన డైజెస్టివ్ హెల్త్ లేదా గట్ హెల్త్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. మనం తినే ఆహారం శరీరానికి శక్తిగా మారాలంటే జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయాలి. అందుకే మంచి ఆరోగ్యానికి మూలం మంచి జీర్ణక్రియ అని వైద్యులు చెప్తుంటారు. మన శరీరంలో డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా ముఖ్యమైన వ్యవస్థ. మనం తినే ఆహారం నోటిలోకి వెళ్ళిన తరువాత ఈసోఫేగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ వంటి భాగాల ద్వారా ప్రయాణిస్తూ జీర్ణమవుతుంది. ఆహారంలో ఉన్న పోషకాలు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. ఈ మొత్తం ప్రక్రియను డైజెషన్ అంటారు. ప్రస్తుతం చాలామంది గట్ హెల్త్ సమస్యలతో బాధపడుతున్నారు. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం, నిద్రలేమి, స్ట్రెస్, తక్కువ నీరు తాగడం, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటోంది. గట్ హెల్త్ బాగాలేకపోతే శరీరం మొత్తం ప్రభావితమవుతుంది. మన పెద్దలు ఎప్పుడూ ఉదయం మంచి అలవాట్లు ఆరోగ్యాన్ని కాపాడతాయని చెబుతుంటారు. అందుకే ఉదయం లేవగానే గోరువెచ్చని నీరు తాగడం చాలా మంచిది. కొందరు లెమన్ వాటర్ లేదా జీరా వాటర్ కూడా తాగుతారు. ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి. అలాగే ఉదయం ఖాళీ కడుపుతో అధికంగా టీ లేదా కాఫీ తీసుకోవడం తగ్గించ

మంచిది. రోజు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్స్, మిల్లెట్స్, స్ప్రౌట్స్ వంటి ఆహారాలు గట్ హెల్త్కు చాలా మంచివి. ముఖ్యంగా కర్డ్, బటర్ మిల్క్ వంటి ప్రోబయోటిక్ ఫుడ్స్ జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడతాయి. చాలామంది తీపి పదార్థాలు, బేకరీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటారు. ఇవి గట్ హెల్త్ను దెబ్బతీసే అవకాశాలు ఎక్కువ. అధికంగా ఆయిల్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఎసిడిటీ, గ్యాస్, కాన్స్టిపేషన్ వంటి సమస్యలు వస్తాయి. అందుకే సమతుల్యమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. గట్ హెల్త్ బాగోకపోతే అనేక రకాల సమస్యలు వస్తాయి. ఉదాహరణకు ఎసిడిటీ, ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్, డయేరియా, అల్సర్స్, ఫ్యాటీ లివర్, ఐబిఎస్ వంటి సమస్యలు కనిపిస్తాయి. కొన్నిసార్లు స్కిన్ ప్రాబ్లమ్స్, వీక్ ఇమ్యూనిటీ, స్ట్రెస్, డిప్రెషన్ వంటి సమస్యలకు గట్ హెల్త్ కారణం కావచ్చు. అందుకే హెల్తీ గట్ హెల్తీ లైఫ్ అని అంటారు. మన శరీరంలో ఇమ్యూనిటీలో కూడా గట్ హెల్త్ కీలక పాత్ర పోషిస్తుంది. శరీర రోగ నిరోధక శక్తిలో పెద్ద భాగం మన గట్తో సంబంధం కలిగి ఉంది. గట్ ఆరోగ్యంగా ఉంటే శరీరం వ్యాధులను ఎదుర్కొనే శక్తి కూడా పెరుగుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం సమయానికి ఆహారం తీసుకోవడం. చాలామంది బ్రేక్ఫాస్ట్ మానేస్తారు, మరికొంతమంది రాత్రిళ్ళు ఆలస్యంగా తింటారు. ఇవి జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. అందుకే రోజు సమయానికి ఆహారం తీసుకోవాలి. నెమ్మదిగా నమిలి తినడం కూడా చాలా అవసరం. రోజుకు సరిపడ నీరు తాగడం కూడా చాలా ముఖ్యం. తక్కువ నీరు తాగితే కాన్స్టిపేషన్ వంటి సమస్యలు పెరుగుతాయి. అలాగే రోజు కొంత సమయం వాకింగ్, యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ముఖ్యంగా వజ్రాసన వంటి యోగా ఆసనాలు జీర్ణ వ్యవస్థకు మంచివిగా భావిస్తారు. స్ట్రెస్ కూడా గట్ హెల్త్పై ప్రభావం చూపుతుంది. ఎక్కువ టెన్షన్, యాంగ్జైటీ, నిద్రలేమి వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు తగ్గుతుంది. అందుకే సరైన నిద్ర, ప్రశాంతమైన మనసు కూడా ఆరోగ్యానికి చాలా అవసరం. వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డేను వరల్డ్ గ్యాస్ట్రో ఎంట్రియాలజీ ఆర్గనైజేషన్ ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశం జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచడం. మన ఆరోగ్యం ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం, సరైన జీవనశైలి, వ్యాయామం, మంచి నిద్ర ఉంటే గట్ హెల్త్ బాగుంటుంది. గట్ హెల్త్ బాగుంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. చివరగా ఆరోగ్యకరమైన జీవితం కోసం మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకుందాం. మన జీర్ణ వ్యవస్థను కాపాడుకుంటూ ఆరోగ్యంగా జీవిద్దాం. ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో ఎంఎల్ఆర్ కార్తికేయన్ మరియు అనిత పాడిన పాట మీకోసం.

ఈరోజు భారత మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడి గొప్ప సేవలను గుర్తు చేసుకుందాం. చౌదరి చరణ్ సింగ్ గారు భారత రాజకీయ చరిత్రలో రైతుల నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. వారు 1902 డిసెంబర్ 23న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక రైతు కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే గ్రామీణ జీవితం, రైతుల కష్టాలు వారికి దగ్గరగా తెలుసు. అందుకే జీవితాంతం రైతుల అభివృద్ధి కోసం కృషి చేశారు. వారు న్యాయశాస్త్రంలో విద్యాభ్యాసం పూర్తి చేసి తరువాత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. మహాత్మాగాంధీ ఆలోచనలకు ప్రభావితమైన వారు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలలో పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించారు. స్వాతంత్ర్యం తరువాత భారత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన నాయకుల్లో వారు ముందు వరుసలో నిలిచారు. వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతులకు రుణ సౌకర్యాలు, భూ సంస్కరణలు వంటి అంశాలపై వారు ప్రత్యేక శ్రద్ధ చూపించారు. 1979 సంవత్సరం నుంచి 1980 సంవత్సరం వరకు వారు భారతదేశ 5వ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రధానమంత్రిగా పనిచేసిన కాలం తక్కువైనా రైతు సంక్షేమంపై వారి ఆలోచనలు ఎంతో ప్రభావం చూపించాయి. అందుకే వారిని ఛాంపియన్ ఆఫ్ ఇండియాస్ ఫార్మర్స్ అని కూడా పిలుస్తారు. భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే రైతు బలపడాలని వారు ఎప్పుడు చెప్పేవారు. రైతులే దేశానికి వెన్నెముక అని విశ్వసించారు. చౌదరి చరణ్ సింగ్ 1987 మే 29న పరమపదించారు. వారి సేవలను గుర్తు చేసుకుంటూ భారత ప్రభుత్వం వారి జయంతిని నేషనల్ ఫార్మర్స్ డేగా నిర్వహిస్తోంది. రైతుల అభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన చౌదరి చరణ్ సింగ్ ఆశయాలు, ఆలోచనలు భారత ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయి. ఇప్పుడు మహర్షి చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో శంకర్ మహదేవన్ పాడిన పాటను విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1

0: 00420223।
1: ఇదండి ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం. మరెన్నో విషయాలతో రేపటి యువవాణి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం సాయంత్రం 6 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలోను ఆ తర్వాత ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటుతో విద్యుత్ నెట్వర్క్ ను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ధరల స్థిరీకరణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వార్తల వివరాలు: గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు చేసి విద్యుత్ నెట్వర్క్ ను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట సచివాలయంలో ఈ రోజు ముఖ్యమంత్రి విద్యుత్ శాఖపై సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో గ్రీన్ ఎనర్జీ కారిడార్ అంశం సహా విద్యుత్ సరఫరా పరిస్థితి, వచ్చే 6 నెలల ప్రణాళిక, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్, పీఎం ఈ డ్రైవ్ పథకాల పురోగతి, ఏపీఐఈసీ పాలసీ కింద ఆమోదించిన వివిధ ప్రాజెక్టుల పరిస్థితి, నెట్క్యాప్ బలోపేతం, డిజిటల్ ట్విన్ గ్రిడ్ నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గ్రీన్ ఎనర్జీలో 160 గిగావాట్ల ఉత్పత్తికి లక్ష్యం నిర్దేశించుకున్నామని, దానికి అనుగుణంగా నెట్వర్క్ ను కూడా అభివృద్ది చేసుకోవాలని సూచించారు. ఏపీ గ్రీన్ ఎనర్జీ కారిడార్ పూర్తయితే రాష్టంలో డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ను సరఫరా చేసేందుకు ఈ నెట్వర్క్ ఎంతో ఉపకరిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యుత్ మౌలిక సదుపాయాలు పెరిగితే ఆయా రంగాల్లో పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున వస్తాయని సూచించారు. అలాగే పీఎం సూర్యఘర్ అమలులో వేగం పెంచాలని, ఈ పథకం అమల్లో ఏపీ 4వ స్థానంలో ఉందని, అగ్రస్థానంలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రభుత్వ మెడికల్ కళాశాల బోధనాసుపత్రిని మంత్రి

0: ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులతో మాట్లాడి అక్కడ అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం వైద్య ఆరోగ్య సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ డాక్టర్లు సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. బయోమెట్రిక్ హాజరును ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. మందుల కొరత లేకుండా చూడాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. పేద రోగికి కార్పొరేట్ స్థాయి వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందాలన్నారు. అందుకోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొంటూ,
1: 2024 చెప్పాను నేను కూడా 15 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. చేయాల్సిన స్థాయిలో జరగలేదు. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఉండడంతో రావాల్సిన 200 కోట్లు వస్తే వాటిలో కొద్ది భాగం మాత్రం ఖర్చు పెట్టారు. ఇవాళ మిగతాదంతా రాష్ట్ర బడ్జెట్ లో పెట్టి వీటిని పూర్తి చేయాలా. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి లాస్ట్ ఈ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉన్న నేపథ్యంలో, ఈ ఇన్ఫ్రా గ్యాప్స్ ఉన్న నేపథ్యంలో, అదేవిధంగా ఫ్యాకల్టీ డెఫిషియెంట్ ఉన్న నేపథ్యంలో కూడా 50 సీట్లు మాత్రమే ఎన్ఎంసీ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఇంకో 50 సీట్లు వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 100 సీట్లు ఇవ్వడానికి ఎన్ఎంసీ ఆమోదం తెలిపింది.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జౌళి రంగంలో ప్రముఖ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు కేంద్ర మంత్రి కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని మల్లవల్లి పారిశ్రామికవాడలో ఉన్న స్పిన్టెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను సందర్శించారు. ఆయనకు రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి సవిత, స్పిన్టెక్స్ ఇండియా లిమిటెడ్ ఎండీ వల్లభనేని సుధాకర్ చౌదరి సాదర స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రి స్పిన్టెక్స్ ప్రాంగణంలో పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించి పట్టు పరిశ్రమ ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఏ రంగంలోనైనా ముందుకు వెళ్లగలిగే సామర్థ్యమున్న రాష్టమని, అలాగే చేనేత రంగంలో ఎంతో ప్రసిద్ది చెందిందని అన్నారు. ముఖ్యంగా సాంకేతిక పరంగా జౌళి రంగం ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ది చెందుతోందన్నారు. కాగా రేపు విశాఖపట్నం జిల్లా పర్యటనలో భాగంగా గ్లాస్ ఫైబర్ యూనిట్ను కేంద్ర మంత్రి ప్రారంభించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటు ధరల్లో లభించేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. బహిరంగ మార్కెట్లో ధరల మార్పులను నిత్యం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ధరల స్థిరీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ 8వ సమావేశం ఈరోజు సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రుల కమిటీ సభ్యులైన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ, పప్పులు, బియ్యం, వంట నూనెలు, టొమాటో, ఉల్లిపాయల వంటి నిత్యావసర వస్తువుల డిమాండ్, రిటైల్, హోల్సేల్ మార్కెట్ ధరల పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ద వాతావరణ ప్రభావంతో కొంతమేర ధరలు పెరిగినా వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్దంగా ఉందన్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వంట నూనెల ధరలు పెరిగిన నేపథ్యంలో రాష్టంలో ప్రజలకు అందుబాటు ధరల్లో లభించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై పార్వతీపురం, మన్యం జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు చెందిన పలువురు లబ్దిదారులు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల వల్ల తమ జీవన విధానంలో గణనీయమైన మార్పులు వచ్చాయని తెలిపారు. పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఆర్థిక భరోసా, మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, పేదలకు గృహ నిర్మాణం, ఆరోగ్య సేవలు వంటి పథకాలు ఎంతో ఉపయోగకరంగా మారాయని తెలిపారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడడంతో ప్రజలకు సౌకర్యాలు పెరిగాయని తమ అనుభవాలను పంచుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సమర్థవంతంగా వినియోగించుకుంటున్నామని, ఈ పథకాలు తమ కుటుంబాల అభివృద్దికి ఎంతగానో తోడ్పడుతున్నాయని లబ్దిదారుడు జి వెంకట్రావు ఆకాశవాణికి తెలియజేస్తూ,
2: మేము ఎరువులు కానీ పురుగు మందులు కానీ పెంచుకోవటం అంటే అవకాశమైన రైతులకి మోడీ గారు చాలా మంచి పని చేస్తారు. రైతులకి చాలా అనుభవం ఉన్నారు.

0: రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ ప్రాంతం, నైరుతి, తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని భాగాలలోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తమిళనాడు తీరంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందన్నారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని, బలమైన గాలులు గరిష్టంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వివరించారు. విశాఖ రైల్వే జోన్ జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని రాష్ట చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ రోజు విజయనగరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహానాడు వేదికగా స్త్రీశక్తి నినాదంతో అనేక తీర్మానాలు చేయడం, మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయడం తెలుగుదేశం పార్టీలో మహిళా సాధికారతకు నిదర్శనమని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటుతో విద్యుత్ నెట్వర్క్ను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ధరల స్థిరీకరణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక పునీత త్రిపాఠి. आदौ मुख्य वार्ताः. सर्वोच्च न्यायालयेन सर्वेभ्यः उच्च न्यायालयेभ्यः त्रिषु मासेषु एव रक्षिताः आदेशाः घोषयितुं निर्दिष्टम्. शिक्षामन्त्रिणा धर्मेन्द्र प्रधानेन परीक्षापराध विरुद्धं कठोर कार्याचरणाय, योग्य छात्राणां रक्षणाय च आश्वासितम्. पीएम सूर्या घर योजनया प्रमुखं लक्ष्यं प्राप्तम्. अस्मिन् प्रायः 40 लक्ष्याणि गृहाणि रूफ टॉप सोलर इत्येतम् अंगीकृतवन्तः. भारत ऋतु विभागेन देशे जून मासे सामान्यात् न्यूनं प्रावृत वृष्टेः, अनेकेषु राज्येषु सामान्यात् अधिकं यावत् उष्णतरंगस्य स्थितेः च संभावना प्रकटिता. अपि च आईपीएल क्रिकेट क्रीडायाम् अद्य सायंकाले महाराजा यादवेन्द्र सिंह अंतरराष्ट्रीय क्रिकेट क्रीडांगणे न्यू चंडीगढ़ नगरे महत्वपूर्णे क्वालिफायर द्वितीय स्पर्धायां गुजरात टाइटन्स दलं राजस्थान रॉयल्स दलं सम्मुखी करिष्यति. अथ वार्ताः विस्तरेण. अद्य सर्वोच्च न्यायालयेन संपूर्णे देशे सर्वेषां उच्च न्यायालयानां कृते निर्देशः प्रदत्तः यत् आरक्षित निर्णयाः त्रिमासाभ्यन्तरे एव प्रदातव्यम्. सर्वोच्च न्यायालयेन उक्तं यत् निर्णय घोषणायां विलम्बः वादिनां कृते अपरिवर्तनीयां हानिं जनयितुं शक्नुवन्ति. व्यक्तिगत स्वातन्त्र्य सम्बद्धेषु प्रकरणेषु शीघ्र निर्णयस्य आवश्यकतायाः उपरि बलं प्रदत्तम्. मुख्य न्यायाधीशः सूर्यकान्तः तथा न्यायाधीशः जाय माल्या बागची इत्येतयोः पीठेन उक्तं यत् प्रतिभूत्याः आवेदन विषये निर्णयः तस्मिन्नेव दिने घोषणीयः. यदि निर्णयम् आरक्षितं भवति तर्हि तत् अग्रिमदिने एव प्रकाशितं भवेत्. सर्वोच्च न्यायालयेन अन्येऽपि अनेकाः निर्देशाः प्रदत्ताः. न्यायालयेन उक्तं यत् बन्धनमुक्तेः अथवा दण्डस्थगनस्यादेशः निर्णयघोषणानन्तरं त्वरितं कारागृहप्राधिकारिभ्यः प्रेषणीयः. केन्द्रीय शिक्षामन्त्री धर्मेन्द्र प्रधानः अद्य उक्तवान् यत् प्रश्नपत्रलीकप्रकरणम् अतीव दुर्भाग्यपूर्णमासीत्. डीडी न्यूज इत्यनेन सह विशेष संवादे श्रीप्रधानः आश्वासितवान् यत् पुनः परीक्षायाः प्रक्रिया सम्यक् व्यवस्थितरूपेण विना कस्यापि दोषेण च सम्पन्ना भविष्यति.
2: जो घटना हुई है ये अत्यंत दुर्भाग्यजनक है, नहीं होनी चाहिए था।

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈ పూట రేపు మేము ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం 6:35 ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో COPD క్రానిక్ ఆబ్జెక్టివ్ పల్మనరీ డిసీజ్, శ్వాసకోశ వ్యాధి కారకాలు నివారణ చికిత్సా విధానం, ఈ అంశం గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎం శివశంకర్ గారితో పరిచయం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశు సంవర్ధక రంగ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రాయోజిత పథకాలు, ఈ అంశం గురించి సూరారెడ్డిపాలెం పశు వైద్యులు డాక్టర్ ఎం సోమశేఖర్ గారితో పరిచయం. అనంతరం జానపద గీతాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం, సినిమా పాట, ఇంకా తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం సరస్సులు. 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుభవాలు, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఈ కార్యక్రమం రిలే అవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. రాత్రి 8:40 చిత్రమంజర్లో ఫిలిం గీతాలు వినవచ్చు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:30 స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 10:00 జానపద రంజని కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భజన మండలి అద్దంకి వారిచే కోలాటం, భజన కీర్తనలు, ఇంకా జానపద గీతాలు వింటారు. రాత్రి 10:30 ఆపాత మధురాలు, 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక రేపటి మా ప్రసారంలో ఉదయం 6:00 తిరిగి 7:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 భక్తిరంజన్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళ శాసనం వింటారు. 6:30 సూక్తి ముక్తావళిలో సత్యం గురించి వ్యాఖ్యానం, సమర్పణ శ్రీ సాయి విశ్వ చైతన్య గురూజీ. 6:35 చేను ముచ్చట్లలో కంది పంట సాగు వివరాలు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ నుంచి, 6:55 ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:30 ఉదయకిరణాలు కార్యక్రమంలో క్రియేటివ్ థింకింగ్, విశ్లేషణాత్మక ఆలోచన గురించి డాక్టర్ బి వరలక్ష్మి గారితో పరిచయం ఉంటుంది. 7:45 మృదుమధుర గీతమంజరి.

0: భావలహరిలో ప్రముఖ సినీ దర్శకులు శ్రీ దాసన్ నారాయణరావు గారి వర్ధంతి విశేషాలు వింటారు. 8:30కి ఆంగ్ల వార్తలు ఢిల్లీ నుంచి, 8:30కు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 8:35కు హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ సినిమా పాటల కార్యక్రమం మహిళా శ్రోతలకు ప్రత్యేకం. 9:30కు మహిళా భారతీ స్త్రీల కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ వి స్వరూపరాణి గారితో పరిచయం, ఇంకా లలిత గీతాలు ఉంటాయి. ఇక రేపు ఉదయం 10:00కు, మధ్యాహ్నం 1:40 నుండి సాయంత్రం 5:59 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. రేపటి మా ప్రసారంలో సాయంత్రం 6:00కు హిందీలో వార్తలు, 6:05కు ఆంగ్లంలో వార్తలు, 6:20కు సంస్కృతంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి 6:10కు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 6:30కి ప్రసార విశేషాలు వింటారు. 6:35కు డిఆర్ఎఫ్ఎంలో మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు ప్రసారం అవుతాయి. ఇక రేపు సాయంత్రం 7:05కు, 8:30కు తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ మరియు విజయవాడ కేంద్రాల నుంచి రిలే అవుతాయి. 7:30కి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పెయ్యదూడల అభివృద్ధి పథకం ద్వారా రైతులకు కలిగే లాభాలు, ఈ అంశం గురించి ఒంగోలు జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ బి రవి గారితో పరిచయం ఉంటుంది. రేపు సాయంత్రం 7:40కు, 8:40కు, అలాగే రాత్రి 9:30 నుండి 10:00 వరకు చిత్రమంజర్లో ఫినింగ్ గీతాలు వినవచ్చు. 9:00కు ఆంగ్ల వార్తలు, 9:30కి స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలీవ్ అవుతాయి. 10:00కు జాతీయ సంగీత సభా కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలీవ్ అవుతుంది. అలాగే 11:00కు హిందీలోను, 11:05కు ఆంగ్లంలోను వార్తలు ప్రసారం అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. మీరు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు ఆరోగ్య సలహాలు. ఈనాటి కార్యక్రమంలో సిఓపిడి అంటే క్రానిక్ ఆబ్జెక్టివ్ పల్మనరీ డిసీజ్, శ్వాసకోశ వ్యాధి కారకాలు నివారణ చికిత్స విధానం గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎం శివశంకర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్.
7: శ్రోతలకు నమస్కారం. మనం చాలామందిని చూస్తూ ఉంటాం, ఒక వయసుతో పని లేకుండా, అలాగే కొంచెం వయసు వచ్చిన వాళ్ళు గాలి పీల్చుకోవడానికి ఆయాసపడుతూ ఉంటారు. మరి కుటుంబంలో ఆస్తమా లేకపోతే ఇంకేదన్నా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయా లేదా అనే విషయాలు కూడా వారికి తెలియదు. ఎందుకు మీరు గాలి పీల్చుకోవడం కష్టపడుతున్నారంటే మాకేదో కొంచెం ఆయాసంగా ఉంది అని సమాధానం చెప్తూ ఉంటారు. అయితే ఇలా ఆయాసంగా ఉండటానికి, ఊపిరి పీల్చుకోవడానికి కష్టపడటానికి ఏమేమి కారణాలు ఉండుండొచ్చు, వాటికి ఏమేమి వ్యాధులు ఉండుండొచ్చు ఈ ఊపిరితిత్తుల గురించి అనే విషయాలు మనం తెలియజేయడానికి మార్కాపురం ప్రముఖ ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు డాక్టర్ ఎం శివశంకర్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి అన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ శివశంకర్ గారు.

0: సార్,
1: డాక్టర్ గారు, మరి ప్రధానంగా చెప్పండి, అసలు ఈ ఊపిరితిత్తులకు సంబంధించి ఎటువంటి వ్యాధులు వస్తాయి? అందున ముఖ్యంగా ఈ మధ్య ఎక్కువగా COPD అని అంటూ ఉన్నారు, ఈ వ్యాధి గురించి మాకు తెలియచేయండి.
0: ఓకే సార్, ఊపిరితిత్తులకి ముఖ్యంగా మనం కామన్గా చూసే రోగాలలో టీబీ అంటాం, క్షయ, ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, తర్వాత కొన్ని డిసీజ్ లైక్ COPD అనేది ఇప్పుడు మనం ముందు నుంచి చూస్తున్నాం, కానీ ఈ మధ్య దాని యొక్క ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది. ఇంకా న్యూమోనియా, తర్వాత అలర్జీకి సంబంధించిన ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాలండి, ఇవి ముఖ్యంగా చూస్తాం. కానీ కామన్గా అందరికీ టీబీ గురించి తెలుస్తుంది, ఆస్తమా గురించి తెలుస్తుంది, ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్స్, న్యూమోనియా తెలుస్తుంది, కానీ COPD అనే ఈ జబ్బు గురించి చాలామందికి తెలియదు. దీని గురించి ప్రజల్లో చాలా అవేర్నెస్ కలగాల్సి ఉందండి. సో దాని ఆ ఉద్దేశం కోసమే మనం అనుకుంటున్నాం.
1: బాగుందండి. అయితే COPD అంటే ఏమిటంటారు అసలు?
0: ఇది సార్, ఇది యాక్చువల్గా ఇంగ్లీష్ టర్ము, తెలుగులో దీనికి ఎగ్జాక్ట్గా తెలుగు టర్మ్ లేదు, దాని పేరులో ఉంది. COPD అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. సో క్రానిక్ అంటే దీర్ఘకాలికమైన జబ్బు, అబ్స్ట్రక్టివ్ అంటే శ్వాసను వాళ్ళు వదలడానికి ఇబ్బంది పడుతుంటారు, అబ్స్ట్రక్షన్. పల్మనరీ డిసీజ్ అంటే లంగ్స్ సంబంధించిన డిసీజ్, జబ్బు. సో పేరులోనే ఉన్నట్టుగా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్
1: అంటే దీర్ఘకాలిక వ్యాధి.
0: అవును సార్, దీర్ఘకాలికంగా వ్యాధి. ఒకసారి వచ్చిందంటే ఇది జీవితాంతము ఉంటుంది సార్. అది దీనికి పూర్తి క్యూర్ అనేది లేదు. సో ఒకసారి వచ్చిందంటే జీవితకాలం ఉంటుంది ఇది. ఈ COPD బర్డెన్ గురించి మనకు ముఖ్యంగా తెలుసుకోవాలి సార్. ప్రపంచవ్యాప్తంగా ఈ COPD పేషెంట్స్ 25 కోట్ల మంది ఉన్నారు. అందులో ఇండియాలో 5.5 కోట్ల మంది పేషెంట్స్కి COPD జబ్బు ఉందని నిర్ధారణ అయింది. ఈ విధంగా చూస్తే ఇండియా ప్రపంచం మొత్తం మీద ఫస్ట్ ప్లేస్లో ఉంది ఈ వ్యాధిగ్రస్తుల్ని ఐడెంటిఫై చేసిన కంట్రీగా. సో దీన్ని బట్టి చూడొచ్చు మనం దీని యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందో.
1: అయితే అవగాహన శాతం మాత్రం చాలా తక్కువ.
0: చాలా తక్కువ సార్. ఇంత 5.5 కోట్ల మందికి ఈ జబ్బు ఉండి కూడా చాలా మందికి ఈ జబ్బు అంటే అవగాహన లేదు.
1: లేదు. మరి ఈ వ్యాధికి ఎటువంటి కారణాలు అంటారు?
0: ఇది మెయిన్గా కాలుష్యం సార్, వాతావరణ కాలుష్యము, సిగరెట్ స్మోకింగ్, సిగరెట్ ఆర్ బీడి ఆర్ చుట్ట, ఏదైనా మూడిట్లో ఒకటి, ఏది పిలుచుకు ఎక్కువ కాలం అంటే దాదాపుగా 20 సంవత్సరాల కంటే ఎక్కువగా పిలుచుకున్న వాళ్ళు మనం ఈ జబ్బును చూస్తూ ఉంటాం. తర్వాత బయోమాస్ ఫ్యూయల్స్ అంటాం, ఇప్పుడు మన శిలాజ ఇంధనాలు మండించినప్పుడు వచ్చే కాలుష్యం వల్ల పొట్టు, తర్వాత ఇప్పుడు మనం ఢిల్లీ వైపు చూస్తున్న వాతావరణ కాలుష్యం ఎక్కువగా, అక్కడ పంజాబ్ హర్యానాలో వరి పంట పండి కాలుస్తారు వాళ్ళు, దానివల్ల వచ్చే పొగ ఇలాంటివి. తర్వాత కొందరు కొన్ని రకాల ఆక్యుపేషనల్ డిసీజెస్ ఉంటాయి, అంటే ఆక్యుపేషనల్ వాళ్ళ పనిచేసే ఫ్యాక్టరీస్లో వచ్చే ఉద్గారాల వల్ల ఈ జబ్బు పడతారు. కొన్ని జెనెటిక్ సంబంధాల జబ్బులు, జన్యుపరమైన లోపాల వల్ల కూడా ఈ జబ్బు రావచ్చు. α1 యాంటీట్రిప్సిన్ అంటారు సార్, ఆ ఎంజైమ్ డెఫిషియన్సీ వల్ల COPD అనేది రావచ్చు.
1: అంటే ఈ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది అంటారు?
0: అది జెనెటిక్ సార్, అది జెనెటిక్గా. సో మనం ఎందుకు వస్తుందంటే చెప్పలేము, ఒకసారి వంశపరపరంగా వస్తుంది. కానీ ఈ జెనెటిక్ సంబంధ లోపం వల్ల వచ్చిన COPD అనేది మనం యంగ్స్టర్స్లో చూస్తాం. ముఖ్యంగా మనం కామన్గా COPD అనేది లేట్ వయసులో, అంటే 50, 60, 70 సంవత్సరాల వయసులో మనం చూస్తుంటాం. కానీ ఈ జెనెటిక్ సంబంధంగా వచ్చే COPD అనేది ఎర్లీ ఏజ్లో, అంటే 25, 30 సంవత్సరాల లోపలనే మనం చూస్తూ ఉంటాం.
1: అంటే వీటి వల్ల ఫలానా దాని వల్ల ఇది రావచ్చు, ఇది మనం అవాయిడ్ చేస్తే మంచిది, అట్లని అట్లా ఏమైనా రిస్క్?
0: ఖచ్చితంగా సార్. ఇప్పుడు సిగరెట్ స్మోకింగ్ అనేది చాలా ముఖ్యమైన కారణాల్లో, చాలా ప్రముఖమైనది. దాదాపుగా 20 సంవత్సరాలు గిన సిగరెట్ స్మోక్ చేస్తే, 20 సంవత్సరాలు ఆ పైన సిగరెట్ స్మోక్ చేసిన వాళ్ళలో 20% మందిలో మనము ఈ జబ్బును చూడవచ్చు, COPD అనే జబ్బుని. అందరి స్మోకర్స్లో రాదు, కానీ చాలా రిస్క్ ఎక్కువ ఉండింది. సో వాళ్ళు ఎర్లీగా సిగరెట్ స్మోక్ చేయడం ఆపేస్తే మనం ఈ వ్యాధిని పూర్తిగా నివారించిన వాళ్ళం అవుతాం.
1: ఓకే, అంటే మిగతా వాళ్ళకంటే ఇలా స్మోకింగ్ చేసే వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ
0: ఎక్కువ సార్. తర్వాత వాహన కాలుష్యం ఎక్కువగా ఉన్న సిటీస్లో ఉన్నప్పుడు, ఢిల్లీ అలాంటి సిటీస్లో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఆ స్మోక్కి రెగ్యులర్గా ఎక్స్పోజ్ అవుతూ ఉంటే వాహన కాలుష్యం వల్ల కూడా మనం ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఉంది.
1: అందులో ఇందులో వయోభేదం ఏమైనా ఉందంటారు? అంటే ఒక 25 ఏళ్ళలోపు వాళ్ళకి రాదు, లేదా 25 పైన వాళ్ళకి వస్తుంది, లేదా 50 లోపే రాదు, 50 పైన వాళ్ళకి వస్తుంది, అట్లానే
0: ఉంటుంది సార్. ఖచ్చితంగా, ఎందుకంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటున్నాం, ఈ జబ్బు రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇందాక చెప్పినట్టుగా స్మోకింగ్, వాహన కాలుష్యం, ఇవన్నీ వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు, లాంగ్ స్టాండింగ్ చాలా సంవత్సరాలుగా ఎక్స్పోజ్ అయినప్పుడు మాత్రమే ఈ జబ్బు వస్తుంది. సో కనీసం మినిమం 20 నుంచి 30 సంవత్సరాలు ఎక్స్పోజ్ అయి ఉండాలి. సో మనిషి పుట్టినప్పటి నుంచి ఈ బయట వాతావరణానికి ఎక్స్పోజ్ అవ్వడం తక్కువ. సో ఇంజనల్గా మనిషి అనేవాడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఎక్స్పోజ్ అవుతారు. సో 30 సంవత్సరాల 35 సంవత్సరాల లోపల మనం ఈ వ్యాధిని చూడడం అరుదు. 35 సంవత్సరాలు 40 సంవత్సరాల పైన మనం చూడగలం. ఒకవేళ స్మోకింగ్ యంగ్స్టర్స్ గిన స్టార్ట్ చేస్తే, 15-20 సంవత్సరాలను స్టార్ట్ చేస్తే వాళ్ళకి 40 సంవత్సరాలకే COPD అనేది మనం చూడగలం.
1: అంటే ఆ స్మోకింగ్ అనేది

0: యూనివర్సల్ ఫ్యాక్టర్,
1: యూనివర్సల్ ఫ్యాక్టర్ సార్. అండ్ కాలుష్యం కూడా చాలా,
0: కాలుష్యం కూడా.
1: ఇంకా ఆడవాళ్ళు అయితే ఇంట్లో వాళ్ళు కట్టెలు పోయి మండిస్తారు, ఆ పొగ ఇంట్లోనే అలుముకుంటుంది, దాన్ని ఎక్కువగా వాళ్ళు పీల్చడం వల్ల ముసలి వాళ్ళు లేడీస్లో మనం చూస్తాం పల్లెటూరులో ఉన్న వాళ్ళలో, వాళ్ళు స్మోక్ చేయరు కానీ వాళ్ళకి సీవపడి ఎందుకు వచ్చిందంటే రీజన్ ఇది ఉంటుంది సార్,
0: కట్టెలు పోయి
1: బొగ్గులు పోయి వాటితో వచ్చే పొగ వల్ల వాళ్ళు ఇన్హేల్ చేయడం వల్ల ఈ వ్యాధికి గురవుతారు.
0: అయితే మరి ఇలాంటి సీఓపీడి జబ్బు ఉన్న వాళ్ళలో లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు?
1: ముఖ్యంగా మనము లేట్ వయసులో అంటే పెద్ద వయసులో చూస్తాం సార్, అదొకటి మెయిన్ వయసు. తర్వాత లక్షణాలు మనం సింప్టమ్స్ సైన్స్గా చెప్తాం సార్, అంటే పేషెంట్స్ చెప్పే కంప్లైంట్స్, తర్వాత మనం వాళ్ళని చూసి ఎలిసిట్ చేసే లక్షణాలు. వాళ్ళు ఎక్కువగా చెప్తారు ఆయాసం చెప్తారు. మొదటగా వాళ్ళు ఏదైనా పని చేస్తేనే ఆయాసం వస్తుంది, లేదా మెట్లు ఎక్కితే అలాగా శ్రమ పడినప్పుడు ఆయాసం వస్తుంటుంది. కొన్ని సంవత్సరాలు పోయే కొద్దీ సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఎట్ రెస్ట్ ఆయాసము, ఊరికి కూర్చున్నప్పుడు కూడా ఆయాసం వస్తుంది, చిన్న చిన్న పనులకు కూడా ఆయాసం వస్తుంది, అది ఒకటి మెయిన్గా. తర్వాత దగ్గు వస్తుంటుంది, దగ్గు కళ్ళే రావడము, కళ్ళు వివిధ రకాలుగా ఉండొచ్చు, తెల్లగా ఉండొచ్చు, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పచ్చగా మారచ్చు. తర్వాత వీజ్ అంటాము, పిల్లి కూతలు వస్తున్నాయి సార్ అంటారు. సో మనము కూడా వినొచ్చు సార్, అంత గట్టిగా కొందరికి ఎక్కువ ఆయాసం ఉన్నప్పుడు బయటికి మనం ఆడిబుల్ వీజ్ అంటాము, పిల్లి కూతలు లాంటివి అవి వింటాము. తర్వాత కళ్ళె పడటం, తర్వాత కొందరు ఎమాసియేషన్ అంటారు, అంటే వాళ్ళు చూడడానికి చాలా సన్నగా అయిపోయి ఉంటారు, వాళ్ళ బిఎంఏ అనేది బాడీ మాస్ ఇండెక్స్ అనేది తగ్గిపోయి చాలా సన్నగా అయిపోతారు, మజిల్ ప్రోటీన్ లాస్ ఉంటుంది.
0: అంటే వాళ్ళకి ఆకలి ఎట్లా అంటే
1: ఆకలి బాగానే ఉంటుంది సార్. వాళ్ళకి లేట్ స్టేజ్లో ఏమవుతుందంటే వాళ్ళ ఆయాసం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఊరిక కూర్చున్నప్పుడు కూడా ఆయాసంగా ఉంటుంది కాబట్టి, అలాంటి టైంలో వాళ్ళు కనీసం అన్నం తినడానికి కూడా ఆయాసపడతారు. అన్నం తినడం అనేది కూడా ఒక పని, దానికి శ్రమ శక్తి కావాలి. సో అన్నం తినడం అనేది కూడా కొంచెం శ్రమతో కూడిన పనే, అది కూడా నిదానంగా తగ్గించిపోతారు. పర్టికులర్గా ఈ జబ్బు వల్ల ఆకలి తగ్గడం అనేది ఉండదు, బట్ ఓవరాల్గా వాళ్ళు వీక్ అయిపోతారు,
0: తినలేకపోతారు.
1: అవును, అటువంటి లేట్ వయసులో.
0: అంటే ఇట్లాంటిది జనరల్గా మీరు చెప్పిన ఫ్యాక్టర్స్ పట్టుకుని స్మోకింగ్, తర్వాత కాలుష్యంలో ఉన్న పట్టణాల్లో ఉంటాము, తర్వాత పొయ్యి దగ్గర పనిచేసే స్త్రీలు, ఇలాంటి వాళ్ళలో సాధారణంగా మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది కదండి.
1: ఓకే,
0: మరి అది ఎంతవరకు నిరోధిస్తుంది అంటారు?
1: అదే సార్, కొన్ని మనం చెప్పినట్టుగా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్స్పోజ్ అవుతాం మనం, ఈ చెప్పిన స్మోకింగ్, ఈ వాహన కాలుష్యం, వీటికి ఎక్స్పోజ్ అయిన తర్వాత జబ్బు మనం ఎప్పుడు పడుతున్నాం, దాదాపు 20-30 సంవత్సరాల తర్వాత మనం జబ్బు బారిన పడుతున్నాం. సో అంతవరకు మన వ్యాధి నిరోధక శక్తి ట్రై చేస్తూ ఉంటుంది, వాటిని
0: ఆల్రెడీ
1: వచ్చేసి ఉంటుంది, మనం ఎక్స్పోజ్ అయి ఉంటాం చాలా సంవత్సరాలుగా, మన బాడీ ఇమ్యూనిటీ అనేది దాన్ని ట్రై చేస్తూ ఉంటుంది జబ్బు బారిన పడకుండా. ఒక నిర్ణీత సమయం దాటిన తర్వాత మన ఇమ్యూనిటీ కూడా ఏం చేయలేదు, అంటే కంటిన్యూస్ రిపీటెడ్ కంటిన్యూస్ ఎక్స్పోజర్ వల్ల అది కూడా కొంత చేతలెత్తిస్తుంది మన
0: జబ్బు బారిన
1: పడాల్సి వస్తుంది.
0: అదేంటి దీర్ఘకాలికంగా అంటే అది ఎప్పుడో మొదలైంది.
1: అవును సార్.
0: అయితే మరి డాక్టర్ గారు, ఈ వ్యాధిని ఇది పలానా సీఓపీడి అని ఎట్లా నిర్ధారిస్తారంటారు
1: సార్? నిర్ధారణ ఇందాక మనం చెప్పినట్టుగా లక్షణాలు సింప్టమ్స్ చూస్తాం, వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్, తర్వాత మనం చూసి ఎలిసిట్ చేసే సైన్స్, తర్వాత కొన్ని టెస్ట్లు ఉంటాయి, ఎక్స్రే, సీఓ స్పైరోమెట్రీ అని. సింప్టమ్స్ ఇందాక చెప్పాను. సైన్స్ అనేవి వాళ్ళని చూస్తే మనము పేషెంట్స్ వాళ్ళ ఛాతీ చూస్తే బ్యారల్ షేప్డ్ చెస్ట్ లాగా ఉంటుంది, మామూలుగా మనము ఇలా ఎలిప్టికల్గా ఉంటాం మన చెస్ట్, వాళ్ళది బ్యారల్ అంటే ఒక సిలిండర్ లాగా పైనుంచి కిందికి పొడుగ్గా ఉంటుంది, అది ఒకటి. తర్వాత వాళ్ళు పర్సల్లీ బ్రీతింగ్ అనేది అలవాటు పడి ఉంటారు, అంటే పెదాలు గట్టిగా కొంచెం మూసి ప్రెషర్గా గాలిని వదులుతారు అన్నమాట, అది ఒకటి మనం కామన్గా చూస్తాం. దానికి ఎందుకు అలా చేస్తారనేది సైంటిఫిక్ రీజన్ ఉంది, అది వీలైనప్పుడు నెక్స్ట్ సైంటిఫిక్ సెషన్లో నెక్స్ట్ టైం మనం మాట్లాడుకోవచ్చు. తర్వాత ఇందాక చెప్పినట్టుగా సన్నగా అయిపోతారు, వీజ్ మనం చూస్తాము, కొందరికి కాళ్ళ వాపులు వస్తాయి సార్, ఎందుకంటే చాలా సంవత్సరాలుగా ఈ సీఓపిడి జబ్బున బారిన పడిన వాళ్ళకి ఏంటంటే గుండె కుడివైపు గుండె వీక్ అవుతుంది, దానివల్ల మనం కాళ్ళ వాపులు అనే లక్షణం చూస్తాము. తర్వాత ఎక్స్రే చూస్తాం, ఎక్స్రేలో చూసినట్టుగా ఇందాక బ్యారల్ షేప్డ్ చెస్ట్ ఆకృతి ఉంటుంది, లంగ్స్ పూర్తిగా గాలితో నిండిపోయి ఉన్నట్లుగా అవి నల్లగా ఉంటాయి, గుండె కూడా ట్యూబులర్ హార్ట్ అంటాం, గుండె చూడడానికి ఎక్స్రేలో సన్నగా కనపడుతుంది, పొడుగ్గా ఉన్నట్టుగా కనపడుతుంది. పోతే మెయిన్ గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అంటే స్పైరోమెట్రీ అని చెప్తాం సార్, అది పల్మరీ ఫంక్షన్ టెస్ట్లో ఇది ఒక ముఖ్యమైన టెస్ట్, స్పైరోమెట్రీ అని అంటాం. అందులో ఒక మెషిన్ ఉంటుంది, దానికి కంప్యూటర్ కనెక్ట్ చేసి ఉంటుంది, పేషెంట్ మనం ఆ మెషిన్లో నోట్లో పెట్టుకుని మౌత్ పీస్ని గట్టిగా ఊదమని చెప్తాం, ముందు గాలి గట్టిగా పీల్చుకొని గట్టిగా ఊది అతను ఎంత గట్టిగా ఎంతసేపు గట్టిగా ఫాస్ట్గా ఎగ్జైల్ చేయగలగడు అంతవరకు చేయమంటాం. అది చేసినప్పుడు కంప్యూటర్లో కొన్ని రికార్డింగ్స్ వస్తాయి, దాన్ని బట్టి మనం కొన్ని వాల్యూస్ ఉంటాయి సార్, అవి FEV1 FEC అని, ఆ రేషియోస్ వాల్యూస్ని బట్టి మనం ఖచ్చితంగా నిర్ధారణ చేస్తాం. సో ఒక మనిషి ఒక పేషెంట్కి సీఓపీడి అని నిర్ధారణ చేయాలంటే ఖచ్చితమైన డయాగ్నోస్టిక్ టెస్ట్ ఏంటంటే స్పైరోమెట్రీయే. స్పైరోమెట్రీ చేయకుండా ఆ పేషెంట్ మనం సీఓపీడి అని

0: పూర్తిగా నిర్ధారణ చేయకూడదు. మిగతావన్నీ ప్రాబబుల్ టెస్టులు, ఇది ఖచ్చితమైన టెస్ట్.
1: ఇదైతే ఇక ఇది దాని వాల్యూస్ ప్రకారం చూసుకుంటే ఇక ఖచ్చితంగా ఇది వ్యాధి ఉంది
0: అని
1: లేదా
0: నిర్ధారణ
1: లేదు అని కానీ
0: లేదు అని చెప్పలేము సార్. ఈ టెస్ట్ అయితే ఖచ్చితంగా నిర్ధారణ. మిగతా చాలా వరకు మన ప్రాక్టీస్లో ఈ టెస్ట్ ప్రిఫరెన్స్లో ఉంటాం సార్. ప్రిఫరెన్స్లో ఉన్న డాక్టర్స్ వాళ్ళ దగ్గర స్పైరోమెట్రీ ఉండదు, ఓన్లీ సిటీస్లోనే ఉంటుంది. ఆ టెస్ట్ యొక్క కాస్ట్ దాదాపు 2,000 వరకు చార్జ్ చేస్తారు. మిషన్ కూడా 40-50,000 ఉంటుంది. సో అందరూ పూర్ పీపుల్ దాన్ని అఫోర్డ్ చేయలేరు. సో అలాంటప్పుడు అనుభవం ఉన్న డాక్టర్లు దాని ఈ టెస్ట్ లేకుండానే చాలా వరకు వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి, వాళ్ళు చెప్పే కంప్లైంట్స్ని బట్టి, వాళ్ళు ఎక్స్పోజ్ అయిన వాహన కాలుష్యానికి, సిగరెట్ స్మోకింగ్ అనే రిస్క్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటే మ్యాక్సిమం మన సిఓపిడి అని అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా డయాగ్నోసిస్ ఏంటి అని చెప్పాలంటే మాత్రం సిఓపిడి టెస్ట్ కావాల్సింది.
2: ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: గ్యారంటీ అంటే, కానీ మన పెరిఫెరల్ ప్రాక్టీస్ లో ఈ టెస్ట్ ఉండదు కాబట్టి వాళ్ళ యొక్క సింప్టమ్స్ బట్టి పేషెంట్ యొక్క హిస్టరీని అడిగి మనం సిఓపిడి అనుకుని దానికి ట్రీట్మెంట్ చేస్తాం సార్.
1: మరి డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఎంతో మంది పేషెంట్స్ చూసుంటారు, ఇప్పుడు మీ దగ్గరికి లేదా మీ అనుభవంలో ఇది ఫలానా అని డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చిన సందర్భాలు ఎన్ని ఉన్నాయంటారు?
0: చాలా తక్కువ మంది సార్. చాలా మందికి ఈ జబ్బు యొక్క కరెక్ట్ డెఫినేషన్ తెలియదు, ఫుల్ నేమ్ తెలియదు. కానీ కొందరు వస్తారు సార్. అంటే ఇప్పుడు కొందరు ఆల్రెడీ సిటీలో చూపించుకున్న వాళ్ళు వాళ్ళు ఫాలో అప్ కోసమని నా దగ్గరకు వస్తారు. సార్, నేను ఆల్రెడీ సిఓపిడి పేషెంట్ని, అంత దూరం పోలేకపోతున్నాను, సో ఇక్కడ చూపించుకుంటాను వచ్చే వాళ్ళు ఉంటారు. కానీ ఫస్ట్ టైం వచ్చే పేషెంట్కి ఎవరికి కూడా వాళ్ళకి ఈ జబ్బు ఉంటుందని ఎవరికి తెలుస్తారు? మ్యాక్సిమం వాళ్ళు వాళ్ళు ఒక 50-60 సంవత్సరాల ముసలి వాళ్ళు వస్తారు, ఆయాసపడుతూ ఉంటారు. వాళ్ళు వచ్చి నాకు ఆయాసం ఉంటుంది సార్ అంటారు. వాళ్ళకి ఏమి డౌట్ ఉండొచ్చు, మహా అయితే ఆస్తమానో, గుండె జబ్బు, లేకపోతే గ్యాస్ ట్రబుల్నో, ఆ యొక్క థింకింగ్తో వస్తారు. కానీ వాళ్ళకి సిఓపిడిని ఒక జబ్బు ముందే ఉంటుంది అది అనేది వాళ్ళకి తెలియదు. అప్పుడు మనం వాళ్ళకి చెప్పి మనం నిర్ధారణ చేసి చెప్తాం.
1: ముందు జనాల్లో
0: అవేర్నెస్ అనేది లేదు సార్, అవగాహన లేదు.
1: అదే మరి డాక్టర్ గారు ఇప్పుడు చెప్పారు, నిర్ధారించిన తర్వాత ఇప్పుడు చికిత్స ఏ రకంగా ఉంటుందండి?
0: సార్, చికిత్స అనేది 2 రకాలు ఉంటుంది సార్. ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్, నాన్ ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్. ఫార్మకలాజికల్ అంటే మందులు ఇవ్వడం, నాన్ ఫార్మకలాజికల్ అంటే ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ ఇవన్నీ. సో చికిత్స అనేది సార్ రెండు, ఇందులో సిఓపిడి రెండు గ్రూప్స్ ఉంటాయి సార్. ముందు పేషెంట్ స్టేబుల్గా అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా స్టేబుల్గా ఉన్న సిఓపిడి పేషెంట్లని మనం ట్రీట్ చేయడం అదొకటి. రెండవది ఏంటంటే, ఈ సిఓపిడి పేషెంట్స్ ఏంటంటే వాళ్ళకి వాతావరణ మార్పులకు కానీ లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళ ఆయాసం అనేది ఎక్కువ అవుతుంది. దాన్ని ఎగ్జాజర్బేషన్ అంటాం, సిఓపిడి ఎగ్జాజర్బేషన్స్ అంటాం. ఆయాసం ఎక్కువ అవడం, కళ్ళు ఎక్కువ రావడం, పచ్చగా రావడం, కళ్ళు జ్వరం రావడం, అంటే వాళ్ళ యొక్క లంగ్స్లో ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ అది. సో ఎగ్జాజర్బేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. స్టేబుల్ పేషెంట్స్ అంటే వాళ్ళు ఏంటంటే మామూలు వాళ్ళు రొటీన్ పనులన్నీ చేసుకోగలరు, వాళ్ళు శ్రమపడినప్పుడు మాత్రమే ఆయాసం వస్తుంది, దాని ట్రీట్మెంట్ వేరు. దీనికి సిఓపిడి ట్రీట్మెంట్కి మెయిన్గా ట్రీట్మెంట్ అంటే సార్ పీల్చుకునే గొట్టాలు ఉంటాయి చూసా, ఇన్హేలర్స్, రోటా క్యాప్స్ అని అంటాం. అందులో ముఖ్యంగా స్టార్టింగ్లో మనము యాంటీ కొలినర్జిక్ మెడికేషన్ ఇస్తాం, అంటే మస్కరనిక్ ఏజెంట్స్ అంటాము. అవి మెయిన్ ఇప్రాట్రోపిన్ బ్రోమైడ్ అని, టైట్రోపిన్ బ్రోమైడ్ అనే ఉంటుంది. ఇంకా ఎక్కువ ఆయాసంగా ఉండంటే దాంతోపాటుగా బీటా-2 ఏగనిస్ట్ అంటాం, షార్ట్ యాక్టింగ్, లాంగ్ యాక్టింగ్ బీటా-2 ఏగనిస్ట్ అంటాం. లైక్ సాల్బుటమాల్ని వింటుంటాము, సాల్బుటమాల్, ఫార్మెట్రాల్ ఇలాంటివి మనం యాంటీ మస్కరనిక్ ఏజెంట్స్ కలిపి ఇస్తాము. ఇంకా ఎక్కువ ఆయాసంగా ఉంది వాళ్ళకి, కొన్ని రకాల ఆస్మా సింటమ్స్, వీజ్ తర్వాత అప్పుడప్పుడు ఇంతకుముందు ఎగ్జాజర్బేషన్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళకైతే, తర్వాత సిఓపిడిలో కూడా స్పైరోమెట్రీ వాల్యూస్ కొంచెం ఎక్కువ సివియరిటీగా అనిపిస్తే కనుక వాళ్ళకి మనము ఇన్హేల్డ్ స్టిరాయిడ్స్ ఇస్తాము. అంటే స్టిరాయిడ్స్ ఇన్హేల్ రూపంలోనే, రోటా క్యాప్స్ ఇన్హేల్ రూపంలో ఇస్తాము. అవి కూడా జత చేయొచ్చు ఎక్కువ ఇబ్బంది ఉన్న వాళ్ళకి. ఇది ఫార్మకలాజిక్ ట్రీట్మెంట్ సార్. దీంతోపాటుగా పీల్చేవే కాకుండా కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి సార్, జాంతిన్ డెరివేటివ్స్ అంటాం, మనం రొటీన్గా వింటుంటాం, డెరిఫిల్ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఉంటాయి. సో అవి అవి ఒకటి ఇస్తాము. నాన్ ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్ అంటే సార్ పేషెంట్స్కి ఎడ్యుకేట్ చేయడం సార్, వాళ్ళ జబ్బు మీ జబ్బు ఇది సిఓపిడి అని వాళ్ళకి తెలియచెప్పడం, దీని యొక్క పర్యవసానం ఎలా ఉంటుంది, జీవితాంతం వాళ్ళకి ఫస్ట్ అర్థమయ్యేలా చెప్పాలి.

0: ఇది జబ్బు అనేది వన్స్ ఒకసారి వచ్చింది అంటే జీవితాంతం ఉండేదే, పోయే కొద్దీ ఇంకా పెరిగేది తప్ప ఆయాసం పూర్తిగా తగ్గదు, పూర్తిగా క్యూర్ అనేది లేదు అనేది వాళ్ళకి తెలియజెప్పాలి. అది ఒకటి. తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్కి దూరంగా ఉండమని చెప్పాలి. అంటే లైక్ వాహన కాలుష్యము, సిగరెట్ స్మోకింగ్ ఆపేయడము, తర్వాత వాతావరణం చేంజెస్ అంటే వర్షాలు వచ్చినప్పుడు బయటికి పోకుండా ఉండడం ఎక్కువగా, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పాలి. ఫిజికల్ యాక్టివిటీ యాక్టివ్గా ఉండేలా చేయాలి వాళ్ళకి, ఎక్సర్సైజ్ ట్రైనింగ్ ఇవన్నీ చెప్పాలి. తర్వాత రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ అంటాను, కొన్ని వాళ్ళు స్ట్రక్చర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఆల్రెడీ సిఓపిడి పేషెంట్స్ ఉన్న వాళ్ళని గ్యాదర్ చేసి వాళ్ళకి కొన్ని ట్రైనింగ్స్ ఎడ్యుకేషన్ అని చెప్తారు, పల్మర్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్, దాంట్లో తెలియచెప్పడము. తర్వాత ప్యాలియోటి కేర్ అంటాం, అంటే ఇంకా లాస్ట్లో ఎక్కువ ఆయాసం ఉన్న వాళ్ళకి బెడ్ రిడెన్ అయి ఉంటారు, వాళ్ళకి ఏది అవసరమో అది ప్యాలియేషన్ అంటాం, అదొకటి. తర్వాత ఆక్సిజన్ సపోర్ట్, లేట్ స్టేజ్లో ఏమవుతుందంటే సార్ ఆక్సిజన్ లెవెల్ డ్రాప్ అవుతుంది వాళ్ళలో. మామూలుగా మనకి 96 నుంచి 97 వరకు SPO2 ఉండాలి, 99 వరకు ఉంటుంది, 100 కూడా ఉండొచ్చు. ఈ సిఓపిడి ఉన్న వాళ్ళు ఏంటంటే ఆక్సిజన్ శాతం తగ్గుతుంది, SPO2 85, 87, 89 అలా ఉంటుంది లేట్ స్టేజెస్లో. అలాంటి వాళ్ళు మనం వాళ్ళకి ఆక్సిజన్ పెట్టుకోమని చెప్తాం, రోజుకి మినిమం 15 గంటల వరకు ఆక్సిజన్ పెట్టుకోమని, ముఖ్యంగా రాత్రిపూట ఖచ్చితంగా పెట్టుకోవాలని చెప్తాం. అది మనం 90 కంటే ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి, 90 కంటే ఎక్కువ ఉండాలి, అలానే 95 కంటే పైకి పోకూడదు, 90 నుంచి 92, 93 SPO2 మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. అది ఒకటి. తర్వాత ఈ సిఓపిడి పేషెంట్స్ ఎక్కువగా ఇన్ఫెక్షన్స్కి గురవుతారు, ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్స్కి, తర్వాత న్యూమోకోకల్ ఇన్ఫెక్షన్స్కి గురవుతారు. సో అలాంటి వాళ్ళకి ఒక వయసు భయపడిన వాళ్ళకి, 55 నుంచి 60 సంవత్సరాల భయపడిన వాళ్ళకి వ్యాక్సిన్స్ వేయించుకోవాలి, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ అవి వేయించుకుంటూ ఉండాలి.
1: వీళ్ళకి కోవిడ్ వచ్చే అవకాశం కూడా ఉంటుందండి సార్?
0: కోవిడ్ ఎవరికైనా వస్తుంది సార్, వీళ్ళకి ఆల్రెడీ వాళ్ళ యొక్క లంగ్ ఫంక్షన్ అనేది తగ్గి ఉంటుంది కాబట్టి లంగ్స్ సమర్థవంతంగా పనిచేయలేవు కాబట్టి సిఓపిడి పేషెంట్స్కి కోవిడ్ వస్తే ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది,
1: కాబట్టి అది కూడా
0: జాగ్రత్తగా తీసుకోవాలి. ఖచ్చితంగా కోవిడ్ వ్యాక్సిన్ కూడా ఖచ్చితంగా వేయించుకోవాలి.
1: అదే మరి డాక్టర్ గారు, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒకళ్ళకు ఈ వ్యాధి నిర్ధారణ అయిందనుకోండి,
0: ఓకే సార్,
1: అతని నుంచి లేదా ఆమె నుంచి ఇంట్లో వారికి మిగతా వారికి అంటుకునే అవకాశం ఉంటుంది?
0: అలా రాదు సార్, ఇది కమ్యూనికబుల్ డిసీజ్ కాదు సార్, ఒకరి నుంచి ఒకరికి వచ్చే జబ్బు కాదు. ఒక మనిషి సిఓపిడి రావాలంటే ఆ పర్టికులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏదైనా దానికి ఎక్స్పోజ్ అయ్యి ఉండాలి, లాంగ్ స్టాండింగ్గా స్మోకింగ్ కానీ వాహన కాలుష్యానికి కానీ. కానీ ఒకటి జరుగుతుంది సార్, ఇప్పుడు డైరెక్ట్గా ఆ మనిషి నుంచి రాదు కానీ ఒక మనిషి ఇంట్లోనే స్మోక్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ ఉంటారు, వాళ్ళ భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళు కంటిన్యూస్గా ప్యాసివ్ స్మోకింగ్ అంటారు, అంటే మన వదిలిన స్మోక్ని వాళ్ళు పీలిస్తే, వాళ్ళకి లాంగ్ స్టాండింగ్ అలా చేస్తే వాళ్ళు కూడా ఈ జబ్బు బారిన పడే అవకాశం ఉంటుంది, దాన్ని ప్యాసివ్ స్మోకింగ్ ఆర్ ఎన్విరాన్మెంటల్ టొబాకో స్మోక్ అంటారు.
1: కాబట్టి అలా చేస్తే తప్ప ఇది
0: డైరెక్ట్గా యాంటీబయాటిక్ అయితే కాదు సార్.
1: అయితే మా భార్యాభర్తల్లో ఒక భార్యకి ఇలా ఉంది, భర్తకు వచ్చే అవకాశం కానీ భర్తకి ఉండి భార్యకి వచ్చే అవకాశం
0: అలా ఏం లేదు సార్? అలా ఏం లేదు సార్?
1: ఈ కాలుష్యానికి ఎవరైతే ఎక్స్పోజ్
0: అవుతారో ఎవరైనా దానికి బారిన పడాలి
1: తప్ప. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని మరి ఒక గదిలో ఉంచి అట్లా సెపరేట్గా ఉంచి చికిత్స అందించాల్సిన అవసరం ఏమైనా ఉంటుందంటారు?
0: అలా ఏం లేదు సార్, అది బేసిక్గా ఇది డిసీజ్ సివియరిటీని బట్టి ఉంటుంది సార్. ఎర్లీ స్టేజెస్లో వాళ్ళకి ఈ జబ్బు సిఓపిడిని జబ్బు నిర్ధారణ అయినా కూడా వాళ్ళ రొటీన్ పనులు వాళ్ళు చేసుకోవచ్చు, జాబ్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. కానీ ఒక సీరియస్ అయిన తర్వాత వాళ్ళు ఎటువంటి పనులు చేసుకోలేరు, వాళ్ళు ఈవెన్ కూర్చున్నప్పుడు కూడా ఆశపడతారు, జస్ట్ చొక్కా వేసుకోవడానికి లేదా అన్నం వాళ్ళు తినడానికి కూడా ఆశపడతారు. అలాంటి స్టేజెస్లో వాళ్ళు ఎక్కువ కదలిక ఉండకూడదు, వాళ్ళు చిన్న మూమెంట్ కూడా ఇబ్బంది అవుతుంది. కొందరు చాలామంది ఈ సిఓపిడి పేషెంట్స్ బాత్రూమ్ పోయి అక్కడ ఎగ్జర్షన్ గురై అక్కడే చాలామంది బాత్రూంలో చనిపోవడం మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా హాస్పిటల్స్లో బాత్రూమ్స్లోనే చనిపోవడం మనం ఎక్కువ మంది చూస్తుంటాం. సో ఇంకా లేట్ స్టేజెస్లో ఏంటంటే వాళ్ళు బెడ్ దగ్గరే యూరిన్కి వీటికి మనం సదుపాయాలు కల్పించాలి.
1: ఆ స్టేజ్ కూడా వచ్చే అవకాశం
0: ఉంటుంది సార్. సో ఇవన్నీ
1: జాగ్రత్తలు తీసుకోకపోతే
0: ఖచ్చితంగా సార్, అందుకని ఇటువంటి సీరియస్ పరిణామాలు ఉంటాయని మనం చెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్ది ఉంది. సో ఇలాంటి ఇబ్బందులు ఫేస్ అవుతారు అని ఇప్పుడున్న యువతకి చెప్పగలిగితే, వాళ్ళు స్మోకింగ్ ఆపగలిగితే ఇటువంటి జబ్బుల నుంచి బారపడకుండా మనం కాపాడగలిగిన వాళ్ళం అవుతాం. సో అందుకని హెల్త్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ అనేది చాలా ముఖ్యం సార్ ఈ జబ్బు గురించి.
1: అదే దీనికి ఆస్తమాకి ఏంటంటారు తేడా?
0: ఆస్తమా సిఓపిడి సార్, ఇవి చాలా మందికి ఆస్తమా తెలుసు కానీ సిఓపిడి అనే జబ్బే తెలియదు. కానీ మనం ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే, ఆస్తమా అనేది ఎవరైనా రావచ్చు, చిన్నపిల్ల వయసు నుంచి 70 వయసు ఉన్న పిల్లల నుంచి 70 సంవత్సరాల ముసలి వాళ్ళకు కూడా ఎప్పుడు ఏ టైంలో అయినా రావచ్చు. కానీ సిఓపిడి అనేది మాత్రం లేట్ వయసులోనే ఇందులో చూస్తాము. తర్వాత ఆస్తమాలో ఎక్కువగా మనము అది ఎపిసోడిక్గా ఉంటుంది సార్, అంటే ప్రతి సంవత్సరం కొందరికి చలికాలంలోనే రావడం లేదా కొందరిలో ఏదైనా వాళ్ళకి అలర్జీకి ఎక్స్పోజ్ అయినప్పుడు మాత్రమే రావడం అలా ఉంటుంది. సో ఎపిసోడిక్గా ఉంటుంది, అది కంటిన్యూస్గా ఉండదు, జీవితాంతం ఉండదు. కానీ ఆస్తమా కూడా సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే లేట్ ఏజ్లో సీర్ కంటిన్యూస్గా ఉండే అవకాశం ఉంది. కానీ సిఓపిడి అలా కాదు, వన్స్ వచ్చిందంటే అది జీవితాంతం ఉండే జబ్బు. సో ఆ విధంగా మనం చూసుకుంటాం. ఇంకోటి ఇప్పుడు ఒక 20 ఏళ్ళు

0: పిల్లవాడు వచ్చాడు, ఓపీకి వచ్చాడు, 20 ఏళ్ళ మనిషి వచ్చినప్పుడు మనం అతని సీఓపీడీని ఎక్స్పెక్ట్ చేయలేం, ఆస్మాతోనే వస్తున్నాడు అనుకుంటాం, ఆయాసంతో వచ్చిన వాడిని, ఎందుకంటే 20 ఏళ్ళ పిల్లవాడికి సీఓపీడీ వచ్చే ఆస్కారం లేదు. సో ఏజ్ను కూడా ఒక ముఖ్య ఫ్యాక్టర్గా తీసుకోవచ్చు. మెయిన్గా ఇవే సార్.
1: అదే మరి డాక్టర్ గారు, ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మీరు చెప్పారు ఈ సిగరెట్లు స్మోకింగ్ అలాగే వాహన కాలుష్యం, ఈ కాలుష్యాన్ని దూరంగా ఉంటే బాగుంటుందంట. ఇలా కాకుండా ఇంకా ప్రజలందరూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సిఓపిడి నుంచి బాగా నివారించుకోవచ్చు అంటారు?
0: ఇంకా మెయిన్గా ఇవే సార్, వాహన కాలుష్యము, సిగరెట్ స్మోకింగ్, తర్వాత కొన్ని రకాల ఇండస్ట్రీస్ ఉంటాయి, ఇండస్ట్రీస్ నుంచి వచ్చే ఉద్గారాలు వాటికి ఆ చుట్టుపక్కల ఆ ఇల్లు దగ్గర ఉండకుండా ఉండడం మంచిది, అది ఒకటి. తర్వాత ఆల్రెడీ సిఓపిడి ఉన్నవాళ్ళు కొన్ని రకాల ఇలాంటి ఉద్గారాలకు, లేదా ఇప్పుడు దీపావళి టపాసులు పిలిచినప్పుడు ఎక్కువ ఒక్కసారిగా ఎక్కువగా స్మోక్ వస్తుంది, అలాంటి వాటికి రిస్క్ ఫ్యాక్టర్స్కి ఫర్దర్గా ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం మంచిది. తర్వాత బయోమాస్ ఫ్యూయల్స్, ఎవరైనా టైర్లు కాలుస్తూ ఉంటారు, అలాంటి ఎటువంటి స్మోక్ మాక్సిమం వాటికి కూడా
1: తగలబెడుతూ
0: ఉంటారు, కొన్ని పంటలు తగలబెడుతూ ఉంటారు, వాటికి దూరంగా

0: ఇలాంటి ఉద్గారాలకు లేదా ఇప్పుడు దీపావళి టపాసులు పిలిచినప్పుడు ఎక్కువ ఒక్కసారిగా ఎక్కువగా
1: స్మోక్
0: స్మోక్
1: వస్తుంది.
0: వస్తుంది. అలాంటి వాటికి రిస్క్ ఫ్యాక్టర్స్కి ఫర్దర్గా ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం మంచిది. తర్వాత బయోమాస్ ఫ్యూయల్స్, ఎవరైనా టైర్లు కాలుస్తూ ఉంటారు,
1: అవును,
0: అలాంటి ఎటువంటి స్మోక్ మ్యాక్సిమం వాటికి
1: చెత్త
0: కూడా
1: తగలబెడుతూ
0: చెత్త
1: ఉంటారు.
0: తగలబెడుతూ ఉంటారు, కొన్ని పంటలు తగలబెడుతూ ఉంటారు,
1: అవును,
0: వాటికి దూరంగా ఉండాలి. మెయిన్ అవి
1: ఇలాంటి ఏదైతే మరి అనవసరమైనటువంటి పొగ
0: పొగకు వాటికి
1: వాటికి
0: దూరంగా
1: దూరంగా
0: దూరంగా ఉండడం
1: ఉంటే
0: మంచిది.
1: ఇలా ఇటువంటి జబ్బులు రాకుండా, ఎందుకంటే ఒకసారి వస్తే తగ్గదని చెప్తున్నారు.
0: తగ్గదనేది
1: ఇంకా వాటికి మరి
0: నివారణే ముఖ్యమైన
1: నివారణ
0: మార్గం,
1: ముఖ్యం, చికిత్స కంటే
0: చికిత్స కంటే కూడా
1: నివారణే
0: నివారణే ముఖ్యం.
1: ముఖ్యం. మరి మీరు ఈ ఇప్పటి వరకు ఎంతో మందికి ఈ చికిత్స చేస్తుంటారు, పేషెంట్స్ చూస్తుంటారు,
0: అవును సార్,
1: సమాజంలో అవగాహన శాతం పెంచడానికి మీరేం కార్యక్రమాలు చేస్తుంటారు?
0: ఎక్కువగా నేను వచ్చిన పేషెంట్స్కి ట్రీట్ చేయడం కంటే కూడా సార్ వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ చేస్తాను. వాళ్ళకి వాళ్ళ యొక్క డిసీజ్ గురించి చెప్తాను ఫస్ట్, మీకు జబ్బు ఇది, పూర్తిగా ఇది తగ్గే జబ్బు కాదు, అలా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఫర్దర్గా స్మోకింగ్ ఆపాలి, తర్వాత ఈ వాహన కాలుష్యానికి ఎక్స్పోజ్ అవ్వద్దు, అలా అని వాళ్ళకి చెప్తాను సార్. నేను ట్రీట్మెంట్ కంటే ఎక్కువ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే
1: కౌన్సిలింగ్.
0: టైం ఎక్కువ ఇస్తాను.
1: ఓకే.
0: సో దట్ వాళ్ళకి అది చేయకపోతే ఏంటంటే వాళ్ళకి మనం ఇచ్చే ట్రీట్మెంట్ సరిగా ఒకసారి ఫాలో అవ్వకపోవచ్చు, వాళ్ళు ట్రీట్మెంట్ ఆపేసి నాకు రిలీఫ్ లేదని చెప్పేసి డాక్టర్ మారుస్తూ ఉంటారు. సో ఆ డాక్టర్ ఒకవేళ సరిగ్గా చెప్పకపోతే ఇంకో డాక్టర్ మారుస్తారు. సో డాక్టర్ షాపింగ్ అయిపోతుంది. సో అల్టిమేట్గా వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది సరిగ్గా ఇవ్వకపోతే అతను సాటిస్ఫై అవ్వడు, సరిగ్గా ట్రీట్మెంట్ జరగదు, డాక్టర్ మీద నమ్మకం కూడా పోతుంది. సో అన్నిటికంటే ముఖ్యం ఇక్కడ కౌన్సిలింగ్ సార్. ట్రీట్మెంట్ కంటే కూడా పేషెంట్కి తన యొక్క జబ్బు చెప్పి దాని యొక్క పరిణామాలు, తీవ్రమైన పరిణామాలు ఎలా ఉంటాయో తనకు పేషెంట్కి తెలియచేయాలి. సో అవి మెయిన్గా
1: అంటే అతను భయపడకుండా,
0: భయపడకుండా వాళ్ళకి ప్రాబ్లం గురించి చెప్పి
1: అదే
0: తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తే తనకి డాక్టర్ మీద నమ్మకం కలిగి ఆ ట్రీట్మెంట్ ఖచ్చితంగా జాగ్రత్తగా పాటిస్తారు.
1: పాటిస్తాడు. మళ్ళా ఫర్దర్గా ఇంకా
0: ఫర్దర్గా ఎగ్జాజర్బేషన్స్ అనేవి రాకుండా
1: రాకుండా ఉంటాడు
0: జాగ్రత్త పడతారు.
1: దానివల్ల.
0: మెయిన్
1: అలాగే అదేవిధంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా
0: కూడా
1: జాగ్రత్త
0: జాగ్రత్తలు
1: తీసుకోవాలి.
0: చెప్పాలి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సపోర్ట్ కూడా చాలా ముఖ్యం. వాళ్ళు చీదరించుకోకూడదు, ఇతను చిన్న చిన్నగా ఆశపడుతుంటే ప్రతిదానికి చెప్తున్నారు పని అడుగుతారని చెప్పేసి అలా చెప్పకుండా వాళ్ళకి కూడా ఈ జబ్బు గురించి చెప్తే వాళ్ళు
1: అవగాహన,
0: సపోర్ట్ ఇస్తారు.
1: అవును, కుటుంబానికి సపోర్ట్ కూడా అవసరమే.
0: అవసరం ఖచ్చితంగా సార్.
1: బాగుంది. మరి డాక్టర్ శివశంకర్ గారు, మరి మా స్టూడియోకి వచ్చి సిఓపిడి అంటే ప్రధానంగా ఊపిరితిత్తులకు సంబంధించి వచ్చే దీర్ఘకాలిక ఆయాసం, అలాగే ఊపిరి తీసుకోవడానికి పడే ఇబ్బందుల గురించి చాలా చక్కగా తెలియజేశారు. ప్రధానంగా మరి శ్రోతలు విన్నారు కదా, ఈ కార్యక్రమంలో మన డాక్టర్ గారు చెప్పినటువంటి విషయాలన్నీ మీరు గమనించి ఆ రకంగా మీరు చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ మరి డాక్టర్ గారి దగ్గర సెలవు తీసుకుందామండి. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రకటనలు విన్నారు. ఈనాటి ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో మీరింతవరకు సిఓపిడి అంటే క్రానిక్ అబ్జెక్టివ్ పల్మనరీ డిసీజ్, శ్వాసకోశ వ్యాధి కారకాలు, నివారణ, చికిత్సా విధానం గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎం శివశంకర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. ప్రకటించిన అంశం మరికొన్ని క్షణాల్లో.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం సాయంత్రం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. దేశ జనాభా స్వరూపాన్ని కాపాడేందుకు మన సరిహద్దులను పదిలం చేసి అక్రమ వలసలు నిరోధించడం తప్పనిసరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రైతులకు విత్తనాలు అందుబాటులో ఉండేలా మన దేశంలో 174,000 క్వింటాళ్ల విత్తన నిల్వలు ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం ఈరోజు స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. మన సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసలు నిర్మూలించడం దేశ జనాభా స్వరూపాన్ని దామాషాను రక్షించడంలో చాలా కీలకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్లో భుజ్ పరిధిలో గల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన G7 G13 బార్డర్ అవుట్పోస్టులను ఈరోజు ప్రారంభించిన అనంతరం ఆయన సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. చొరబాట్లకు ఆస్కారం లేని పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం డ్రోన్లు, రాడార్లు, ఆధునిక ఫెన్సింగ్లతో కూడిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోందని మంత్రి చెప్పారు. ఇందులో భాగంగా సరిహద్దు నిర్వహణలో ఒక పెద్ద నిర్మాణాత్మక మార్పును తీసుకువస్తూ సరికొత్త క్వాడ్రిప్ ఫోర్జెడ్ సెక్యూరిటీ గ్రిడ్ను ప్రవేశపెడుతున్నట్లు హోంమంత్రి ప్రకటించారు. రైతులకు విత్తనాల లభ్యత నిర్ధారించడానికి 174,000 క్వింటాళ్ల జాతీయ విత్తనాల నిల్వలు నేషనల్ సీడ్ రిజర్వ్ ఏర్పాటు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు తెలిపారు. న్యూఢిల్లీలో ఖరీఫ్ ప్రచారం కోసం 2026 కోసం నిర్వహించిన జాతీయ వ్యవసాయ సదస్సు 2 రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 976,000 రైతులు ఐడీలను సృష్టించినట్లు పేర్కొన్నారు. ఇకపై వివిధ ప్రభుత్వ పథకాలను పొందేందుకు రైతులకు విడివిడిగా పత్రాలు సమర్పించవలసిన అవసరం ఉండదని ఆయన చెప్పారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, నల్ల బజార్ అరికట్టడం, అసలైన రైతులకు సరైన సరఫరాను నిర్ధారించాల్సిన అవసరంను శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. రైతుల ప్రయోజనాలు రక్షించడానికి ఎరువులు కేవలం వ్యవసాయ అవసరాలకే వినియోగించేలా చూడడానికి ప్రభుత్వం కట్టుబడిందని కూడా వ్యవసాయ మంత్రి స్పష్టం చేశారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పిజి నిల్వలు సరిపడా ఉన్నాయని, అన్ని రిఫైనరీలు అత్యున్నత సామర్థ్యంతో పనిచేస్తున్నాయని ప్రభుత్వం తెలియజేసింది. న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం, ఖనిజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్పిజి ఉత్పత్తి రోజుకు దాదాపు 92,000 మెట్రిక్ టన్నులుగా అత్యధిక స్థాయిలో కొనసాగుతోందని తెలియజేశారు.
1: LPG production, it also depends on the optimization activity which is taken up within the refinery, and that impacts the production, and that's why we have slight up and down. One thing. Second is, we are also giving the part of the pool for C3, C4 molecules. Third important thing is, some of the refineries have come back to operations, and other than that, we are getting more, you know, LPG because of the optimization from some of the refiners.
0: దేశంలో ఇక్కడ ఎల్పిజి

డిస్ట్రిబ్యూటర్ల వద్ద స్టాక్ అయిపోయినట్లు డ్రైఅవుట్ నివేదికలు రాలేదని కూడా ఆమె చెప్పారు. రీటైల్ అవుట్లెట్ల గురించి మాట్లాడుతూ 150 జిల్లాల్లో పెట్రోల్ వినియోగంలో 30% వృద్ధి నమోదు కాగా మరో 156 జిల్లాల్లో 30% కంటే ఎక్కువ వృద్ధి నమోదైందని సుజాత శర్మ వివరించారు. ప్రభుత్వం ప్రస్తుతం పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోందని కూడా ఆమె తెలియజేశారు. తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలలలోపే వాటిని వెలువరించాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. తీర్పులు వెలువరించడంలో జరిగే ఆలస్యం వల్ల లిటిగెంట్లకు పూడ్చలేని నష్టం జరుగుతోందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో వేగవంతమైన నిర్ణయాలు అవసరమని చెబుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఆదేశాలను అదే రోజున వెలువరించాలని స్పష్టం చేసింది. ఒకవేళ వాటిని రిజర్వ్ చేసినట్లయితే మరుసటి రోజే తీర్పును ప్రకటించి అప్లోడ్ చేయాలని కూడా ఆదేశించింది. ఇందుకు సంబంధించి పలు మార్గదర్శకాలను జారీ చేస్తూ బెయిల్ లేదా శిక్షల నిలిపివేత ఉత్తర్వులు వెలువడిన వెంటనే వాటిని జైలధికారులకు చేరవేయాలని, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలను ప్రాధాన్యత ప్రకారం అదే రోజున లేదా గరిష్టంగా మరుసటి రోజు కల్లా విడుదల చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో జరిగిన లోపాలపై బాధ్యత రాహిత్యంపైన సుప్రీంకోర్టు ఈరోజు తీవ్రంగా స్పందించింది. వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నిర్వహించడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్థానంలో మరింత పటిష్టమైన స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థను ఏర్పాటు చేసేలాగా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషన్తో పాటు ఈ అంశానికి సంబంధించి దాఖలైన పలు అభ్యర్థనలను జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆలోక్ అరథేల్తో కూడిన ధర్మాసనం విచారించింది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను జూలై 2వ వారానికి వాయిదా వేసింది. ఈ సందర్భంగా సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి స్పందిస్తూ ప్రభుత్వం యువత భవిష్యత్తు పట్ల ఎంతో ఆందోళనతో ఉందని, పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూసేందుకు కట్టుబడి ఉందని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2047 నాటికి భారత్ను ఒక సూపర్ పవర్గా ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా మార్చే ప్రయాణం క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని సాధికారులను చేయకుండా సాధ్యం కాదని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పి సింగ్ బాఘెల్ అన్నారు. గౌహటిలో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు నిర్వహించిన సేవల పంపిణీ ప్రాంతీయ సదస్సు సేవాశే సమృద్ది ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం దేశం బలోపేతం కావాలంటే గ్రామీణ స్థాయిలో పౌరులను సాధికారులను చేయడం ముందస్తు షరతని మంత్రి చెప్పారు. గ్రామీణ భారతదేశంలో జీవన సౌలభ్యాన్ని పెంపొందించడానికి, చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సేవలను మెరుగ్గా అందించడానికి పంచాయతీల నేతృత్వంలోని యంత్రాంగాలను మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కామన్ సర్వీస్ సెంటర్ల పాత్రను ముఖ్యంగా ప్రస్తావిస్తూ గ్రామాల్లోని సిఎస్సీలు పరిపాలనను ప్రజల ముంగిటికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయని, వివిధ ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలను చేరవేసే ముఖ్యమైన సేవా కేంద్రాలుగా ఆవిర్భవించాయని ఆయన ప్రశంసించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాస్తవ ఈరోజు న్యూఢిల్లీలో పొగాకు రహిత విద్యా సంస్థల యాప్ పైలట్ వర్షన్ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలల్లో పొగాకు రహిత నిబంధనల అమలును, పర్యవేక్షణను బలోపేతం చేయడం ఈ డిజిటల్ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది విద్యా సంస్థలు తమకు తాముగా స్వీయ మూల్యాంకనం చేసుకోవడానికి, నివేదికలు సమర్పించడానికి వీలు కల్పిస్తుంది. అలాగే పొగాకు రహిత మార్గదర్శకాల అమలును పర్యవేక్షించడం, పొగాకు నియంత్రణ సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం విద్యా సంస్థలకు 100 గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలను నిషేధించడంలో సహాయపడుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పుణ్యసలీల శ్రీవాస్తవ్ మాట్లాడుతూ, యువతను పొగాకు నికోటిన్ వ్యసనాల హానికరమైన ప్రభావాల నుంచి రక్షించడంలో ఈ ఏడాది ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ నినాదం అన్మాస్కింగ్ ద అపీల్ కౌంటరింగ్ నికోటిన్ అండ్ టొబాకో అడిక్షన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. సిబిఎస్ఈ తన పోస్ట్ రిజల్ట్ యాక్టివిటీస్ పోర్టల్ను ఇప్పుడు 1వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలియజేసింది. దరఖాస్తు చేసుకోవాలనే విద్యార్థుల సమాధాన పత్రాల పరిశీలన, రీఎవాల్యుయేషన్ ప్రక్రియ ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకంగా సాగేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిబిఎస్ఈ తెలియజేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు పిడుగులతో కూడిన తుఫాన్ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో ఈ రోజు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ తీవ్రమైన తుఫాను వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం న్యూ చండీగఢ్లోని మహారాజా యాదవేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం

0: జరగనున్న క్వాలిఫైడ్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. క్వాలిఫైర్ 1లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో గుజరాత్ టైటన్స్ ఓడిపోగా ఎలిమినేటర్ 1లో సన్ రైజర్స్ హైదరాబాద్ను ఓడించి రాజస్థాన్ రాయల్స్ ఈ దశకు చేరుకుంది. 2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్ విజేత అయిన రాజస్థాన్ రాయల్స్ మరోసారి ఫైనల్కు చేరారని లక్ష్యంగా పెట్టుకోగా గుజరాత్ టైటన్స్ 2022 సీజన్లో సాధించిన ఛాంపియన్షిప్ వైభవాన్ని తిరిగి దక్కించుకోవాలని భావిస్తోంది. విశేషాలు మరొకసారి. దేశ జనాభా స్వరూపాన్ని కాపాడేందుకు మన సరిహద్దులను బదిలీ చేసి అక్రమ వలసలు నిరోధించడం తప్పనిసరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మన దేశంలో 174,000 క్వింటాళ్ల విత్తన నిల్వలు ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం ఈరోజు స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్తో ఇంకొద్దిసేపట్లో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశుసంవర్ధక రంగ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రాయోజిత పథకాలు ఈ అంశం గురించి సూరారెడ్డిపాలెం పశు వైద్యులు శ్రీ డాక్టర్ ఎం సోమశేఖర్ గారితో పరిచయం, ఇంకా జానపద గీతాలు వింటారు. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
3: पुतला बोल रहा है
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
3: मतलब
2: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहा
3: पर हम तो सभी डाले हैं
2: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
3: सच है
2: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
3: ठीक है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूंगा
4: माटी से प्रेम की परंपरा

0: है పరంపరాగత్ ఖేతి.
1: వ్యవసాయ ప్రకటనలు విన్నారు. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశుసంవర్ధక రంగాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రాయోజిత పథకాలు గురించి సూరారెడ్డిపాలెం పశు వైద్యులు డాక్టర్ ఎం సోమశేఖర్ గారితో పరిచయం వినండి.
2: రైతు సోదరులకు నమస్కారం. ఇవాళ్టి కిసాన్ వాణి కార్యక్రమంలో పశుసంవర్ధక రంగ అభివృద్ధికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రాయోజిత పథకాల గురించి తెలియజేయడానికి సూరారెడ్డిపాలెం పశు వైద్యాధికారి డాక్టర్ ఎం సోమశేఖర్ సార్ గారు మన ముందు ఉన్నారు. నమస్కారం సార్.
3: నమస్కారం అండి.
2: సార్ని అడిగి పశుసంవర్ధక రంగ అభివృద్ధికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రాయోజిత పథకాల గురించి మరి రైతు సోదరులకు ఇవాళ తెలియజేద్దాం. ముందుగా ఈ పశుసంవర్ధక రంగ అభివృద్ధికి కేంద్రం మరియు రాష్ట్ర ప్రాయోజిత పథకాల గురించిన వివరాలు ఏమేమి పథకాలు ఉన్నాయి అనే విషయం ముందుగా రైతు సోదరులకు తెలియజేయండి సార్.
3: రైతు సోదరులందరికీ నమస్కారం. మన పశుసంవర్ధక శాఖ రంగ అభివృద్ధికి మనకి ఇటీవల ప్రకటించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రకటించినటువంటి కానీ లేక మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రకటించినటువంటి బడ్జెట్లో కూడా మన పశుసంవర్ధక రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం కేటాయించడం జరిగింది. దీంట్లో భాగంగా మనకి కేంద్రం మరియు రాష్ట్రం విడివిడిగాను మరియు కలిపి చాలా ప్రాయోజిత పథకాలు అమలు చేయడం జరుగుతుంది. దేశ ఆర్థిక అభివృద్ధిలో మన పశుసంవర్ధక రంగం అనేది కీలక పాత్ర పోషిస్తున్నది. మన దేశంలో అపారమైన పశుసంపద ఉంది కాబట్టి ఈ రంగం మరింత అభివృద్ధి సాధించడానికి విస్తృతమైన అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. దీన్ని గుర్తించిన కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రంగం జాతీయ అభివృద్ధిలో ఒక చోదక శక్తిగా, అంటే మనం దీన్ని మన ప్రధానమంత్రి గారి భాషలో వాడాలంటే గ్రోత్ ఇంజన్ అంటాం. ఇది మన దేశ అభివృద్ధిలో ఇది మన గ్రోత్ ఇంజన్ అంటే మన పశుసంవర్ధక రంగాన్ని ఆయన గ్రోత్ ఇంజన్ లాగా మనల్ని పోల్చడం జరిగింది. ఇది భావించిన మన కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మరియు రైతు సోదరులకు వివిధ ప్రాయోజిత పథకాలు అమలు చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పరిశ్రమ వ్యవస్థాపకులు అంటే ఎంటర్ప్రెన్యూర్స్ అంటాం మనం. ఈ ఎంటర్ప్రెన్యూర్స్కు కూడా యువతకు పలు పథకాలు రూపకల్పన చేయడం జరిగింది. పశుసంవర్ధక రంగానికి సంబంధించి వాటాదారులకు కూడా అంటే స్టేక్ హోల్డర్స్, అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో స్టేక్ హోల్డర్స్కు ఈ పథకాలపై మనం పూర్తిగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రాయోజిత పథకాల్లో ముఖ్యమైనది నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనేది మనకి ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డుల తరహాలోనే పశు కిసాన్ క్రెడిట్ కార్డులు పీకేసీసీని కూడా అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం అంటే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ని కూడా పశుసంవర్ధక రంగానికి సంబంధించి అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ ఫార్మలైజేషన్ పథకం అంటే పిఎంఎఫ్ఎంఈ అనేది ఒక పథకాన్ని కూడా అమలు చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మన పశుసంవర్ధక శాఖ రంగం నుంచి మన పాలు కానీ పాల ఉత్పత్తులు కానీ మాంసం కానీ మాంసం ఉత్పత్తులు కానీ కోడిగుడ్లు కానీ వీటన్నిటి నుంచి ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ప్రోత్సహించడానికి ఈ ప్రత్యేకమైన పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పశుపోషణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి AHIDF అనే పథకాన్ని కూడా అమలు చేయడం జరుగుతుంది. ఇది కాకుండా మనకి ప్రత్యేకంగా పశువుల బ్రీడింగ్ యాక్టివిటీస్ని గమనించుకోవడానికి రాష్ట్రీయ గోకుల్ మిషన్ RGM అనే దాన్ని కూడా మనం కేంద్ర ప్రభుత్వం అనేది అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా డైరీ ప్రాసెసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ DIDF కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనకి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా మనకి చాలా నిర్మాణాలు, గోకులం షెడ్ల నిర్మాణాలు కావచ్చు, అనిమల్ హాస్టల్ నిర్మాణాలు కావచ్చు, అదేవిధంగా బహువార్షిక పశుగ్రాసాల సాగు కావచ్చు, ఇవన్నింటినీ కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. ఇది కాకుండా మనకి రీసెంట్గా ధర్తీ అభా జన జాతీయ ఉత్కర్ష్ గ్రామ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల్లోని పాడి రైతులకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇవన్నీ మనకి క్లుప్తంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రాయోజిత పథకాలు.
2: ఓకే సార్, మరి పశుసంవర్ధక రంగ అభివృద్ధికి కేంద్రం మరియు రాష్ట్ర ప్రాయోజిత పథకాల గురించి ఇప్పుడు చెప్పారు మీరు. అంటే ఈ పథకాలు ఒక్కొక్క పథకం మరి ఎలా ఉపయోగపడుతుంది, వాటి ప్రయోజనాలు ఏంటి, వాటి ప్రాయోజిత పథకాలు అన్నాం కదా, వాటికి సంబంధించిన రైతులకు వివరంగా తెలియజేయండి. ముందుగా ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం అంటే పిఎంఈజీపీ గురించి తెలియజేయండి సార్.
3: తప్పకుండా అండి. మనకి ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ చూసుకున్నట్లయితే వ్యవసాయేతర రంగంలో సూక్ష్మ సంస్థల ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహించడం అనేది దీని ముఖ్య ఉద్దేశం అండి. డైరీ ప్రాజెక్టు ఖర్చుపై 35% సబ్సిడీ ఇస్తుంది.

0: మనకి ప్రాజెక్ట్ మనం 10 లక్షల రూపాయలతో నిర్వహించినట్లయితే దాంట్లో 35% సబ్సిడీ అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి 18 ఏళ్ళు పైబడిన వ్యక్తులు, స్వయం సహాయక సంఘాలు, సొసైటీలు ఇవన్నీ కూడా అర్హులే. 10 లక్షల విలువైన ప్రాజెక్టులు కూడా వీటిలో మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇతర వివరాలకి మనకి ఏ జిల్లా వాళ్ళైతే ఆ జిల్లా పరిశ్రమల శాఖ వారిని కానీ లేదా ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ వారిని కానీ సంప్రదించవచ్చు. అదేవిధంగా పశుసంవర్ధక శాఖ అధికారులను సంప్రదించినట్లయితే దీనికి ఎవరెవరు అర్హులు, దీనివల్ల సబ్సిడీ ఏ రూపంలో విడుదలవుతుంది అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది.
1: ఓకే సార్, మరి ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం అంటే పిఎంఈజీపీ ద్వారా పాడి రైతులకు ఎటువంటి ప్రోత్సాహకాలు ఉన్నాయనే విషయాలు కూడా తెలియజేయండి సార్.
0: ఈ ప్రోత్సాహకాలు చూసినట్లయితే గేదెలు కానీ మనకి యూనిట్ 10 లక్షల యూనిట్ కానీ మనం నెలకొల్పినట్లయితే అందులో 3.5 లక్షలు అనేది సబ్సిడీ కింద విడుదల చేయడం జరుగుతుంది. మిగిలిన దాంతో మనకి రైతు వాటా కింద మిగిలిన ఖర్చుతో ప్రాజెక్ట్ కానీ ఏర్పరచుకున్నట్లయితే అందులో మనం 1 గేదెకి 1 లక్ష రూపాయల లెక్కన మనం వాల్యుయేషన్ వేసినట్లయితే 10 గేదెల వరకు మనం స్టార్ట్ చేసి డైరీ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. దీని ద్వారా మనకి రైతుకి సబ్సిడీ ద్వారా రుణాలు అందించడం ద్వారా రైతుకి ఆర్థికంగా వెన్నుదన్నుగా ప్రభుత్వం ఉండడం జరుగుతుంది.
1: ఓకే సార్, బాగుంది. ఈ పథకం గురించి అంటే ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం ద్వారా పాడి రైతులకు ఉన్నటువంటి ప్రోత్సాహాల గురించి చెప్పారు. రెండవదిగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి రాష్ట్రీయ గోకుల్ మిషన్ అంటే ఆర్జీఎం వల్ల పాడి రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలియజేయండి సార్.
0: తప్పకుండా అండి. ఇది రాష్ట్రీయ గోకుల్ మిషన్ అంటే మనకి ముందుగా ఈ కార్యక్రమాన్ని ఎందుకు నెలపెల్పారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మనకి గేదెలు కానీ ఆవులు కానీ ఏ మన దేశీయవాళి ఆవుల్లో కానీ దేశీయవాళి గేదెల్లో కానీ మనకి పాల ఉత్పత్తి అనేది తక్కువగా ఉంది. కాబట్టి ఈ పాల ఉత్పత్తిని బ్రీడింగ్ సిస్టమ్ ద్వారా పెంచి రైతుకి అధిక ఆదాయం చేకూర్చాలనే ముఖ్య ఉద్దేశంతో రాష్ట్రీయ గోకుల్ మిషన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం జరుగుతుంది. ఈ పాల ఉత్పత్తిని పెంచడానికి మరియు రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే కృత్రిమ గర్భధారణ మరియు లింగ నిర్ధారిత వీర్యం అంటే మనకి సెక్స్ సార్టెడ్ సెమెన్ అంటాం, ఈ లింగ నిర్ధారిత వీర్యం ద్వారా కేవలం మనం పెయ్య దూడల్నే పుట్టించడం ద్వారా అధిక పాలసార గల పెయ్య దూడల్ని ఉత్పత్తి చేయడం ద్వారా రైతుకి దాని నుంచి వచ్చే పాల దిగుబడి పెరిగి అధిక ఆదాయం రావడం అనేది మనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అంటే మనకి మనుషుల్లో తరహా టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు ఎలా ఉన్నాయో మనకి మనుషుల్లో, అదేవిధంగా టెస్ట్ ట్యూబ్ అంటే సరగసీ ద్వారా అధిక పాలస దిగుబడి గల గేదెల్ని కానీ ఆవులను కానీ ఉత్పత్తి చేయడం ద్వారా అధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించి రైతులకు స్థిరమైన ఆదాయాన్ని పొందేటట్లు చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం, రాష్ట్రీయ గోకుల్ మిషన్. అదేవిధంగా రైతులకు దీని ద్వారా మనం శిక్షణ ఇవ్వడం జరుగుతుంది వివిధ బ్రీడింగ్ సిస్టమ్స్ మీద. అదేవిధంగా మనకి దేశీయ ఆవుల పెంపకానికి ముఖ్యంగా శిక్షణ ఇచ్చి దేశీయ ఆవుల ఉత్పత్తిని మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకంలో భాగంగా మనం 150 రూపాయలతో లింగ నిర్ధారిత వీర్యాన్ని అందుబాటులోకి ఉంచుకోవచ్చు. ప్రతి గ్రామంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఈ లింగ నిర్ధారిత వీర్యం అనేది ప్రతి పశు వైద్యశాలలో అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా కేవలం మనం 150 రూపాయలు చెల్లించినట్లయితే ఒక లింగ నిర్ధారిత వీర్య నాలికని మనం పశువుకు వేయించినట్లయితే దాని ద్వారా కేవలం పెయ్య దూడల్నే పొంది తద్వారా ఆ పెయ్య దూడ నుంచి అధిక పాల ఉత్పత్తిని పెంచుకొని రైతు ఆదాయాన్ని పెంచుకోవచ్చు.
1: ఓకే సార్, మరి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆర్జీఎం వల్ల పాడి రైతులకు కలిగేటువంటి ప్రయోజనాలు తెలియజేశారు. పశుసంవర్ధక రంగ అభివృద్ధికి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజిత పథకాలలో భాగంగా ఇప్పుడు MGNREGS అంటే ఇప్పుడు పేరు మార్చడం జరిగింది, విబిజి రామ్జీ, ఈ పథకం వల్ల గ్రామ స్థాయిలో పశువులకు సంబంధించి ఎలాంటి పనులు చేపడుతున్నారు అనేటువంటి విషయాలు తెలియజేయండి సార్.
0: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే ప్రస్తుతానికి మనం విబీజీ రామ్జీగా నామకరణం చేసినటువంటి జాతీయ ఉపాధి హామీ పథకంలో మనకి పశుసంవర్ధక శాఖ సంబంధించి మనకి వివిధ నిర్మాణాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో మినీ గోకులం షెడ్లు అనేది రైతుకు ఎంతో ఉపయోగకరం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా పల్లె పండుగ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి పశువులకు సరైన వసతి సౌకర్యం కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశంగా పెట్టుకొని పాడి ఉత్పత్తిని తద్వారా పాడి ఉత్పత్తిని పెంచడం లక్ష్యంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రైతులకు దీంట్లో మనకి 90% వరకు సబ్సిడీ లభిస్తుంది. కేవలం మనం 2 పశువులు కానీ 4 పశువులు కానీ 6 పశువులకు కానీ షెడ్లు నిర్మించుకోవాల్సినట్లయితే 1.15 లక్షల నుండి 2.3 లక్షల వరకు ఈ షెడ్లు ఖరీదుంటాయి. ఇందులో 90% రైతు సబ్సిడీగా పొందే వెసులుబాటు ఉంది. కాబట్టి ఇది రైతుకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా జీవాలకు కూడా మనం షెడ్లు వేసుకునే వెసులుబాటు కూడా ఇందులో ఉంది. అంటే మనకి గొర్రెలు మేకలకు కూడా గోకులం షెడ్లు కింద షెడ్లు నిర్మించుకునే అవకాశం కూడా మనకి లభిస్తుంది. ఇది మనకి పూర్తి

0: వివరాలకి మనం ఖచ్చితంగా మనకి స్థానిక పశు వైద్యాధికారిని కానీ సంప్రదించినట్లయితే మనకి దీని అర్హత వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేసుకోవాలని వివరాలు అనేటివి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి అనిమల్ హాస్టల్ అనే కాన్సెప్ట్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఈ అనిమల్ హాస్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి కనీసం 30 పశువులు కనుకైనా సరే ఒక హాస్టల్ లాగా నిర్మించి కమ్యూనిటీ ల్యాండ్లో హాస్టల్ నిర్మించి అందులో ఆ పశువులను ఉంచి ఆ పశువులను డ్వాక్రా మహిళలకు అనుసంధానం చేసి దాని ద్వారా వచ్చే పాడి ఉత్పత్తి కానీ పేడ కానీ లేకపోతే ఎరువు కానీ ఇవన్నింటినీ కూడా డ్వాక్రా మహిళల ద్వారా విక్రయించి తద్వారా వాళ్ళకి ఆర్థిక స్వావలంబన చేకూర్చాలన్నదే ఈ అనిమల్ హాస్టల్ అనే కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది కూడా మనకి జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి బహువార్షిక పశుగ్రాసాల సాగును కూడా ఈ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగానే అమలు చేయడం జరుగుతుంది. పశువులకు పశుగ్రాస లభ్యతను మెరుగుపరచడం ద్వారా గ్రామీణ జీవనోపాధిని మరియు పాడి పరిశ్రమ ద్వారా దీన్ని వెనుదన్నుగా పశుగ్రాసాల సాగును చేకూర్చడం అనేది దీని ఉద్దేశం. రైతులు మరియు స్వయం సహాయక సంఘాలు కూడా మొదలైన వారు వీటిని పెట్టుకోవచ్చు. రైతు తను ఇండివిజువల్గా కూడా కనిష్టంగా 10 సెంట్ల నుండి 50 సెంట్ల వరకు విస్తీర్ణంలో ఈ బహువార్షిక పశుగ్రాసాల సాగుని పెంచుకోవచ్చు అన్నమాట. 50 సెంట్లకు మనం చూసుకున్నట్లయితే కూలీ వేతన ఖర్చు కింద 15,000, మెటీరియల్ ఖర్చుల కింద 17,992 రూపాయల వరకు, వీరి కలిసి మొత్తంగా మనకి 32,992 రూపాయలు ఒక సంవత్సరం కాలానికి ఈ జాతీయ ఉపాధి హామీ పథకంలో మనం పొందవచ్చు. ఇందులో మనం 50 సెంట్ల వరకు బహువార్షిక పశుగ్రాసాల సాగుని చేసుకోవచ్చు. ఇది కూడా మనకి ఈ పూర్తి వివరాలు మన జాతీయ ఉపాధి హామీ అధికారిని కానీ లేదా మన మండల పశు వైద్యాధికారిని సంప్రదించినట్లయితే మీ అర్హతను కూడా తెలియజేయడం జరుగుతుంది.
1: ఓకే సార్, బాగుంది. విబిజి రామ్జీ, ఈ పథకం ద్వారా గ్రామ స్థాయిలో పశువులకు సంబంధించి ఎలాంటి పనులు చేపడుతున్నారనే విషయాలు తెలియజేశారు, అంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా. మరి చక్కటి విషయాలు తెలియజేశారు సార్. రైతులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డులు ఉన్నాయి సార్. మరి ఆ పశు కిసాన్ క్రెడిట్ కార్డుల గురించినటువంటి విషయాలు, ఈ కార్డుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, అంటే ప్రయోజనాలు ఏంటి అనేటువంటిది కూడా రైతు సోదరులకు తెలియజేయండి సార్.
0: రైతు సోదరులకు ఈ కిసాన్ క్రెడిట్ కార్డు అనేది బాగా పరిచయమే. ఇదే తరహాలో కిసాన్ క్రెడిట్ కార్డు అగ్రికల్చర్ లోన్లే కాకుండా పశువులకు సంబంధించి కూడా పశు కిసాన్ క్రెడిట్ కార్డులు అనేది తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఈ పశు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా పశువుల యజమానులకు పశువుల పోషణ, వైద్యం మరియు ఇతర ఆకస్మిక అవసరాలకు తక్కువ వడ్డీకి 3 లక్షల వరకు, అంటే 3 లక్షల వరకు మనం రుణం తీసుకోవచ్చు అన్నమాట ఈ పశు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా. ఇది వర్కింగ్ క్యాపిటల్గా మనకి ఉపయోగపడుతుంది. 1.6 లక్షల వరకు ఎటువంటి హామీ, అంటే కొల్లేటరల్ ఏమీ లేకుండానే మనం రుణం పొందవచ్చు. వడ్డీపై కూడా 3% రాయితీ కూడా మనం పొందవచ్చు. ఇది కూడా మనకి పశువులు ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే పశు పోషణ కోసం మరియు ఇతర వైద్యం కోసం అయ్యే ఖర్చుల కోసం ఈ పథకాన్ని ఉపయోగించారు కాబట్టి మ్యాక్సిమం మనం 3 లక్షల వరకు కూడా రుణం తీసుకునే ఫెసిలిటీ ఉంది కాబట్టి రైతులు ఎటువంటి, ఇందులో ఈ 3 లక్షల్లో 160,000 వరకు ఎటువంటి కొల్లేటరల్ లేకుండా కూడా మనం రుణం పొందే అవకాశం ఉంది. ఇది కేవలం మనం మన పేరు మీద భారత్ పశుధన్ అనే సైట్లో మనకి పశువులన్నింటినీ కూడా ఆధార్ నమోదిత కేంద్రం ద్వారా నమోదు చేయడం జరుగుతుంది. మన పేరు మీద ఎన్ని పశువులు ఉన్నాయి అనే విషయాన్ని స్థానిక పశు వైద్యాధికారి దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ రూపంలో తీసుకున్నట్లయితే ఆ సర్టిఫికేట్ని బ్యాంకులో ప్రొడ్యూస్ చేస్తే మనకి ఈ పశు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా 3 లక్షల వరకు రుణ సదుపాయం పొందే అవకాశం ఉంటుంది.
1: రైతులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఉండేటువంటి ప్రయోజనాలు, అవి ఎలా దరఖాస్తు చేసుకోవాలనేటువంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది. పశు సంవర్ధక రంగ అభివృద్ధికి కేంద్రం మరియు రాష్ట్ర ప్రాయోజిత పథకాలు మరి చక్కగా వివరిస్తున్నారు పశు యజమానులకు, అంటే రైతు సోదరులకు. ఇవి కాకుండా మరి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ప్రవేశపెట్టినటువంటి ప్రాయోజిత పథకాలు ఏమేమి ఉన్నాయో ఆ మిగిలిపోయినవి కూడా వివరంగా తెలియజేయండి సార్.
0: ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనే పథకాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా అమలు చేయడం జరుగుతుంది. ఈ పథకంలో పశువుల వ్యవస్థాపతకు గణనీయంగా మనకి ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తుంది. ఇందులో 50% సబ్సిడీ కూడా ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఈ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ద్వారా గొర్రెలు మరియు మేకల ఫారాలు కావచ్చు, కోళ్ల ఫారాలు కావచ్చు, పందుల ఫారాలు కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ ప్రాజెక్టులకు 50% వరకు మూలధన సబ్సిడీని అందిస్తోంది గవర్నమెంటు. అదేవిధంగా 1 కోటి విలువైన యూనిట్కు, ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే 500 గొర్రెలు మేకలు మరియు 25 పొట్టేళ్ళని ఒక యూనిట్గా తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం మనకి 50%, అంటే 50 లక్షల వరకు సబ్సిడీని అందిస్తుంది. మిగిలిన వాటాను లబ్ధిదారుడు వాటాల ద్వారా మరియు బ్యాంకు రుణం తీసుకుని రైతు భరించాల్సి వలసి ఉంటుంది. ఇది కూడా మనకి సక్సెస్ఫుల్ ప్రోగ్రాం కింద అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆహార ప్రాసెసింగ్ రంగానికి సంబంధించి

0: మైక్రో యూనిట్లను కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందుకొస్తుంది. ఆర్థిక సహాయం అందించడానికి మనకి PMFME అంటే ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ ఫార్మలైజేషన్ పథకం అనేదాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో 10 లక్షల వరకు 35% క్రెడిట్ లింక్డ్ కింద సబ్సిడీ అందిస్తుంది గవర్నమెంటు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే పాలు మాంసం ఉత్పత్తుల ప్రాసెసింగ్ మరియు పశువుల దానా తయారీ రంగంలో ముఖ్యంగా ఇది పెట్టుబడులను ప్రోత్సహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే FPOSు పారిశ్రామికవేత్తలు డైరీ సంఘాలు మొదలైన వారు 90% వరకు రుణం తీసుకుని 8 ఏళ్ల వరకు 3% వడ్డీ రాయితీతో కూడా రుణాలు తీసుకునే సదుపాయం ఉంటుంది. దీని వివరాలు మనకి ఉద్యమి మిత్ర పోర్టల్ ద్వారా ఖచ్చితంగా రైతులందరూ కూడా తెలుసుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇటీవల ధర్తీ అభా జన జాతీయ ఉత్కర్ష్ గ్రామ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా గిరిజన గ్రామాల్లో సమగ్ర అభివృద్ధిని పాడి అభివృద్ధిని పెంపొందించేందుకు నిర్వహించడం జరుగుతుంది. గిరిజనుల్లో సామాజిక మరియు ఆర్థిక స్తోమతల పరివర్తనాత్మక మార్పులను తీసుకురావడానికి సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ అంటే ITDA ద్వారా గొర్రెలు మరియు మేకలు కోళ్ళు పందులు రుణాల ద్వారా అందించడం జరుగుతుంది. ఈ యూనిట్లు చూసుకున్నట్లయితే గొర్రెలు మేకలు అయితే 10+1 యూనిట్, అదే కోళ్ళు అయితే 200 లేయర్స్ అంటే 200 గుడ్లు పెట్టే కోళ్ళు యూనిట్, పందులు అయితే 5+1 యూనిట్ని ప్రభుత్వం 90% వాటా భరించి లబ్ధిదారుడు కేవలం 10% వాటా ద్వారా చెల్లించి పొందవచ్చును. ఈ పథకాలన్నీ కూడా రైతులు ఉపయోగించుకోవాలి. ఇటీవల మనం చూసినట్లయితే ముఖ్యంగా పశు బీమా పథకాన్ని కూడా మనం అమలు చేయడం జరుగుతుంది ప్రభుత్వం. ఈ పశు బీమా పథకంలో ద్వారా అకాల మరణాలు పశువులు ఏదైతే అకాల మరణం పొందుతాయో అలాంటప్పుడు రైతు ఆర్థికంగా నష్టపోకుండా ఈ పశు బీమా పథకం అనేది రైతుకు వెన్నుదన్నుగా నిలుస్తుంది. ఇందులో చూసుకున్నట్లయితే ఒక కుటుంబానికి గరిష్టంగా 10 పశువుల వరకు పశు బీమా వర్తిస్తుంది. ఒకసారి బీమా చేసినట్లయితే 3 సంవత్సరాల వరకు ఈ బీమా అనేది వర్తిస్తుంది. పశువుకి ఎప్పుడైనా సరే బీమా చేసిన పశువుకు చెవిపోగు పోయినట్లయితే దగ్గరలోని పశు వైద్యశాలలో వెళ్ళి మరి మరలా చెవిపోగు మళ్ళీ వేసుకున్నట్లయితే క్లెయిమ్ సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులు చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రభుత్వ సబ్సిడీ చూసినట్లయితే నాటు పశువులకు 800 రూపాయలు, మేలుజాతి పశువులకు 1632 వరకు సబ్సిడీని ఇందులో పొందవచ్చును. ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఒక పశువుకు 30,000 రూపాయల బీమా చెల్లించడానికి ప్రీమియం 1920 రూపాయలు అయితే ప్రభుత్వ సబ్సిడీ 1632 రూపాయలు పోను రైతు కట్టాల్సినది కేవలం 298 రూపాయలు మాత్రమే. కాబట్టి 298 రూపాయలు రైతు చెల్లించి 3 సంవత్సరాల పాటు పశు బీమాను పొందే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. కాబట్టి దీన్ని రైతు సోదరులందరూ కూడా ఉపయోగించుకోవాలి. అదేవిధంగా చూసినట్లయితే ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పశువులకు కూడా ముఖ ఆధారిత గుర్తింపును ఇవ్వడానికి ముందుకొస్తోంది. ముఖ్యంగా ముక్కు మీద చర్మం అంటే మజిల్ అంటాం, ఈ ముక్కు మీద చర్మం పైన ఉన్న ముడతల ఆధారాల ద్వారా మనం ఎట్లయితే మనం బయోమెట్రిక్ వేసి ఆధార్ నమోదు చేసుకుంటాం, చేతి వేలి ముద్రల ద్వారా నమోదు చేసుకుంటాం, అదేవిధంగా పశువులకు ముక్కు మీద చర్మం మజిల్ మీద చర్మం ముడతల ఆధారంగా ఆధార్ గుర్తింపును ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ముందుగా చిత్తూరు జిల్లాలో అమలు చేసి రాష్ట్రం మొత్తం కూడా పశువులన్నిటికీ కూడా ముఖ ఆధారిత ఆధార్ని ఇవ్వవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న ఇనాఫ్ ట్యాగ్ నెంబర్లు అంటే 12 నెంబర్ల సంఖ్య గల ఇనాఫ్ ట్యాగ్ అనేది ప్రతి పశువుకు మనం ఇప్పుడు ప్రస్తుతం వేయడం జరుగుతుంది. దీన్ని చెవిపోగు అంటాం. ఈ చెవిపోగు స్థానంలో మనం ముఖ ఆధారిత ఆధార్ గుర్తింపును కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇవి మనకి రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న వివిధ రకాల ప్రాయోజిత పథకాలు.
1: ఓకే సార్, మరి పశు సంవర్ధక రంగ అభివృద్ధికి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వము అందిస్తున్నటువంటి ప్రాయోజిత పథకాలు గురించి చాలా చక్కగా రైతు సోదరులకు సూర్యారెడ్డిపాలెం పశు వైద్యాధికారి డాక్టర్ ఎం సోమశేఖర్ గారు తెలియజేసినారు. ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు పశు సంవర్ధక రంగ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రాయోజిత పథకాలు ఈ అంశం గురించి సూరారెడ్డిపాలెం పశు వైద్యులు డాక్టర్ ఎం సోమశేఖర్ గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు కొన్ని జానపద గీతాలు విందాం.
3: జానపద గేయాలు లయ ప్రధానమై జీవితానికి ఉల్లాసాన్ని ఆనందాన్ని కలుగజేస్తాయి. ఇవి అన్ని దేశాలలో

ఉంటాయి. కానీ భారతదేశ గీతాలలో గమనీయ భావ చిత్రణ ఉంది. దక్షిణ భారతంలోని ఆంధ్రదేశపు జానపద గేయాలు మధురంగా శ్రావ్యంగా ఉంటాయి. అలాంటి పల్లె పదాలను ఒక మాలగా కూర్చి మీ ముందు ఉంచుతున్నాము. గడచిన కాలంలో కన్నె పిల్లలను వృద్ధులకిచ్చి పెళ్లి చేసేవాళ్ళు. నాగమ్మకు ముసలి భర్త అంటే ఏవగింపు. అందుకే ఎన్నో వన్య చిన్నలు పోతుంది. అది చూసిన కుంటెవాడు ఏమంటున్నాడంటే

వివాహాలలో, వేడుకలలో, వినోదాలలో జానపదులకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. సున్నితమైన హాస్య తరంగాలతో పాటు ముదురు పాకాన పడ్డ మోటు సరసాలు కూడా వీటిలో కనిపిస్తాయి. తన వదినపై ఆ మరదలి విసుర్లు విందామా?

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం సాయంత్రం 7:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి

0: ಆಕಾಶವಾಣಿ వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో జెన్నినెక్స్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేషన్ స్టార్టప్ జెనసిస్ ఈ పథకం గురించి, అలీప్ వీహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ జహరుల్లా గారితో పరిచయం వింటారు.
1: భారత ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ సపోర్ట్ చేస్తున్న అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఎలీప్ వీహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహూరుల్లా గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం డాక్టర్ జహూరుల్లా గారు.
2: నమస్కారం సార్.
1: ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అమలుపరుస్తున్న జెనసిస్ పథకం గురించి తెలియజేయండి.
2: సో ఈ ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా స్థాపించబడిన ఈ స్కీము, దీని పేరు మేటీ జెనసిస్, జనరేషన్ నెక్స్ట్ ఫర్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. GENESIS. సో దానికి జనరేషన్ నెక్స్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని నామకరణం చేయబడింది. సో ఈ స్కీమ్ 2025లో స్టార్ట్ చేశారండి. సో దీంట్లో ముఖ్యంగా వచ్చేసి ఈ స్కీమ్ మన ఇన్నోవేటివ్ స్టార్టప్స్, అంటే ఈ ఇన్నోవేషన్ ఉన్న ఎటువంటి పర్సన్ అయినా సరే, మన భారతదేశానికి సంబంధించిన ఎటువంటి పౌరులైనా సరే, 18 ఇయర్స్ ఉన్నవాళ్ళు జనరల్గా ఈ బిజినెస్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ROC రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ కూడా ఒక 18 ఇయర్స్ ఉన్న వాళ్లకు చేయాలి కాబట్టి. సో ఇలా Tier 2, Tier 3 రీజియన్స్, అంటే ఈ సిటీస్ కాకుండా టౌన్స్, మండలాల్లో ఉండే యువతకు, అలానే ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పినట్టు, సో వీళ్లకు ఈ జెనసిస్ స్కీమ్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది.
1: జెనసిస్ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి?
2: సో ముఖ్యంగా ఈ జెనసిస్ స్కీమ్ కింద ఈ నేను చెప్పినటువంటి ఈ Tier 2, Tier 3 రీజియన్స్, అంటే ఈ డిస్ట్రిక్ట్స్, మండలాల్లో, అలానే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎటువంటి ఇన్నోవేషన్స్ చేసే వాళ్ళైనా సరే, ఇప్పుడు పల్లెటూర్లలో ఎక్కువగా ఫీల్డ్స్, అగ్రికల్చర్ ఫీల్డ్స్లో మనకు డ్రోన్స్ ఉపయోగించి, సో అలానే ఒక మోటార్ పంప్ని IoT ద్వారా ఆన్ ఆఫ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, అలానే ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యూజ్ చేసి ఎటువంటి ఆవిష్కరణలు అయినా సరే, సో వాటికి స్కీమ్ ద్వారా కొన్ని గ్రాంట్లు ఉన్నాయి. ఆ గ్రాంట్ల ద్వారా దీనికి మనము సపోర్ట్ అన్నటువంటిది దొరుకుతుంది. సో ఎలక్ట్రానిక్స్ ఐటీకి సంబంధించిన ఎటువంటి టెక్నాలజీ అయినా సరే, సో జనరల్గా మనకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలానే మిషన్ లెర్నింగ్, అలానే వచ్చేసి ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ అని, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, అలానే వచ్చేసి రోబోటిక్స్, ఇప్పుడు ఎక్కువగా రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీస్, ఇప్పుడు మన భారతదేశం ఎక్కువగా క్వాంటమ్ టెక్నాలజీ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అలానే దీంట్లో రీసెర్చ్ కూడా బాగానే నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మన భారతదేశం.

0: దేశంలో. సో అలానే కొన్ని స్టేట్స్ కూడా చాలా వరకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అందులో మన తెలంగాణ స్టేట్ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ అయినా సరే, సో తమిళనాడు అయినా సరే, కర్ణాటక అయినా సరే, సో ఇలా ఎన్నో స్టేట్స్ ముందుకొచ్చాయి ఈ క్వాంటమ్ టెక్నాలజీస్ మీద. సో అందులో కూడా ఇన్నోవేషన్స్ ఉంటే కనుక, సో ఈ మెయిటీ జెనెసిస్ డీప్ టెక్నాలజీస్ అంటే బాగా లోతుగా రీసెర్చ్ చేసినటువంటి ప్రోడక్ట్స్ని తయారు చేసిన వాటికి ఇందులో ముఖ్యంగా సహకరిస్తామండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు ఎలక్ట్రానిక్ ఐటీకి సంబంధించిన ఎటువంటి ఇన్నోవేషన్స్కైనా ఈ పథకం వర్తిస్తుంది అని. అంటే వీటిలో కూడా స్పెసిఫిక్గా ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంటా లేకపోతే ఒక హార్డ్వేర్ డెవలప్మెంటా, ఏ దాంట్లో అంటే ఇన్నోవేషన్లో వీళ్ళకి ఈ పథకం వర్తిస్తుంది?
0: సో ఇందులో మూడు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఐడియా స్టేజు, ఇంకొకటి వచ్చేసి పిఓసి స్టేజు, అలానే ప్రోటోటైప్ స్టేజు. సో ఈ మూడు రకాలటువంటి స్టేజెస్లో ఉన్న ఏ ఇన్నోవేషన్ అయినా సరే, సో దానికి మనకు ఈ ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీకి ఇప్పుడు నేను చెప్పిన కొన్ని టెక్నాలజీస్, సో వాటిలో వీళ్ళు ఎటువంటి స్టేజ్లో ఉన్నా సరే వాళ్లకు ఈ గ్రాంట్ ఆర్ స్కీమ్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా కొన్ని స్కీములు ఉన్నాయి, సబ్ స్కీములు ఉన్నాయి, అలాంటి వాటి ద్వారా వాళ్లకు ఒక ఒక మార్కెట్లో వెళ్ళడానికి వాళ్లకు కావాల్సిన పర్చేస్ ఆర్డర్ వర్క్ ఆర్డర్ అని అంటారు. సో అలాంటి కస్టమర్ నుంచి వచ్చిన పర్చేస్ ఆర్డర్స్ అలాంటివి కూడా వాళ్ళు వాటిని అవి వాటిని కన్వర్ట్ చేయడానికి అంటే పర్చేస్ ఆర్డర్స్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి వాళ్లకు జనరల్గా డబ్బులు ముందు ఒక ఇన్వెస్ట్మెంట్ డబ్బులు అనేటువంటివి ఉండవు. సో వాళ్ళు ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి. సో కాబట్టి గ్రాంట్ ద్వారా వాళ్లకు మంచి సహాయం ఏర్పడుతుంది. సో దాని ద్వారా వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్ని కూడా వాళ్ళు కంప్లీట్ చేయొచ్చు అన్నమాట.
1: ఈ స్కీమ్ ఎకో సిస్టమ్ నిర్మాణం ఎలా ఉంటుంది? ఇప్పటిదాకా ఎంతమందికి మద్దతు లభించింది? ఎంతమందికి మీరు మద్దతు ఇవ్వగలుగుతారు?
0: సో ఇప్పటి వరకు అంటే ఈ స్కీమ్ ద్వారా ఒక 5 సంవత్సరాల వరకు కనీసం అంటే ఒక 10,000 స్టార్టప్స్కి టార్గెట్ చేసి వాళ్లకు ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగింది మంత్రిత్వ శాఖ ద్వారా. అలానే కనీసం అంటే ఒక 500 స్టార్టప్ల వరకు దీని ద్వారా తోడ్పాటునిచ్చి వాళ్లకు ఈ డీప్ టెక్ టెక్నాలజీస్ వాటి మీద వాళ్లకు సపోర్ట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. సో అందులో ఇప్పటి వరకు ఒక 1 ఫేజ్ వరకు కంప్లీట్ అయ్యిందని చెప్పొచ్చు. సో ఇందులో ఒక దేశవ్యాప్తంగా 30 పైన ఇంక్యుబేటర్లు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా మనది అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ వీహబ్ ద్వారా మేము దీని ద్వారా మా స్టార్టప్స్కి కూడా ఈ గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా ఒక 3 గ్రాంట్లు, ఈఐఆర్ 10 లక్షలు, అలానే పైలట్ గ్రాంట్ అని చెప్పేసి ఒక 40 లక్షలు, అలానే మ్యాచింగ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఒక 50 లక్షలు. సో ఈ 3 రకాల గ్రాంట్ల ద్వారా వాళ్లకు స్టార్టప్స్ ఇన్నోవేటర్స్కి మనము టైర్ 2, టైర్ 3 రీజియన్స్ నుంచి వచ్చిన వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
1: స్టార్టప్స్కు నిధులు ఎలా కేటాయిస్తారు, వాటి పూర్తి వివరాలు తెలియజేయండి.
0: సో ఇప్పుడు నేను చెప్పినటువంటి మైటీ జెనెసిస్ కింద ఈఐఆర్ 10 లక్షలు, ఇందులో ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీ ఇన్నోవేషన్స్ ఉన్న డీప్ టెక్ ఉన్న స్టార్టప్స్ టైర్ 2, టైర్ 3లో పనిచేసే స్టార్టప్స్కి ఈ ప్రోటోటైప్, ఒక ప్రోటోటైప్ తీసుకొస్తే లేదా ఒక పిఓసి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటాము, సో ఇది తీసుకొచ్చిన తర్వాత వాళ్లకు ఎవాల్యుయేట్ చేస్తాం, స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది ఏర్పరిచి ఆ కమిటీ మెంబర్స్ ద్వారా వాళ్ళు ఒకవేళ సెలెక్ట్ చేస్తే దాన్ని ఒక వాళ్ళకు ఒక రిజెక్ట్ చేస్తే ఎనీహౌ మళ్ళీ వాళ్ళు దాని మీద వర్కౌట్ చేసి మళ్ళీ మనం ఒక ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్లు కూడా వాళ్లకు తీసుకోవచ్చు. కానీ సెలెక్ట్ చేసిన వాళ్లకు తప్పకుండా వాళ్ళకు ఒక 10 లాక్స్ వరకు కేటాయించడం జరుగుతుంది ఈ ఈఐఆర్ ఎంటర్ప్రినర్షిప్ ఇన్ రెసిడెన్స్. సో ఇది ఒక గ్రాంట్. అలానే ఇంకొక గ్రాంట్ పైలట్ స్కీమ్ అని చెప్పేసి, సో ఈ మైటీ జెనెసిస్ పైలట్ స్కీమ్ కింద 40 లక్షల రూపాయలు ఒక స్టార్టప్కి పర్చేస్ ఆర్డర్ కావాలి అంటే సో వాళ్లకు ఒక 40 లక్షల రూపాయల వరకు వాళ్లకు అందజేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ద్వారా జరుగుతుంది. మన వైపు నుంచి ఉన్న స్క్రీనింగ్ కమిటీ ఇంటర్నల్గా సెలెక్ట్ చేస్తుంది ఆ ఇన్నోవేటర్ స్టార్టప్కి. అలానే మైటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పరచడం జరుగుతుంది. వాళ్ళు కూడా దీన్ని సెలెక్ట్ ఆర్ రిజెక్ట్ కూడా చేయొచ్చు. సో ఈ విధంగా ఈ పైలట్ స్కీమ్లో ముఖ్యంగా 40 లక్షల వరకు వాళ్ళకి గ్రాంట్ రావడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా ఎలిజిబిలిటీలో చూస్తే వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్ ఒక కంపెనీ నుండి, ఒక 70 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ నుండి ఒక పర్చేస్ ఆర్డర్ చూపించడము, లేకపోతే ఒక పిఓ అదే ఈ పబ్లిక్ లిస్టింగ్ ఐపీఓ పబ్లిక్ లిస్టింగ్ కంపెనీ నుంచి అయినా కానీ లిమిటెడ్ కంపెనీ నుంచి అయినా కానీ ఒక పర్చేస్ ఆర్డర్ని తీసుకోవడం

0: పంపించుకోవడము చూపించడము కమిటీ మెంబర్స్కి, ఇది ఒక ఎలిజిబిలిటీ. అలానే ఒక స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పర్చేస్ ఆర్డర్ ఆర్ వర్క్ ఆర్డర్ అది కూడా చూపిస్తే కూడా వాళ్ళు దీనికి అర్హులు అవుతారు. సో ఈ విధంగా అలానే ఒక యూనికార్న్ కంపెనీ, ఒక స్టార్టప్ యూనికార్న్ కంపెనీ ద్వారా కూడా ఒక వర్క్ ఆర్డర్ని వాళ్ళు తీసుకొస్తే చూపిస్తే అది కూడా ఒక అర్హతలాగా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కండిషన్స్ మీద ఈ పైలట్ స్కీమ్ అన్నటువంటిది 40 లక్షల వరకు వాళ్ళు కేటాయించడం జరుగుతుంది. అలానే థర్డ్ కేటగిరీ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ మెయిటీ జెనసిస్. సో ఇందులో ముఖ్యంగా ఈ 50 లక్షలు అన్నది గ్రాంట్ 1:1 కాంట్రిబ్యూషన్ అంటాం. అంటే ఒక ఇన్వెస్టర్ ద్వారా మీరు ఈ 50 లక్షల గ్రాంట్కి ఈక్వలెంట్గా 50 లక్షలు మీరు కనుక ఒక ఇన్వెస్టర్ ద్వారా చూపిస్తే మీ అకౌంట్లో, సో ఆ ఇన్వెస్టర్ కూడా అది కూడా ఒక వ్యాలిడేషన్ చేస్తాము. ఒక అగ్రిమెంట్ని ఏర్పరిచిన తర్వాత వాళ్ళు 50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేస్తారు ఈ కంపెనీలో అని తెలిసిన తర్వాత, అర్హత వచ్చిన తర్వాత అప్పుడు మేము కూడా ఈ స్కీమ్ ద్వారా 50 లక్షల వరకు వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
1: ఈ జెనసిస్ పథకానికి అర్హతలు ఏమిటి, అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి సర్టిఫికెట్లు అవసరమవుతాయి?
0: సో మన దేశ పౌరులు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అలానే ఒక టైర్2 టైర్ 3 రీజియన్లో పనిచేసే వాళ్ళు, సో కంపెనీ స్టార్టప్ కంపెనీ కూడా అక్కడే రిజిస్టర్ చేసి ఉండాలి. సో ఇంకొకటి వచ్చేసి వీళ్ళు ఖచ్చితంగా ఒక స్టార్టప్ కంపెనీ రిజిస్టర్ చేసి ఉండాలి. అందులో డిపిఐటి రిజిస్ట్రేషన్ చాలా ముఖ్యమైనది. సో డిపిఐటి రిజిస్ట్రేషన్ అన్నది కంపెనీ ఒక పార్ట్నర్షిప్, అలానే ప్రైవేట్ లిమిటెడ్, అలానే ఎల్ఎల్పి రిజిస్ట్రేషన్ చేసినటువంటి కంపెనీకి డిపిఐటి సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డిపిఐటి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సో వాళ్ళు దీనికి అర్హులవుతారు. సో ఈ నేను చెప్పిన ఈ కండిషన్స్, అలానే ఇన్నోవేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు చేసిన ఆవిష్కరణ ఎటువంటి ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీలో ఇటువైపు ఒక డివైజెస్ని కనిపెట్టడం అయినా సరే, లేకపోతే ఒక ప్రోడక్ట్ అయినా సరే, అలానే ఒక సాఫ్ట్వేర్ అయినా సరే, ఏఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్తో కూడిన ఒక సాఫ్ట్వేర్ మీరు తయారు చేశారు, లేకపోతే ఒక ఐఓటీ డివైస్ చేశారు, లేకపోతే మీరు ఒక రోబోటిక్ డివైస్ చేశారు. సో ఇప్పుడు ఎక్కువగా పల్లెటూరులో మనం చూస్తూనే ఉంటాము, సో రోబోటిక్ డివైస్లు కూడా మనకు అగ్రికల్చర్లో ఉపయోగిస్తున్నారు. సో ఇవి వాటికి నీళ్లు చల్లడము, తర్వాత బయో ఫర్టిలైజర్స్ చల్లడము, అలానే యువత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు క్రియేషన్ అండ్ ఇన్నోవేషన్లో. సో యువతకు ఇది ఒక మంచి ఫెసిలిటీ అన్నమాట. దీన్ని వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా ఒక ఫాస్ట్గా ఒక తక్కువ స్టేజ్లోనే వాళ్ళకు ముందుకెళ్ళే ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది.
1: మీరు చెప్పిన ఈ అర్హతలు ఉన్నవాళ్ళు ఎలిత్ వీహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు వస్తే ఈ పూర్తి వివరాలతో పాటు వాళ్ళని అప్లై చేయటం కానీ వాళ్ళకి ఆ స్కీమ్ అప్లికబుల్ చేసి ఆ అమౌంట్ శాంక్షన్ ఇవన్నీ మన దగ్గర జరుగుతాయా?
0: అవును, తప్పకుండా. సో మేము ఈ ఇప్పటి వరకు ఒక 12 మంది స్టార్టప్లకు ఈ మెయిటీ జెనసిస్ గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఒక 8 స్టార్టప్స్ ఏఐఆర్ గ్రాంట్ 10 లక్షల వరకు ఇచ్చాము. అలానే ఒక 2 స్టార్టప్స్కి పైలట్ స్కీమ్ అన్నటువంటిది వాళ్ళకు సెలెక్ట్ చేయడం జరిగింది. అలానే ఒక 2 స్టార్టప్లకు ఈ ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఈ లేటెస్ట్గా ఒక ఫస్ట్ ఫేజ్లో అని చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం కూడా మేము నెక్స్ట్ మినిస్ట్రీ ద్వారా, మంత్రిత్వ శాఖ ద్వారా వెయిట్ చేస్తున్నాము. సో అది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మేము నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్తాము. సో ఇందులో ఈ స్టార్టప్స్కి వీళ్ళు మీకు ఒక ఎంక్వైరీ లాగా మీరు మా దగ్గర వచ్చినప్పుడు, నా దగ్గర ఒక ఇన్నోవేషన్ ఉంది, నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను ఇంతవరకు పనిచేశాను, ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది, లేకపోతే నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, నేను మార్కెట్లోకి వెళ్ళాలి అని చెప్పేసి మీరు మా దగ్గరికి, మా ఆఫీస్కి ఎప్పుడైనా సరే 10 to 6 రావచ్చు. సో మేము ఎలీప్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రగతినగర్ మా ఆఫీస్ అక్కడ ఉంది. సో మీరు మా ఆఫీస్కి ఎనీటైమ్, ఎనీ డే వర్కింగ్ అవర్స్లో రావచ్చు అండ్ మాతో డిస్కస్ చేయొచ్చు. ఆ తర్వాత మేము మీకు ప్రీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అనేటువంటి ద్వారా మేము మీకు సహాయపడతాము. దాని ద్వారా ఒక 3 మంత్స్ వాళ్ళకు నర్చర్ చేసి సో ఒక స్టేజ్కి వాళ్ళకి తీసుకుని వస్తాము. సో దాని ద్వారా మళ్ళీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అందులో కూడా వాళ్ళకు నెక్స్ట్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది. అంటే ఒక ఐడియా స్టేజ్ నుంచి ఎర్లీ స్టేజ్కి వచ్చిన స్టార్టప్, అలానే ఎర్లీ స్టేజ్ నుంచి నెక్స్ట్ గ్రోత్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది మన ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా.
1: ఎలీప్ వీహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహీరుల్లా గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ జాబ్స్ కోసం అని చెప్పేసి ఎక్కువ మంది ఆలోచిస్తుంటారు. సో మనకు ఇండియాలో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి.

0: సో ఇందులో ముఖ్యంగా ఇన్నోవేషన్స్ని ఒక నెక్స్ట్ స్టేజ్కి తీసుకుని వెళ్ళాలి, ఒక స్టార్టప్ లాగా మార్చాలి అని అన్నప్పుడే యూత్కి ఎక్కువగా అది ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా జాబ్స్ అనేటువంటి ఎప్పుడు క్రియేట్ అవుతాయంటే, సో మనకు యూత్ ఇన్నోవేషన్స్ని ఒక స్టార్టప్ లాగా మారినప్పుడు, సో వాళ్ళు ఒక 100,000 మందికి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో స్టార్టప్స్ అండ్ ఇలాంటి స్కీమ్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి దానికోసము. సో యూత్కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు మీ ఇన్నోవేషన్స్ క్రియేటివిటీ మీరు తీసుకొని రండి మా దగ్గర, మేము మీకు ఒక స్టేజ్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది, ఒక మంచి స్టార్టప్ని తయారు చేస్తాము, దీని ద్వారా మీరు డెవలప్ అవుతారు, నెక్స్ట్ మీకు మంచి మీరు ఉపాధి ఇచ్చే వాళ్ళలాగా క్రియేట్ అవుతారు, అలానే మన దేశ ప్రగతికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది, మన ఎకనామిక్ కండిషన్, మన కంట్రీ సూపర్ పవర్లో, అలానే 2047 వికసిత్ భారత్ మన మిషన్ అండ్ మిషన్ కూడా ఒక $1 trillion నేషన్గా కూడా మనది డెవలప్ అవడానికి చాలా చాలా దోహదపడుతుంది. థ్యాంక్ యూ.
1: జనరేషన్ నెక్స్ట్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేషన్

0: జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో స్టార్టప్స్ అండ్ ఇలాంటి స్కీమ్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి దానికోసము. సో యూత్కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు మీ ఇన్నోవేషన్స్ క్రియేటివిటీ మీరు తీసుకొని రండి మా దగ్గర, మేము మీకు ఒక స్టేజ్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది, ఒక మంచి స్టార్టప్ని తయారు చేస్తాము, దీని ద్వారా మీరు డెవలప్ అవుతారు, నెక్స్ట్ మీకు మంచి మీరు ఉపాధి ఇచ్చే వాళ్ళలాగా క్రియేట్ అవుతారు, అలానే మన దేశ ప్రగతికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది, మన ఎకనామిక్ కండిషన్, మన కంట్రీ సూపర్ పవర్లో, అలానే 2047 వికసిత్ భారత్ మన మిషన్ అండ్ మిషన్ కూడా ఒక ట్రిలియన్ డాలర్ నేషన్గా కూడా మనది డెవలప్ అవడానికి చాలా చాలా దోహదపడుతుంది. థ్యాంక్ యూ.
1: జనరేషన్ నెక్స్ట్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేషన్ స్టార్టప్ జెనసిస్ పథకం గురించి అలీప్ వీహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ జహరుల్లా గారితో డాక్టర్ సాంబశివరావు కండరాతి గారి సంభాషణ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, యువవాణి యువజనుల కార్యక్రమం.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, ఇంకా తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం సరస్సులు. ముందుగా ఉద్యోగ సమాచారం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారి సీజీఎల్ 2026 ఉద్యోగ ప్రకటన. కేంద్ర ప్రభుత్వపు నియామక సంస్థ అయిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి వారి సీజీఎల్ అంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ 2026 ప్రకటన అధికారికంగా విడుదలైంది. దీనికి సంబంధించిన వివరాలు, నియామక సంస్థ పేరు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ప్రకటన పేరు సీజీఎల్ 2026 ఫుల్ ఫామ్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ 2026. మొత్తం పోస్టులు 12,256 వరకు ఉన్నాయి, గ్రూపు బి మరియు సి పోస్టులు అన్నీ కలిపి. ఇక భర్తీ చేయబోయే ఉద్యోగాలు, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ఆడిటర్, ప్రివెంటివ్ ఆఫీసర్, ఎగ్జామినర్, సబ్ ఇన్స్పెక్టర్ సిబిఐ, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్. దరఖాస్తు విధానం, ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పంపుకోవాల్సి ఉంటుంది. విద్యార్హతల విషయానికి వస్తే, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే కొన్ని ప్రత్యేక పోస్టులకు గణితం, గణాంక శాస్త్రం వంటి విద్యల్లో ప్రత్యేక అర్హతలు కలిగి ఉండాలి. ఇక వయోపరిమితి, 18 నుండి 32 సంవత్సరాల మధ్య వయస్కులై ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయస్సులో సడలింపు వర్తిస్తుంది. ఇక పరీక్ష పద్ధతి గురించి, ఇది రెండు రకాలుగా ఉంది పరీక్ష. మొదటిది కంప్యూటర్ ఆధారిత పరీక్ష, టైర్ 1 టైర్ 2. రెండవది స్కిల్ టెస్ట్, డేటా ఎంట్రీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తులకు ప్రారంభ తేదీ 21 మే 2026. అలాగే దరఖాస్తులకు చివరి తేదీ వచ్చే నెల అంటే జూన్ నెల 22వ తేదీలోగా పంపుకోవాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా ssc.gov.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి చదువుతానండి, ssc.gov.in. మీరింతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు. ఇప్పుడు ఒక సినిమా పాట.

బద్రి చిత్రం నుంచి రమణ గోగుల సునీత పాడిన ఒక మంచి పాట విన్నారు కదా. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం సరస్సులు, లేక్స్ గురించిన సమాచారం. సరస్సు, ఇది నాలుగు వైపులా భూమిచే ఆవరించబడి కొంత లోతుగా ఉండి ఒక హెక్టారు కన్నా ఎక్కువ వైశాల్యం కలిగిన నిశ్చలమైన నీటి భాగాన్నే సరస్సు అంటారు. ఇది చెరువుల కన్నా లోతుగా సహజంగా లేదా కృత్రిమంగా ఏర్పడతాయి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ముఖ్యమైన సరస్సుల గురించిన సమాచారం తెలుసుకుందాం. కొల్లేరు సరస్సు, ఇది పశ్చిమ గోదావరి మరియు ఏలూరు జిల్లాలలో విస్తరించి ఉన్న సహజ సిద్ధమైన మంచినీటి సరస్సు. ఇది లక్షలాది పక్షులకు ఆశ్రయం కల్పిస్తూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. దీని విస్తీర్ణం 250 నుంచి 340 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇక రెండవ సరస్సు పులికాట్ సరస్సు.

0: దీని గురించి తెలుసుకోబోయే ముందు ఒక ప్రకటన విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రకటనలు విన్నారు. ఈనాటి తెలుసుకుందాం రండిలో సరస్సుల గురించిన సమాచారం తెలుసుకుంటున్నాము. రెండవది పులికాట్ సరస్సు. ఇది ఆంధ్ర మరియు తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ప్రసిద్ధ ఉప్పునీటి సరస్సు. దీని యొక్క అసలు పేరు ప్రళయ కావేరి కాగా, కాలక్రమంలో ఇది పులికాట్ సరస్సుగా మారింది. తిరుపతి జిల్లాలో ఇది దాదాపుగా 250 చదరపు కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంది. వర్షాకాలంలో ఇది ఇంకా ఎక్కువగా, అంటే 460 చదరపు కిలోమీటర్ల వరకు పెరుగుతుంది. భారతదేశపు కోరమండల తీరంలో చిల్కా సరస్సు తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద సరస్సు ఈ పులికాట్ సరస్సే అని చెప్తారు. ఇక శ్రీహరికోట ద్వీపం పులికాట్ సరస్సును బంగాళాఖాతం నుంచి వేరు చేస్తుంది. పులికాట్ సరస్సుకు దక్షిణపు ఒడ్డున తమిళనాడు రాష్ట్రంలోని తిరువల్లువర్ జిల్లాలో పులికాట్ అనే పట్టణం ఉన్నది. ఇక్కడ ప్రసిద్ధ పులికాట్ పక్షుల సంరక్షణ కేంద్రం, బర్డ్ శాంక్చురీ ఉంది. ఇక మూడవది, ఇది తెలంగాణ రాష్ట్రంలోది హుస్సేన్ సాగర్. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో ఉన్న ఒక ప్రసిద్ధ మానవ నిర్మిత సరస్సు ఇది. దీనిని 1562 సంవత్సరంలో ఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలనా కాలంలో హజరత్ హుస్సేన్ షావలీ దీనిని నిర్మించారు. ఇది దాదాపుగా 5.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ హుస్సేన్ సాగర్ సరస్సు మధ్యలో ఉన్న జిబ్రాల్టర్ రాకపై 1992 సంవత్సరంలో 58 అడుగుల ఎత్తైన భారీ ఏకశిలా బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ సరస్సు చుట్టూ ఉన్న కట్టను ట్యాంక్ బండ్ అని పిలుస్తారు. ఇక్కడ పర్యాటకులను విశేషంగా ఆకర్షించే నెక్లెస్ రోడ్ మరియు లుంబినీ పార్క్ వంటివి ఉన్నాయి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద కృత్రిమ సరస్సులలో ఒకటిగా ఈ హుస్సేన్ సాగర్ పేరు పొందింది. దీని యొక్క గుండె ఆకారపు నిర్మాణం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణగా చెప్తారు. మరిన్ని విశేషాలు వినబోయే ముందు ఈ ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రకటన విన్నారు. ఇప్పుడు భారతదేశంలోని కొన్ని ముఖ్యమైన సరస్సులు. ఉలార్ సరస్సు, ఇది భారతదేశంలోనే పెద్ద మంచినీటి సరస్సు. జమ్మూ కాశ్మీర్లోని జీలం నదిలో ఈ సరస్సు ఏర్పడింది. ఇక రెండవది దాల్ సరస్సు. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఉన్న ఈ సరస్సును కాశ్మీర్ కిరీటంలో రత్నం అని పిలుస్తారు. హౌస్ బోట్లు, అందమైన తోటలకు ఇది ప్రసిద్ధి చెందింది. మూడవది చిల్కా సరస్సు. భారతదేశంలోని అతి పొడవైన ఉప్పునీటి సరస్సు చిల్కా సరస్సు. ఇది ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. అనేక పక్షులకు మరియు డాల్ఫిన్లు చేపలకు ప్రసిద్ధి. ఇక నాలుగవది వేంబనాడ్ సరస్సు. కేరళ రాష్ట్రంలో అతి పొడవైన సరస్సు. ఇక్కడ నెహ్రూ బోట్ రేస్ అనేది ప్రసిద్ధి చెందింది. ఇక చివరిది ఐదవది సాంబార్ సరస్సు. రాజస్థాన్ రాష్ట్రపు భారతదేశంలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సు సాంబార్ సరస్సు అని చెప్తారు. మీరింతవరకు సరస్సుల గురించిన సమాచారం విన్నారు. ఇన్నాటి

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం సాయంత్రం 8:15 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

0: భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయత, చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్నో పాత జ్ఞాపకాలు, ఇంకా రేడియోతో మా అనుబంధం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కర్నూలు ఆకాశవాణి కేంద్రం నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచీకరణలో భాగంగా ఆకాశవాణి మన బానిగా వాణిగా ప్రపంచంలో నలుమూలలా మనం ఎక్కడున్నా మన రేడియో ప్రసారాలను ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఈ పరంపరలో మన ఆకాశవాణికి చెందిన విశేష శ్రోతలు ఆకాశవాణితో వారికున్న అనుబంధాన్ని పంచుకునేందుకు మన కర్నూలు ఆకాశవాణి కేంద్రానికి విచ్చేస్తున్నారు. వారిలో ముఖ్యమైన వారు డాక్టర్ సక్కిరి భాస్కర్ గారు, మరొక శ్రోత వచ్చేసి శ్రీ మర్యాదాస్ గారు. వీరి గురించి ముందుగా తెలుసుకుందాము. డాక్టర్ సక్కిరి భాస్కర్ గారు, వీరు చిన్నప్పటి నుంచి రేడియో ప్రసారాలు వింటూ ఉన్నారు. ఉదయము వందే మాతరం గీతంతో మొదలుకొని రాత్రి ప్రసారాలు పూర్తయ్యేపటి వరకు, జై హింద్ అని చెప్పేంత వరకు దాదాపు అన్ని కార్యక్రమాలు వింటూ ఉన్నారు. వీరికి రేడియో పట్ల ఎంత మక్కువ ఉందో, వీరు రేడియోలో ప్రసారమయ్యే ప్రసార వివరాలు మొదటి నుంచి చివరి వరకు రాసుకుంటారట. అలాగే 1993లో వీరు స్వదస్తూరితో రాసుకున్న ప్రసార వివరాలు జాబితా మన కేంద్రానికి తీసుకుని వచ్చారు. అది చూస్తే ఇంకా చాలా విస్మయం కలుగుతా ఉంది. వీరు ఆకాశవాణి పట్ల ఎంత అభిమానం ఉందో అవగతం అవుతుంది. విద్యార్థి దశ నుంచే సినిమా పాటలతో పాటు జానపద గీతాలు, లలిత గీతాలు, బాల గీతాలు, కోలాట పాటలు, రంగస్థలము, జానపదాలు, ఇలా రకరకాల పాటల్ని రేడియోలో వింటూ రాసుకునేవారట. ఈ రాసుకున్న పాటలు తిరిగి మరోసారి ప్రసారమైనప్పుడు వాటిని సరిచూసుకోవడం వీరికి ఒక నిత్య కృత్యంగా మారిందని తెలియజేస్తున్నారు. ఆ పాటలు రాసుకుంటూ దాదాపు 2000 పాటలు తయారు చేశారట. వాటిలో ఎక్కువ భాగం ఘంటసాలవే అని చెప్తా ఉన్నారు. అలా రాసుకున్న పాటలతోనే వీరు తెలుగులో PhD పరిశోధన చేసి శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి 2020లో PhD పట్టాను అందుకున్నారు. ఇక వీరు ప్రస్తుతం ప్రభుత్వ విద్యాశాఖలో ఉన్నతమైన ఉద్యోగంలో విధులు నిర్వహిస్తున్నారు. ముందుగా వారిని పలకరిద్దాం. నమస్కారం అండి, డాక్టర్ సక్కిరి భాస్కర్ గారు.
1: నమస్కారం సార్.
0: రేడియోతో మీకున్న అనుబంధం గురించి చాలా గొప్పగా తెలుసుకున్నామండి. మన కర్నూలు ఆకాశవాణికి నిజంగా చెప్పాలంటే 15 లక్షలకు పైగా శ్రోతలు ఈ రోజుకు ఉన్నారండి. ఇక కర్నూలు ఆకాశవాణి కేంద్రము జడ్చర్ల అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలు మొత్తం కవర్ చేస్తా ఉందండి. ఇక్కడి నుంచి జడ్చర్ల వరకు అంటే 120 కిలోమీటర్లు వస్తుంది. అలాగే రాయచూరు, మాన్వి, బళ్ళారిలో కూడా మన ప్రసారాలు వినిపిస్తా ఉన్నాయి. ఇటు చూస్తే ఒకవైపు నంద్యాల, చాగలమర్రి, ఆలగడ్డ ఇటువంటి అంటే కడప స్టేషన్ వరకు మన కార్యక్రమాలు వినపడతా ఉన్నాయి. ఇక ఇటు చూస్తే డోను, గుత్తి వరకు కూడా మన కార్యక్రమాలు వినవచ్చు. మీకున్న అనుభవం గురించి మా శ్రోతలు కాస్త తెలియజేస్తారా? పైగా మీరు జానపద రంగస్థల కళాకారులు కూడా, మరి వాటిని కూడా మాకు పరిచయం చేయండి.
1: రేడియోతో నా అనుబంధం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఉందండి. మా ఇంట్లో ఎప్పుడు ఒక రేడియో ఆన్లో ఉండేది. మా అన్నగారు మాకు ఒక రేడియోను ఇచ్చారు ఒకప్పుడు చిన్నప్పుడు. అది దాదాపు 1993 అనుకుంటాను. అప్పుడు నేను 10వ తరగతి చదువుతున్నాను సార్. రేడియో పాటలంటే పాట అంటే రేడియో అని, రేడియో అంటే పాట అని అప్పటి నా నిర్వచనం. పాట అంటే రేడియో, రేడియో అంటే పాట. ఆ తర్వాత పాటల మీద ఎక్కువ అభిమానం కలిగి రేడియోలో వచ్చే పాటలే పాటలు, ఇంకే పాటలు అప్పటికే మేము వినలేదు. కాబట్టి రేడియోను మేము నిత్య కృత్యంగా చేసుకున్నాం. నిజానికి నా ఉద్దేశంలో, నా వ్యక్తిగతంగా రేడియో నాకు ఒక ఆత్మీయ నేస్తం. ఎప్పుడు నా వెంట ఒక

0: ట్రాన్సిస్టర్ ఉండేదండి. ఎప్పుడు ఆ పొలానికి వెళ్ళినా కూడా ఆ ట్రాన్సిస్టర్ తీసుకుని వెళ్లేవాడిని, దానికి ఒక బెల్ట్ వేసుకుని భుజానికి వేసుకుని తగిలించుకునేవాడిని. కాబట్టి రేడియోతో చాలా అనుబంధం ఉంది. ఉదయం 5:55 రేడియో ఆన్ చేస్తే వందే మాతరం అని మొదలుకొని ప్రసారాలు పూర్తయ్యేదాకా మళ్ళీ 11:40 రెండో ప్రసారాలు మొదలైతాయి. అప్పుడు ఆ తర్వాత 1:10 పాడి పంట వినుకుంటూ పొలాలు పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇలా మా అమ్మ, మా పిల్లలు, మా అన్న తమ్ముళ్ళందరు కలిసి ఆ రేడియోను మేము బాగా వినేవాళ్ళం సార్.
1: ఇకండి, మీరు రేడియో వింటూ పెరిగారు, రేడియో వింటూ మీరు రేడియోలో పాటలపై పరిశోధన చేసి పిహెచ్డి పట్టా కూడా పొందారని చెప్పారు. మరి ఉద్యోగంలో కూడా ఉన్నారు, తర్వాత మిమ్మల్ని రంగస్థలి, తర్వాత జానపద, తర్వాత నాటక రంగం వైపు కూడా మీరు అడుగులు వేశారని చెప్పారండి.
0: నిజం.
1: మచ్చుకు ఒక ఏదైనా ఒక సన్నివేశం మాకు వినిపించగలరా అండి?
0: సంతోషం సార్, రేడియోకు శ్రోతగా నన్ను ఇలా పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. దుర్యోధనుని పాత్ర అందరూ విని ఉంటారు సార్, అయితే శకుని పాత్ర నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నా సార్. శకుని పాత్ర ఒక ప్రత్యేకమైనది. లేదు, నీ ఊహ సరికాదు, పరమ పురుషులకు ప్రాప్తించు అనాయాస మరణము అమరలోక నివాసము ఈ పాండవ హతకులకు అంత సులభముగా లభించరాదు. చేసిన దోషము ప్రతి నిమిషము తలచి తలచి తమ దుష్కృత్యములకు తామే వగచి వగచి కృషించి కృషించి నశించవలే. లేదా నీ కాజన్మాంతము దాసాన దాసులై నడపింగులవలే మనుగడ సాగించవలే. వాడు పేరుకు ధర్మరాజే గాని పెను వేపవిత్తు, వ్యసనపరుడు, జూదరి, ఆమిషతోనే వారిని హస్తినకు రావించి పాచికలాడించి ఓడించి సర్వము హరించి నీ నిండు కొలువున కాకుమతి పాంచాలిని ఈడ్పించి వల్వలుడ్పించి వివస్త్రను గావించి విగతమానవతిగా నిలిపి నీవు నీ శతసోదరులు నీ యశోరక్షకుడైన ఈ రాధేయుడు తక్కుంగల నీ స్వజన బంధుమిత్ర సామంత ప్రజా సముదాయమెల్లరూ గెలిచేసి గొల్లు నన్నవ్వాలి. పాండవుల పంచ ప్రాణములు విల విల విల పోవాలి. అయ్యారే, నాటి మేనల్లోని పరాభవమునకు మామ శకుని చెల్లించిన పరిహారం ఇదా? హురే హురే అని సమస్త లోకము హర్షధ్వానములు సలుప నా చరిత్ర భారతీతిహాస పుటలపై సువర్ణాక్షరములతో లిఖించబడినట్లా పగ తీర్చనిచో. నేను నీ మేన మామ శకునినే కాను, నీ తల్లి గాంధారీదేవి తోడబుట్టిన వాడనే కాను. ధన్యవాదాలు సార్.
1: చాలా సంతోషం అండి. నిజంగా మీరు నాటక రంగంలో ఇంత విశేషమైన పట్టు ఉందని మాకు తెలియదు. రేడియో శ్రోతగా మీరు ఎదిగారు, రేడియోనే మీకు భృతి కలిగించిందని చెప్పారు. అది చాలా సంతోషం అండి. ఎందుకంటే 2000 పాటలు రేడియోలో విని దానిపై పరిశోధన చేసి ఇక విద్యాశాఖలో ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ మరి రేడియో పట్ల మీకున్న అనుబంధాన్ని మా శ్రోతలతో పంచుకున్న తీరును బట్టి ఎంతో సంతోషంగా ఉందండి. ఇక మీలాంటి శ్రోతలు మరొక్కరు కూడా రేడియో కేంద్రంలో ఉన్నారు.
0: చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా సార్?
1: చెప్పండి.
0: ఎంత గ్లోబలైజేషన్ జరిగినా కూడా రేడియోకి సాటి రావు, ఎన్ని ఛానళ్లన్నా రానివ్వని గాక. ఏ ప్రాంతంలో అయినా నెట్ ఉన్నా నెట్ లేకపోయినా రేడియోని ఖచ్చితంగా వింటారు, వినాలని నేను ఒక రెగ్యులర్ రేడియో శ్రోతగా శ్రోతలందరినీ కోరుతున్నాను సార్.
1: ధన్యవాదాలండి డాక్టర్ సకీర్ భాస్కర్ గారు.
0: ధన్యవాదాలు సార్.
1: ఇక మరొక శ్రోత అండి, శ్రీ మర్యాదాస్ గారు ఉన్నారు. వీరు వచ్చేసి రేడియోతో నా అనుబంధం అనే కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఈ పరంపరలో భాగంగా వీరి గురించి మన రేడియో శ్రోతలకు పరిచయం చేయవలసిన ఆవశ్యకత ఉందండి. చిన్నప్పటి నుంచి రేడియో వింటూ రేడియోకు ఉత్తరాలు రాస్తూ ఉన్న సీనియర్ శ్రోత వీరు. వీరి పేరు మర్యాదాస్ గారు. వీరు విద్యార్థి దశ నుంచే రేడియో వింటూ ఉన్నారట. ఇక రేడియోలో ప్రసారమయ్యే ఎన్నో రకాల విద్యా కార్యక్రమాలు వింటూ రేడియోలో ప్రసారమయ్యే ఉద్యోగ వార్తలు వినడం ద్వారా బ్యాంకు ఉద్యోగానికి దరఖాస్తు చేసి ఉద్యోగంలో చేరారు అని చెప్తా ఉన్నారు. వీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేశారు. ఇక ఇప్పటికీ రేడియో వింటూ ఉన్నారు. ఇక వీరు ఉన్నత విద్యలకై శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎంఏ పట్టాను పుచ్చుకున్నారు. ఇక ఈ ఎంఏ పట్టాను పుచ్చుకునే సమయంలోనే మన ఆకాశవాణి గ్రేడ్ 1 వ్యాఖ్యాత అయినటువంటి పుష్పరాజు గారు, ఈ మర్యాదాస్ గారు ఒకే రూమ్ లో

0: విద్యాభ్యాసాన్ని అభ్యసించారట. ఇక రాత్రి వేళల్లో వీరు ఘంటసాల గారి గానామృతం నుంచి వెలువడిన పాటలు వింటూ ఆ పాటల్ని మననం చేసుకుంటూ పాటల్ని పాడుకుంటూ ఉండేవారట. ఆకాశవాణి వ్యాఖ్యాతగా ఉద్యోగం చేయాలని ఎంతో ఆశగా ఉండగా ఈలోగు బ్యాంకు ఉద్యోగం రావడంతో అందులో స్థిరపడిపోయారు అని చెప్తా ఉన్నారు. ఇక ఈ పరంపరలో పుష్పరాజు గారిని వీరు ఎంతో మననం చేసుకుంటా ఉన్నారు. అనంతపురంలో పుష్పరాజు గారు వ్యాఖ్యాతగా పనిచేశారు, ఆ తర్వాత కడపలో వ్యాఖ్యాతగా పనిచేశారు. ఇక వీరి మాటల్లో రేడియోతో వీరి అనుబంధం గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం అండి మరేదాస్ గారు.
1: నమస్కారం.
0: మీ అనుబంధాన్ని మా శ్రోతలకు కాస్త తెలియజేస్తారా?
1: తప్పకుండా సార్, నేను నా 5th క్లాస్ 6th క్లాస్ చదివేటప్పటి నుంచే రేడియో వినడము అలవాటుగా చేసుకున్నాను. అయితే ఆ రోజుల్లో రేడియో మనకు అందుబాటులో ఉండేది కాదు. కాకపోతే మా సర్పంచ్ వాళ్ళు మార్నింగ్ ఇట్లా పెట్టేవాళ్ళు. యాక్చువల్గా పంచాయతీది అది అందరూ ఊరు వాళ్ళంతా వినాలనే అప్పుడు గవర్నమెంట్ అది మనకు అది సౌలభ్యం కల్పించింది. రేడియో కొనడం అనేది అదొక నా జీవిత సాఫల్యంలాగా అనుకునేవాడిని. రేడియో ఎప్పుడు కొంటానో అని అనుకునేవాడిని. కానీ తర్వాత రోజులు గడిచిపోయాయి, రేడియో వచ్చింది, తర్వాత నాకు ఇష్టమైన పాటలు అవి ఇవి ఏవి వచ్చినా, ప్రోగ్రామ్స్ మన విద్యా సంబంధించిన ప్రోగ్రామ్స్ వచ్చినా, నాటికలు లేకపోతే సినిమాలు ఆడియో అవన్నీ వేస్తుంటే అవన్నీ మిస్ కాకుండా వినేవాళ్ళము రేడియో మన చేతికి వచ్చాక. తర్వాత మా చెల్లెలకు మ్యారేజ్ చేస్తే ఆ మ్యారేజ్లో గిఫ్ట్గా మా బావమరిదికి అంటే మా చెల్లెల భర్తకు రేడియో ప్రజెంట్ చేశాము. నాకు ఇంక వేరే గిఫ్ట్ ప్రజెంట్ చేయాలనే అనిపించలే, రేడియో ఇస్తే అది చాలా గొప్ప గిఫ్ట్ అనుకున్నాను నేను. రేడియో ఇచ్చాము. ఆ రోజుల్లో రేడియో కూడా లైసెన్స్ ఉండేది, 17 రూపాయలు రేడియో లైసెన్స్ కట్టాను నేను. ఇంకా మా అమ్మ నాన్న వాళ్ళు 17 రూపాయలు ఎందుకు రా లైసెన్స్ అనేవాళ్ళు, కానీ తప్పదు 17 కాకుంటే 34 రూపాయలు పోయింది కానీ రేడియో ఉండాలి అనే వాదన నేను. రేడియోకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని అనమాట. ఇంకా తర్వాత ఈ భగవద్గీత, తర్వాత అందరు మంచి మంచి గాయకులు పాడే పాటలు పద్యాలు నాటికలు అన్నీ వినేవాడిని. విని ఈ మన టేప్ రికార్డర్స్ ఇవన్నీ వచ్చేసాయి. అప్పటికి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా మేము అశ్రద్ధ చేస్తే కూడా రేడియోకి మాత్రము ఉన్న ఇంపార్టెన్స్ పోలేదు.
0: తర్వాత అండి సార్, రేడియో యొక్క ప్రాముఖ్యత గురించి చాలా బాగా తెలియజేశారు
1: సార్.
0: ఇక మీరు స్వయంగా జానపద కళాకారులు అని చెప్పారు, తర్వాత రంగస్థలి కళాకారులు, తర్వాత అలనాటి మధుర గీతాలు అంటే మీకు ఎంతో ఇష్టము అని చెప్పారు.
1: ఆ ప్రోగ్రామ్ కోసం నైట్ 10:30-11 వరకు వెయిట్ చేసి ఆ ప్రోగ్రామ్ అంతా విని అందులో వచ్చే పాటలన్నీ విని స్పాట్ లైట్ అంతా అయిపోయిన తర్వాత పడుకునేవారు.
0: ఇక మీరు పుష్పరాజు గారు ఒకే రూమ్మేట్స్ అయి ఉండడం, చదువుకునే రోజుల్లో ఘంటసాల గారి పాటలు ఖచ్చితంగా మీరు మీరే ప్రాక్టీస్ చేసుకునేవారని కూడా చెప్పారు. మరి మా శ్రోతల కోసము మీరు ఒక పాటను వినిపించండి.
1: ఇల్లాలి గొప్పతనాన్ని గురించి ఘంటసాల మాస్టర్ పాడిన పాట నేను ఒకసారి మీకు వినిపించాలనుకుంటున్నాను.

0: చాలా చక్కగా పాడారండి. ఈ వయసులో కూడా మీరు ఈ కళారంగంలో లేకపోయినప్పటికీ జనరల్ మేనేజర్ హోదా స్థాయిలో మీరు బ్యాంకులో రిటైర్డ్ అయినప్పటికీ కూడా ఇంకా ఈ కళ మీలో జీర్ణమయ్యి ఉందని చెప్పకనే చెప్పారండి. మరి ఈరోజు మా రేడియో స్టేషన్కి వచ్చి డాక్టర్ సకీర్ భాస్కర్ గారు, ఇక మర్యాదాస్ గారు, మీరు రేడియోతో ఉన్న మీ అనుబంధాన్ని మాతో మా శ్రోతలతో పంచుకున్నందుకు మా ఆకాశవాణి తరపున మీ ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి.
1: నమస్కారం.
2: నమస్కారం సార్. మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రేడియోతో నా అనుభవాలు విద్యాశాఖ ఉన్నతాధికారి డాక్టర్ సక్కిరి భాస్కర్, విశ్రాంత చీఫ్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీ పి మరేదాస్ గారితో ప్రత్యేక పరిచయం విన్నారు. పరిచయకర్త, కార్యక్రమ నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ, విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

0: The voice that awakens the nation. The voice that witnessed a freedom struggle. The voice which have been touching our hearts and memories. The voice that reminds us our history. The voice connecting different languages across India. The voice preserving our arts and traditions. And this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate.
1: సమయం 8:30 వస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.
2: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రాష్ట్ర హైకోర్టులు తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోగా వెలువరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఏడాది వర్షాకాలంలో దేశంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ ఆదివారం ప్రసారమవుతుంది. ఐపీఎల్లో భాగంగా చండీగఢ్లోని ముల్లన్పూర్ వేదికగా గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య 2 క్వాలిఫైయర్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. మయన్మార్ అధ్యక్షుడు మిన్ ఆంగ్ లైన్ రేపటి నుంచి 3 వరకు భారత్లో పర్యటిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై మిన్ ఆంగ్ చర్చిస్తారని తెలిపారు. భారత్ చైనా సరిహద్దు వ్యవహారాలపై ఇటీవల జరిగిన వర్కింగ్ మెకానిజం సమావేశంపై జైస్వాల్ మాట్లాడుతూ చర్చలు నిర్మాణాత్మకంగా భవిష్యత్ దృష్టితో సాగాయని అన్నారు. సరిహద్దుల నిర్ధారణ నిర్వహణ యంత్రాంగ నిర్మాణం సరిహద్దు సహకారానికి సంబంధించిన అంశాలపై ఇరుపక్షాలు చర్చించాయని ఆయన తెలిపారు. సరిహద్దు నదులపై తదుపరి నిపుణుల స్థాయి యంత్రాంగ సమావేశాన్ని కూడా త్వరితగతిన నిర్వహించేందుకు భారత్ సిద్దంగా ఉందని రణధీర్ జైస్వాల్ తెలియజేస్తూ
3: The President of Myanmar is visiting India on an official visit. He'll be meeting our Prime Minister where both leaders will discuss as to how to strengthen, as to how we can, the two countries can together strengthen their economic ties as well. All issues that form part of the gamut of relations between Myanmar and India will come up for discussion and our idea would be as to how we take our ties, civilizational ties, friendly ties with Myanmar forward.
2: రాష్ట్ర హైకోర్టులు తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోగా వాటిని వెలువరించాలని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. తీర్పులు వెలువరించడంలో ఆలస్యం అనేది వ్యాజ్యదారులకు పోడ్చలేని నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొంది. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసులలో వేగవంతమైన నిర్ణయాలు అవసరమని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఉత్తర్వులను అదే రోజు వెలువరించాలని, ఒకవేళ వాటిని రిజర్వ్ చేస్తే మరుసటి రోజు వెలువరించి అప్లోడ్ చేయాలని తెలిపింది. బెయిల్ లేదా శిక్ష నిలుపుదల ఉత్తర్వును వెలువరించిన వెంటనే జైలు అధికారులకు తెలియచేయాలని, విచారణలో ఉన్న దోషిని వీలైతే అదే రోజు లేదా మరుసటి రోజు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పలు అంశాలపై హైకోర్టులకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ ఏడాది దేశంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ సంవత్సరం రుతుపవనాల రాక వర్షపాతానికి సంబంధించిన వివరాలను ఈరోజు న్యూఢిల్లీలో ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర పాత్రికేయులకు వివరిస్తూ, ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సీజన్లో ఈశాన్య భారతదేశంలో వర్షపాతం సాధారణంగా మధ్య దక్షిణ ద్వీపకల్ప వాయవ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశముందని ఆయన తెలిపారు. జూన్ నెలలో దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. జూన్ నెలలో ఉత్తర్ప్రదేశ్, హర్యానా, పంజాబ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్లోని అనేక ప్రాంతాలలో సాధారణం కంటే అధిక వడగాలుల పరిస్థితులు ఏర్పడతాయని ఆయన వివరిస్తూ,

0: फर्स्ट जून से 30 सितंबर के बीच में जो टोटल रेनफॉल होता है कंट्री एज ए होल वो सामान्य से नीचे रहने का संभावना है। और देश के विभिन्न प्रांत की बात करें तो साउथ इंडिया का कुछ हिस्से जैसे कि ईस्टर्न पार्ट्स और सम पार्ट्स ऑफ नॉर्थ ईस्टर्न स्टेट्स, सम पार्ट्स ऑफ नॉर्थ वेस्ट इंडिया जैसे कि जम्मू कश्मीर, लद्दाख एंड एडजेसेंट एरियाज, वहां नॉर्मल से एबव नॉर्मल रेनफॉल हो सकता है। ईस्टर्न पार्ट ऑफ साउथ इंडिया, सम पार्ट्स ऑफ नॉर्थ वेस्टर्न इंडिया, नॉर्थ ईस्टर्न स्टेट्स और वेस्ट सेंट्रल इंडिया के कुछ हिस्सा में वहां नॉर्मल से एबव नॉर्मल रेनफॉल हो सकता है।
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధానమంత్రి ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, తిరిగి రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్టాల్లోని అన్ని ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారం కానుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు తగినంత ఉన్నాయని, అన్ని రిఫైనరీలు గరిష్ట స్థాయిలో పనిచేస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖ సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ, ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు సుమారు 92,000 మెట్రిక్ టన్నులతో అత్యధిక స్థాయిలో ఉందని తెలిపారు. ఏ ఎల్పీజీ పంపిణీ కేంద్రంలోనూ నిల్వల కొరత నమోదు కాలేదని ఆమె పేర్కొంటూ,
2: सरकार सभी घरों तक एलपीजी सिलेंडर्स की उपलब्धता और डिलीवरी सुनिश्चित कराने के लिए हर संभव प्रयास कर रही है. इसके साथ सरकार सभी पेट्रोल पंप पर पेट्रोल और डीजल की आपूर्ति सुनिश्चित करने के लिए भी प्रयासरत है. इसलिए अफवाहों पर ध्यान न दें और अपने दैनिक उपयोग में ऊर्जा को बचाने का हर संभव प्रयत्न करें. बल्क और इंडस्ट्रियल कंज्यूमर्स से अपील है कि वो ऑथराइज प्रोक्योरमेंट चैनल से ही डीजल की खरीद करें.
1: ఈ సమావేశంలో ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఉపేష్ కుమార్ శర్మ మాట్లాడుతూ, నావికుల సంక్షేమం, నిరంతరాయ సముద్ర కార్యకలాపాలను నిర్ధారించడానికి తమ మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత మిషన్లు, సముద్ర రంగ భాగస్వాములతో సమన్వయం కొనసాగిస్తోందని తెలిపారు. నిపోస్ కెరోజ్ అనే ముడి చమురు ట్యాంకర్ వాణిజ్య నౌక హార్మోజ్ జలసంధిని సురక్షితంగా దాటిందని, అది జూన్ 3వ తేదీన విశాఖపట్నం చేరుకుంటుందని ఆయన తెలియజేశారు. ఈ నౌక సుమారు 270,000 మెట్రిక్ టన్నుల ముడి చమురును తీసుకువెళ్తోందని ఆయన తెలియజేశారు. పరీక్షల మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని, అర్హులైన విద్యార్థులకు రక్షణ కల్పిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హామీ ఇచ్చారు. ఈరోజు డీడీ న్యూస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రశ్నపత్రాల లీకేజ్ ఘటన అత్యంత దురదృష్టకరమని అన్నారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా పునఃపరీక్షల ప్రక్రియను సరైన క్రమ పద్దతిలో నిర్వహిస్తామని తెలిపారు. దీనిని సజావుగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అధికారులు పరీక్ష రద్దు చేశారని, నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ పరీక్షల వ్యవస్థలో నిష్పక్షపాతాన్ని కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పరీక్షా ప్రక్రియపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించడానికి సాధ్యమైన అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి తెలియజేశారు. ఐపీఎల్లో భాగంగా న్యూ చండీగఢ్లోని ముల్లాన్పూర్ వేదికగా క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించి 9 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు నష్టపోయి 100 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్కు చేరుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1092.05 పాయింట్ల నష్టంతో 74,775 వద్ద, నిఫ్టీ 359.40 పాయింట్ల నష్టంతో 23,547 వద్ద నిలిచాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 95.05గా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $91.40 వద్ద కొనసాగుతూ ఉండగా, బంగారం ఔన్స్ $4,530 వద్ద ట్రేడ్ అవుతోంది. భారత్ 2047 నాటికి అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా మారేందుకు క్షేత్రస్థాయిలో వ్యక్తులను శక్తివంతం చేయడం ఎంతో అవసరమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ అన్నారు. ఈరోజు గౌహతిలోని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సేవాసే సమృద్ది పేరుతో పంచాయతీల ద్వారా మెరుగైన సేవలు అందించడంపై

0: పంతీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, రాష్ట్రానికి దేశానికి సాధికారత కల్పించాలంటే గ్రామ స్థాయిలో పౌరులకు సాధికారత కల్పించడం అవసరమని స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట హైకోర్టులు తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోగా వెలువరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఏడాది వర్షాకాలంలో దేశంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ ఆదివారం ప్రసారమవుతుంది. ఐపీఎల్లో భాగంగా చండీగఢ్లోని ముల్లన్పూర్ వేదికగా గుజరాత్ టైటన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య 2వ క్వాలిఫైయర్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి ఫిలిం గీతాల కార్యక్రమానికి శ్రోతలం అందరికీ స్వాగతం పలుకుతోంది. మీ ఆకాశవాణి ఎఫ్ఎం మార్కాపురం 101.5. ముందుగా మీరు వినబోతున్న ఈ గీతాన్ని పాడుతున్నవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రం తూర్పు పడమర. డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి సాహిత్యానికి రమేష్ నాయుడు స్వరాలు కూర్చారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత వినయబోయే పాట అంకుశం. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి కలిసి పాడుతున్నారు. మల్లెమాల సాహిత్యం, సత్యం సంగీతం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: 101.5 మెగాహెడ్స్ ఆకాశవాణి ఎఫ్ఎం మార్కాపురం కేంద్రం ద్వారా మీరు వింటున్నారు చిత్రమంజర్లో ఫిలిం గీతాలు. తర్వాత వినండి చిత్రం సిరిసిరి మువ్వ. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. వేటూరి సాహిత్యానికి కెవి మహాదేవన్ స్వరాలు కూర్చారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రమంజర్లు, తర్వాత కుంకుమ తిలకం. ఈ చిత్రం కోసం కేజేఎస్ దాస్, పి సుశీల పాడుతున్న పాట. గోపి సాహిత్యం, సత్యం సంగీతం.

చిత్రమంజరి ఈ కార్యక్రమంలో ఫిలిం గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. తిరిగి ఈరోజు రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ప్రసారమయ్యే పాటకు వేలాయిరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమంలో శ్రోతలు మరిన్ని ఫిలిం గీతాలు వినగలరు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం రాత్రి 9 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా ఆంగ్లంలో వార్తలు, అనంతరం స్పాట్లైట్ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం ఇప్పుడు ప్రసారమవుతుంది. శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా పంపిన పాటలు. తొలిసారిగా వినబోతున్న ఈ పాటను కోరుతున్నవారు వాట్సాప్ ద్వారా కృష్ణవేణి, త్యాగులు, రఘు, నాగలక్ష్మి వీరు పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. స్వరాజ్యం చిత్రం నుండి కాలేజీ కుర్రవాడ అనే పాటను కోరారు. చిత్రం అయితే ఉందండి, ఆ పాట అయితే ప్రస్తుతానికి అందుబాటులో లేదు. ఈ పాటకు బదులుగా అదే చిత్రం నుంచి మంచు కన్నా చల్లనిది అని ఒక పాట ఉంది, మంచి పాట అది కూడా. అదే చిత్రం నుంచి వారు కోరిన పాటను ప్రసారం చేస్తున్నాం. రాజేశ్వరరావు, శైలజ పాడారు ఈ పాట. కృష్ణవేణి గారు, మీకోసం, మీ ఫ్యామిలీ కోసం స్వరాజ్యం చిత్రం నుంచి ఈ పాట వినేయండి మరి.

శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం పాటకు వేలాయరాలో సినిమా పాటలు వింటున్నారు. తర్వాత ఈ వాట్సాప్ సందేశాన్ని పంపిన వారు మాధవి ఆంజనేయులు. వీరు తెలంగాణ రాష్ట్రం భూదాన్ పోచంపల్లి నుంచి. అగ్నిపర్వతం చిత్రంలో ఇదే రగులుతున్న అగ్నిపర్వతం పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం. మాధవి గారు, మీకోసం మీ ఫ్యామిలీ కోసం ఈ పాట వినండి.

వాట్సాప్ సందేశం ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం పాటకు వేలాయరాలో మీరు సినిమా పాటలు వింటున్నారు. తర్వాత ఈ సందేశం వాట్సాప్ ద్వారా పంపించిన వారు హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ. వీరు కోరుతున్న పాట విచిత్ర దాంపత్యం చిత్రంలో పండిత నెహ్రూ పుట్టినరోజు. ఈ పాటను పాడిన వారు పి సుశీల మరియు బృందం. సంతోష్ గారు, మీకోసం మీ ఫ్యామిలీ కోసం విచిత్ర దాంపత్యం చిత్రం నుండి ఈ పాట ప్రసారం చేస్తున్నాం, వినండి.

పంపుతున్న వారు వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ మల్లయ్య లక్ష్మీరాజు సరిత శివ శరణ్య. వీరు కోరుతున్న పాట మేజర్ చంద్రకాంత్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట పుణ్యభూమి నాదేశం నమో నమామి. ఊర్మిళ గారు మీకోసం మీ ఫ్యామిలీ మొత్తం కోసం ఈ పాట మంచి దేశభక్తి కోసం కోరారు. ఇందాం మరి.

సమయాభావం వల్ల పూర్తి పాఠం వినిపించలేకపోతున్నాం. ఇంకా శ్రోతలు ఉన్నారు కాబట్టి తర్వాత ఈ వాట్సాప్ సందేశాన్ని పంపిస్తున్న వారు అద్దంకి కామేశ్వరి, శ్రీతులసి, అమలాపురం, విశ్వేశ్వర అగ్రహారం నుంచి అండి. వీరు కోరుతున్న పాట బడిపంతులు చిత్రం నుంచి భారతమాతకు జయజయలు పాడినవారు ఘంటసాల సుశీల. కామేశ్వరి గారు, మీకోసం మీ ఫ్యామిలీ కోసం బడిపంతులు చిత్రం నుంచి ఈ పాట

చివరిసారిగా వినబోతున్న ఈ గీతాన్ని వాట్సాప్ సందేశం ద్వారా కోరుతున్న వారు అంబటి నరసింహారెడ్డి, లావణ్య, రిషికేష్ రెడ్డి, తితిక్షారెడ్డి వీరంతా పొన్నాపురం కాలనీ నంద్యాల జిల్లా నుంచి. వీరు కోరుతున్న పాట రామచిలుక చిత్రం నుంచి ఎస్ జానకి పాడిన మామయ్య వస్తాడంట అనే పాట. నరసింహారెడ్డి గారు, మీకోసం, మీ ఫ్యామిలీ కోసం రామచిలుక చిత్రం నుంచి ఈ పాట వినండి మరి.

మీరింతవరకు పాటకు వేలైరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఇప్పుడు జానపద రంజని ఈనాటి కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భజన మండలి అద్దంకి వారిచే కోలాటం ఇంకా భజన కీర్తనలు వింటారు.

கிட்டத்தக்கதிம் சனாம் திகத்தக்கது.

करता ही एक कोता

కూతురా, మే నత్త కూతురా, మనువాడగరావే నీవు ముద్దుల గుమ్మ, నన్ను మను

సదాన చందమామ ముఖముదాన తెల్లని పలువరు సదాన చందమామ ముఖముదాన

కంచి పట్టు చీర నీకు కానుకగా ఇచ్చేస్తా. మనవాడగరావే నువ్వు మొద్దులగమ్మ, నన్ను మనవాడగరావే నువ్వు మొద్దులగమ్మ, మనవాడగ

Ya no está.

तक अधीन चणान दिगर तय कोता झनता केशव माधव गोविंदा विठाला जगड।

0: राजा गडप चन्न भोला जा जरा तका तकिट तक अधिम चणा अधिक तका तकिट तक अधिम चणा अधिक तका अधिम तका जनो तका तकिट तक अधिम चणा अधिक तका तकिट तक अधिम चणा अधिक तैयकता झणता
1: మీరింతవరకు జానపద రంజని కార్యక్రమంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి భజన మండలి అద్దంకి వారిచే కోలాటం మరియు భజన కీర్తనలు విన్నారు. ఇప్పుడొక సినీ భక్తి గీతం విందాం.

శ్రీని భక్తి గీతం విన్నారు. ఇంతటితో జానపద రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఆపాత మధురాలు పాత చిత్రాల నుండి మెలోడి గీతాలు మీరిప్పుడు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి సువర్ణ సుందరి చిత్రం కోసం పి సుశీల పాడుతున్న పాట.

తర్వాత వినండి. గుండమ్మ కథ చిత్రం కోసం స్వీయ సంగీత నిర్వహణలో ఘంటసాల పి సుశీలతో కలిసి పాడుతున్న పాట పింగళి సాహిత్యం.

శ్రోతలు ఆపాత మధురాలు పాత చిత్రాలలోని మెలవడి గీతాలు వింటున్నారు. తర్వాత వినబోతున్న ఈ గీతం లక్షాధికారి చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడుతున్నారు.

ఆపాత మధురాలు కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం రాత్రి 11 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలోను ఆ తర్వాత ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: evaluation. It said students who may have queries may reach out to the CBSC telecounseling helpline 1-800-118-004 and through email at resultcbsc2026@cbscshiksha.in. In IPL cricket, chasing a target of 215 runs set by Rajasthan Royal, Gujarat Titans were 185 for 2 in 15.5 overs. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు సూక్తి సుధ.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం నిలయంలో ఇప్పుడు సమయం 11:10 దాటి 2 సెకండ్లు. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 101.5 MHz పై రేపటి మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు.